0: వెల్కమ్ బ్యాక్. మీరందరూ వింటున్నారు మీ ఆర్జే శ్రీకాంతితో ఆన్ ద హ్యాపీ అవర్ ఓన్లీ ఆన్ ద ఎయిర్ వేవ్స్ ఆఫ్ రేడియో సురభి 107.9 FM HD3. ఎస్, అయితే నెక్స్ట్ లాస్ట్ వీక్ నేను మిస్ అయ్యాను. అది కాంపెన్సేట్ చేయడం కోసం ఈసారి డబుల్ ఎనర్జీతో తిరిగి వచ్చేసాను అనమాట. అండ్ ఐ మిస్ టాకింగ్ టు ఆల్ ద కిడ్స్, ఐ మిస్ టాకింగ్ టు ఆల్ ద శ్రోతలు. శ్రోతల్ని ఇంగ్లీష్ లో ఏమంటారు? లిజనర్స్. ఎస్, ద ఫేవరెట్ లిజనర్స్ హూ డూ కాల్ ద షో. అండ్ మీ అందరి వల్ల, మీ కాలర్స్ తోటి, కాల్స్ తోటి అసలు నాకు ఆ ఫ్రైడే ఎనర్జీ ఎంత హైలో ఉంటుందో మీకు తెలీదు. సో ఐ మిస్ దట్ లాస్ట్ వీక్ అండ్ ఐ డోంట్ వాంట్ మిస్ ఇట్. అండ్ ఆలస్యం చేసేయకుండా కిడ్స్ ట్రివియా క్వశ్చన్ అయితే మొదలు పెట్టేద్దాం. మొదలు పెట్టాక బాస్ గారి పాట ఒకటి లైన్అప్ చేశారండి, వండర్ఫుల్ వండర్ఫుల్ సాంగ్. గెస్ కొడుతూ ఉండండి, ఖైదీ నెంబర్ 150 మన బాస్ పాట ఇస్ కమింగ్ అప్ very shortly after this wonderful question. Okay, kids trivia ask andarki ready ga unnara? Come on, ever first call chestaru chuddam. Ee paata madhyalo kids evarna call chesthe nenu paata pause chesi valni on ay teeskuntanu. Does land or water cover most of the earth? Okay, first question kada, acha last week gap ochindi kada, easy question tho start cheddam. Does land or water cover most of the earth? If you know the answer, do call the studio 972-636-1966. ఈ వండర్ఫుల్ సాంగ్, ఆ సాంగ్ ఎవరైనా గెస్ట్ చేశారా? ఖైదీ నెంబర్ 150 సినిమాలో నుంచి ఒక అద్భుతమైన మాస్ సాంగ్ మీ అందరి కోసం. వాల్యూమ్ అప్ అగైన్, వాల్యూమ్ అప్.
1: The boss is back.
0: Yes. The boss is back.

0: హలో అండి, మీ రేడియో సర్బిక్ కాల్ చేశారు, ఆన్ ఎయిర్ ఉన్నారు, ఎవరు మాట్లాడుతున్నారు? కృతి, కృతి కాల్ చేసేసావు నువ్వు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ కృతి. హౌ వాజ్ యువర్ సమ్మర్ హాలిడేస్ గోయింగ్ ఆన్?
1: వెరీ గుడ్.
0: అబ్బా, అసలు ఏమైనా జోష్ ఉందా నీ టోన్ లో? అవును కృతి, రేడియో సర్బి జాతరకు వస్తున్నావా జూన్ 7th నా మమ్మీ డాడీతో కలిసి? ఆహాహా, అక్కడ కలుద్దాం. అయితే మనిద్దరం సెల్ఫీ తీసుకుందాం, ఓకేనా?
1: Okay.
0: Done. So, Kriti, what is the answer for the question, does land or water cover most of the earth?
1: Water, 75%.
0: Aha, super. Thank you so much, Kriti. Bye.
1: Bye.
0: Hello, Andy. Radio Sirbi call. Yes, sir. You're on air. Who are you talking about?
2: Hi, my name is Shri.
0: What is your name?
2: Shridhar.
0: ఒరే, స్పెల్లింగ్ చెప్పా ప్లీజ్.
2: శ్రీతన్.
0: శ్రీ చేతన్. ఏ సరే, వద్దులే మనకెందుకు కానీ. వాట్ ఎవర్ యువర్ నేమ్ ఇస్, నా పేరే నువ్వు తప్పు చెప్తే నాకు చాలా కోపం వస్తుంది. అండ్ ఐ డోంట్ వాంట్ యూ టు మేక్ మ్యాడ్, బట్ వాట్ ఈస్ ఆన్సర్ ఫర్ ద క్వశ్చన్? హలో, కెన్ యూ హియర్ మీ?
1: హలో,
0: యా, కెన్ యూ హియర్ మీ?
1: ఐ కెన్ హియర్ యూ.
0: ఓకే, వాట్ ఈస్ ఆన్సర్ ఫర్ ద క్వశ్చన్?
1: Water covers most of the earth.
0: How much percentage do you know?
1: 72.
0: You are close actually, but water is the right answer. So ni pere enti, ni spelling chep ok sari.
1: SRITAN.
0: Shritan.
1: Yep.
0: Bah, correct ga cheppan kada. Shritan, how old are you?
1: I am 11 years old.
0: Okay, and how are your summer vacation going on?
1: It's going good. Very good.
0: Good. So, 7th, June 7th, which is this coming Sunday, Radio Surabhi is conducting Jatara in Frisco Flyers. So, do come because kids activities are chala unnai akkada. Okay?
1: Okay.
0: Bye-bye. Have a nice day.
1: You too. Thanks.

Yes, the boss is back. Get ready. Boss really showed his grace. కాదండి నాకు పాట వింటున్న వాళ్ళకి అండ్ ఇక్కడ నేను వీడియో చూస్తాను కదా, వీడియోకి చూస్తూ వింటూ ఉంటేనే ఇంత ఊపు వస్తుంది కదా మనకి. నాకు ఒకసారి అనిపించింది అనమాట, ఆ చుట్టూత ఆయన ఆరా ఎట్లా ఉంటుందా అసలు మన చిరంజీవి గారిది, ఆయన స్టేజ్ మీద నుంచి అలా డాన్స్ చేస్తూ ఉంటే అసలు అక్కడ ఎనర్జీ ఎలా ఉంటుందా అని ఒక్కసారి ఆలోచించుకున్నాను. లెట్స్ కంటిన్యూ విత్ దట్ వండర్ఫుల్ వండర్ఫుల్ ఎనర్జీ విచ్ ఇస్ మచ్ నీడెడ్ ఫర్ ఫ్రైడే ఏమంటారు. సో నెక్స్ట్ క్వశ్చన్ ఫర్ ద కిడ్స్, ఎస్ మనకి కృతి కాల్ చేసేసారు అండ్ శ్రీతన్. శ్రీతన్ కోపం అలేదు కదా నీకు, నీ పేరు నాకు ఫస్ట్ అర్థం కాలేదని, సో సారీ నానా. బట్ శ్రీతన్ హూ ఇస్ 11 ఇయర్స్ ఓల్డ్, బోత్ ఆఫ్ దెమ్ కాల్డ్ అండ్ గేవ్ ద రైట్ ఆన్సర్. ఎస్ ద ఆన్సర్ ఫర్ ద క్వశ్చన్ ఇస్ వాటర్. సో నెక్స్ట్ క్వశ్చన్, డస్ అ బేబీ ఆర్ అన్ అడల్ట్ హ్యావ్ మోర్ బోన్స్ ఇన్ దేర్ బాడీ? ఎవరికి ఎక్కువ బోన్స్ ఎముకలుంటాయి, బేబీకి ఉంటాయా ఆర్ అడల్ట్ అంటే పెద్దవాళ్ళకు ఉంటాయా? డస్ అ బేబీ ఆర్ అన్ అడల్ట్ హ్యావ్ మోర్ బోన్స్ ఇన్ దేర్ బాడీ? Who has more bones? And నాకు నెంబర్ చెప్పక్కర్లేదు, బట్ నెంబర్ స్పెసిఫిక్ గా చెప్తే కూడా ఇంకా మంచిది. బట్ ఎవరికి ఎక్కువ ఉంటాయి చెప్పండి చాలు, చిన్నపిల్లలు కదా. యాక్చువల్గా తెలుసా సీక్రెట్ మనకి? నాకు కూడా తెలియదు ఇన్ని బోన్స్ ఉంటాయో బేబీకి. పెద్దవాళ్ళకి తెలుసు కానీ బేబీకి తెలియదు. ఓకే, దిస్ ఇస్ సీక్రెట్ ఓన్లీ బిట్వీన్ యూ అండ్ మీ. ఓకే, ఇంకేంటి విశేషాలు? మనము ఈ క్వశ్చన్ కి కాల్స్ కోసం ఏదో చూద్దాము. 9726361966 ఈస్ ద నెంబర్ ఫర్ ద స్టూడియో. హూ హ్యావ్ మోర్ బోన్స్, ద బేబీ ఆర్ ద అడల్ట్? తెలిస్తే కాల్ చేసేయండి. ఇందాకలు చెప్పాను కదా జాతర గురించి.

0: ఐష్
1: యా అది పిల్లలకి ఎక్కువ ఉంటాయండి.
0: పిల్లలకి ఎక్కువ ఉంటాయా? మీరు అవును, మీరు పెద్దవాళ్ళ.
1: అవునండి
0: పెద్దవాళ్ళ. క్వశ్చన్ కదా,
1: చెప్తే చెప్పాలా? మా పిల్లలు ఉన్నారు కాబట్టి చెప్తా.
0: ఇట్స్ ఫైన్ ఫైన్, థ్యాంక్ యూ సో మచ్ ఐష్.
1: బాయ్.
0: హలో అండి, మీరు రేడియో సుర్భి కాల్ చేశారు, ఆన్ ఎయిర్ ఉన్నారు, ఎవరు మాట్లాడుతున్నారు? ఏంటమ్మా పేరు కొంచెం గట్టిగా చెప్పు తల్లి. ఏంటమ్మా? కొంచెం ఓకే, నాకు వినిపించట్లేదండి. ఏం పేరు?
1: మన్విక్.
0: ఓ అబ్బాయి, ఓకే మన్విక్. ఏంటి ఆన్సర్ ఏంటి మన్విక్? అమ్మో నీకు ఎలా తెలుసు, నువ్వే బేబీలో ఉన్నావు. మన్విక్ హౌ ఓల్డ్ ఆర్ యూ? ఓ అండ్ యూ నో ఇట్స్ ద బేబీ హూ హ్యాస్ మోర్ బోన్స్. ఓ మై గాడ్, యు ఆర్ సో స్మార్ట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ మన్విక్. బై బాయ్. హౌ మెనీ? Oh my god, they are 300 bones. Wow, I don't know Manvik, Tilsa. Thank you so much, Manvik. Nice talking to you. Bye-bye.
2: The adult has
0: 200. Oh, okay. Okay, Manvik, bye-bye.
2: Bye.
0: Hello, Andy. Radio Srubik call. Yes, sir. On air, on air. Ever matter.
3: Hi, this is Akshay.
0: Akshaya, what is the answer?
3: Babies have more bones than adults because adults have 206 and babies have 275 to 300 bones.
0: Oh my god. Okay, let's see who else can answer this question. Thank you so much.
3: Thank you.
0: ఎస్, నేను కొన్ని కాల్స్ అయితే మిస్ అయ్యానండి, బట్ మీరు స్టిల్ కాల్ చేయొచ్చు. నేను ఐఎమ్ స్టిల్ వెయిటింగ్ ఫర్ మోర్ ఆన్సర్స్. హలో అండి, మీరు రేడియో సర్వీస్ కాల్ చేశారు, ఆన్ ఎయిర్ ఉన్నారు, ఎవరు మాట్లాడుతున్నారు?
4: హాయ్, హాయ్, నేను కృతి.
0: కృతి అగైన్. ఓకే కృతి, చెప్పు ఆన్సర్ తెలుసా?
4: A baby has more bones.
0: ఎన్ని ప్రిసైజ్లీ?
4: Around
0: 300. అంత బుజ్జి బేబీలో అన్ని బోన్స్ ఉంటాయంటే నమ్మడానికి కష్టంగా ఉంటుంది కదా. థ్యాంక్ యూ సో మచ్ కృతి. బై బాయ్. ఎస్, అసలు బేబీకి బోన్స్ ఎక్కువ ఉంటాయంటే నమ్మడానికే, అసలు అంత బుజ్జి బాడీలో అన్ని బోన్స్ ఎలా? అదేదో సినిమాలో మనకి ఎవరైనా మహేష్ బాబు గారు అడిగినట్టు. ఓకే, వి ఆర్ గెటింగ్ మోర్ కాలర్స్. హలో అండి, రేడియో సుర్భి కాల్ చేశారు, ఆన్ ఎయిర్ ఉన్నారు, ఎవరు
5: మాట్లాడుతున్నారు? మై నేమ్ ఇస్ దన్విత.
0: దన్విత, ఓకే.
5: అండ్ ది ఆన్సర్ ఇస్ బేబీ.
0: హౌ ఆర్ ఆల్ యూ కిడ్స్ నో దిస్ ఆన్సర్? ఐ డోంట్ నో ది ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. యూ గైస్ ఆర్ సో స్మార్ట్.
5: Yeah.
0: How was your holidays going on? Summer vacation going on?
5: Good.
0: Good. Okay, Radio Surbhi Jatara Jarugutundi on June 7th. Telsa Niku?
5: Yeah.
0: Yes. So, are you coming there?
5: I don't know.
0: You don't know? You have to come because kids hologram undi, chala active, kids activities ate chala unnai.
5: Okay.
0: And most importantly, Shrikanti will be there. You can take a selfie with me because you are all rock stars. I don't know answer. Enta intelligent babies should be, enta kids. I need a selfie with all of you. Please do come.
5: Okay, I will come.
0: Thank you. Nice talking to you. Bye-bye.
5: Bye-bye.
0: అసలు ఏమైనా షార్ప్ ఉన్నారండి కిడ్స్. అబ్బా, నేను ఏదో చాలా చెప్దాం అనుకుంటాను. వీళ్ళందరితో మహాడాక నాకు ఏం చెప్తాం ఇంకా అనిపిస్తుంది, కానీ ఏదో ఒకటి చెప్పాలి కాబట్టి. ఎస్, నేను రేడియో సుర్భి కోలాటంకి బ్రాండ్ అంబాసిడర్ని. సో ఈరోజు కోలాటం గురించి ఇన్ఫర్మేషన్ ఏంటంటే, మేము మే అంతా కూడా ఆన్లైన్ లో సుధీష్ గారు, రోషిణి గారు వండర్ఫుల్ డాన్స్ ప్రాక్టీస్ చేయించారండి. ఎంత ఈజీ స్టెప్స్ అంటే, దానికి ఎవరైనా అటెండ్ అవ్వకపోతే కూడా రేపు జూన్ 7th వచ్చి కోలాటం ఆడేయచ్చు అనమాట ఈజీగా. అంత బేబీ స్టెప్స్ అవన్నీ ఎంత బాగా నేర్పించారంటే. అండ్ on June 1st and June 3rd we had an

person dance practice also at the studio. మీరందరూ కనుక రేడియో సురభిని సోషల్ మీడియాలో ఫాలో అవుతూ ఉండుంటే బోల్డ్ బోల్డ్ అప్డేట్స్ చూస్తూ ఉండుంటారు. Do not miss the fun. If you are missing this fun, it means that you are missing a lot. Do come to Radio Surabhi Jatara on June 7th at the Frisco Flyers and we will all have a lot of fun. Yes, this is your time. What you saying? So, next question adugutanu. Adigina taravata. Okay. What is the world's tallest mountain? What is the world's tallest mountain? ఈ క్వశ్చన్ కి ఆన్సర్ తెలిస్తే స్టూడియో కాల్ చేసేసేయండి అండ్ ఈ సాంగ్ వింటూ వింటూ మధ్యలో కాల్స్ తీసుకుంటాను నేను. మళ్ళీ సౌండ్ పెంచేయండి. బాలయ్య బాబు సాంగ్ ఇది. అది ఎలా ఉంది? కమాన్.

0: క్వశ్చన్ మర్చిపోలేదు కదా ఎవరు? ఓ ఓకే గుడ్. హలో, మీరు రేడియో సుబిక్ కాల్ చేశారు, ఆన్ ఎయిర్ ఉన్నారు, ఎవరు మాట్లాడుతున్నారు? ఏంటమ్మా?
1: This is Manvik again.
0: Manvik again, the most smartest kid. Yes, Manvik, what is the answer?
1: Mount Everest.
0: That's the right answer. Okay, don't tell to anyone, okay? Let's see how many kids will answer this question.

0: అది బాలయ్య వైబ్ అంటే ఆ మాత్రం ఉండాలి కదా. అలాగే దబిడి దిబిడి చేసేయాల్సింది ఆయన వస్తే. అది ఆ ఫ్రైడే ఎనర్జీ ఆ మాత్రం ఉండాలండి. అందులో బాలయ్య గారు వచ్చిన తర్వాత చిరంజీవి గారు, బాలయ్య గారు, ఎస్ మనం ఇంకా ఇంకా బోల్డ్ పాటలు వేసేద్దాం ఇలాగే. ఎస్ వీఆర్ ఆన్ ఏంటి ఏం చెప్పాలి, వీఆర్ ఆన్ ఫైర్ టుడే. ఎస్ వీఆర్ ఆన్ ఫైర్ టుడే. సో కిడ్స్ ట్రివియా క్వశ్చన్ ఆడుకుంటున్నాం మనందరము. అండ్ నేను కిడ్స్ క్వశ్చన్స్ అడుగుతున్నాను, కిడ్స్ గబగబగబగబ కాల్ చేసేస్తున్నారు. సో ఏంటి ఏమైనా ఈజీ క్వశ్చన్స్ అడుగుతున్నానా, కమ్ ఆన్ కాల్స్. నాకు ఇప్పటికీ ధన్విత కాల్ చేసింది, మన్విక్ కాల్ చేసింది, కృతి కాల్ చేసింది. ఐ నీడ్ టు హియర్ మోర్. సో దిస్ ద నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఎరప్ట్స్ ఫ్రమ్ అ వాల్కెనో, వాట్ ఎరప్ట్స్ ఫ్రమ్ అ వాల్కెనో. అండ్ ఆల్సో హౌ మెనీ లేయర్స్ డస్ ద ఎర్త్ హ్యావ్. రెండు క్వశ్చన్స్ అడుగుతున్నాను బికాస్ ఐ వాంట్ మోర్ కాల్స్. అండ్ నా కిడ్స్ అందరూ ఇంత ఇంత స్మార్ట్ కిడ్స్ ఉన్నారు, ఇతకటట్టుగా ఆన్సర్ చేసేయాలి. సో వాట్ ఎరప్ట్స్ ఫ్రమ్ అ వాల్కెనో అండ్ హౌ మెనీ లేయర్స్ డస్ ద ఎర్త్ హ్యావ్. ఫస్ట్ క్వశ్చన్ కి నాకు ఆన్సర్ తెలుసు, కానీ సెకండ్ క్వశ్చన్ కి నాకు ఆన్సర్ తెలియదు. మీరెవరైనా చెప్తే నేను తెలుసుకుంటాను హౌ మెనీ లేయర్స్. కామెడీ నాకు ఆన్సర్ తెలియదు, ఎందుకంటే తెలుసా, నేను జస్ట్ క్వశ్చన్స్ మట్టుకే రాసుకొస్తాను అనమాట. నేను ఏదో చాలా స్మార్ట్ అనుకుంటాను, నాకు క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ తెలుసు అనుకుంటాను, కానీ తెలియదు. ఈ మీ స్మార్ట్ కిడ్స్ అందరూ కాల్ చేసి చెప్తే ఎస్ ఐ విల్ లిసన్ టు దెమ్. అండ్ ఈ నెక్స్ట్ పాట వేసేస్తాను, కానీ వచ్చేసారు పాట అయ్యకుండానే. ఓకే, హలో హలో అండి, మీరు ఆన్ ఎయిర్ ఉన్నారు, రేడియో సర్బిక్ కాల్ చేశారు, ఎవరు మాట్లాడుతున్నారు? అసలు మన్విక్ యూర్ ద స్మార్టెస్ట్ కిడ్ ఎవర్. ఎస్ మన్విక్ గో హెడ్. ఓ లావా, ఐఎమ్ సో స్కేర్డ్ ఆఫ్ లావా, ఐఎమ్ సో స్కేర్డ్ ఆఫ్ ఎనీథింగ్ దట్ ఇస్ ఫైర్. ఆర్ యూ స్కేర్డ్ మన్విక్? నో, ఓకే, నాకు చాలా భయం. ఐ ట్రై టు స్టే అవే, సో ఫార్ అవే ఫ్రమ్ ఇట్. And what is the next one? How many layers does the earth have? Okay, we'll see if someone can answer that. Okay, okay, Manvik.
1: Okay,
0: yes, bye bye. ఒక క్వశ్చన్ కి ఆన్సర్ వచ్చింది వాట్ ఎరప్ట్స్ ఫ్రమ్ అ వాల్కెనో, బట్ ద సెకండ్ క్వశ్చన్ ఇస్ హౌ మెనీ లేయర్స్ డస్ ద ఎర్త్ హ్యావ్. ఇది తెలిస్తే కాల్ చేసాను స్టూడియోకి. ఆల్సో నేను ఇక్కడ పాటలు లైన్అప్ చేస్తూ పుష్ప 2 లో కిసిక్ సాంగ్ కావాలా, పుష్ప 1 లో మన సమంత గారి సాంగ్ కావాలా, ఈ రెండిట్లో ఏ సాంగ్ కి మీరు ఎక్కువ ఓట్ చేస్తారు? సో నాకు ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ లో ఒక ఫస్ట్ 3 కాలర్స్ ఎవరేం చెప్తారు ద బెస్ట్ ఆఫ్ 3, నేను ఆ పాట వేసేస్తాను. సో పుష్ప 2 లోంచి కిసిక్ సాంగ్ కావాలా, పుష్ప 1 లోంచి సమంత సాంగ్ కావాలా, సో ఈ రెండు పాటల్లో ఏ పాట కావాలి మీకు? పెద్దవాళ్ళు ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయడం ట్రై చేయండి. వైల్ కిడ్స్ ఆన్సర్ ద క్వశ్చన్ హౌ మెనీ లేయర్స్ డస్ ద ఎర్త్ హ్యావ్, ఈ నెక్స్ట్ సాంగ్ వేసేస్తాను. బట్ ద నెక్స్ట్ క్వశ్చన్ కోసం నేనైతే వెయిట్ చేసి మీ అందరి ఆన్సర్స్ కోసం కాల్స్ కోసం. హలో హలో, మీరు ఆన్ ఎయిర్ ఉన్నారు, రేడియో సర్బి కాల్ చేశారు, ఎవరు మాట్లాడుతున్నారు?
2: అయాన్,
0: వాట్ ఇస్ ద ఆన్సర్? వాట్ ఇస్ ఇట్? ద క్వశ్చన్ ఈస్ వాట్ ఎరప్ట్స్ ఫ్రమ్ అ వాల్కెనో. Correct answer. Yay. And how many layers does the earth have?
2: Six?
0: I don't think so. But let's see. Someone Maybe. Else is trying to call and I missed the call. I'll get back to you again. Okay?
2: Okay.
0: ఎస్, నేను ఒక కాల్ మిస్ అయ్యాను, పాపం వాళ్ళు ఇందాక నుంచి చేస్తున్నారు. అండ్ ఐ వాంట్ టు వెయిట్ ఫర్ దెమ్ టు కాల్ మీ బ్యాక్ సో దట్ దే కెన్ ఆన్సర్ దిస్ క్వశ్చన్. అండ్ అయ్యాన్, ఎస్ దట్స్ ద రైట్ ఆన్సర్. వాట్ ఎరప్ట్స్ ఫ్రమ్ అ వాల్కెనో ఇస్ ద లావా. సో ఫస్ట్ క్వశ్చన్ కి అందరూ ఆన్సర్ చేసేశారు. ద సెకండ్ క్వశ్చన్, హౌ మెనీ లేయర్స్ డస్ ద ఎర్త్ హ్యావ్, ఈ క్వశ్చన్ కి ఆన్సర్ తెలిస్తే స్టూడియో కాల్ చేసేయండి. నేను నెక్స్ట్ మంచి ఊపున్న పాట పాడమా అన్నట్టు ఏ పాట వేద్దాము అని ఆలోచిస్తూ బాస్ గారు అయిపోయారు, బాలయ్య గారు అయిపోయారు, నెక్స్ట్ ఇంకెవరుంటారు? మన పిఎస్పీకే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఎస్, లిసన్ టు దిస్ సాంగ్ అండ్ ఆన్సర్ తెలిస్తే కాల్ చేయండి. డూ కాల్ ద స్టూడియో. హౌ మెనీ లేయర్స్ డస్ ద ఎర్త్ హ్యావ్? ఐల్ టేక్ ద కాల్స్ ఇన్ బిట్వీన్. ఓకే, కానీ వీఆర్ వెరీ క్లోజ్ టు అ బ్రేక్ అండ్ ఆఫ్టర్ ద బ్రేక్ ఐల్ కంటిన్యూ ద సాంగ్.

0: అమ్మ ఆవకాయ రేడియో సురభి. ఇది ఒక ఎమోషన్. నేను మీ భార్గవి ఆల్ ది వే ఫ్రమ్ హైదరాబాద్ అండ్ చాలా చాలా హ్యాపీగా ఉంది. అందరికీ నమస్కారం అండ్ రేడియో సురభి యానివర్సరీ సందర్భంగా నా శుభాకాంక్షలు అందిస్తున్నాను. తెలుగు వాళ్ళు, తెలుగు భాష ప్రేమికులు, ఆర్ట్ అండ్ కల్చర్ వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని మన తెలుగు భాషని ఇంకా ఇంకా పెంపొందిస్తూ అందరినీ ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి రోజు బ్యూటిఫుల్ కంటెంట్, అద్భుతమైన మ్యూజిక్ అండ్ మంచి ఇంటర్వ్యూస్ ని అన్నిటినీ బ్రాడ్కాస్ట్ చేస్తున్న రేడియో సురభి, ఐ రియలీ రియలీ విష్ యూ మెనీ మోర్ ఇయర్స్ అండ్ మెనీ మోర్ యానివర్సరీస్. ఇంకా బోల్డ్ మంది శ్రోతల్ని, లిజనర్స్ మనసుల్ని ఆకట్టుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ యానివర్సరీ గైస్. ఐ జస్ట్ లవ్ యూ. రేడియో సురభి రాక్స్. నేను మీ ఆర్జే భార్గవి. టడా బాయ్. థ్యాంక్ యూ.
1: Radhika, next week my office event ki please take care of the catering, okay?
2: Sure.
1: How many people are we expecting?
2: 5K anukuntunna, but koncham mood baagunte inka ekku avachu.
1: Idi office party aa leka jatra?
2: Tension padakandi, Swadeshi catering unnaru kada.
1: From small gathering up to 10K, they have a full blown kitchen on wheels for on site and industrial catering. So ee tension padakunda, just trust Swadeshi.
2: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదు.

0: ఇట్స్ టైమ్ టు పార్టీ. అబో మంచి టైమింగ్ ఎవరో కాల్ చేసేసారు, చూద్దాం. హలో అండి, మీ రేడియో శ్రుభి కాల్ చేశారు, ఆన్ ఎయిర్ లో ఉన్నారు. చోహిత్, యో వా, వాట్ ఇస్ ఇట్ చోహిత్? You know what? I was about to ask the question. So, okay. How old are you, Chohit?
1: What?
0: How old are you?
1: Six.
0: Six. Okay. That decides the question. What do bees collect from flowers to make honey? నెక్టర్ చేయడానికే తీసుకుంటాయి, బట్ దేని నుంచి తీసుకుంటాయి? వాట్ డూ దే టేక్ దట్ హనీ, వేర్ డూ దే టేక్ దట్ హనీ ఫ్రమ్? ఫ్లవర్స్ లో ఏముంటాయి? వాట్ డూ ద ఫ్లవర్ హ్యావ్? వేర్ గో ఇన్ సైడ్? కరెక్ట్ ఆన్సర్, పోలెన్. Okay, nectar. Okay, whatever you say is correct today, Chohit, and so nice of you. Thank you so much for calling. Are you coming to Radio Surabhi Jatra on June 7th?
1: No.
0: No, you have to come. Let's take a picture. Let's take a selfie, okay? And what is my name, Chohit?
1: Okay.
0: What is my name?
1: Bhargavi.
0: You know, Bhargavi is an RJ. She is from Hyderabad. She gave an ad. I am not Bhargavi. I am Srikanti.
1: Srikanti.
0: You like it? I do like your name so much. So let's meet on Jatra day and let's take a selfie picture. That way we can remember, okay?
1: Okay.
0: And the Jatra is in Frisco Flyers. Do come. I'll wait for you, Chohit, okay?
1: Okay.
0: Bye.
1: Okay. Bye.
0: That's so nice, and it's so nice to talk with kids. And then kids trivia question 7 to 7:30 varke aadtanu. Kani inkevarana kids undi aadadamu id inka anukunte, I would love to play. So what question? How many legs does an insect have anta? సో ఇది ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఎవరైనా తెలిస్తే స్టూడియో కాల్ చేసేసేయండి. హౌ మెనీ లెగ్స్ డస్ అన్ ఇన్సెక్ట్ హ్యావ్? నేను నెక్స్ట్ సాంగ్ వేసే ముందు చెప్దాం అనుకుంటుంది ఏంటంటే, జాతర గురించి. అండ్ జాతర గురించి పొద్దునుంచే మా వాళ్ళందరూ మాట్లాడుతూనే ఉన్నారు. ఎస్, ఫ్రిస్కో ఫ్లయర్స్ లో జూన్ 7. అండ్ ద బెస్ట్ పార్ట్ అండ్ ద బిగ్గెస్ట్ పార్ట్ ఇన్ ద జాతర ఈజ్ ద కళ్యాణం ఫాలోడ్ బై కోలాటం. ఎస్, మెగా కోలాటం ఇస్ హ్యాపెనింగ్. ఎందుకు దీన్ని మెగా కోలాటం అంటున్నాము అంటే, కాల్ అయిపోయాక చెప్తాను. హలో అండి, మీరు ఆన్ ఎయిర్ ఉన్నారు. మీరు మీ పేరేంటి?
2: హలో, ఐ కాల్ ఎర్లియర్. మై నేమ్ ఇస్ సుదేనా.
0: సుదేనా, యెస్ సుదేనా, టెల్ మీ.
2: ద బీస్ కలెక్ట్ పోలెన్.
0: దట్స్ ద రైట్ ఆన్సర్. యెస్, దే కలెక్ట్ పోలెన్. అండ్ హౌ మెనీ లెగ్స్ డస్ అన్ ఇన్సెక్ట్ హ్యావ్ ఇస్ ద ఫ్రెష్ క్వశ్చన్.
2: సిక్స్.
0: హౌ డు యు నో? తెలుసా నేను. ఇన్సెక్ట్ అంటే జనరల్ గా ఏ ఇన్సెక్ట్ ఉంటుంది, చాలా ఇన్సెక్ట్స్ ఉంటాయి కదా, అలా ఎన్ని లెగ్స్ అని ఎలా చెప్తారు అనుకున్నాను. బట్ కిడ్స్ ఆర్ రాకింగ్ ఇట్. ఎస్, దట్స్ రైట్ ఆన్సర్ సుదేనా. ఎస్, నాకు ఇన్సెక్ట్ అంటే నా దృష్టిలో రెండే నాకు తెలుసు. వన్ ఇస్ కాక్రోచ్ అండ్ వన్ ఇస్ స్పైడర్. సో ఈ రెండింటికి 6 కంటే ఎక్కువ లెగ్స్ ఉంటాయి కదా, ఇన్సెక్ట్ కి 6 లెగ్స్ ఎలా ఉంటాయా అని నాకు డౌట్. బట్ ద ఆన్సర్ ఇస్ రైట్, ఇట్స్ 6.
2: ఓకే,
0: థ్యాంక్ యూ సో మచ్ సుదేనా.
2: వెల్కమ్, బాయ్.
0: సూపర్ అండి, మీరందరూ ఆ పాట వింటుండగా అండ్ బ్రేక్ వెళ్లే ముందు మనకి అయాన్ కాల్ చేశారు, జయన్ కాల్ చేశారు, సుదేనా కాల్ చేసింది, సాకేత్ కాల్ చేశారు. వీళ్ళందరూ కాల్ చేసి క్వశ్చన్స్ కి ఆన్సర్ చెప్పారు. నేను అలా బయటకు వెళ్ళి కొంచెం వాటర్ తాగొద్దాం అనుకున్నాను, కానీ బ్యాక్ టు బ్యాక్ కాల్స్ వచ్చినాయి అనమాట. బుజ్జి పిల్లలందరూ కాల్ చేసి రైట్ ఆన్సర్స్ చెప్పేశారు. అండ్ నౌ సుదేనా ఫ్రెష్ క్వశ్చన్ కి కూడా ఆన్సర్ చెప్పేసింది. సో పిల్లలందరూ చాలా మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు కాబట్టి, వై నాట్ ఐ కంటిన్యూ ద షో విత్ సమ్ ట్రివియా క్వశ్చన్స్? ఏమంటారు పిల్లలు? అండ్ ఓకే, పిల్లలందరికీ ఇది బాగా వినండి, వాల్యూమ్ కొంచెం హై పెట్టుకుని. ట్రివియా క్వశ్చన్ తో పాటు నా పేరేంటి అని కూడా అడుగుతాను. ఓకే, నా పేరేంటో తెలిస్తే కాల్ చేయండి, తెలియకపోతే కూడా కాల్ చేయండి, నేను చెప్తా. ఓకే, నా పేరేంటి ఇస్ ద క్వశ్చన్. ఓకే, అండ్ విచ్ స్పోర్ట్ స్టార్టెడ్ ఫ్రమ్ అ బాల్ అండ్ ఎ పీచ్ బాస్కెట్? తెలుసా ఆన్సర్? విచ్ స్పోర్ట్ స్టార్టెడ్ ఫ్రమ్ అ బాల్ అండ్ అ పీచ్ బాస్కెట్? ద ఆన్సర్ ఇస్ సో ఈజీ, ఎందుకంటే ఆన్సర్ లోనే, క్వశ్చన్ లోనే ఆన్సర్ ఉంది. సో ఇది ఎవరికైనా తెలిస్తే డూ కాల్ ద స్టూడియో 9726361966. నేను నెక్స్ట్ వండర్ఫుల్ సాంగ్ లైన్అప్ చేశాను, క్యూ అనిపించే పాట అనమాట. వినేసి వాల్యూమ్ ఫుల్ గా పెట్టుకుని వచ్చేసేయండి. ఈలోగా కిడ్స్ కి ఎవరికైనా ఈ క్వశ్చన్ కి ఆన్సర్ తెలిస్తే, విచ్ స్పోర్ట్ స్టార్టెడ్ ఫ్రమ్ అ బాల్ అండ్ అ పీచ్ బాస్కెట్? ద ఆన్సర్ ఇస్ ఇన్ ద క్వశ్చన్, ఇస్ అ హింట్. ఓకే, డూ కాల్ ద స్టూడియో. ఈ పాట వినేసి వచ్చేసేయండి.

0: ఓకే ఓకేకా కే ఓకేకా అది ఫ్రైడే ఎనర్జీ ఆ మాత్రం ఉండాలి. మీరందరూ వింటున్నారు మీ ఆర్జే శ్రీకాంతితో ఆన్ ద హ్యాపీ అవర్ ఓన్లీ ఆన్ ద ఎయిర్ వేవ్స్ ఆఫ్ రేడియో సర్వి అండ్ దిస్ కమ్స్ ఫ్రమ్ 7 to 9 PM. ఎస్, మనం కిడ్స్ ట్రివియా క్వశ్చన్ ని వండర్ఫుల్ గా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్నాము. అండ్ లాస్ట్ కాలర్ కాల్ చేసి ఏం చెప్తుందో తెలుసా, మీ పేరేంటి అంటే ఓకే లెట్స్ సీ. హలో, యు ఆర్ ఆన్ ఎయిర్, హూస్ టాకింగ్?
1: సుధాంశ.
0: అమ్మో, చాలా పెద్ద పేరు, స్పెల్లింగ్ చెప్పమ్మా.
1: సుధాంశ్.
0: ఏంటి సుధాంశ్, చెప్పే, నీకు ఆన్సర్ తెలుసా?
1: నీ పేరు సుష్మా. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ అయితే దాచిద్దాం.
0: ఏంటి నా పేరేంటి?
1: సుష్మా.
0: చంపేశావురా, నా పేరు సుష్మా ఏంట్రా? నా పేరు శ్రీకాంతి. శ్రీకాంతి, ఎంత కాన్ఫిడెంట్ గా కరెక్ట్ ఆన్సర్. నువ్వు ఒక వర్గానికి ఇన్స్పిరేషన్ రా సుధాంశ్, వర్గానికి ఇన్స్పిరేషన్. రాంగ్ ఆన్సర్ కూడా అంత ధీమాగా చెప్పినందుకు ఐ లైక్ ఇట్. మార్చేసుకుంటానులే సుధాంశ్, నా పేరు శ్రీకాంత్ నుంచి సుష్మాకి మార్చేసుకుంటా. ఏం పాట కావాలి సుధాంశ్ గారు? డాడీ చెప్పండి, మీకు ఏ పాట కావాలి?
1: కిసిక్ సాంగ్ కావాలా?
0: ఏం సాంగ్?
1: కిసిక్.
0: కిసిక్, ఓ ఆ క్వశ్చన్ కి కనెక్ట్ అయ్యారా? ఓకే, కిసిక్ వేసేద్దాం, లైన్అప్ చేసి వేసేస్తాను. అండ్ సుధాంశ్, ఎస్, బాస్కెట్ బాల్ ఈస్ ద రైట్ ఆన్సర్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. అండ్ మై నేమ్ ఇస్ ఉన్నావా, వెళ్ళిపోయావా సుధాంశ్? ఎస్, మై నేమ్ ఇస్ శ్రీకాంతి. బై బాయ్. సో నైస్ అండి. సో ఇది నేను కంగారు పెట్టేస్తున్నానా, నాకు డౌట్ వస్తుంది. జస్ట్ నేను పిల్లల్ని నా పేరు ఎందుకు అడుగుతున్నాను అంటే కనెక్ట్ అవుతారు షోలో ఎవరితో మాట్లాడుతున్నారో తెలిస్తే బాగుంటుంది కదా. అండ్ రేపు ఒకవేళ జాతరలో కలిసేటప్పుడు శ్రీకాంతి అంటే ఎవరు అని తెలుస్తుంది అని ఐఎమ్ జస్ట్ ఇంట్రడ్యూసింగ్ మై సెల్ఫ్, బట్ నాట్ టు స్కేర్ ఎనీ వన్. దిస్ ఇస్ ఆల్ ఇన్ ఎ ఫన్ పార్ట్, హోప్ యూఆర్ ఆల్ ఎంజాయింగ్. బట్ మీరందరూ ఆ పాట వింటుండగా, కేవ్ కేకా వింటుండగా, ఒక బాబు కాల్ చేశాడు ఆన్సర్ చెప్పడానికి. మీ పేరేంటి అంటే చిన్ను గారు. ఆ అబ్బాయి పేరు చిన్ను గారు. చిన్ను గారు వాజ్ 6 years old అండ్ హీ టోల్డ్ ద ఆన్సర్ కరెక్ట్లీ ఆల్సో. థ్యాంక్ యూ సో మచ్ చిన్ను గారు ఫర్ కాలింగ్. అండ్ సుధాంశ్, ఎస్, సుధాంశ్ ఆల్సో గేవ్ అ వండర్ఫుల్ రైట్ ఆన్సర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ దట్ హూ కాల్డ్. నేను కిసిక్ పాట అయితే సుధాంశ్ వాళ్ళ డాడీ కోసం లైన్అప్ చేస్తాను. అండ్ దాట్ విత్ దాట్ వీ విల్ కమ్ టు అన్ ఎండ్ ఫర్ ద కిడ్స్ ట్రివియా క్వశ్చన్, బికాస్ సూపర్ ఫన్ లైన్అప్ చేసి ఉంచాను అనమాట. సో నేను నెక్స్ట్ ఒక కామెడీ బిట్ వేస్తాను, బిట్ వినేసి వచ్చిన తర్వాత నేను క్వశ్చన్ అడుగుతాను, ఓకేనా? జాగ్రత్తగా వినండి బిట్.
2: ఖైరతాబాద్ జైసూరే యూత్ అసోసియేషన్.
3: ఇది ఎప్పుడు పెట్టారు?
2: జస్ట్ ఇప్పుడు పెట్టాం సార్.
3: మొన్న ఇలాగే ఒక బ్యాచ్ వచ్చి స్క్రీన్ మీద మీ పేరు పడగానే ఏళ్ళ పొల్లు తల్లుతామని చెప్పి పాత పేరు పట్టుకెళ్లారు. కనీసం చప్పట్లు కూడా కొట్టలా.
2: మేము ఆ టైప్ కాదు సార్.
3: మరి ఏ టైప్?
2: వాళ్ళు తీసుకుని కూడా కొట్టలేదు, మేమేం తీసుకోకుండానే కొడతాం.
3: అలా అయితే హ్యాపీనే, తగ్గుతాం.
0: విన్నారు కదండి, అది ద ఫేమస్, ద మోస్ట్ ఫేమస్ మూవీలోంచి మనందరికి బాగా బాగా పరిచయం ఉన్న సీన్. సో నా క్వశ్చన్ ఏంటంటే, ఆ సీన్ లో ఆ అసోసియేషన్, నాగార్జున గారు పెట్టిన అసోసియేషన్ పేరేంటి తెలుస్తే స్టూడియో కాల్ చేసి చెప్పేసేయండి. స్టూడియో నెంబర్ 9726361966. నేను కాలర్స్ అయితే నేను ఆన్ ఎయిర్ తీసుకుంటుంటే, అంటే మాట్లాడుతుండగా కాల్ చేస్తే ఆన్ ఎయిర్ తీసుకుంటాను, అదర్వైజ్ ఐల్ టేక్ యూ ఆల్ ఆఫ్ ఎయిర్. ఈ నెక్స్ట్ వండర్ఫుల్ సాంగ్ వినేసి వచ్చేసేయండి. బోల్డ్ కబుర్లు చెప్పుకుందాం. నా క్వశ్చన్ ఏంటి అంటే, ఇంకొకసారి వినిపించమంటారా? ఎవరైనా విన్నారా? హోప్ యూ ఆల్ లిజన్డ్, బట్ అదర్వైజ్
2: ఖైరతాబాద్ జైసూరే యూత్ అసోసియేషన్.
3: ఇది ఎప్పుడు పెట్టారు?
2: జస్ట్ ఇప్పుడు పెట్టాం సార్.
3: మొన్న ఇలాగే ఒక బ్యాచ్ వచ్చి స్క్రీన్ మీద మీ పేరు పడగానే ఏళ్ళ పొల్లు తల్లుతామని చెప్పి పాత పేరు పట్టుకెళ్లారు. కనీసం చప్పట్లు కూడా కొట్టలా.
2: మేము ఆ టైప్ కాదు సార్.
3: మరి ఏ టైప్?
2: వాళ్ళు తీసుకుని కూడా కొట్టలేదు, మేమేం తీసుకోకుండానే కొడతాం.
3: అలా అయితే హ్యాపీనే,
0: అది అసోసియేషన్ పేరేంటి? నాగార్జున గారు పెట్టిన బ్రహ్మానందం గారి అసోసియేషన్ పేరేంటి? అండ్ ఆ ముందు నేను ఇంకో క్వశ్చన్ అడుగుతాను, మీ అందరికి ఈ బిట్ బాగా తెలుసు. స్టూడియో కాల్ చేసేసేయండి 9726361966. ఈ నెక్స్ట్ అద్భుతమైన పాట బాయ్స్ అందరికి, పెళ్ళైన బాయ్స్ అందరికి వండర్ఫుల్ వండర్ఫుల్ సాంగ్, మోస్ట్లీ లైక్ నేషనల్ యాంథమ్. వినండి, ఎంజాయ్ చెయ్యండి. ఓకే ఓకే కాలర్స్, హలో అండి, మీరు రేడియో సర్వీ కాల్ చేసేసారు, ఆన్ ఎయిర్ కూడా ఉన్నారు. ఎవరు మాట్లాడుతున్నారు?
4: ప్రసాద్ అండి.
0: ప్రసాద్ గారు ఎలా ఉన్నారు?
4: గుడ్ అండి.
0: ఆన్సర్ ఏంటండి?
4: అదే ఖైరతాబాద్ జయసూర్య ఫ్యాన్స్ అసోసియేషన్.
0: కరెక్ట్. మీరు జాతరకు వస్తున్నారు కదా? వచ్చేయండి వచ్చేయండి, కలిసిద్దాం మనందరం. ఓకే బాయ్.
4: ఓకే బాయ్.
0: హలో అండి, మీరు ఆన్ ఎయిర్ ఉన్నారు, రేడియో సర్వీస్ కాల్ చేశారు, ఎవరు మాట్లాడుతున్నారు?
5: హలో, గుడ్ ఈవినింగ్, నేను సందీప్ ని.
0: సందీప్ గారు చెప్పండి.
5: ఇది ఖైరతాబాద్ జయసూర్య అసోసియేషన్ అని డైలాగ్ లో ఉంది, అదే అడిగింది.
0: అదే అడిగాను, చెప్తారు. థ్యాంక్ యూ.
5: థ్యాంక్ యూ.
0: హలో అండి, మీరు రేడియో సర్వీస్ కాల్ చేశారు, ఆన్ ఎయిర్ ఉన్నారు, ఎవరు మాట్లాడుతున్నారు?
6: నా పేరు చిన్మయి.
0: చిన్మయి, ఓకే.
6: Yeah, so I was going to answer that question.
0: What is it?
6: That you just asked.
0: Yes, what is it?
6: It's Khairatabad Jai Surya Youth Association.
0: Ba. Andaru Jai Surya varke cheptunnaru. So, nu Khairatabad varu cheppa chudu. Akkada touch chesavu. Super, perfect answer.
6: Thank you.
0: Bye.
6: Bye.
0: Asalu. ఎంత సి ఇఫ్ యూ హ్యావ్ టు స్టాండ్ అవుట్ అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆన్సర్ ఇవ్వాలి అంటే అది అలా చిన్మయి లాగా ఇవ్వాలి. ఖైరతాబాద్ జయసూర్య ఫ్యాన్స్ అసోసియేషన్, అది సూపర్ సూపర్. సో బాగుందండి, ఈ పాట వినిసి వచ్చేసేయండి. బట్ ద కాల్ ఇస్ స్టిల్ ఆన్, ద క్వశ్చన్ ఇస్ స్టిల్ ఆన్, ఆ అసోసియేషన్ పేరేంటి? అండ్ ఇంకొక క్వశ్చన్ యాడ్ చేద్దాం అనుకుంటున్నాను ఏంటంటే, బ్రహ్మానందం గారు అన్నారు ఇలాగే లాస్ట్ టైం ఎవరో ఒక సర్టన్ అమౌంట్ ఆఫ్ డబ్బులు తీసుకుని పూలు పేపర్లు చదువుతా ఉన్నారు, ఏం చేయలేదు. ఆ అమౌంట్ ఎంత, ఆ అమౌంట్ ఎంత తెలిస్తే కాల్ చేయండి, ఈ వండర్ఫుల్ పాట వినేస్తూ ఆన్సర్ చేయండి. This is the national anthem for all the married men.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. పబ్లిక్ ప్లేసెస్ అంటే పబ్లిక్ ప్లేసెస్ ఫర్ ఎ రీజన్. పక్క వాళ్ల చెట్ల నుంచి పూలు కోయడం, పబ్లిక్ ప్లేసెస్ లో మనం వేసిన చెత్త అలాగే వదిలేసి వెళ్లడం, ల్యాండ్స్కేపింగ్ లోకి అన్సొలిసిటెడ్ గా వెళ్లిపోవడం, దీస్ ఆర్ ఎ బిగ్ నో. మనం కొంచెం జాగ్రత్తగా, మోస్ట్ ఇంపార్టెంట్లీ మైండ్ఫుల్ గా ఉందామా? పబ్లిక్ పార్క్స్, స్ట్రీట్స్, కమ్యూనిటీ ప్లే గ్రౌండ్, స్కూల్స్ లాంటి ప్లేసెస్ ని మనం వెళ్లే ముందు ఎలా ఉందో వెళ్లిపోయేటప్పుడు అలాగే ఉంచుదాం. స్మాల్ యాక్షన్స్ కెన్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్ అండ్ హెల్ప్ క్రియేట్ ఎ క్లీనర్, సేఫర్ కమ్యూనిటీ ఫర్ ఎవ్రీవన్.
2: From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. ఆయుర్వేదంలో ఫుడ్ ఎంత ముఖ్యమో సరౌండింగ్స్ కూడా అంతే ఇంపార్టెంట్. ద కామర్ ద స్పేస్ ద బెటర్ యువర్ బాడీ సేవర్స్ ఎవ్రీ ఫ్లేవర్ అట్ శ్రీకృష్ణ విలాస్. ప్రతి డీటెయిల్, ప్రతి డెలికసీ ఇస్ క్రాఫ్టెడ్ టు గివ్ యూ ద పర్ఫెక్ట్ ఎక్స్పీరియన్స్. మీ వీక్ డే టిఫిన్స్ నుంచి సండే ఫ్యామిలీ ఫీస్ దాకా శ్రీకృష్ణ విలాస్ గివ్స్ యూ అ స్పేస్ వేర్ కాన్వర్సేషన్స్ ఫ్లో, హార్ట్స్ రిలాక్స్ అండ్ ఎవ్రీ బైట్ ఫీల్స్ లైక్ హోమ్. శ్రీకృష్ణ విలాస్ నౌ సర్వింగ్ ఇన్ ఫ్రిస్కో, 13215 మెయిన్ స్ట్రీట్, ఫ్రిస్కో, టెక్సాస్. Call 469-269-6476.
3: ఈ వీకెండ్ గ్రోసరీస్ నువ్వు తీసుకొస్తావా?
4: రైస్, దాల్, స్నాక్స్, వెజ్జీస్, స్పైసెస్, ఇంకా జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్ కూడానా?
3: రిలాక్స్, స్వదేశీ ఉంది కదా. ఫ్రెష్ వెజీస్ అండ్ స్పైసెస్ ఏ కాదు, మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్ ఫర్ గ్రోసరీస్, మీట్, పెరుగు, పిండి, కేక్స్. జస్ట్ స్మూత్ షాపింగ్, బికాస్ గ్రోసరీలో కూడా టెన్షన్ కాదు, ట్రస్ట్ కావాలి.
5: డైలీ నీడ్స్, ఫెస్టివల్ షాపింగ్, అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్, హ్యాండిల్ ఇట్ ది స్వదేశీ వే.
3: స్వదేశీ గ్రోసరీస్, ఇర్వింగ్, కాసిల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవర్ మౌంట్, సౌత్ లేక్ అండ్ మెనీ.
6: వెల్కమ్ బ్యాక్. మీరందరూ వింటున్నారు మీ హ్యాపీ అవర్ విత్ ఆర్జే శ్రీకాంతి, ఓన్లీ ఆన్ ద ఎయిర్ వేవ్స్ ఆఫ్ రేడియో సురభి 107.9 ఎఫ్ఎం HD3 లో. అండ్ దిస్ ఈజ్ ఓన్లీ ఆన్ ఫ్రైడే ఫ్రమ్ 7 to 9 PM. ఇంకెక్కడా రాదు, వినిపించదు ఈ అందమైన గొంతు. ఓకే, సో దిస్ ఇస్ శ్రీకాంతి. మీరందరూ ఆ పాట వింటుండగా నాకు సందీప్ గారు కాల్ చేసి ఆన్సర్ చెప్పారు, 25,000 అని. దెన్ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ పర్సన్ కాల్ చేశారు, ఆయన పేరు జయసూర్య. సో జయసూర్య గారు అన్నాను, జయసూర్య గారు ప్లీజ్ నేను ఆన్లైన్ ఆన్ఎయిర్ తీసుకుంటానండి మిమ్మల్ని అని అంటే వద్దు. సో జయసూర్య గారు కూడా కాల్ చేసి చెప్పేశారు అన్నమాట ఇన్ఫర్మేషన్, క్వశ్చన్ కి ఆన్సర్ రైట్ ఆన్సర్ చెప్పేశారు. కానీ మదన్ గారు ఉన్నారు చూసారా, మదన్ గారు అన్నారు నేను కరెక్ట్ ఆన్సర్ చెప్తాను. కానీ ఇందాకలా మీరు చిన్మయ్య గారికి కరెక్ట్ ఆన్సర్ అనౌన్స్ చేసేశారు, బట్ ద రైట్ ఆన్సర్ ఇస్ దిస్ అని చెప్పారు. ఏంటంటే ఖైరతాబాద్ జయసూర్య యూత్ అసోసియేషన్, కరెక్ట్. అది కదా మనకు కావాల్సిన ఆన్సర్, దట్ ఈస్ మదన్ గారు. అండ్ మోనికా కాల్ చేశారు, మోనికా గారు ఆన్సర్ చెప్పలేదు కానీ షీ థాట్ మై నేమ్ సంథింగ్ ఎల్స్. సో నైస్ టాకింగ్ టు ఆల్ ఆఫ్ యూ, ఇట్ ఇస్ సో మచ్ ఫన్. అండ్ మోనికా గారు రిక్వెస్ట్ చేశారు వదిన మీద ఏదో ఒక పాట వేయండి శ్రీకాంతి గారు, అండ్ ఖచ్చితంగా వేసేస్తాను, నేనైతే లైన్అప్ చేశాను. బట్ దానికి ముందు ఈ క్వశ్చన్ అడుగుతాను, సో నెక్స్ట్ క్వశ్చన్ కోసం రెడీగా ఉండండి. అండ్ ఈసారి జయసూర్య గారు కోపం వచ్చిందండో, ఏంటండి రెండుసార్లు వినిపించేసి ఆన్సర్ అంతా చెప్పేస్తారు, ఏంటి మజా ఏముంటుంది అని. అందుకని ఒకే ఒక్కసారి వినిపిస్తా. ఓకే, బీ రెడీ.
7: తింటలేడు అయిపోయాడు నువ్వు, అంతే అంతే. అయితే సరదాగా గేమ్ ఆడుతున్నావు మనం? గేమా? ఏం గేమ్ ఆడదాం? చాలా సరదా గేమ్. అదేంటో ముందు చెప్పు. నువ్వు నాలుగు క్వశ్చన్స్ నేను నాలుగు క్వశ్చన్స్ వేస్తా. క్వశ్చన్స్? అది ఏంటి అడుగు? ఒకటి ఒకటి ఎంత? ఒకటి ఒకటి ఒకటి. ఇదో పెద్ద ప్రశ్న, దీనికి నేను సమాధానం చెప్పు.
6: ఓవర్ కాన్ఫిడెన్స్.
7: ఒరే చెప్పరా చెప్పరా చెప్పబ్బో అబ్బో, చాలా వచ్చింది. ఒకటి ఒకటి ఎంత? ఒకటి ఒకటి రెండు. ఎంత? ఒకటి. ఇది ఒకటి కలిపితే రెండు. పదకొండు. అక్కడ లాగుతాడి, అక్కడ లాగుతాడి. ఇదో మళ్ళీ మొదలు పెట్టా, కొట్టం. నువ్వు ప్రాబ్లం చేసాం
6: అందరి చేత కొట్టించుకోవడం, కొట్టను అని ప్రామిస్ చేయించుకోవడం బ్రహ్మానందం గారికి తప్పితే ఎవ్వరికి అది సాధ్యం కాని పని అనమాట. ఆయన ఫేస్ చూస్తే అలా అనిపిస్తుంది. సో ఇప్పుడు మీరు విన్నా మన బ్రహ్మానందం గారు గాలాలు విడుస్తున్న సినిమా పేరు ఏంటి? ఇది ఫస్ట్ టైం నేను విన్నప్పుడు నాకు కూడా ఏ సినిమా అబ్బా ఇది అని అనుకున్నాను. మళ్ళీ ఇంకోసారి వినిపించను. జయసూర్య గారు స్ట్రిక్ట్ గా వార్నింగ్ ఇచ్చారు నాకు, ఒక్కసారి వినిపించండి ప్లీజ్ అని. సో అది తెలిస్తే, ఆ సినిమా తెలిస్తే కాల్ చెయ్యండి. ఆల్సో ఆ బిట్ లో మాట్లాడింది ఎవరో, బ్రహ్మానందం గారు. బ్రహ్మానందం గారు పక్కన ఎవరున్నారో కూడా చాలా ఈజీగా అందరికి తెలుసు. నాతో ఇంతకు ముందు నుంచి ఆడుతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక ఈజీ క్వశ్చన్, ఒక టఫ్ క్వశ్చన్ అడుగుతాను. కాబట్టి ఈ రెండు క్వశ్చన్స్, ఆ సీన్ లో ఉన్న అదర్ లీడింగ్ యాక్టర్ ఎవరు, అండ్ బ్రహ్మానందం గారి పక్కన లీడింగ్ యాక్టర్ ఎవరు, అండ్ ఆ బిట్, ఆ కామెడీ బిట్ ఏ మూవీలోది? జయసూర్య గారు యాక్చువల్లీ ఏమనుకోకండి నాకు, అంటే రెండోసారి వింటే కొంచెం రెండోసారి వింటే ఎవరికైనా అర్థమవుతుందేమో అని మళ్ళీ ఇంకోసారి అనమాట. సో వినండి, ఈ సినిమా కొంచెం పాత సినిమా, నేను కొత్తది కాదు, ట్రై చేయండి.
7: అయితే సరదా గేమ్ ఆడుతున్నాం మనం. గేమా? ఏం గేమ్ ఆడదాం? చాలా సరదా గేమ్. అదేంటో ముందు చెప్పు. నువ్వు నా 4 క్వశ్చన్స్ వేయి, నేను 4 క్వశ్చన్స్ వేస్తా. క్వశ్చన్స్? ఏంటి అడుగు? ఒకటి ఒకటి
6: ఎంత, ఒకటి ఒకటి ఎంత తెలిస్తే స్టూడియో కాల్ చేసి చెప్పేసేయండి. అండ్ మనం ఇప్పుడే వచ్చాం కాబట్టి ప్రకటనలు చాలా మిస్ అయిపోతున్నాను, నేను చదవట్లేదు. ఎందుకంటే నేను మీ అందరితోటి ఫన్ తోటి మాటలతోటి ఐఎమ్ మిస్సింగ్ అవుట్ రీడింగ్ సో మెనీ అనౌన్స్మెంట్స్ హియర్. లెట్ మీ హ్యావ్ వన్ అనౌన్స్మెంట్ విచ్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ వన్. సో రేడియో సురభి లిజనర్స్ అందరికీ అటెన్షన్ అటెన్షన్. మన ఇండియా క్యాష్ అండ్ క్యారీ అండ్ మదీనా అండ్ మసాలా వాళ్ళిద్దరూ కలిసి రేడియో సురభి జాతరలో ఒక వండర్ఫుల్ గేమ్, విచ్ ఇస్ అ మెగా పవర్ లీడర్ బోర్డ్ అనే ఒక గేమ్ షో జరిగిందండి. దే ఆర్ బ్రింగింగ్ దట్ షో విచ్ ఇస్ వన్ ఆఫ్ ద ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ లీడర్ బోర్డ్ షో ఆన్ రేడియో సురభి. అండ్ ప్లీజ్ జాయిన్ దిస్ ఎక్సైట్మెంట్. ఇది జరిగింది సాటర్డే 11:30 to 12:30 జరుగుతుందండి. అండ్ ట్యూస్డేస్ డ్యూరింగ్ రేడియో సురభి డీటోర్. ఈ ట్యూస్డే ని మినహాయిస్తే, ఎందుకంటే మనకి సండేనే జాతర కాబట్టి, అండ్ ద విన్నర్స్ విల్ బి అనౌన్స్డ్ డ్యూరింగ్ జాతర. సో సాటర్డే డోంట్ మిస్. అది ఇంకా ఉంది అని అనుకుంటున్నాను. ఇఫ్ ద షో ఇస్ ended, I'm so sorry, but otherwise gelichina vallaki andarki kuda mana jatra roju announcements lo mega power leader board lo gelichina vallaki manchi manchi bahumathulu unnai. So radio surabhi jatra lo main event ee sari is going to be mega kolatam. Mega kolatam lo mana sudish garu, roshni garu wonderful ga dance practice neepichesaru ma andarki. Mem miss ayipoyamu dance practice, ayyo mem cheyalememo kolatam anukunte poppulo kaalesaru. ఎందుకంటే అది ఎవరైనా వేయగలిగేటట్టు ఉన్న ఈజీ స్టెప్స్. స్టెప్స్ వస్తేనే డాన్స్ చేయాలా? అస్సలు కాదు. మనకి చిన్నప్పటి నుంచి అలవాటు కదా, క్వశ్చన్ ఒకటి ఇస్తే అదే ఆన్సర్ ఎప్పుడు రాసాం మనం? మనకి నచ్చిన ఆన్సర్ రాస్తాం. అలాగే ఈసారి కూడా మీకు నచ్చినట్టు డాన్స్ చేయొచ్చు. డాన్స్ ఎవరికి ఎలా చేస్తే ఏంటండి, ఎంజాయ్ చేస్తే డాన్స్ చేసేసేయాలి. కోలాటం ఆ రోజు సుధీష్ గారితో పాటు మనందరం కూడా ఆయన స్టెప్స్ ఫాలో అయిపోయి చేసేసేయచ్చు, విచ్ ఇస్ గోయింగ్ టు బి సూపర్ ఫన్. ఎందుకంటే ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఈసారి దే ఆర్ గోన్ టేక్ అ వండర్ఫుల్ వీడియో కవరేజ్. ఎస్, యూ హర్డ్ ఇట్ రైట్. ఈసారి మెగా కోలాటం అని ఎందుకు పెట్టారంటే, ఇది చాలా పెద్ద ఎత్తున ఒక వండర్ఫుల్ సెలబ్రేషన్ లాగా ఒక వీడియోగ్రఫీ తీస్తున్నారు. డాన్సర్స్ ఉన్నారు, మనందరం డాన్స్ నేర్చుకున్నాము, అందరం కలిసి కోలాటం చేస్తాం. కోలాటం ఎప్పుడు ఉంటుంది? కళ్యాణం అయిపోయిన వెంటనే కోలాటం ఉంటుంది. కళ్యాణం ఇస్ స్టార్టింగ్ అట్ 8 AM ఇన్ ద మార్నింగ్. ద ఎంటైర్ రేడియో సురభి జాతర ఇస్ గోయింగ్ టు బి ఫ్రమ్ 8 AM టు 8 PM ఆన్ June 7th ఇన్ ఫ్రిస్కో ఫ్లయర్స్. Do come and meet me there and meet the entire Radio Surabhi team. ఇంట ఎవరు కాల్ చేయట్లేదు, సినిమా పేరు తెలియలేదా? అర్రే రే రే రే. సరే, ఈజీ క్వశ్చన్ అడుగుదాం. చూసారా, కష్టమైన క్వశ్చన్ అడిగితే ఆన్సర్ చెయ్యరమ్మా ఎవరు. నాకు తెలుసుగా, నాకు తెలుసుగా. ఓకే, నెక్స్ట్ ఈజీ క్వశ్చన్ ఇస్ ఫర్ యూ, లిసన్ టు దిస్ వన్.
8: ఆయన చెప్పకుండా వెళ్ళిపోయినా ఆయన మనసులో ఏమనుకున్నారు మీరు కనిపెట్టగలిగారా? ఆయన మనసులో ఏమనుకున్నారు మీరు కనిపెట్టగలిగారా అని అడిగారు.
9: ఎవరి మనసులో ఏముంది కనిపెట్టగలిగితే ఏ సమస్య ఉండదు, అది తెలియకే కదా. ఎన్ని సమస్యలు?
8: ఎన్ని సమస్యలంటే?
9: ఎన్ని సమస్యలంటే ఇన్ని సమస్యలే.
6: ఎస్, ఈ సీన్ ఏ సినిమాలోది? ఖచ్చితంగా కాల్ చేసి తీయాలి. ఇది తెలియకపోతే అవమానం, అవమానం టు ద కోర్. ఓకే, ఈ సీన్ ఇప్పుడు మీరు విన్న సీన్. అది అలా వచ్చేసారు, వచ్చేసారు. హలో అండి, రేడియో శ్రీ కాల్ చేశారు. మీరు ఆనర్ ఉన్నారు, ఎవరు మాట్లాడుతున్నారు? శ్రీనివాస్ గారు, చెప్పేసేయండి. ఏంటండి? జల్సా అనుకుంటున్నారా? కాదు, కాదు, జల్సా కాదు, ఇంకొంచెం ఇంకొంచెం ముందు మన్ అంటే మన అని కలిపేస్తే బాగోదేమో. ఒక 90s లో హిట్ మూవీ. ఓకే హలో అండి, మీరు రేడియో శ్రీ కాల్ చేశారు, ఎవరు మాట్లాడుతున్నారు? చక్రవర్తి గారు చెప్పండి. ఇప్పుడు ఒకళ్ళు కాల్ చేశారు, దాన్ని జల్సా అనుకుని పప్పులో కాలేశారు. ఉంటారు కొంతమంది నాలాంటి వాళ్ళు, అవుట్ ఆఫ్ సిలబస్ వాళ్ళు అనమాట. ఎస్, ఇంకెవరైనా? ఎస్, ఏంటి అలా మనసులో ఉన్న మాటలు తెలిసిపోతే ఎంత బాగుంటుంది. పోనీ ఆడవాళ్ళ మనసులో ఏం తెలుసుకుంటుందో తెలిస్తే పిచ్చిక్కిపోతుందేమో మగవాళ్ళందరికీ. ఇంకా ఇది అవమానం. లేడీస్ ఎవరైనా వింటారా? నేనంటే ఇప్పుడు ఏం అనలేను చక్రవర్తి గారిని, కానీ ఇది ఖండించాలి మీరు ఎవరైనా వినేవాళ్ళు. కరెక్ట్, మా ఆయన వింటూ ఉండుంటారా అనుకుంటారు, దీని గురించి ఇదే చెప్పుకుంటుందని. నైస్ నైస్ చక్రవర్తి గారు, నైస్ టాకింగ్ టు యూ అండి, బాయ్. ఎస్, ఆ సినిమా పేరేంటో చెప్పేశారు చక్రవర్తి గారు, కానీ నేనైతే ఇంకా ఆ క్వశ్చన్ ఓపెన్ లోనే ఉంచుతున్నాను. ఎవరికైనా తెలిస్తే కాల్ చేయండి, కానీ అలా మనసులో ఉన్న విషయాలు తెలిసిపోతూ ఉంటుంటే ఎంత బాగుంటుందో కదా. ఏమంటారు, నిజంగానే బాగుంటుందంటారా, బాగుందంటారా? సో అది చాలా ఫేమస్ డైలాగ్, మళ్ళీ వినిపిస్తున్నాను, వినండి.
8: ఆయన చెప్పుకుని వెళ్ళిపోయినా ఆయన మనసులో ఏమనుకున్నారో మీరు కనిపెట్టగలిగారా? ఆయన మనసులో ఏమనుకున్నారు మీరు కనిపెట్టగలిగారా అని అడిగారు.
9: ఎవరి మనసులో ఏముంది కనిపెట్టగలిగితే ఏ సమస్య ఉండదు, అవి తెలియకే కదా ఇన్ని సమస్యలు.
6: ఎస్, అవి తెలియకే కదా ఇన్ని సమస్యలు. ఎవరి మనసులో ఏముందో కనిపెట్టలేము. ఈ మీరు విన్న ఈ ఫేమస్ ఫేమస్ డైలాగ్ ఏ మూవీలో తెలిసి స్టూడియోకి కాల్ చేసేసేయండి. నేను మిమ్మల్ని అందరినీ ఆఫర్ తీసుకుంటాను. అండ్ మన మోనికా గారి కోసం ఈ వండర్ఫుల్ సాంగ్.

0: Yes, Allah, wonderful song. Monika Garu, hope you enjoyed that wonderful, wonderful song. And Adivini, Vadinami Deido part rain and tin at first half at a good touch in me. And hope you enjoyed that song. Meerandaru e part of Intundaga, Chakravarti gar call Jesse, Cheparu, Srinivas gar call Jesse Cheparu. And thank you so much for all the listeners. And the next bit is ready. Idi A cinema lo telisi cheppandi.
1: Neeku book reading ga raadu, inga lip reading ga.
2: Enavo?
1: అంకులు ఈ హార్ట్ నీది ఈ జేబు నీ కోసం ఎప్పుడు తెరిచే ఉంటుంది. ఆంటీ
3: డార్లింగ్,
1: మీరు నాకు మనసు ఇచ్చారు, మీ పర్సులో డబ్బులు ఇచ్చారు, మరి మీ ఇంట్లో చోటు ఎప్పుడిస్తారు? అంకులు అది నీ సొంతం, నువ్వు ఎప్పుడైనా రావచ్చు పోవచ్చు. ఆంటీ
3: మరి ఆల్రెడీ అందులో రెంట్ కొన్న మీ ఆవిడ సంగతి ఏంటి?
1: అంకులు అది జస్ట్ వంటింటికి ఉంది. అంత మాట అన్నాడా?
2: ఆ చూస్తోంది చెప్తున్నామండి, ట్రూ ట్రాన్స్లేషన్.
0: ఎస్, ఆ ట్రూ ట్రాన్స్లేషన్. సినిమా పేరు మనందరికీ తెలిసే ఉండుంటుంది అని అనుకుంటున్నాను. ఎవరైనా ట్రై చేయాలంటే సినిమా పేరేంటో ట్రై చేసేసేయండి. కానీ నా క్వశ్చన్ ఏంటి అంటే, మన సునీల్ గారు చెప్పిన ట్రూ ట్రాన్స్లేషన్. ఓకే ఓకే, చూద్దాం. హలో అండి, మీరు ఆన్ ఎయిర్ ఉన్నారు, ఎవరు మాట్లాడుతున్నారు? శ్రీనివాస్ గారు చెప్పేయండి, మంచి ఫామ్ లో ఉన్నారు ఈరోజు. మనసంతా నువ్వే. ఎస్ కాదు, క్వశ్చన్ అసలు క్వశ్చన్ అది ఈజీ క్వశ్చన్. మన ఆటలో ఎప్పుడు రెండు క్వశ్చన్స్ ఉంటాయి, ఒక ఈజీ క్వశ్చన్, ఒక టఫ్ క్వశ్చన్. టఫ్ క్వశ్చన్ ఏంటంటే, సునీల్ గారు చెప్పిన ట్రూ ట్రాన్స్లేషన్ లిప్ రీడింగ్ ఏదో ఒకటి చెప్పాలి మీరు.
4: చంద్రమోహన్ అంటే అదే ఆవిడ పేరు గుర్తురాలేదు, కానీ వాళ్ళ ఇద్దరు మధ్య జరిగిన కాన్వర్సేషన్ రిపీట్ చేస్తాడు.
0: కరెక్ట్ కరెక్ట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. హలో అండి, మీరు ఆన్ ఎయిర్ ఉన్నారు, ఎవరు మాట్లాడుతున్నారు?
5: నేను జై అండి.
0: జై జై గారు, హలో అండి, ఎలా ఉన్నారు?
5: ఆల్ గుడ్ అండి.
0: నేను ఒక డైలాగ్ వినిపించానండి, ఆ డైలాగ్ ఏ సినిమాలోది ఈజ్ ద ఈజియెస్ట్ క్వశ్చన్. టఫ్ క్వశ్చన్ ఏంటంటే, సునీల్ చెప్పిన ఏదో ఒక డైలాగ్, ఆ ట్రూ ట్రాన్స్లేషన్ లిప్ రీడింగ్ అని ఒకటి చెప్పాడు, అదేంటో చెప్పండి అని అడిగాను.
5: అది మొత్తం రిపీట్ చేయలేం గానీ, ఆ సినిమా అయితే మనసంతా నువ్వే.
0: ఓకే, మనసంతా నువ్వే ఇస్ ద రైట్ ఆన్సర్.
5: ఆ పక్కన ఇద్దరు యాక్టర్లు, ఒకటి చంద్రమోహన్, ఇంకొకరు ఉదయ కిరణ్ వాళ్ళ అమ్మగారు చేశారు. తెలియదు
0: ఆ సీన్ లో ఉదయ కిరణ్ వాళ్ళ అమ్మగారు ఉండరు అక్కడ?
5: ఉండరు, ఆవిడ వేరే ఒక మాట్లాడుతూ సునీల్ వాళ్ళ అమ్మను రెచ్చగొట్టడానికి అని చెప్పి ట్రూ ట్రాన్స్లేషన్ అని చెప్పి లేనిపోతే చెబుతూ ఉంటారు.
0: అలా కాదండి, ఒక సీన్ ప్లే చేస్తే కళ్ళకి కట్టినట్టు మీరు ఎంత క్లియర్ గా చెప్తున్నారు, సో అప్రిషియేటెడ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ జై గారు.
5: ఆ డైలాగ్ అయితే మీరు అని సునీల్ చెప్పారు కాబట్టి నేను చెప్పాల్సి.
0: చెప్పండి చెప్పండి.
5: నేను చెప్పలేనండి, సునీల్ లిమిటెడ్ చేయండి.
0: సునీల్ లిమిటెడ్ చేయకండి, మీ వాయిస్ లో చెప్పండి.

0: ఏదో చెప్పారు, చూసిన చూసినట్టు చెప్పారు. హార్ట్ మీద అన్నారు, హార్ట్ ని ఆల్రెడీ ఉన్నారు.
1: కరెక్ట్ కరెక్ట్. థ్యాంక్ యూ సో మచ్ అయ్య గారు. మీరు జాతరకు వస్తున్నారా?
0: ఫ్రీ టికెట్ ఇస్తే వస్తామండి.
1: ఫ్రీ అండి, ఫ్రీ ఎంట్రీ. అది ఫ్రీ ఎంట్రీ, ఫ్రీ పార్కింగ్. అక్కడ లోపల ఈవెంట్ అంతా కూడా మీరు అంటిల్ వెండర్ బూత్, ఫుడ్ బూత్ దగ్గరికి వెళ్ళినంత వరకు అంతా ఫ్రీనే.
0: అది దాని తర్వాత ఫ్రీగా కావండి.
1: మీరు రండి, మీకు అంతా ఫ్రీగా చేయించే బాధ్యత నాది. మీరు రండి.
0: ఓకేనండి, వెరీ గుడ్.
1: ఎస్, తప్పకుండా కలుగుతాము.
0: ఓకే,
1: బాయ్ అండి. నైస్. సో మనకి చాలా మంది ఆన్సర్ చేశారు. శ్రీనివాస్ గారు చెప్పేశారు, జయ గారు చెప్పేశారు, బట్ ద క్వశ్చన్ ఇస్ స్టిల్ ఆన్. నాకు ఎవరైనా గనక సునీల్ చెప్తున్న డైలాగ్ ట్రూ ట్రాన్స్లేషన్ లిప్ రీడింగ్ చెప్తే ఐ విల్ ఎండ్ దిస్ క్వశ్చన్. ఐఎమ్ లెటింగ్ యూ ఆల్ హియర్ అగైన్. ఓకే,
2: వాళ్ళు ఏం మాట్లాడుకుంటారో తెలుసా నీకు? నాకు లిప్ రీడింగ్ తెలుసా? నీకు బుక్ రీడింగ్ రాదు, ఇంకా లిప్ రీడింగ్. అంకుల్, ఈ హార్ట్ నీతి, ఈ జలుబు నీ కోసం ఎప్పుడు తెరిచే ఉంటుంది. ఆంటీ, డార్లింగ్, మీరు నాకు మనసు ఇచ్చారు, మీ పర్సు లో డబ్బులు ఇచ్చారు, మరి మీ ఇంట్లో చోటు ఎప్పుడు ఇస్తారు?
1: చాలు, ఇంకా ఎక్కువ వినిపిస్తే మీరు కన్ఫ్యూజ్ అవుతారు. అందుకని ఆ మనసులో చోటు ఇచ్చారు అంతవరకు. ఇఫ్ ఎనీవన్ వాంట్స్ టు ట్రై, ప్లీజ్ ట్రై ఇట్ అండ్ డూ లిసన్ టు దిస్ నెక్స్ట్ వండర్ఫుల్ సాంగ్. ఎస్, దిస్ ఇస్ సంగీత. ఇంతమంది జిగేల్ రాజాలు ఉన్నారా మీ ఊళ్ళో?
3: రా ఏంటి, నువ్వు అత్రం తెలిసి పక్క నుంచి కూడా వచ్చాం ఎగేసుకుంటూ.
4: ఇదిగో ఆ గళ్ళ తొక్క జిగేల్ రాజా అయ్యింది, గుడ్లప్పగించి చుట్టాడావు. అంకే,
5: నువ్వేదో ఎత్తావని జిగేల్ రాని.
4: నువ్వెందయ్యా పూల సగ్గ, ఓ మీద మీద కొత్తున్నావా?
5: ఇదిగో ఎవ్వరు తోసుకోకండి,
4: అందరి దగ్గరికి నేనే వస్తా. అందరు అడిగింది ఇచ్చే పోతా.
5: అది

0: వెల్కమ్ బ్యాక్. ఆ అద్భుతమైన పాట వినేసి వచ్చిన తర్వాత మనకి మీరందరూ ఆ పాట వింటుంది కదా, రిక్వెస్ట్ అయితే వచ్చేసింది. ఆ రిక్వెస్ట్ సాంగ్ జయసూర్య గారు రిక్వెస్ట్ చేశారు. బట్ ఆ రిక్వెస్ట్ సాంగ్ లైన్అప్ చేసేసాను వేసే ముందు మళ్ళా నెక్స్ట్ బిట్ నేను ప్లే చేస్తాను, జాగ్రత్తగా వినండి.
1: కారు తీసి పైన పెట్టబ్బా,
2: వీడి కాలిని పెట్టుకోవడానికి కూడా బద్ధకమే.
1: ఇంకా పెట్టమేందిరా, చెయ్యి దూరంగా ఉన్నది, టైం ఎంత చెప్పు.
2: పంది పదైందండి.
1: కాఫీ అని అరసరా,
2: కాఫీ
1: గట్టిగా అరసరా,
2: కాఫీ
3: తీసుకోండి.
2: థ్యాంక్స్ అండి.
1: ఏమే నీకు మొగుడు వాడా నేనా?
3: అయ్యో కంగారులో మర్చిపోయానండి.
1: సిగరెట్ ఏం అట్లా పోతావు?
3: ఏం బాబా ఈ రోజు ఇది?
1: నీకు తెలియదమ్మా, పెళ్ళానికి కంట్రోల్ పెట్టకుంటే మాట వినరు.
0: పెళ్ళాన్ని కంట్రోల్లో పెట్టకపోతే మాట వినరు అన్నది ఓకే, పక్కన పెడితే ఆయన పని ఆయన చేసుకోలేకపోతున్నారు. ఎస్, ఆ సీన్ లో ఈ బద్ధకం మాస్టర్ ఎవరు ఆ తెలిస్తే స్టూడియో కాల్ చేసి చెప్పేసేయండి. స్టూడియో నెంబర్ 9726361966. మనం బ్రేక్ అయితే 2:22 దూరంలో ఉన్నాము. సో నేను నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ సాంగ్ ప్లే చేసే లోపు ఐ వెయిట్ ఫర్ ద కాలర్స్. సో ఈ బద్ధకం మాస్టర్ ఎవరు తెలిస్తే స్టూడియోకి కాల్ చేయండి. సినిమా పేరు తెలిస్తే ఇంకా మంచిది. ఇంకొకసారి వింటారా? వింటే కాల్ చేస్తారు.
2: వీడి కాలిని పెట్టుకోవడానికి కూడా బద్ధకమే.
1: ఇంకా పెట్టమేందిరా, చెయ్యి దూరంగా ఉన్నది, టైం ఎంత చెప్పు.
2: పంది పదైందండి.
1: కాఫీ అని అరసరా,
2: కాఫీ
0: అది. ఆ బద్ధకం మాస్టర్ గారు ఎవరు తెలిస్తే స్టూడియో కాల్ చేసి చెప్పేసేయండి. సో మనం అందరం మాట్లాడుకుంటున్నాము జాతర గురించి, బికాస్ జాతర ఇంకా ఎన్నో రోజులు లేదు. ఎల్లుండే, టుడే ఇస్ ఫ్రైడే, టుమారో సాటర్డే, అండ్ ఆఫ్టర్ టుమారో ఇస్ సండే. సండే మార్నింగ్ 8 AM కి మొదలవుతుంది విత్ సీతారామ కళ్యాణం ఇన్ అసోసియేషన్ విత్ మాట, బ్రహ్మాండమైన సెలబ్రేషన్ అండ్ ఫాలోడ్ బై మెగా కోలాటం. అండ్ ఎస్, నేను మీ కోలాటం అంబాసిడర్ శ్రీకాంతి. వీఆర్ హ్యావింగ్ సో మచ్ ఫన్ ఇన్ మెగా కోలాటం. డూ పార్టిసిపేట్. డాన్స్ వస్తేనే రావక్కర్లేదు, చెయ్యక్కర్లేదు, డాన్స్ నేర్చుకుంటేనే చెయ్యక్కర్లేదు. మెగా కోలాటం దేవుడి ముందు కోలాటం చేసే ఆ అనుభూతిని, ఆ ఆనందాన్ని రేడియో సర్వీ వాళ్ళు మీ అందరికీ ఇస్తున్నారు. సో లెట్ మీ టేక్ ద కాలర్. హలో అండి, మీరు ఆన్ ఎయిర్ ఉన్నారు. శేఖర్ గారు చెప్పండి. కరెక్ట్ కరెక్ట్. ద ఐడియల్ హస్బెండ్ కదా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద మూవీ పేరు.
4: సిద్ధు ఏదో ఉంటారు, సిద్ధు ఫ్రమ్
0: ఆల్మోస్ట్ వచ్చారు.
4: సిద్ధు ఫ్రమ్ సిరిగల్లేదు.
0: కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్ అండి, కరెక్ట్ గా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ శేఖర్ గారు, బాయ్. అలాగా మీరు నెక్స్ట్ సాంగ్ వినేసొచ్చేయండి. మన జయసూర్య గారు రిక్వెస్ట్ చేసిన మోనికా, దిస్ ఇస్ ఫర్ యూ. జయసూర్య గారు ఎంజాయ్.
5: హలో, డిన్నర్ ప్లాన్ చేయండి. గ్రూప్ లో ఎవరేం సపోర్ట్ చేస్తారు?
6: వాట్ ఆర్ డేర్ ఆర్ కంప్లీట్లీ ఎగ్జాస్టెడ్ డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
7: నేనేం వండలేదు ఈ రోజు డిన్నర్ కి. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
8: ఎవ్రీ టైమ్ ఒకటే క్వశ్చన్, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? ఆన్సర్ మాత్రం చాలా సింపుల్, మదీరా అండ్ మసాలా. సింపుల్ చాట్స్ టు మిఠాయి, కార్పొరేట్ లంచ్ బుఫేస్ నుంచి ఇంట్రెస్టింగ్ వీకెండ్ బుఫేస్ దాకా, స్టెప్ ఇన్ టు డాలస్ బెస్ట్ ఇండియన్ గ్రిల్ విత్ సక్యులెంట్ కబాబ్స్ అండ్ స్లో కుక్ ముగ్లై కర్రీస్ బియాండ్ కంపారిజన్. మదీరా అండ్ మసాలా, రాయల్ ఫీస్ట్ ఇన్ ఎవ్రీ మీల్. 1900 మార్కెట్ ప్లేస్ బులవార్డ్, స్వీట్ 110, అర్వింగ్, టెక్సస్. విజిట్ మదీరా అండ్ మసాలా.com.
9: Bro, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
10: ఇప్పటిదాకా నువ్వు చేసినవా, నీకు ఎన్ని వచ్చిన ఆఫర్ లెటర్లు?
9: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 or visit astroramji.com.
11: Radio Surabhi Revisit.
12: మా అమ్మాయికి SAT ACT ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలని చూసినప్పుడు మాకు దొరికింది రవీస్ అకాడమీ.
13: అవేవో బ్లైండ్స్ తెచ్చుకున్నాం కానీ ఎండలు బాబోయ్
14: చంపేస్తున్నాయి.
15: Thank you for being in our journey.
16: ఆకట్టుకుంటాం, ఓ పట్టు పడతాం. రేడియో సురభి,
17: రేడియో సురభి KDXX 107.9 FM HD3 Louisville, Texas. అమెరికాలో తెలుగు నేస్తం.
18: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
19: Media room screen size gurinchi tension padtunnara? Maximum screen space ela design cheyalo ardham avvatleda? Don't worry. G3 Electronics can help you design a custom setup. Screen build cheyatam daggar nunchi acoustic wall setup varaku

yes, hope Jay Surya garu enjoy chesara song ani anukuntunnanu. And inda kala question ki maniki Shekhar garu call chesata cheppesaru answer, kani inkevaru call cheyaledu, but it's okay, I will wait for other calls. Ee next ostunna scene అసలు ఈ క్వశ్చన్ కి ఎంత మంది ఆన్సర్ చేస్తారో, ఇదైతే ఇజ్జత్ కి సవాల్ అండి. నిజంగా బాస్ సినిమాలో తెలీదు ఈ క్వశ్చన్స్ కి ఆన్సర్ చేయలేదు అంటే చెయ్యాల్సిందే, మీరు కాల్ చేయాల్సిందే. దిస్ ఇస్ ద బిట్.

0: మగాడువా నువ్వు? ఎంత ధైర్యం నిన్ను?
1: నాతో పెట్టుకోకు, రాఫ్ పాడింగ్ చేస్తా.
0: నువ్వు నాతో పెట్టుకోకు, నీ పని చెప్తాను. చూడమ్మ అప్పయమ్మ వెంకయమ్మ సీతమ్మ
1: తల్లిస్తాకు. నీ బోర్డు పీకు.
2: ఆ సీన్ ఏ మూవీలోది అని అడిగితే అస్సలు బాగోదు. కానీ మన సెక్షన్ లో ఒక ఈజీ క్వశ్చన్, ఒక కష్టమైన క్వశ్చన్ ఉంటుంది. కాబట్టి ఆ మూవీ, ఆ సీన్ ఏ మూవీలోది ఈజ్ ద ఈజియెస్ట్ క్వశ్చన్. కానీ ద టఫ్ క్వశ్చన్ ఈజ్ ఆ బోర్డ్ పీకు, పీకా బోర్డ్ పీక్ అంటున్నాడు కదా, విజయశాంతి గారి పేరు ఏంటి? ఈ సీన్ లో నేను ఆల్రెడీ సగం హింట్ ఇచ్చేసాను కదా, ఆ సీన్ లో విజయశాంతి గారి పేరు, ఆ మూవీలో విజయశాంతి గారి పేరేంటి? ఎవరికైనా తెలిస్తే స్టూడియోకి కాల్ చేయండి. అండ్ మీ అందరికీ స్టూడియో నెంబర్ తెలుసు, నేను మళ్ళీ మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఇందాక వాసవి గారు చెప్పినట్టు చాలాస్తాం మా అందరికీ కొంచెం. 9726361966 డూ కాల్ ద స్టూడియో అండ్ డూ లెట్ మీ నో. మీరు ఇంకోసారి వినాలనుకుంటే ఇప్పుడే గనక ఎవరైనా ట్యూరిన్ అయితే, మీరందరూ వింటున్నారు మెదడికి మేత కార్యక్రమంలో మీ ఆర్జే శ్రీకాంతితో ఓన్లీ ఆన్ ద హ్యాపీ అవర్. నేను ఒక బిట్ ప్లే చేస్తాను, ఆ బిట్ లో క్వశ్చన్స్ ఏదో ఒకటి అడుగుతానన్నమాట. సో మీరు ఈ బిట్ వినండి, క్వశ్చన్ ఏంటో మళ్ళీ అడుగుతాను.

0: ಅಂತ ಮಗಾಡುವ ನಾವು? ಎಂತ ಧೈರ್ಯ ನಿನ್ನು?
1: నాతో పెట్టుకోకు, రఫ్ ఫైరింగ్ చేస్తా.
0: నువ్వు నాతో పెట్టుకోకు, నీ పని చెప్తాను.
2: ఎస్, ఆయన చేయి చూసారా ఎంత రఫ్ గా ఉందో. ఈ డైలాగ్ ఏ సినిమాలోది? అండ్ ఆ ఫిమేల్ లీడ్ మన విజయశాంతి గారి పేరు ఏంటి ఆ మూవీలో తెలిస్తే స్టూడియో కాల్ చేసేయండి. ఈ వండర్ఫుల్ సాంగ్ వింటూ వింటూ కూడా మీరు కాల్ చేసేసేయచ్చు. దిస్ ఇస్ ద హాట్ టాపిక్ ఆఫ్ yesterday and today, none other than the Peddi movie. This wonderful song is from that movie. Friday kabatti manchi oopuna paata veseskundam. Hope you all will listen and enjoy.

0: హలో అండి, మీ రేడియో సర్వీస్ కాల్ చేశారు, ఆన్ ఎయిర్ ఉన్నారు, ఎవరు మాట్లాడుతున్నారు?
1: శ్రీకాంత్ గారు, నా పేరు శ్రీరామ్ అండి.
0: శ్రీరామ్ గారు ఎలా ఉన్నారు?
1: నేను బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు?
0: ఆసమ్ ఆసమ్. ఏంటి క్వశ్చన్ కి ఆన్సర్ తెలుసా?
1: బాస్ సినిమాలో అడిగిన డీటెయిల్స్ తెలియకపోతే ఇంకా బాస్ ఫ్యాన్ గా ఉంది
0: కదా. ఎస్ చెప్పండి, ఏంటి ఆన్సర్?
1: సో ఈజీ ఆన్సర్, ఈజీ క్వశ్చన్ కి ఆన్సర్, సినిమా పేరు గ్యాంగ్ లీడర్.
0: ఎస్,
1: విజయ్ శాంతి గారి నేమ్ ప్లేట్ బోర్డ్ మీద ఉండే, తన పేరు కన్యాకుమారి.
0: ఓకే, చూద్దాం ఇంకెంతమంది ఆన్సర్ చేస్తారో. మీరైతే జాతరకు వస్తున్నారా?
1: Sure,
0: definitely. Yes, please do come, and it's in Frisco Flyers on June 7th, which is Elunda, and we'll meet there. Thank you so much, Andy.
1: Thank you. Bye-bye.
0: Yes, boss question ante aa maatram energy undalu kada. Nen chaala callers miss ayyanu. Do call me, but ee paata vintu meerandaru ee paata abbai paata vinestu ఈ క్వశ్చన్ ఆన్సర్ చేసేసేయండి. నేను ఆఫ్ ఎయిర్ తీసుకుంటాను. ఐఎమ్ సో సారీ, ఐ మిస్డ్ యువర్ కాల్స్, బట్ లిసన్ టు దిస్ సాంగ్. ఇందాక నేను వేద్దాం అనుకున్న పాట అది కాదు. ఏంటబ్బా వెరైటీగా ఇంకో సాంగ్ ఏదో వచ్చేసింది అనుకున్నాను, కంగారు పడ్డాను, కానీ కింద కనిపించింది. సో ఈ దిస్ ఇస్ ద రైట్ సాంగ్ ఐ వాంట్ టు ప్లే. సి బాస్ క్వశ్చన్ కి ఒక్కళ్ళు ఆన్సర్ చేయడం అంటే అది వస్తుంది.

0: That is one of my favorite songs, and it recently added to my playlist. And Johnny Master Gari dance steps na kepuru chala chhteyendi, chala different ga untai, chala bondai. And Ram Charan, of course, he carried it so well. Meenandru vintunaru Medadiku Metha ane karyakramam only on Radio Surabhi with your RJ Srikanthi only on the Happy Hour. Inni peru cheppa antunara, na show peremo Happy Hour, na peru Srikanthi. నా హ్యాపీ అవర్ షోలో ఒక ఫస్ట్ హాఫ్ అన్ అవర్ కిడ్స్ ట్రివియా క్వశ్చన్స్ అని జరుగుతాయండి. ఈ రోజు అదైతే 45 మినిట్స్ ఆడాము, ఎందుకంటే బ్యాక్ టు బ్యాక్ కిడ్స్ అందరు కాల్ చేస్తున్నారు. కిడ్స్ ట్రివియా క్వశ్చన్స్ లో కొన్ని ఇంటెలిజెంట్ ఐక్యూ క్వశ్చన్స్ అడుగుతాం, దానికి నాకు కూడా ఆన్సర్లు తెలియవు, కానీ 6 ఇయర్స్ పిల్లలు నుంచి 11 ఇయర్స్ పిల్లల వరకు తకటక ఆన్సర్ చేసేస్తారు. అండ్ ఐ ఎంజాయ్డ్ ఇట్ థరోలీ, అండ్ ఐ హ్యావ్ టు ఎక్స్టెండ్ ఇట్ ఫర్ 15 మోర్ మినిట్స్ టుడే. అండ్ ఆఫ్టర్ దాట్ వీఆర్ ప్లేయింగ్ మెదడుకి మేత కార్యక్రమంలో నేను కొన్ని ఫన్నీ కాన్వర్సేషన్స్ వేస్తాను, అండ్ ఒక ఈజీ క్వశ్చన్, ఒక టఫ్ క్వశ్చన్, రెండు క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. ఇప్పుడైతే నెక్స్ట్ బిట్ రెడీగా పెట్టేశాను, జాగ్రత్తగా వినండి.
1: మరి మీ ఆయన ఒప్పుకుంటాడా?
2: కొంచెం మాట్లాడి.
1: ఏంట్రా చెప్పేది?
2: అంటే ఫిజిక్స్ సార్కి, మ్యాథ్స్ వాడికి కెమిస్ట్రీ బాగా కుదిరింది.
1: అవును, వాళ్ళు టెస్ట్ పడ్డారని చెప్పి దీన్ని మూడు చెప్పి నన్ను బ్లాక్ అనమాటవా?
2: దిగిపోద్ది, ఆల్రెడీ స్టూడెంట్స్ తో చచ్చిపోతాం.
1: ఇప్పుడు కొత్త లెక్చరర్స్ తయారయ్యారా? స్టూడెంట్స్ వస్తున్నట్టున్నారు, సాయంత్రం స్టాఫ్ రూమ్ లో మనం అనుకున్నాం. ఎలా అంటే
3: ఈ పెద్దోళ్ళు మన ప్రేమను ఎప్పుడూ ఒప్పుకోరు, పదటాలు మనం లేచిపోయాం.
0: ఎస్, ఆ లెక్చరర్స్ ఎవరు? మధ్యలో కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయిన ఆ ఇద్దరు లెక్చరర్స్ ఎవరు? అండ్ ఆ మూవీ పేరు తెలిస్తే కూడా ఫోన్ చేసి చెప్పేసేయండి స్టూడియోకి. 9726361966 ఇస్ ద స్టూడియో నెంబర్. ఆ ఇద్దరు లెక్చరర్లు ఎవరు? ఏ సబ్జెక్ట్స్ డీల్ చేస్తారు? ఎవరు అంటే పేర్లు కాదు, వాళ్ళు ఏ సబ్జెక్ట్స్ డీల్ చేస్తారు? సో నాకు ఈ బిట్ వినగానే ఫస్ట్ టైం నాకు గుర్తొచ్చింది, నా కాలేజ్ డేస్ లో ఇలాంటివి ఏమైనా జరిగాయా? అక్కడ ఏదైనా ఉన్నా లేకపోయినా మిక్స్ మసాలా చేసి ఏదేదో ఉన్న అనుకుని మనం అందరం మాట్లాడుకునే ఆ మసాలా కాన్వర్సేషన్స్ అన్ని గుర్తొచ్చేసాయి అన్నమాట. సో ఆల్సో ఎవరైనా ఒక లెక్చరర్, ఒక అంటే ఒక బ్యాచులర్ గా ఉన్న లెక్చరర్ వస్తే తెగ ఫీల్ అయిపోయి, అండ్ అబ్బాయిలు అయితే ఎవరైనా మంచి అందంగా ఉన్న టీచర్లు ఎవరైనా వస్తే వాళ్ళు ఫీల్ అయిపోయి, ఆహాహాహా, అసలు ఒకసారి అలాగా వెనక్కి వెళ్తే ఆ మెమరీస్ అన్ని సో మచ్ ఫన్ కదా. ఇలాంటి మెమరీస్ మీకు ఎవరికైనా గుర్తుంటే కూడా కాల్ చేసి చెప్పొచ్చు, ఎందుకంటే దీస్ ఆర్ ఫన్ మెమరీస్ అండ్ ఇట్స్ నథింగ్ టు డూ విత్ వాట్ హ్యాపెండ్ దట్ టైమ్. అవి ఎందుకు గుర్తు తెచ్చుకుంటున్నాం అంటే జస్ట్ టు మేక్ అస్ ఫీల్ హ్యాపీ, మేక్ అస్ ఫీల్ గుడ్, ఇట్లా చెప్పుకుని నవ్వుకోవడానికి తప్పితే అంతకు మించి ఇంకేం లేదు. నా అప్పుడైతే ఆహా కాదండి, మనప్పుడు నాకు బాగా గుర్తు లెక్చరర్ల కంటే పక్కన ట్యూటర్లో ఎవరో ఏదో ఉండేవాళ్ళండి పక్కన, వాళ్ళు ప్రాక్టికల్స్ రూమ్స్ లో అక్కడ కూడా ఉండేవాళ్ళు అనమాట. వాళ్ళు చిన్న చిన్నగా పొట్టిపొట్టిగా ఉండేవాళ్ళు, ఎందుకో తెలియదు మరి అలా ఉండేవాళ్ళు. వాళ్ళు ఎక్కువ ఓవర్ యాక్షన్ చేసేవాళ్ళు, లెక్చరర్ నార్మల్ గానే ఉండేవాడు, వీళ్ళు పక్కన హెల్పింగ్ ఉన్న వాళ్ళు చాలా లెక్చరర్ కంటే ఎక్కువ, ప్రిన్సిపల్ కంటే ఎక్కువగా ఫీల్ అయ్యేవారు. అలాంటివి ఏమైనా మీకు గుర్తున్నాయా? గుర్తుంటే కూడా కాల్ చేసి చెప్పండి. బట్ దానికి ముందు నేను ప్లే చేసిన బిట్ లో ఆ టీచర్స్ పేర్లు ఏంటి? ఇంకోసారి ప్లే చేస్తే పట్టేస్తారు, సర్లే పడితే ఎవరు మీరే కదా.
1: మరి మీ ఆయన ఒప్పుకుంటాడా?
2: మీరే కొంచెం మాట్లాడి.
1: ఏంట్రా చెప్పేది? అంటే ఫిజిక్స్ సార్కి, మ్యాథ్స్ వాడికి కెమిస్ట్రీ బాగా కుదిరింది. అవును, వాళ్ళు టెస్ట్ పడ్డారని చెప్పి దీన్ని మూడు చెప్పి నన్ను బ్లాక్ అనమాటవా? చుట్టూ తెలిపోద్ది, ఆల్రెడీ స్టూడెంట్స్ తో చచ్చిపోతాం. ఇప్పుడు కొత్త లెక్చరర్స్ తయారయ్యారా?
0: ఎస్, ఆ ఇద్దరు లెక్చరర్ సబ్జెక్ట్లు ఏంటి? ఆ ప్రేమలో అవును వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు, ఎవరు ఆ లెక్చరర్స్? ఇద్దరు పేర్లు, ఆ సబ్జెక్ట్స్ ఏంటి తెలిస్తే కాల్ చేయండి. అండ్ ఈ నెక్స్ట్ వండర్ఫుల్ పాట సడన్ గా నాకు ఎందుకో, నేను చెన్నైలో ఒక 10 ఇయర్స్ ఉండొచ్చాను అనమాట. చెన్నై అనుకోగానే విజయ్, ప్రస్తుతం నడుస్తున్న హవా విజయ్ గారి పాట, ఆర్ ద మెగా మెగా సూపర్ స్టార్ మన రజనీకాంత్ గారి పాట వేయకపోతే ఎలా? ఇంక్రీజ్ ద వాల్యూమ్, దిస్ ఇస్ ఫర్ ద రజనీకాంత్ ఫ్యాన్స్, అండ్ హియర్ ఇట్ ఇస్. హోప్ఫుల్లీ తెలుగు పాటే వస్తుంది అనుకుంటా.
4: నేనే కింగ్, నేను పెట్టినవే రూల్స్, ఆ రూల్స్ నేను అప్పుడప్పుడు ఇష్టానికి మారుస్తుంటాను. అది విని గప్చుగా ఫాలో అవ్వాలి. అది వదిలేసి ఏదైనా పిచ్చి ముందు చేయాలని చూసావు, నిన్ను కన్నీళ్లు నరికి పారేస్తాను.

0: gagbaho. Artemainda Raja.
1: Artemainda Raja? Yes. అందరికి బాగా అర్థమైంది అనుకుంటాను. మన రేడియో సురభి జాతర వచ్చేస్తుంది ఆన్ జూన్ 7th ఓన్లీ అట్ ఫ్రిస్కో ఫ్లయర్స్ అండ్ వీ ద టీమ్ ఆఫ్ రేడియో సురభి విల్ బి వెయిటింగ్ ఫర్ ఆల్ ఆఫ్ యూ టు బి పార్ట్ ఆఫ్ దిస్ మెగా మెగా సెలబ్రేషన్స్. ఎస్, అండ్ ఇందాక మనకి ఒక బాబు ఫోన్ చేసి వాళ్ళ నాన్నగారికి ఈ పాట సుధాంష్ కిసిక్ పాట డెడికేట్ చేయమని చెప్పాడండి. నేను ప్లే లైన్అప్ చేశాను కానీ మాటల్లో ప్లే చేయడం మర్చిపోయాను. అండ్ ఇట్స్ ఆల్మోస్ట్ 8:53, విచ్ ఇస్ టువర్డ్స్ ద ఎండ్ ఆఫ్ మై కాల్ ఎండ్ ఆఫ్ మై షో విచ్ ఇస్ అట్ 9:00. ఈ కొంచెం సేపట్లో నేను మీతో ఏం మాట్లాడగలను అంటే మా టీమ్ అందరం చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాము టు మీట్ యూ ఆల్ అట్ ద రేడియో సుర్భి జాతర. ఇట్ ఈస్ గోయింగ్ టు బి అ లాట్ ఆఫ్ యాక్టివిటీస్, ఫన్ ఈవెంట్స్ అలాంగ్ విత్ ద సీతారామ కళ్యాణం. విగ్రహాలు మా స్టూడియోకి వచ్చేసాయండి, అండ్ ఎంత ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయో. కాంట్ వెయిట్ టు సెలబ్రేట్ సీతారామ కళ్యాణం ఫాలోడ్ బై కోలాటం అండ్ ద అదర్ ఈవెంట్స్ దట్ ఆర్ హ్యాపెనింగ్ దేర్. హోప్ఫుల్లీ వీ విల్ ఆల్ సీ దేర్. అండ్ ఈ నెక్స్ట్ పాట ప్లే చేయబోయే ముందు దిస్ విల్ బి మై లాస్ట్ గుడ్ బై టు యూ. ఇన్ కేస్ ఇఫ్ ఐ హ్యావ్ సమ్ టైమ్ ఐల్ కమ్ బ్యాక్ అండ్ ప్లే అనదర్ సాంగ్. అదర్వైజ్ దిస్ ఇస్ అ ఫన్ టైమ్ విత్ ఆల్ ఆఫ్ యూ. ఎస్, నేను లాస్ట్ వీక్ మిస్ అయ్యాను కాబట్టి ఈ వీక్ ఇట్ వాజ్ లైక్ సూపర్ సూపర్ డూపర్ ఫన్ విత్ ఆల్ ఆఫ్ యూ. 6:30 స్టార్ట్ చేసి మనం వండర్ఫుల్ వండర్ఫుల్ గా మాట్లాడేసుకున్నాం. బోల్ కాన్వర్సేషన్స్, బోల్ కాలర్స్ ఎంత ఫన్నీగా అయిపోయిందంటే ఒక 2.5 hours నాకు అలా తక్కని అయిపోయినట్టు అనిపించింది. అండ్ దిస్ విల్ బి మై ఎనర్జీ ఫర్ ద రెస్ట్ ఆఫ్ the week. See you all soon. Until next Friday, మీ హ్యాపీ అవర్ షోలో కలుసుకుంటుంది మీ శ్రీకాంతి. సో పేరైతే మర్చిపోకండి, జాతరకు వచ్చినప్పుడు శ్రీకాంతి ఎవరు ఎవరు అని చెప్పి అడిగి నన్ను దగ్గరికి వస్తే నేను మీరు కలిసి ఒక సెల్ఫీ తీసేసుకుందాం. అండ్ ఐఎమ్ వెయిటింగ్ టు సీ యూ ఆల్. దిస్ ఇస్ మై ఫస్ట్ టైం అటెండింగ్ జాతర, సో నేను చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను. ఐ డోంట్ నో హౌ యూ ఆల్ ఆర్ ఫీలింగ్, ఎందుకంటే నేను ఎవరితో మాట్లాడినా కూడా నేను 3 times వచ్చాను, ఇది 4th year ఖచ్చితంగా రావాలి, నేను గత 3 ఏళ్ల నుంచి వస్తున్నాను, నేను లాస్ట్ ఇయర్ వచ్చాను, ఇయర్ రావాలి, అందరూ అదే చెప్తున్నారు. సో నేనైతే నాకైతే దిస్ ఇస్ ద ఫస్ట్ టైం అండ్ ఐఎమ్ సో ఎక్సైటెడ్ టు సీ యూ ఆల్, టు బీ దేర్, టు బీ పార్ట్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సెలబ్రేషన్స్. అండ్ మా సితార అవార్డ్స్ ఉన్నాయి అండ్ సో మచ్, సో మెనీ కిడ్స్ షోస్ ఉన్నాయి. సో ఐఎమ్ ఎక్సైటెడ్లీ వెయిటింగ్ ఫర్ ఆల్ ఆఫ్ దాట్. అండ్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ ద వండర్ఫుల్ టైమ్ విత్ యూ. సర్వే జన సుఖినో భవంతు, లోక సమస్త సుఖినో భవంతు. దిస్ నెక్స్ట్ సాంగ్ ఈస్ ఫర్ సుధాంత్స్ డాడీ. ఐ హోప్ యూ ఎంజాయ్ దిస్ సర్. And after that, we'll be going into a small break.

0: listening to Radio Surabhi 107.9 FM HD3. Radio Surabhi Civic Signal. Celebrate proudly. Celebrate responsibly. As a community, manaki pandagalu chala important. They bring us together. With the right planning, safety, and respect, let's make our festivals more meaningful. Check for city permits, approvals, and timelines. If you have large crowds, food, or stages, permissions are a must. Follow noise limits, manage parking, and avoid blocking public spaces. Keep clear entry and exit points. Ensure emergency access, basic security, and crowd control. Make your event comfortable for everyone. When we respect the community supports us.
1: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
2: అన్ని పెట్టుకున్నానరా, ఇదిగో మీ నాన్న షుగర్ గురించే టెన్షన్. మళ్ళీ పెరిగితే ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తాం, ఖర్చు ఒకటి.
3: విక్రమ్, జియాన్ కి మళ్ళీ బాగాలేదు ఒంట్లో, ఈసారి ఎంత ఖర్చు అవుతుందో ఏంటో.
1: డిఫరెంట్ జర్నీస్, ఒకటే క్వశ్చన్. మీ పేరెంట్స్ అయినా పిల్లలైనా మీరైనా, వెన్ యూ ఫేస్ ఎన్ ఎమర్జెన్సీ, స్టే ప్రొటెక్టెడ్ ద రైట్ వే విత్ ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్. ఎన్రోల్ ఆన్ snrinsurance.com ఆర్ కాల్ ఆర్ వాట్సాప్ 4694649864 ఫర్ ఇంటర్నేషనల్ ట్రావెల్, మెడికల్, స్టూడెంట్ ఇన్సూరెన్స్. ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్.
4: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏమైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యూ నేమ్ ఇట్, వీ గాట్ ఇట్. అండ్ దాట్ టూ జస్ట్ వన్ స్టాప్ షాప్. ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్, రోటీస్ టు ఎవ్రీ డే పూజ essentials. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you.

అమ్మ ఆవకాయ రేడియో సురభి. ఇది ఒక ఎమోషన్. నేను మీ భార్గవి ఆల్ ది వే ఫ్రమ్ హైదరాబాద్ అండ్ చాలా చాలా హ్యాపీగా ఉంది. అందరికీ నమస్కారం అండ్ రేడియో సురభి యానివర్సరీ సందర్భంగా నా శుభాకాంక్షలు అందిస్తున్నాను. తెలుగు వాళ్ళు, తెలుగు భాష ప్రేమికులు, ఆర్ట్ అండ్ కల్చర్ వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని మన తెలుగు భాషని ఇంకా ఇంకా పెంపొందిస్తూ అందరినీ ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి రోజు బ్యూటిఫుల్ కంటెంట్, అద్భుతమైన మ్యూజిక్ అండ్ మంచి ఇంటర్వ్యూస్ ని అన్నిటినీ బ్రాడ్కాస్ట్ చేస్తున్న రేడియో సురభి, ఐ రియలీ రియలీ విష్ యూ మెనీ మోర్ ఇయర్స్ అండ్ మెనీ మోర్ యానివర్సరీస్. ఇంకా బోల్డ్ మంది శ్రోతల్ని, లిజనర్స్ మనసుల్ని ఆకట్టుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ యానివర్సరీ గైస్. ఐ జస్ట్ లవ్ యూ. రేడియో సురభి రాక్స్. నేను మీ ఆర్జే భార్గవి. టాటా బాయ్. థ్యాంక్ యూ.

నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ. ముందుగా రేడియో సెరభీ 4th యానివర్సరీ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, డాలస్ లో అలా అడుగు పెడితే చక్కగా నా రేడియో సెరభీలో చక్కగా మంచి మంచి తెలుగు పాటలన్నీ వినిపిస్తూ, రేడియో సెరభీ నాకు చాలా స్పెషల్ బికాస్ ఐఎమ్ సో మచ్ అసోసియేటెడ్ విత్ రేడియో సెరభీ రాజేశ్వరి గారు అలాగే వారి టీమ్ తో. సో రేడియో అనగానే మంచి మంచి పాటలు మనం వింటూ ఉంటాం. అలాగే నాకు రేడియోలో ఎప్పుడు నేను చాలా ఇష్టంగా వినే పాటలు చాలా ఉంటాయి. బట్ అందులోంచి అంటే నాకు ఎస్పీబి గారు, ఇళయరాజ గారు, వీళ్ళ కాంబినేషన్ లో వచ్చే ఏ పాట అయినా బాగుంటుంది. ఓ పాపా లాలీ

హలో అండి, నేను మీ శ్రీనివాస అవసరాల. ఈ రోజు మన రేడియో సురభి 4వ యానివర్సరీ, అండ్ ఈ సందర్భంగా రేడియో సురభికి అండ్ రేడియో సురభి శ్రోతలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. అండ్ నాకు కూడా ఈ సందర్భంగా ఒక పాట రిక్వెస్ట్ చేయాలనుంది. ప్రతి రాత్రి వసంత రాత్రి ప్రతి గాలి పైరగాలి అనే పాట నాకు ఒకసారి వినాలనుంది. అది అవకాశం నాకు రేడియో సురభి కల్పిస్తే ఎంతో ఆనందంగా ఉంటుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ వెరీ హ్యాపీ 4th బర్త్డే.

0: Abbey revisit.
1: మా అమ్మాయికి SAT ACT ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలని చూసినప్పుడు మాకు దొరికింది రవీస్ అకాడమీ.
2: అవేవో బ్లైండ్స్ తెచ్చుకున్నాం కానీ ఎండలు పాపోయి చంపేస్తున్నాయి.
3: Check out the medium glow probe. That shall water systems to understand the right and wrong, what to place in your life.
0: Thank you for being in our journey.
4: Hey Bindu, ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలంది.
1: చందు, మరి వండనా?
4: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల.
1: పిచ్చి చందు, స్వదేశం మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిల్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
4: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
5: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
6: సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ NRI పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, NRI పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
7: హ్యాపీ 4th బర్త్డే రేడియో సురభి అండ్ టీమ్ అందరికి కూడా బర్త్డే విషెస్ ఆన్ సెలబ్రేటింగ్ 4 మ్యాజికల్ మ్యూజికల్ ఇయర్స్ విత్ రేడియో సురభి. అండ్ రేడియో సురభి వింటున్న ప్రతి ఒక్క లిసనర్ కి కూడా విషింగ్ యూ ఆల్ అ వెరీ మ్యాజికల్ మ్యూజికల్ డే. ఇలానే ఎన్నో ఎన్నో వండర్ఫుల్ బర్త్డే సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటూ మీ ఇండియా ఆర్జే మధుశ్రవంతి.
8: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదు.

అందరికీ నమస్కారం. నేను మీ విఎన్ ఆదిత్య. రేడియో సురభి అమెరికాలో తెలుగు నేస్తం. 4వ సంవత్సరం వార్షికోత్సవ సంబరాలకి రేడియో సురభి రాజేశ్వరి గారికి, అలాగే టీం అందరికి, ఆర్జేడు గా ఉన్న వాళ్ళు, టెక్నికల్ గా ఉన్న వాళ్ళు అందరికి హృదయపూర్వక శుభాభినందనలు. ఈ రోజుల్లో అంటే విజువల్ మీడియా ఇంత పాపులర్ అయిపోయి, ప్రపంచానికి అలవాటు అయిపోయి, ప్రపంచాన్ని ఏలేస్తున్నట్టు టెక్నాలజీతో విజువల్ మీడియా ఇంత డెవలప్ అయిన రోజుల్లో మనందరికి ఆపాతమధురమైన మన రేడియో జ్ఞాపకాలని, పరిమళాలని అందిస్తూ మనకి మన బాల్యాన్ని, మన యవ్వనాన్ని గుర్తు చేస్తూ సక్సెస్ఫుల్ గా 4 సంవత్సరాలు ఈ రోజుల్లో రేడియో 24/7 365 రోజుల పాటు నిరంతరాయంగా నిర్వహించడం అన్నది నిజంగా కత్తిమీద స్వామి. రేడియో సర్వీ శ్రోతలకి 4 సంవత్సరాలుగా రేడియో సర్వీని ఆదరిస్తున్న వారందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతార్థ వందనాలు. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ రేడియో సర్వీ 24/7. మీరు నిజంగానే అమెరికాలో తిరుగునేస్తారు. థ్యాంక్ యూ.

0: ఇప్పటి నుంచి నాకు కూడా నీలాగే వినపడదు. అది మనిద్దరి ప్రపంచం ఇంకా ఒకటే.
1: ప్రేమంటే మాటలో చెప్పడం కాదు, చేతల్లో చూపించడం అని నిరూపిస్తాం. నిశ్శబ్దంలో గట్టిగా ప్రేమిస్తాం. ప్రామిస్.

నమస్తే రాజేశ్వరి గారు, యూఆర్ విషింగ్ రేడియో సెరబీ ఎ గ్లోరియస్ ఫిఫ్త్ యానివర్సరీ అండ్ మే యువర్ సక్సెస్ కంటిన్యూ. గాడ్ బ్లెస్ యూ. మై ఫేవరెట్ సాంగ్ వుడ్ బి స్వగశివుడు తర్మ ఫ్రమ్ మిస్టర్ పెళ్ళాం. ఇట్ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్లీ రిటన్ కంపోజ్డ్ అండ్ రొమాంటిక్ పిక్చర్ బై బాపు గారు. నాన్న మామ ది వర్క్ వెరీ హార్డ్ ఆన్ దిస్ సాంగ్. సో ఇఫ్ యూ క్యాన్ ప్లే ఫర్ మీ. థ్యాంక్ యూ.

నమస్కారం, దిస్ ఇస్ కోటి, మ్యూజిక్ డైరెక్టర్, సురభి రేడియో 4th యానివర్సరీ జరుపుకున్న సందర్భంగా మై బెస్ట్ విషెస్ టు సురభి రేడియో అండ్ ఎంటైర్ క్రూ. నాకు సురభికి ఉన్న సంబంధం ఏంటంటే, మెనీ టైమ్స్ నా నైట్ సాంగ్స్ ఎప్పుడు ప్లే చేస్తూ ఆడియన్స్ ని ఉర్రూతులూగిస్తూ ఎప్పుడు ఆనందపరుస్తున్న సురభి రేడియో నాకు చాలా చాలా సంతోషం. ఈరోజు 4th ఇయర్ యానివర్సరీ చేసుకుని చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటిది అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియ రాగాలే గుండెలోన పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్ మై లవ్లీ సురభి రేడియో. లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. యుఎస్ లో జనరల్లీ పబ్లిక్ అండ్ షేర్డ్ స్పేసెస్ అంటే పార్క్స్, స్ట్రీట్స్, అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్, కమ్యూనిటీ ఎటికెట్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ మనం ఇల్లు కొన్నాం కదా అని పక్క వాళ్ల పీస్ కొనలేము. మన ఇంట్లోనే బ్యాక్ యార్డ్ లో ఒక పార్టీ ఉంటే పక్క వాళ్లకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం చాలా అవసరం. కీపింగ్ మ్యూజిక్ అండ్ సౌండ్స్ ఎట్ ఎ రీజనబుల్ లెవెల్, క్లీనింగ్ అప్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్ అండ్ రెస్పెక్టింగ్ కామన్ ఏరియాస్, ఇలాంటివి ఆ కమ్యూనిటీకి, తద్వారా అక్కడున్న వాళ్లకి మనం చూపించే మర్యాద. అండ్ బెస్ట్ ఆఫ్ ఆల్, ఇట్ అవాయిడ్స్ కంప్లైంట్స్.
2: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
3: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538. From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. Radio Surabhi Revisit. Give you confessions, a chance to bloom. Sakshi Jewelers.
4: Shalini, Dallas lo jarige functions lo decoration lo avvi jarugutunnayata.
5: Ikkada Vivek Flowers unnadanta ippude telisindi.
6: Experts ne nammukunte mana jeevitham saafiga saagipothundi.
7: Law Offices of Janeta.
8: Thank you for being in our journey.
9: హాయ్, దిస్ ఈస్ ఆర్పి పట్నాయక్. రేడియో సురభి 4th యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ముఖ్యంగా మన తెలుగు శ్రోతలందరికి కూడా. టెక్సాస్ లో ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ సురభి, రేడియో సురభి. ఎందుకంటే దీని ద్వారా మీరు మ్యూజిక్ కి దగ్గర అవుతున్నారు, తెలుగుకి దగ్గర అవుతున్నారు, అన్నిటికీ ఎంతో చేరువలో ఉంటూ అందరినీ కనెక్ట్ చేస్తూ ఈ రేడియో సురభి చేస్తున్న ప్రయత్నానికి ముందుగా ద హెడ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ రాయసర్ గారికి ప్రత్యేకంగా అభినందిస్తూ, దిస్ ఈస్ జస్ట్ ది బిగినింగ్, సెలబ్రేట్ మెనీ మోర్ ఇయర్స్. ఇంకా 4th యానివర్సరీ కాదు, ఇంకా చాలా యానివర్సరీ రాబోయే జనరేషన్స్ కి తెలుగుని, తెలుగు పాటని, అలాగే తెలుగు మాటని అలాగే అలరిస్తూ ఇలాగే మీరు కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ.

సంవత్సరం ధరాజేశ్వరి. రేడియో శ్రమ 4 సంవత్సరాలు విభిన్న పూర్తి చేస్తున్న సందర్భంగా మీకు మీ టీం అందరికి శుభాకాంక్షలు. అలాగే మీకు వీలుంటే నాకు చాలా అందరికీ చాలా ఇష్టమైన రామదాసు పాట అంతా రామమయం ఒకసారి ప్లే చేస్తే అందరికీ ఇబ్బందులు.

ఆవకాయ్ రేడియో సురభి. ఇది ఒక ఎమోషన్. నేను మీ భార్గవి ఆల్ ది వే ఫ్రమ్ హైదరాబాద్ అండ్ చాలా చాలా హ్యాపీగా ఉంది. అందరికీ నమస్కారం అండ్ రేడియో సురభి యానివర్సరీ సందర్భంగా నా శుభాకాంక్షలు అందిస్తున్నాను. తెలుగు వాళ్ళు, తెలుగు భాష ప్రేమికులు, ఆర్ట్ అండ్ కల్చర్ వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని మన తెలుగు భాషని ఇంకా పెంపొందిస్తూ అందరినీ ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి రోజు బ్యూటిఫుల్ కంటెంట్, అద్భుతమైన మ్యూజిక్ అండ్ మంచి ఇంటర్వ్యూస్ ని అన్నిటినీ బ్రాడ్కాస్ట్ చేస్తున్న రేడియో సురభి, ఐ రియలీ రియలీ విష్ యూ మెనీ మోర్ ఇయర్స్ అండ్ మెనీ మోర్ యానివర్సరీస్. ఇంకా బోల్డ్ మంది శ్రోతల్ని, లిజనర్స్ మనసుల్ని ఆకట్టుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ యానివర్సరీ గైస్. ఐ జస్ట్ లవ్ యూ. రేడియో సురభి రాక్స్. నేను మీ ఆర్జే భార్గవి. టాటా బాయ్. థ్యాంక్ యూ.

నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ. ముందుగా రేడియో సిరభి 4th యానివర్సరీ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, డాలస్ లో అలా అడుగు పెడితే చక్కగా మన రేడియో సిరభిలో చక్కగా మంచి మంచి తెలుగు పాటలన్నీ వినిపిస్తూ, రేడియో సిరభి నాకు చాలా స్పెషల్ బికాస్ ఐఎమ్ సో మచ్ అసోసియేటెడ్ విత్ రేడియో సిరభి రాజేశ్వరి గారు అలాగే వారి టీమ్ తో. సో రేడియో అనగానే మంచి మంచి పాటలు మనం వింటూ ఉంటాం. అలాగే నాకు రేడియోలో ఎప్పుడు నేను చాలా ఇష్టంగా వినే పాటలు చాలా ఉంటాయి. బట్ అందులోంచి అంటే నాకు ఎస్పీబి గారు, ఇళయరాజా గారు వీళ్ళ కాంబినేషన్ లో వచ్చే ఏ పాటైనా బాగుంటుంది. ఓ పాపా లాలీ

0: దిస్ ఇస్ ఆర్కే పట్నాయక్. రేడియో సూరత్ ఈ 4th యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ముఖ్యంగా మన తెలుగు శ్రోతలందరికీ కూడా టెక్సాస్ లో ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ సురభి, రేడియో సురభి. ఎందుకంటే దీని ద్వారా మీరు మ్యూజిక్ కి దగ్గర అవుతున్నారు, తెలుగుకి దగ్గర అవుతున్నారు, అన్నిటికీ ఎంతో చేరువలో ఉంటూ అందరినీ కనెక్ట్ చేస్తూ ఈ రేడియో సురభి చేస్తున్న ప్రయత్నానికి ముందుగా ద హెడ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ రాజేశ్వర గారికి ప్రత్యేకంగా అభినందిస్తూ, దిస్ ఈస్ జస్ట్ ది బిగినింగ్, సెలబ్రేట్ మెనీ మోర్ ఇయర్స్. ఇంకా 4th యానివర్సరీ కాదు, ఇంకా చాలా యానివర్సరీ రాబోయే జనరేషన్స్ కి తెలుగుని, తెలుగు పాటని, అలాగే తెలుగు మాటని అలాగే అలరిస్తూ ఇలాగే మీరు కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యు.
1: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
2: Yes sir.
1: రాజరాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలి, ఆప్షన్ సి తాలి ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
2: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్, తాలి అండ్ క్యాటరింగ్.
1: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజరాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెట్ టేస్ట్. ఎంతంటే మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
3: విజిట్ రాజరాజ్ కిచెన్ ఇన్ ఇర్వింగ్, ఈస్ట్ ప్లానో అండ్ ఎల్డోరాడో. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ rkusa.com.
4: నేను మీ ఆర్కే పట్నాయక్. అమెరికాలో మొట్టమొదటి 24/7 రేడియో, రేడియో సురభి అని ఒక కొత్త ఫ్రీక్వెన్సీ తోస్తున్నారు. అదే 107.9 FM HD3. మీ అందరూ ఈ ఫ్రీక్వెన్సీ ట్యూన్ చేసుకుని రేడియో వినొచ్చు. గుడ్ లక్ రేడియో సురభి.
5: యు ఆర్ లిసనింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
6: Radio Surabhi Revisit.
7: పళ్ళు చుబ్బుమంటున్న బీహార్ షైన్ స్టార్ డెంటల్ కేర్, ఆర్ వెరీ ఓన్ తెలుగు డెంటిస్ట్.
8: చాలా పగడ్బందీ అప్లై చేశారండి. ఇవన్నీ
7: స్పైస్ రేట్ ఉంది కదండి, వాళ్లే అంత చూసుకుంటారు. హలీం, రుమాలి రోటి, నాటుకోడి కర్రీస్ అండ్ మచ్ మోర్. ఇండియన్ కెఫే.
6: థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఇన్ అవర్ జర్నీ.

హలో అండి, నేను మీ శ్రీనివాస అవసరాల. ఈ రోజు మన రేడియో సురభి 4 యానివర్సరీ అండ్ ఈ సందర్భంగా రేడియో సురభికి అండ్ రేడియో సురభి శ్రోతలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. అండ్ నాకు కూడా ఈ సందర్భంగా ఒక పాట రిక్వెస్ట్ చేయాలనుంది. ప్రతి రాత్రి వసంత రాత్రి ప్రతి గాలి పైరగాలి అనే పాట నాకు ఒకసారి వినాలనుంది. అది ఆ అవకాశం నాకు రేడియో సురభి కల్పిస్తే ఎంతో ఆనందంగా ఉంటుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ వెరీ హ్యాపీ 4th బర్త్డే.

అందరికి నమస్కారం. నేను మీ విఎన్ ఆదిత్య. రేడియో సురభి అమెరికాలో తెలుగు నేస్తం. 4వ సంవత్సరం వార్షికోత్సవ సంబరాలకి రేడియో సురభి రాజేశ్వరి గారికి, అలాగే టీం అందరికి, ఆర్జేడుగా ఉన్న వాళ్ళు, టెక్నికల్ గా ఉన్న వాళ్ళు అందరికి హృదయపూర్వక శుభాభినందనలు. ఈ రోజుల్లో అంటే విజువల్ మీడియా ఎంత పాపులర్ అయిపోయి ప్రపంచానికి అలవాటు అయిపోయి ప్రపంచాన్ని ఏలేస్తున్నట్టు టెక్నాలజీతో విజువల్ మీడియా ఇంత డెవలప్ అయిన రోజుల్లో మనందరికీ ఆపాతమధురమైన మన రేడియో జ్ఞాపకాలని, పరిమళాలని అందిస్తూ మనకి మన బాల్యాన్ని, మన యవ్వనాన్ని గుర్తు చేస్తూ సక్సెస్ఫుల్ గా 4 సంవత్సరాలు ఈ రోజుల్లో రేడియో 24/7 365 రోజుల పాటు నిరంతరాయంగా నిర్వహించడం అనేది నిజంగా కత్తిమీసాం. రేడియో సర్వీ శ్రోతలకి 4 సంవత్సరాలుగా రేడియో సర్వీని ఆదరిస్తున్న వారందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతార్థ వందనాలు. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ రేడియో సర్వీ 24/7. మీరు నిజంగానే అమెరికాలో తిరుగునేస్తాం. థ్యాంక్ యూ.

0: everyone. This is Koti, Music Director, Surabhi Radio. 4th anniversary, Jalpuna Sandarbanga. My best wishes to Surabhi Radio and entire crew. Naakunu Surabhi ki unna sambandham entante. Many times, naa night songs eppudu play chestu, audience ni urruthulu istu, eppudu aananda parustunna Surabhi Radio. Naaku chaala chaala santosham. ఈ రోజు 4th ఇయర్ యానివర్సరీ చేసుకో చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అని అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియ రాగానే గుండెలను పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్ మై లవ్లీ సురభి రేడియో. లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.
1: టిక్ టిక్ రేడియో సురభి టైం చెక్. స్టూడియోలో టైం 11 p.m.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Radio Surabhi Civic Signal. Help is here in Texas. Okkosari manam life lo tough situations face chestam. And it can be daunting. Domestic violence, immigration questions, threat to safety. Ilantappudu reach out. Support is closer than you think. For legal guidance, reach out to organizations like RAISES and American Gateways. Your local police department is there for safety. Don't hesitate to call 911 in emergencies. For discrimination or workplace concerns, connect with the Texas Workforce Commission. And for city level support, your local city offices and community centers are always available to guide you. Stay informed, stay connected, because help is always within reach.
2: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
3: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ డాట్ కామ్. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
4: హాయ్, నేను మీ బ్లూబెరీ మఫిన్. నన్ను 40% ప్రిజర్వేటివ్ తో చేశారు. ఇన్ ఫ్యాక్ట్ నా ఫ్లేవర్ కూడా ఆర్టిఫిషియల్, రియల్ ఫ్రూట్ కాదు.
5: హాయ్ రా మఫిన్, నేను ఇండియా టుడే పేస్ట్రీని. నన్ను ఈ రోజు పొద్దున్నే ఇండియా టుడే బేకరీలో ఫ్రెష్ ఫ్రెష్ గా తయారు చేశారు. జీరో ఆర్టిఫిషియల్ కలర్స్, MSG ఫ్రీ. ఏం చెప్పను, ఐఎమ్ అన్ ఓవర్ అచీవర్. ఇండియా టుడే ఇస్ అన్ ఎక్స్పీరియన్స్. థాలి, ఫుడ్, డెజర్ట్స్, నేనైతే ఒక సెలబ్రిటీ అక్కడ. స్టాప్ ఈటింగ్ సాడ్ ఫ్యాక్టరీ మేడ్ ఫుడ్. ఎక్స్పీరియన్స్ ద వన్ ఆఫ్ అ కైండ్ డిఫరెన్స్ విత్ ఇండియా టుడే బేకరీ. Now open in South Lake, 151 North Nolan Drive, South Lake, or call 817-819-8888.

హాయ్, దిస్ ఈస్ ఆర్పి పట్నాయక్. రేడియో సురభి 4th యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ముఖ్యంగా మన తీరు శ్రోతలందరికి కూడా. టెక్సాస్ లో ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ సురభి, రేడియో సురభి. ఎందుకంటే దీని ద్వారా మీరు మ్యూజిక్ కి దగ్గర అవుతున్నారు, తెలుగుకి దగ్గర అవుతున్నారు, అన్నిటికీ ఎంతో చేరువలో ఉంటూ అందరినీ కనెక్ట్ చేస్తూ ఈ రేడియో సురభి చేస్తున్న ప్రయత్నానికి ముందుగా ద హెడ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ రాయ్ సార్ గారికి ప్రత్యేకంగా అభినందిస్తూ, దిస్ ఈస్ జస్ట్ ది బిగినింగ్, సెలబ్రేట్ మెనీ మోర్ ఇయర్స్. ఇంకా 4th యానివర్సరీ కాదు, ఇంకా చాలా యానివర్సరీ రాబోయే జనరేషన్స్ కి తెలుగుని, తెలుగు పాటని, అలాగే తెలుగు మాటని అలాగే అలరిస్తూ ఇలాగే మీరు కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ.

ఆవకాయ రేడియో సురభి. ఇది ఒక ఎమోషన్. నేను మీ భార్గవి ఆల్ ది వే ఫ్రమ్ హైదరాబాద్ అండ్ చాలా చాలా హ్యాపీగా ఉంది. అందరికీ నమస్కారం అండ్ రేడియో సురభి యానివర్సరీ సందర్భంగా నా శుభాకాంక్షలు అందిస్తున్నాను. తెలుగు వాళ్ళు, తెలుగు భాష ప్రేమికులు, ఆర్ట్ అండ్ కల్చర్ వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని మన తెలుగు భాషని ఇంకా పెంపొందిస్తూ అందరినీ ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి రోజు బ్యూటిఫుల్ కంటెంట్, అద్భుతమైన మ్యూజిక్ అండ్ మంచి ఇంటర్వ్యూస్ ని అన్నిటినీ బ్రాడ్కాస్ట్ చేస్తున్న రేడియో సురభి, ఐ రియలీ రియలీ విష్ యూ మెనీ మోర్ ఇయర్స్ అండ్ మెనీ మోర్ యానివర్సరీస్. ఇంకా బోల్డ్ మంది శ్రోతల్ని, లిజనర్స్ మనసుల్ని ఆకట్టుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ యానివర్సరీ గైస్. ఐ జస్ట్ లవ్ యూ. రేడియో సురభి రాక్స్. నేను మీ ఆర్జే భార్గవి. టాటా బాయ్. థ్యాంక్ యూ.

0: అండ్ టీమ్ అందరికి కూడా బర్త్డే విషెస్ ఆన్ సెలబ్రేటింగ్ 4 మ్యాజికల్ మ్యూజికల్ ఇయర్స్ విత్ రేడియో సురభి. అండ్ రేడియో సురభి వింటున్న ప్రతి ఒక్క లిసనర్ కి కూడా విషింగ్ యూ ఆల్ అ వెరీ మ్యాజికల్ మ్యూజికల్ డే. ఇలానే ఎన్నో ఎన్నో వండర్ఫుల్ బర్త్డే సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటూ మీ ఇండియా ఆర్జే మధుశ్రవంతి.
1: రేడియో సురభి రీవిజిట్.
2: మా అమ్మాయికి SAT ACT ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలని చూసినప్పుడు మాకు దొరికింది రవీస్ అకాడమీ.
3: అవివో బ్లైండ్స్ తెచ్చుకున్నాం కానీ ఎండలు పాపోయి చంపేస్తున్నాయి.
4: Check out the Retail Globe.
5: Textile water systems to understand the vital role water plays in your life.
1: Thank you for being in our journey.
6: ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో.
7: వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ అ ట్యాప్ అవే.
8: జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజన్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ మై pursue.com or write to support@mypursue.com.
9: Koti rupayala kosam mee aakhari prashna.
10: Ready?
11: Yes sir.
10: Rajiraj's Kitchen in DFW is famous for what? Option A, chat only. Option B, chat and thali. Option C, thali only. And option D, chat, thali and catering.
12: Sir, ee maatram teliyakunda Dallas lo ela untam?
13: It's chat, thali and catering.
10: You're absolutely right. Rajiraj's Kitchen lo mana favorite chat items along with the thalis are all at affordable prices and unforgettable taste. Entante malli malli raavalanipisthe. Also offer catering because their food is so irresistible.
14: Visit Rajla's Kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
15: Hi, nenu mi blueberry muffin. Nenu 40% preservative chesa. In fact, na flavor kuda artificial. Real fruit kaadu.
16: Hi there, muffin. Nenu India Today pastry ni. Nanu ee roju poddune India Today bakery lo fresh ga tayar chesaru. Zero artificial colors. MSG free. Yen cheppanu? I am an overachiever. India Today is an experience. Thali, food, desserts. Nenaithe oka celebrity akkada. Stop eating sad factory made food. Experience the one of a kind difference with India Today bakery. Now open in South Lake, 151 North Nolan Drive, South Lake, or call 817-819-8888.

నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ. ముందుగా రేడియో సెరభి 4th యానివర్సరీ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, డాలస్ లో అలా అడుగు పెడితే చక్కగా నా రేడియో సెరభిలో చక్కగా మంచి మంచి తెలుగు పాటలన్నీ వినిపిస్తూ, రేడియో సెరభి నాకు చాలా స్పెషల్ బికాస్ ఐఎమ్ సో మచ్ అసోసియేటెడ్ విత్ రేడియో సెరభి రాజేశ్వరి గారు అలాగే వారి టీమ్ తో. సో రేడియో అనగానే మంచి మంచి పాటలు మనం వింటూ ఉంటాం. అలాగే నాకు రేడియోలో ఎప్పుడు నేను చాలా ఇష్టంగా వినే పాటలు చాలా ఉంటాయి. బట్ అందులోంచి అంటే నాకు ఎస్పీబి గారు, ఇళయరాజా గారు, వీళ్ళ కాంబినేషన్ లో వచ్చే ఏ పాటైనా బాగుంటుంది,

0: సార్, ఒక బాగా బలిసిన దున్నపోతు రంకెలేస్తూ మీ మీదకు వస్తుంది. మీరు గాల్లోకి ఎగిరి లైన్ కి కిచ్చారు. ఏం జరుగుతుంది సార్?
1: దున్నపోతు చచ్చిపోతుంది.
2: Hey you, what's your camera?

హలో అండి, నేను మీ శ్రీనివాస అవసరాల. ఈ రోజు మన రేడియో సురభి 4 యానివర్సరీ అండ్ ఈ సందర్భంగా రేడియో సురభికి అండ్ రేడియో సురభి శ్రోతలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. అండ్ నాకు కూడా ఈ సందర్భంగా ఒక పాట రిక్వెస్ట్ చేయాలనుంది. ప్రతి రాత్రి వసంత రాత్రి ప్రతి గాలి పైర గాలి అనే పాట నాకు ఒకసారి వినాలనుంది. అది అవకాశం నాకు రేడియో సురభి కల్పిస్తే ఎంతో ఆనందంగా ఉంటుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ వెరీ హ్యాపీ 4th బర్త్డే.

0: awaited event of the year, Radio Surabhi Jatara. And my Radio Surabhi team anta is getting ready for Kolatam practice. So if you're ready, ye matra manasam cheyakunda register for free Kolatam at Radio Surabhi Jatara. Meer vinnadi correcte, free Kolatam at Jatara. Aithe ventane register cheskondi at tinyurl.com/rskolatam2026. So see you all at Radio Surabhi Jatara on June 7th.
1: కవింతలకి కేరింతలకి ఎరఫ్ అడ్రస్ రేడియో సురభి.
0: రేడియో సురభి KDXX 107.9 FM HD3 లూయిస్విల్ టెక్సస్ అమెరికాలో తెలుగు నేస్తం.
2: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
3: Radio Surabhi Revisit.
4: Building is cool anukoni em laavam
5: anduke Value Financial Services undi kada,
6: specializing in core Java and ES Inc.
7: Fresh quality kuralu groceries with a simple online order, myhomegrocers.com.
3: Thank you for being in our journey.
8: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీపీ ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్డ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ g3electronics.com ఆర్ కాల్ నందా g3 అట్ 919-491-4514. ఇండియా కి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో. వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ ట్యాప్ అవే? జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్, ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజన్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ mypursue.com or write to support at mypursue.com.

అందరికి నమస్కారం, నేను మీ విఎన్ ఆదిత్య. రేడియో సురభి అమెరికాలో తెలుగు నేస్తం 4వ సంవత్సరం వార్షికోత్సవ సంబరాలకి రేడియో సురభి రాజేశ్వరి గారికి, అలాగే టీం అందరికి, ఆర్జేలుగా ఉన్న వాళ్ళు, టెక్నికల్ గా ఉన్న వాళ్ళు అందరికి హృదయపూర్వక శుభాభినందనలు. ఈ రోజుల్లో అంటే విజువల్ మీడియా ఇంత పాపులర్ అయిపోయి ప్రపంచానికి అలవాటు అయిపోయి ప్రపంచాన్ని ఏలేస్తున్నట్టు టెక్నాలజీతో విజువల్ మీడియా ఇంత డెవలప్ అయిన రోజుల్లో మనందరికి ఆపాతమధురమైన మన రేడియో జ్ఞాపకాలని, పరిమళాలని అందిస్తూ మనకి మన బాల్యాన్ని, మన యవ్వనాన్ని గుర్తు చేస్తూ సక్సెస్ఫుల్ గా 4 సంవత్సరాలు ఈ రోజుల్లో రేడియో 24/7 365 రోజుల పాటు నిరంతరాయంగా నిర్వహించడం అన్నది నిజంగా కర్తమ్యం. రేడియో సర్వీస్ శ్రోతలకి 4 సంవత్సరాలుగా రేడియో సర్వీని ఆదరిస్తున్న వారందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతార్థవందనాలు. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్ రేడియో సర్వీ 24/7. మీరు నిజంగానే అమెరికాలో తిరుగునేస్తాం. థ్యాంక్ యూ.

నమస్తే రాజేశ్వరి గారు, యూఆర్ విషింగ్ రేడియో సెరబీ ఎ గ్లోరియస్ ఫిఫ్త్ ఎనివర్సరీ అండ్ మే యువర్ సక్సెస్ కంటిన్యూ. గాడ్ బ్లెస్ యూ. మై ఫేవరెట్ సాంగ్ వుడ్ బి స్వగశివుడు తర్మ ఫ్రమ్ మిస్టర్ పెళ్ళాం. ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్లీ రిటన్ కంపోజ్డ్ అండ్ రొమాంటిక్ పిక్చర్ ఇస్ బై బాపు గారు. నా మామ ది వర్క్ వెరీ హార్డ్ ఆన్ ద సాంగ్. సో ఇఫ్ యూ క్యాన్ ప్లే ఫర్ మీ. థ్యాంక్ యూ.

హాయ్ ఎవరివన్, దిస్ ఇస్ కోటి, మ్యూజిక్ డైరెక్టర్ సురభి రేడియో. 4th యానివర్సరీ జరుపుకున్న సందర్భంగా మై బెస్ట్ విషెస్ టు సురభి రేడియో అండ్ ఎంటైర్ క్రూ. నాకు సురభికి ఉన్న సంబంధం ఏంటంటే, మెనీ టైమ్స్ నా నైట్ సాంగ్స్ ఎప్పుడు ప్లే చేస్తూ ఆడియన్స్ ని ఉరుతూ ఎప్పుడు ఆనందపరుస్తున్న సురభి రేడియో నాకు చాలా చాలా సంతోషం. ఈరోజు 4th ఇయర్ యానివర్సరీ చేసుకుని చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అని అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియ రాగాలే గుండెలోన పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్. మై లవ్లీ సురభి రేడియో, లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో. వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ ఎ ట్యాప్ అవే.
2: జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజంట్ జస్ట్ ఎన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ మై pursue.com or write to support@mypursue.com.
3: Radio Surabhi Revisit.
4: Immigration anagane prashnala mayam adoka vichitra valayam vaatiki ekeka samadhanam akulalla.
5: Roju edo okati kottaga tinalanipiste head to Desi Bites.
6: I asked you to come to our place.
7: Our place, Indian cuisine.
8: Thank you for being in our journey.
9: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
10: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
11: Chusi nodi mundu, nuvvettari vaagi nodi mundu. Chusi nodi mundu, nuvvettari vaagi nodi mundu.

హాయ్, దిస్ ఈస్ ఆర్పి పట్నాయక్. రేడియో సురభి 4th యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ముఖ్యంగా మన తీరు శ్రోతలందరికి కూడా. టెక్సాస్ లో ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ సురభి, రేడియో సురభి. ఎందుకంటే దీని ద్వారా మీరు మ్యూజిక్ కి దగ్గర అవుతున్నారు, తెలుగుకి దగ్గర అవుతున్నారు, అన్నిటికీ ఎంతో చేరువలో ఉంటూ అందరినీ కనెక్ట్ చేస్తూ ఈ రేడియో సురభి చేస్తున్న ప్రయత్నానికి ముందుగా ద హెడ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ రాయసర్ గారికి ప్రత్యేకంగా అభినందిస్తూ, దిస్ ఈస్ జస్ట్ ది బిగినింగ్, సెలబ్రేట్ మెనీ మోర్ ఇయర్స్. ఇంకా 4th యానివర్సరీ కాదు, ఇంకా చాలా యానివర్సరీలు రాబోయే జనరేషన్స్ కి తెలుగుని, తెలుగు పాటని, అలాగే తెలుగు మాటని అలాగే అలరిస్తూ ఇలాగే మీరు కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ.

రామదాస్ పాట అంతా రామమయ్యో ఒకసారి ప్లే చేస్తే అందరికీ ఇబ్బంది.

అమ్మ ఆవకాయ రేడియో సురభి. ఇది ఒక ఎమోషన్. నేను మీ భార్గవి ఆల్ ది వే ఫ్రమ్ హైదరాబాద్ అండ్ చాలా చాలా హ్యాపీగా ఉంది. అందరికీ నమస్కారం అండ్ రేడియో సురభి యానివర్సరీ సందర్భంగా నా శుభాకాంక్షలు అందిస్తున్నాను. తెలుగు వాళ్ళు, తెలుగు భాష ప్రేమికులు, ఆర్ట్ అండ్ కల్చర్ వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని మన తెలుగు భాషని ఇంకా పెంపొందిస్తూ అందరినీ ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి రోజు బ్యూటిఫుల్ కంటెంట్, అద్భుతమైన మ్యూజిక్ అండ్ మంచి ఇంటర్వ్యూస్ ని అన్నిటినీ బ్రాడ్కాస్ట్ చేస్తున్న రేడియో సురభి, ఐ రియలీ రియలీ విష్ యూ మెనీ మోర్ ఇయర్స్ అండ్ మెనీ మోర్ యానివర్సరీస్. ఇంకా బోల్డ్ మంది శ్రోతల్ని, లిజనర్స్ మనసుల్ని ఆకట్టుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ యానివర్సరీ గైస్. ఐ జస్ట్ లవ్ యూ. రేడియో సురభి రాక్స్. నేను మీ ఆర్జే భార్గవి. టాటా బాయ్. థ్యాంక్ యూ.

0: The most awaited event of the year, Radio Surabhi Jatara. And my Radio Surabhi team anta is getting ready for Kolatam practice. So if you're ready, ye matram anasan cheyakunda, register for free Kolatam at Radio Surabhi Jatara. Meer vinnadi correcte, free Kolatam at Jatara. Aite, ventane register cheskondi at tinyurl.com/rskolatam2026. So see you all at Radio Surabhi Jatara on June 7th.
1: హాయ్, నేను మీ ఆర్తి పట్నాయక్. అమెరికాలో మొట్టమొదటి 24/7 రేడియో రేడియో సురభి అని కొత్త ఫ్రీక్వెన్సీతో వస్తున్నారు. అదే 107.9 FM HD3. మీ అందరూ ఈ ఫ్రీక్వెన్సీ ట్యూన్ చేసుకుని రేడియోని వినొచ్చు. గుడ్ లక్ రేడియో సురభి.
2: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
3: Radio Surabhi Revisit.
4: Pallu chuvvu antunna. We have Shine Star Dental Care, our very own Telugu dentist.
5: Chala pagadbandi ga plan chesaru ivanni.
4: Spice rack undi kadandi, vaalle anta chusukuntaru. Aaya, Haleem, Rumali Roti, Natukodi Curries and much more. Feel Mar Indian Cafe.
3: Thank you for being in our journey.
6: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Pallimbari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
7: ఈరోజు ఎక్కడికి వచ్చా అక్క?
8: బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు. క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
7: అక్క, లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
8: ఇంకా వెయిట్ చేస్తామంటే ప్లేట్ తీసుకో.
9: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.
10: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ. ముందుగా రేడియో సురభి 4th anniversary సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, డాలస్ లో అలా అడుగు పెడితే చక్కగా నా రేడియో సురభిలో చక్కగా మంచి మంచి తెలుగు పాటలన్నీ వినిపిస్తూ, రేడియో సురభి నాకు చాలా స్పెషల్ బికాస్ ఐఎమ్ సో మచ్ అసోసియేటెడ్ విత్ రేడియో సురభి రాజేశ్వరి గారు అలాగే వారి టీమ్ కు. సో రేడియో అనగానే మంచి మంచి పాటలు మనం వింటూ ఉంటాం. అలాగే నాకు రేడియోలో ఎప్పుడు నేను చాలా ఇష్టంగా వినే పాటలు చాలా ఉంటాయి, బట్ అందులోంచి అంటే నాకు ఎస్పీబీ గారు, ఇళయరాజా గారు, వీళ్ళ కాంబినేషన్ లో వచ్చే ఏ పాటైనా బాగుంటుంది. ఓ పాపా లాలి జంగ్.

హలో అండి, నేను మీ శ్రీనివాస అవసరాల. ఈ రోజు మన రేడియో సురభి 4 యానివర్సరీ అండ్ ఈ సందర్భంగా రేడియో సురభికి అండ్ రేడియో సురభి శ్రోతలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. అండ్ నాకు కూడా ఈ సందర్భంగా ఒక పాట రిక్వెస్ట్ చేయాలనుంది. ప్రతి రాత్రి వసంత రాత్రి ప్రతి గాలి పైరగాలి అనే పాట నాకు ఒకసారి వినాలనుంది. అది ఆ అవకాశం నాకు రేడియో సురభి కల్పిస్తే ఎంతో ఆనందంగా ఉంటుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ వెరీ హ్యాపీ 4th birthday.

అందరికీ నమస్కారం, నేను మీ విఎన్ ఆదిత్య. రేడియో సురభి అమెరికాలో తెలుగు నేస్తం. 4వ సంవత్సరం వార్షికోత్సవ సంబరాలకి రేడియో సురభి రాజేశ్వరి గారికి, అలాగే టీం అందరికి, ఆర్జేలుగా ఉన్న వాళ్ళు, టెక్నికల్ గా ఉన్న వాళ్ళు అందరికి హృదయపూర్వక శుభాభినందనలు. ఈ రోజుల్లో అంటే విజువల్ మీడియా ఇంత పాపులర్ అయిపోయి, ప్రపంచానికి అలవాటు అయిపోయి, ప్రపంచాన్ని ఏలేస్తున్న టెక్నాలజీతో విజువల్ మీడియా ఇంత డెవలప్ అయిన రోజుల్లో మనందరికీ ఆపాతమధురమైన మన రేడియో జ్ఞాపకాలని, పరిమళాలని అందిస్తూ మనకి మన బాల్యాన్ని, మన యవ్వనాన్ని గుర్తు చేస్తూ సక్సెస్ఫుల్ గా 4 సంవత్సరాలు ఈ రోజుల్లో రేడియో 24/7 365 రోజుల పాటు నిరంతరాయంగా నిర్వహించడం అనేది నిజంగా కర్తమేస్తాము. రేడియో సర్వీ శ్రోతలకి 4 సంవత్సరాలుగా రేడియో సర్వీని ఆదరిస్తున్న వారందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతార్థ వందనాలు. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్ రేడియో సర్వీ 24/7. మీరు నిజంగానే అమెరికాలో తిరుగునేస్తాం. థ్యాంక్ యూ.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
2: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Mallembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
3: Hi, nenu mi blueberry muffin. Nenu 40% preservative tho chesaru. In fact, na flavor kuda artificial. Real fruit kaadu.
4: Hi there, muffin. Nenu India Today pastry ni. Nanu ee roju poddune India Today bakery lo fresh ga tayar chesaru. Zero artificial colors. MSG free. Yen cheppanu? I am an overachiever. India Today is an experience. Thali, food, deserts. నేనైతే ఒక సెలబ్రిటీ అక్కడ. స్టాప్ ఈటింగ్ సాడ్ ఫ్యాక్టరీ మేడ్ ఫుడ్. ఎక్స్పీరియన్స్ ద వండర్ఫుల్ కైండ్ డిఫరెన్స్ విత్ ఇండియా టుడే బేకరీ. నౌ ఓపెన్ ఇన్ సౌత్ లేక్, 151 నార్త్ నోలన్ డ్రైవ్, సౌత్ లేక్. ఆర్ కాల్ 817-819-8888.
5: Radio Surabhi Revisit.
6: Kubera Jewelers, trademark of craftsmanship and elegance.
7: Larsen Travels mee mottam tour ni sampurnanga plan chestundi. Larsen Travels tho mee tour ni book cheskondi, travel badalni marchipondi.
8: So Asia, we serve authentic Indo-Chinese.
9: Thank you for being in our journey.
10: Namaste Rajeshwari garu, here's wishing Radio Surabhi a glorious 5th anniversary and may your success continue. God bless you. My favorite song would be Swagashyoda Tharma from Mr. Pallam. Is one of the most beautifully written, composed and romantically picturized by Bapu Garu. Rana Mama, they work very hard on this song. So if you can, play it for me. Thank you.

హాయ్ ఎవరివన్, దిస్ ఇస్ కోటి, మ్యూజిక్ డైరెక్టర్ సురభి రేడియో. 4th యానివర్సరీ జరుపుకున్న సందర్భంగా మై బెస్ట్ విషెస్ టు సురభి రేడియో అండ్ ఎంటైర్ క్రూ. నాకును సురభికి ఉన్న సంబంధం ఏంటంటే, మెనీ టైమ్స్ నా నైట్ సాంగ్స్ ఎప్పుడు ప్లే చేస్తూ ఆడియన్స్ ని ఉర్రూతు నవ్విస్తూ ఎప్పుడు ఆనందపరుస్తున్న సురభి రేడియో, నాకు చాలా చాలా సంతోషం. ఈ రోజు 4th ఇయర్ యానివర్సరీ చేసుకో చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియ రాగాలే గుండెలోన పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్ మై లవ్లీ సురభి రేడియో. లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

హాయ్, దిస్ ఈస్ ఆర్పి పట్నాయక్. రేడియో సురభి 4th యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ముఖ్యంగా మన తెలుగు శ్రోతలందరికి కూడా. టెక్సాస్ లో ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ సురభి, రేడియో సురభి. ఎందుకంటే దీని ద్వారా మీరు మ్యూజిక్ కి దగ్గర అవుతున్నారు, తెలుగుకి దగ్గర అవుతున్నారు, అన్నిటికీ ఎంతో చేరువలో ఉంటూ అందరినీ కనెక్ట్ చేస్తూ ఈ రేడియో సురభి చేస్తున్న ప్రయత్నానికి ముందుగా ద హెడ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ రాజేశ్వర్ గారికి ప్రత్యేకంగా అభినందిస్తూ, దిస్ ఈస్ జస్ట్ ది బిగినింగ్, సెలబ్రేట్ మెనీ మోర్ ఇయర్స్. ఇంకా 4th యానివర్సరీ కాదు, ఇంకా చాలా యానివర్సరీ రాబోయే జనరేషన్స్ కి తెలుగుని, తెలుగు

ఎమ్మెల్యే చేస్తున్నాం సార్ రాజేష్ రే. 7 సంవత్సరాలు దిగ్గుగా పూర్తి చేస్తున్న సందర్భంగా మీకు మీ టీం అందరికి శుభాకాంక్షలు. అలాగే మీకు వీలుంటే నాకు చాలా అందరికీ చాలా ఇష్టమైన రామదాస్ పాట అంతా రామమయ్యం ప్రొఫెసర్ ప్లే చేస్తే అందరికీ.

0: Which is indeed the most awaited event of the year, Radio Surabhi Jatara. And my Radio Surabhi team anta is getting ready for Kolatam practice. So if you're ready, ye matravala sanchekunda, register for free Kolatam at Radio Surabhi Jatara. Meer vinnadi correcte, free Kolatam at Jatara. Aite, ventane register cheskondi at tinyurl.com/rskolatam2026. So see you all at Radio Surabhi Jatara on June 7th.
1: Tatra khalu imani ashtau ahara vidhi vishesha ayatanani bhavanti ani ayurvedam cheptundi. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యువర్ కాలింగ్ ఫర్ ఫార్మింగ్. మల్లెమారి ఫార్మ్స్, విజిట్ vvfactech.com ఆర్ కాల్ 8482440213. ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో. వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ ట్యాప్ అవే?
2: జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజంట్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. Download the MyPursu app or visit MyPursu.com or write to support@MyPursu.com.
3: Radio Surabhi Revisit.
4: పళ్ళు చూపు అంటున్నా.
5: We have Shine Star Dental Care, our very own Telugu dentist.
6: చాలా పగడ్బందీ అప్లై చేశారండి ఇవన్నీ.
7: స్పైస్ రేక్ ఉంది కదండి, వాళ్లే అంత చూసుకుంటారు.
8: హలీమ్, రుమాలీ రోటీ, నాటుకోడి కర్రీస్ అండ్ మచ్ మోర్. ఇండియన్ కెఫే.
9: థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఇన్ అవర్ జర్నీ.

ఇప్పటి నుంచి నాకు కూడా నీలాగే వినపడదు. అది మనిద్దరి ప్రపంచం ఇంకా ఒకటే. ప్రేమంటే మాటలు చెప్పడం కాదు, చేతల్లో చూపించడం అని నిరూపిస్తాం. నిశ్శబ్దంలో గట్టిగా ప్రేమిస్తాం. ప్రామిస్.

అమ్మ ఆవకాయ రేడియో సురభి. ఇది ఒక ఎమోషన్. నేను మీ భార్గవి ఆల్ ది వే ఫ్రమ్ హైదరాబాద్ అండ్ చాలా చాలా హ్యాపీగా ఉంది. అందరికి నమస్కారం అండ్ రేడియో సురభి యానివర్సరీ సందర్భంగా నా శుభాకాంక్షలు అందిస్తున్నాను. తెలుగు వాళ్ళు, తెలుగు భాష ప్రేమికులు, ఆర్ట్ అండ్ కల్చర్ వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని మన తెలుగు భాషని ఇంకా ఇంకా పెంపొందిస్తూ అందరినీ ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి రోజు బ్యూటిఫుల్ కంటెంట్, అద్భుతమైన మ్యూజిక్ అండ్ మంచి ఇంటర్వ్యూస్ ని అన్నిటినీ బ్రాడ్కాస్ట్ చేస్తున్న రేడియో సురభి, ఐ రియలీ రియలీ విష్ యూ మెనీ మోర్ ఇయర్స్ అండ్ మెనీ మోర్ యానివర్సరీస్. ఇంకా బోల్డ్ మంది శ్రోతల్ని, లిజనర్స్ మనసుల్ని ఆకట్టుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ యానివర్సరీ గైస్. ఐ జస్ట్ లవ్ యూ. రేడియో సురభి రాక్స్. నేను మీ ఆర్జే భార్గవి. టడా బాబాయ్. థ్యాంక్ యూ.

నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ. ముందుగా రేడియో సెరభి 4th యానివర్సరీ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, డాలస్ లో అలా అడుగు పెడితే చక్కగా నా రేడియో సెరభిలో చక్కగా మంచి మంచి తెలుగు పాటలన్నీ వినిపిస్తూ, రేడియో సెరభి నాకు చాలా స్పెషల్ బికాస్ ఐఎమ్ సో మచ్ అసోసియేటెడ్ విత్ రేడియో సెరభి రాజేశ్వరి గారు అలాగే వారి టీమ్ తో. సో రేడియో అనగానే మంచి మంచి పాటలు మనం వింటూ ఉంటాం. అలాగే నాకు రేడియోలో ఎప్పుడు నేను చాలా ఇష్టంగా వినే పాటలు చాలా ఉంటాయి. బట్ అందులోంచి అంటే నాకు ఎస్పీబి గారు, ఇళయరాజా గారు, వీళ్ళ కాంబినేషన్ లో వచ్చే ఏ పాట బాగుంటుంది. ఓ పాపా లాలి జన్మ.

హలో అండి, నేను మీ శ్రీనివాస అవసరాల. ఈ రోజు మన రేడియో సురభి 4 యానివర్సరీ, అండ్ ఈ సందర్భంగా రేడియో సురభికి అండ్ రేడియో సురభి శ్రోతలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. అండ్ నాకు కూడా ఈ సందర్భంగా ఒక పాట రిక్వెస్ట్ చేయాలనుంది. ప్రతి రాత్రి వసంత రాత్రి, ప్రతి గాలి పైరగాలి అనే పాట నాకు ఒకసారి వినాలనుంది. అది అవకాశం నాకు రేడియో సురభి కల్పిస్తే ఎంతో ఆనందంగా ఉంటుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ వెరీ హ్యాపీ 4th birthday.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. Radio Surabhi Revisit.
2: Immigration anagane prashnala mayam adoka vichitra valayam vaatiki ekeka samadhanam akulalla
3: roju edo okati kottaga tinalanipiste head to Desi Bites.
4: I asked you to come to our place.
5: Our place, Indian cuisine.
6: Thank you for being in our journey.
7: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Palimbari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
8: Ade 9 to 5, same desk, same routine. Me entrepreneurial journey model petendi India Bazaar to. Be your own boss and run a thriving grocery business. Fresh produce nunchi, authentic Indian essentials varaku. India Bazaar meet andistundi the brand and the support for a perfect success story. For more information, call or visit indiabazaarfranchisee.com. India Bazaar Franchisee. Your business, your future, starting today.
9: అందరికి నమస్కారం, నేను మీ వియన్ ఆదిత్య. రేడియో సురభి అమెరికాలో తెలుగు నేస్తం. 4వ సంవత్సరం వార్షికోత్సవ సంబరాలకి రేడియో సురభి రాజేశ్వరి గారికి, అలాగే టీం అందరికి, ఆర్జేడుగా ఉన్న వాళ్ళు, టెక్నికల్ గా ఉన్న వాళ్ళు అందరికి హృదయపూర్వక శుభాభినందనలు. ఈ రోజుల్లో అంటే విజువల్ మీడియా ఎంత పాపులర్ అయిపోయి ప్రపంచానికి అలవాటు అయిపోయి ప్రపంచాన్ని ఏలేస్తున్నట్టు టెక్నాలజీతో విజువల్ మీడియా ఇంత డెవలప్ అయిన రోజుల్లో మనందరికి ఆపాతమధురమైన మన రేడియో జ్ఞాపకాలని, పరిమళాలని అందిస్తూ మనకి మన బాల్యాన్ని, మన యవ్వనాన్ని గుర్తు చేస్తూ సక్సెస్ఫుల్ గా 4 సంవత్సరాలు ఈ రోజుల్లో రేడియో 24/7 365 రోజుల పాటు నిరంతరాయంగా నిర్వహించడం అన్నది నిజంగా కత్తిమీద స్వామి. రేడియో సర్వీస్ శ్రోతలకి 4 సంవత్సరాలుగా రేడియో సర్వీని ఆదరిస్తున్న వారందరికి ప్రత్యేకంగా కృతజ్ఞతార్థ వందనాలు. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్ రేడియో సర్వీ 24/7. మీరు నిజంగానే అమెరికాలో తిరుగునేస్తుంది. థ్యాంక్ యూ.

నమస్తే రాజేశ్వరి గారు, హియర్స్ విషింగ్ రేడియో సెరబీ ఎ గ్లోరియస్ 5th యానివర్సరీ అండ్ మే సక్సెస్ కంటిన్యూ, గాడ్ బ్లెస్ యూ. మై ఫేవరెట్ సాంగ్ వుడ్ బి సదశివుడు తర్మ ఫ్రమ్ మిస్టర్ పెళ్ళాం. ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్లీ రిటన్ కంపోజ్డ్ అండ్ రొమాంటిక్ పిక్చరైజ్ బై బాపు గారు. నాన్న మామ ది వర్క్ వెరీ హార్డ్ ఆన్ దిస్ సాంగ్, సో ఇఫ్ యూ క్యాన్ ప్లే ఫర్ మీ. థ్యాంక్ యూ.

హాయ్ ఎవరివన్, దిస్ ఇస్ కోటి, మ్యూజిక్ డైరెక్టర్, సురభి రేడియో 4th యానివర్సరీ జరుపుకున్న సందర్భంగా మై బెస్ట్ విషెస్ టు సురభి రేడియో అండ్ ఎంటైర్ క్రూ. నాకును సురభికి ఉన్న సంబంధం ఏంటంటే, మెనీ టైమ్స్ నా నైట్ సాంగ్స్ ఎప్పుడు ప్లే చేస్తూ ఆడియన్స్ ని ఉరుతూ ఎప్పుడు ఆనందపరుస్తున్న సురభి రేడియో నాకు చాలా చాలా సంతోషం. ఈరోజు 4th ఇయర్ యానివర్సరీ చేసుకుని చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అని అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియ రాగానే గుండెలోన పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్, మై లవ్లీ సురభి రేడియో, లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

0: రేడియో సురభి KDXX 107.9 FM HD3 లూయిస్విల్ టెక్సాస్ అమెరికాలో తెలుగు నేస్తం.
1: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
0: Vachesindi, the most awaited event of the year, Radio Surabhi Jatara. And my Radio Surabhi team anta is getting ready for Kolatam practice. So if you're ready, ye matram alasam cheyakunda register for free Kolatam at Radio Surabhi Jatara. Meer vinnadi correct, free Kolatam at Jatara. Aithe ventine register cheskondi at tinyurl.com/RSKolatam2026. So see you all at Radio Surabhi Jatara on June 7th.
2: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. పల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
3: India ki teleport aithe enta baaguntundo.
4: What if India was just a tap away?
5: Just imagine, meeru kallu moosi terchukune lopu mee dabbu India cheripothe, New York lo ekkado kurchoni coffee sip chese lopu bills pay aipothe, okka click lo Dallas nunche mee parents medical bills clear aipothe, no flights, no favors, no follow-ups. With my pursue, sending money becomes hassle-free. UPI payments, shopping, travel, insurance, elder care, all taken care of. My Pursue isn't just an app, it's your genie in the cloud. Download the My Pursue app or visit mypursue.com or write to support@mypursue.com.
0: Radio Surabhi Revisit.
6: Hey, monna morning manu illi breakfast chesam kada, aritike bajji lottale eskuntu tinno poorthi shakahara restaurant Adyar Anand Bhavan.
7: Aha Shiva, Iran chai ante chaurastane, the first ever desi drive through in America. Chaurasta,
0: thank you for being in our journey.
8: Hi, this is R.P. Patnaik. Radio Surabhi 4th anniversary celebrate chestunnandaku chaala happy ga undi. Mukhyanga mana telugu srotalandariki kuda Texas lo oka adbhutamaina platform Surabhi Radio Surabhi. Endukante deeni dwara meeru music ki daggara avutunnaru, telugu ki daggara avutunnaru, annitiki ento cheruvulo untu andarni connect chestu ee Radio Surabhi chestunna prayatnaniki munduga the head of the organization Raisar gariki pratyekanga abhinandistu. This is just the beginning. సెలబ్రేట్ మెనీ మోర్ ఇయర్స్. ఇంకా ఫోర్త్ యానివర్సరీ కాదు, ఇంకా చాలా యానివర్సరీ రాబోయే జనరేషన్స్ కి తెలుగుని, తెలుగు పాటని, అలాగే తెలుగు మాటని అలాగే అలరిస్తూ ఇలాగే మీరు కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ.

అమ్మ ఆవకాయ రేడియో సురభి. ఇది ఒక ఎమోషన్. నేను మీ భార్గవి ఆల్ ది వే ఫ్రమ్ హైదరాబాద్ అండ్ చాలా చాలా హ్యాపీగా ఉంది. అందరికి నమస్కారం అండ్ రేడియో సురభి యానివర్సరీ సందర్భంగా నా శుభాకాంక్షలు అందిస్తున్నాను. తెలుగు వాళ్ళు, తెలుగు భాష ప్రేమికులు, ఆర్ట్ అండ్ కల్చర్ వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని మన తెలుగు భాషని ఇంకా ఇంకా పెంపొందిస్తూ అందరినీ ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి రోజు బ్యూటిఫుల్ కంటెంట్, అద్భుతమైన మ్యూజిక్ అండ్ మంచి ఇంటర్వ్యూస్ ని అన్నిటినీ బ్రాడ్కాస్ట్ చేస్తున్న రేడియో సురభి, ఐ రియలీ రియలీ విష్ యూ మెనీ మోర్ ఇయర్స్ అండ్ మెనీ మోర్ యానివర్సరీస్. ఇంకా బోల్డ్ మంది శ్రోతల్ని, లిజనర్స్ మనసుల్ని ఆకట్టుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ యానివర్సరీ గైస్. ఐ జస్ట్ లవ్ యూ. రేడియో సురభి రాక్స్. నేను మీ ఆర్జే భార్గవి. టాటా బాయ్. థ్యాంక్ యూ.

నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ. ముందుగా రేడియో సెరభి 4th యానివర్సరీ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, డాలస్ లో అలా అడుగు పెడితే చక్కగా మన రేడియో సెరభిలో చక్కగా మంచి మంచి తెలుగు పాటలన్నీ వినిపిస్తూ, రేడియో సెరభి నాకు చాలా స్పెషల్ బికాస్ ఐఎమ్ సో మచ్ అసోసియేటెడ్ విత్ రేడియో సెరభి రాజేశ్వరి గారు అలాగే వారి టీమ్ తో. సో రేడియో అనగానే మంచి మంచి పాటలు మనం వింటూ ఉంటాం. అలాగే నాకు రేడియోలో ఎప్పుడు నేను చాలా ఇష్టంగా వినే పాటలు చాలా ఉంటాయి. బట్ అందులోంచి అంటే నాకు ఎస్పీబీ గారు, ఇళయరాజా గారు, వీళ్ళ కాంబినేషన్ లో వచ్చే ఏ పాటైనా బాగుంటుంది. ఓ పాపాలాలి జన్

0: celebration knowledge, though, Niko best experience on this Daru. From basic to premium, they cover all the models. Visit G3Electronics.com or call Nanda G3 at 919-491-4514. Radio Surabhi Revisit. We have Shine Star Dental Care, our very own Telugu dentist. Spice rack undi anta chusukuntaru. Aya, Haleem, Rumali Roti, Natakodi Curries, and much more. Pimar Indian Cafe. Thank you for being in our journey. తత్రఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Pallembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213. వచ్చేసింది ది మోస్ట్ అవైటెడ్ ఈవెంట్ ఆఫ్ ది ఇయర్, రేడియో సురభి జాతర. అండ్ మా రేడియో సురభి టీమ్ అంతా ఇస్ గెటింగ్ రెడీ ఫర్ కోలాటం ప్రాక్టీస్. సో ఇఫ్ యూఆర్ రెడీ, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రిజిస్టర్ ఫర్ ఫ్రీ కోలాటం అట్ రేడియో సురభి జాతర. మీరు విన్నది కరెక్టే, ఫ్రీ కోలాటం అట్ జాతర. అయితే వెంటనే రిజిస్టర్ చేసుకోండి అట్ tinyurl.com/rskolatam2026. సో సీ యూ ఆల్ అట్ రేడియో సురభి జాతర ఆన్ June 7th.
1: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
2: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
1: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిస్మిల్లా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, అంజలి గార్లిక్ లోటస్ అండ్ ఆమ్లీ పన్నీర్ టిక్కా, చమిక పరాటా కూడా.
2: ఏంది బ్రో, గని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
1: ఇంకా ఉన్నాయి, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
3: అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గోటు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2B texas.com, perfect for dining, takeaway or full service catering.
0: Media room screen size gurinchi tension padtunnara? Maximum screen space ela design cheyalo ardham avvatleda?

0: calibration knowledge, though, make a best experience on this Taru. From basic to premium, they cover all the models. Visit G3Electronics.com or call Nanda G3 at 919-491-4514. Radio Surabhi Revisit.
1: We have Shine Star Dental Care, our very own Telugu dentist.
0: Thank you for being in our journey.
2: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ C is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
0: వచ్చేసింది ది మోస్ట్ అవైటెడ్ ఈవెంట్ ఆఫ్ ది ఇయర్, రేడియో సురభి జాతర. అండ్ మా రేడియో సురభి టీమ్ అంతా ఇస్ గెటింగ్ రెడీ ఫర్ కోలాటం ప్రాక్టీస్. సో ఇఫ్ యూఆర్ రెడీ, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రిజిస్టర్ ఫర్ ఫ్రీ కోలాటం అట్ రేడియో సురభి జాతర. మీరు విన్నది కరెక్టే, ఫ్రీ కోలాటం అట్ జాతర. అయితే వెంటనే రిజిస్టర్ చేసుకోండి అట్ tinyurl.com/rskolatam2026. సో సీ యూ ఆల్ అట్ రేడియో సురభి జాతర ఆన్ June 7th.
3: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
4: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
3: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిస్ వెళ్ళవా, చీజ్ దోశ, పనీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, ఆంకి పనీర్ టిక్కా, చమి కబాబ్ పరోటా.
4: ఏంది బ్రో గని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
3: ఇంకా ఉన్నాయి చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
5: అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2B texas.com, perfect for dine in, take away or full service catering.
0: Media room screen size gurinchi tension padtunnara? Maximum screen space ela design cheyalo ardham avvatleda?

0: vibration knowledge, though, make a best experience on this Taru. From basic to premium, they cover all the models. Visit G3Electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: Radio Surabhi Revisit.
2: We have Shine Star Dental Care, our very own Telugu dentist.
1: Thank you for being in our journey.
3: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Palimbari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
4: వచ్చేసింది ద మోస్ట్ అవైటెడ్ ఈవెంట్ ఆఫ్ ది ఇయర్, రేడియో సురభి జాతర. అండ్ మా రేడియో సురభి టీమ్ అంతా ఈస్ గెటింగ్ రెడీ ఫర్ కోలాటం ప్రాక్టీస్. సో ఇఫ్ యూఆర్ రెడీ, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రిజిస్టర్ ఫర్ ఫ్రీ కోలాటం అట్ రేడియో సురభి జాతర. మీరు విన్నది కరెక్టే, ఫ్రీ కోలాటం అట్ జాతర. అయితే వెంటనే రిజిస్టర్ చేసుకోండి అట్ tinyurl.com/rskolatam2026. So see you all at Radio Surabhi Jatra on June 7th.
5: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
6: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
5: యాక్చువల్లీ దేర్ మెనీ హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్లూడ్ స్పెషల్ థాలి, మిస్ బెల్లమ, చీజ్ దోశ, పనీర్ దోశ, హని చిల్లి గార్లిక్ లోటస్, హంకి పనీర్ టిక్కా, చమి కబాబ్ పరోటా.
6: ఏంది బ్రో గని చెప్పినావు, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
5: ఇంకా ఉన్నాయి, చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
7: అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ నేచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2B texas.com, perfect for dine in, takeaway or full service catering.
8: Media room screen size gurinchi tension padtunnara? Maximum screen space ela design cheyalo ardham avatleda? Don't worry, G3 electronics can help you design a custom setup. Screen build cheyatam daggar nunchi acoustic wall setup varaku they will help you at an expert level. Vaalla highly specialized skills, calibration knowledge tho meeku best experience andistaru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: Radio Surabhi Revisit.
2: Paljuvu Mantuna. We have Shine Star Dental Care, our very own Telugu dentist.
9: Chala pagadvanni apply chesarandi vanni.
2: Spice rack undi kadandi, vaalle anta chusukuntaru.
0: Paya, haleem, rumali roti, natakori curries and much more. Peen Mar Indian Cafe.
1: Thank you for being in our journey.
3: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Palimbari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
4: వచ్చేసింది ద మోస్ట్ అవైటెడ్ ఈవెంట్ ఆఫ్ ది ఇయర్, రేడియో సురభి జాతర. అండ్ మా రేడియో సురభి టీమ్ అంతా ఈస్ గెటింగ్ రెడీ ఫర్ కోలాటం ప్రాక్టీస్. సో ఇఫ్ యూఆర్ రెడీ, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రిజిస్టర్ ఫర్ ఫ్రీ కోలాటం అట్ రేడియో సురభి జాతర. మీరు విన్నది కరెక్టే.

0: ఏంది బ్రో గంజి చెప్పినావు, నేను స్పెషల్స్ మాత్రమే అడిగిన.
1: ఇంకా ఉన్నాయి చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్ జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఈజ్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్ డెలిషియస్ అండ్ మేడ్ విత్ కేర్. ఏ టు బి టెక్సస్ .com పర్ఫెక్ట్ ఫర్ డైన్ ఇన్ టేక్ అవే ఆర్ ఫుల్ సర్వీస్ క్యాటరింగ్.
2: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకౌస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్డ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ G3 Electronics.com ఆర్ కాల్ నందా G3 అట్ 919-491-4514.
3: రేడియో సురభి రీవిజిట్. We have Shine Star Dental Care, our very own Telugu dentist. Spice rack undi kadandi, vaalle anta chusukuntaru. Paya, Haleem, Rumali Roti, Natukori Curries and much more. Peenmar Indian Cafe.
4: Thank you for being in our journey.
5: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ VVF AgTech INC. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. VVF AgTech INC is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
6: వచ్చేసింది ది మోస్ట్ అవైటెడ్ ఈవెంట్ ఆఫ్ ది ఇయర్, రేడియో సురభి జాతర. అండ్ మా రేడియో సురభి టీమ్ అంతా ఈస్ గెటింగ్ రెడీ ఫర్ కోలాటం ప్రాక్టీస్. సో ఇఫ్ యూఆర్ రెడీ, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రిజిస్టర్ ఫర్ ఫ్రీ కోలాటం అట్ రేడియో సురభి జాతర. మీరు విన్నది కరెక్టే, ఫ్రీ కోలాటం అట్ జాతర. అయితే వెంటనే రిజిస్టర్ చేసుకోండి అట్ tinyurl.com/rskolatam2026. సో సీ యూ ఆల్ అట్ రేడియో సురభి జాతర ఆన్ June 7th.
7: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
0: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
7: యాక్చువల్లీ దేర్ మెనీ. హాఫ్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, మిస్ బెల్లవా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, అంకి పన్నీర్ టిక్క, చికెన్ కబాబ్, పరోటా.
0: ఏంది బ్రో గంజి చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగిన.
1: ఇంకా ఉన్నాయి చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్ జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
0: అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఈజ్ యువర్ గో టు ప్లేస్.
1: ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్ delicious and made with care. A2B Texas.com perfect for dine in, take away or full service catering.
2: Media room screen size gurinchi tension padtunnara? Maximum screen space ela design cheyalo ardham avatle.

0: vibration knowledge, though, make a best experience on this Taru. From basic to premium, they cover all the models. Visit G3Electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: Radio Surabhi Revisit.
2: We have Shine Star Dental Care, our very own Telugu dentist.
1: Thank you for being in our journey.
3: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. వల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Vallembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
4: వచ్చేసింది ది మోస్ట్ అవైటెడ్ ఈవెంట్ ఆఫ్ ది ఇయర్, రేడియో సురభి జాతర. అండ్ మా రేడియో సురభి టీమ్ అంతా ఇస్ గెటింగ్ రెడీ ఫర్ కోలాటం ప్రాక్టీస్. సో ఇఫ్ యూర్ రెడీ, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రిజిస్టర్ ఫర్ ఫ్రీ కోలాటం ఎట్ రేడియో సురభి జాతర. మీరు విన్నది కరెక్టే, ఫ్రీ కోలాటం ఎట్ జాతర. అయితే వెంటనే రిజిస్టర్ చేసుకోండి @tinyurl.com/rskolatam2026.

0: Calibration knowledge, though, Niko best experience on this Taru. From basic to premium, they cover all the models. Visit G3Electronics.com or call Nanda G3 at 919-491-4514. Radio Surabhi Revisit. We have Shine Star Dental Care, our very own Telugu dentist. Spice Rekundigadandi, Barle Anta Chuskuntaru. Aya, Haleen, Rumali Roti, Natakodi Curries, and much more. Peen Mar Indian Cafe. Thank you for being in our journey. తత్రఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. పల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Pallembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213. వచ్చేసింది ది మోస్ట్ అవైటెడ్ ఈవెంట్ ఆఫ్ ది ఇయర్, రేడియో సురభి జాతర. అండ్ మా రేడియో సురభి టీమ్ అంతా ఇస్ గెటింగ్ రెడీ ఫర్ కోలాటం ప్రాక్టీస్. సో ఇఫ్ యూఆర్ రెడీ, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రిజిస్టర్ ఫర్ ఫ్రీ కోలాటం ఎట్ రేడియో సురభి జాతర. మీరు విన్నది కరెక్టే, ఫ్రీ కోలాటం ఎట్ జాతర. అయితే వెంటనే రిజిస్టర్ చేసుకోండి అట్ tinyurl.com/rskolatam2026. So see you all at Radio Surabhi Jatra on June 7th.
1: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
2: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
1: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిసి బెల్లవా, చీజ్ దోశ, పనీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, ఆమ్కి పనీర్ టిక్కా, విచ్చామి కబాబ్ పరోటా.
2: ఏంది బ్రో, గని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
1: ఇంకా ఉన్నాయి, చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గోటు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2B texas.com, perfect for dining, takeaway or full service catering.
0: Media room screen size gurinchi tension padtunnara? Maximum screen space ela design cheyalo ardham avvatleda?

0: skills, calibration knowledge though, neeku best experience andistaru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514. Radio Surabhi Revisit.
1: Pallu chuvvu antunna. We have Shine Star Dental Care, our very own Telugu dentist.
2: Chala pagadanni apply chesarandi ivanni.
1: Spice rack undi kadandi, vaalle anta chusukuntaru. Aya, Haleem, Rumali Roti, Natukodi Curries and much more. Feel more Indian Cafe.
0: Thank you for being in our journey.
3: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. పల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Pallimbari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
4: వచ్చేసింది ది మోస్ట్ అవైటెడ్ ఈవెంట్ ఆఫ్ ది ఇయర్, రేడియో సురభి జాతర. అండ్ మా రేడియో సురభి టీమ్ అంతా ఇస్ గెటింగ్ రెడీ ఫర్ కోలాటం ప్రాక్టీస్. సో ఇఫ్ యూర్ రెడీ, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రిజిస్టర్ ఫర్ ఫ్రీ కోలాటం ఎట్ రేడియో సురభి జాతర. మీరు విన్నది కరెక్టే, ఫ్రీ కోలాటం ఎట్ జాతర. అయితే వెంటనే రిజిస్టర్ చేసుకోండి ఎట్ tinyurl.com/rskolatam2026. సో సీ యూ ఆల్ ఎట్ రేడియో సురభి జాతర ఆన్ June 7th.
5: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్? భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర? యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద కూడా ఏ టు బి ఎక్స్ స్పెషల్ థాలి, బిసి బెల్లవా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, అంకి పన్నీర్ టిక్కా, చికెన్ కబాబ్, పరోటా.
6: ఏంది బ్రో గని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
5: ఇంకా ఉన్నాయి, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. a2b texas.com, perfect for dine in, take away or full service catering.
7: Media room screen size gurinchi tension padtunnara? Maximum screen space ela design cheyalo ardham avvatleda? Don't worry, G3 electronics can help you design a custom setup. Screen build cheyatam daggar nunchi acoustic wall setup varaku they will help you at an expert level. Vaalla highly specialized skills, calibration knowledge tho meeku best experience andistaru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
0: Radio Surabhi Revisit.
1: Pallu chuvvu antunna. We have Shine Star Dental Care, our very own Telugu dentist.
2: Chala pagadanni apply chesarandi ivanni.
1: Spice rack undi kadandi, vaalle anta chusukuntaru. Aya, Haleem, Rumali Roti, Natukodi Curries and much more. Feel more Indian Cafe.
0: Thank you for being in our journey.
3: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్

0: Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి రివిజిట్.
2: ఇమిగ్రేషన్ అనగానే ప్రశ్నల భయం, అదొక విచిత్ర వలయం, వాటికి ఏకైక సమాధానం అకులాల.
3: రోజు ఏదో ఒకటి కొత్తగా తినాలనిపిస్తే హెడ్ టు దేశీ బైక్స్.
4: I asked you to come to our place.
3: Our place, Indian cuisine.
1: Thank you for being in our journey.
5: మేరా తుమ్హారా హమారా ప్యార్ సబ్కా ఫేవరెట్ ఇండియా బజార్.
3: గత 24 ఏళ్ల నుంచి ఇండియా బజార్ మనందరికీ కావాల్సిన వస్తువులు అన్ని అందిస్తూ ఇట్ హస్ గ్రోన్ ఆన్ us and now they are open in even more places, making their access more convenient and comfortable. Visit India Bazaar in Makini, Fort Worth and Austin. Stay connected with India Bazaar through their newsletters for the latest deals, festive offers and new arrivals. Join them on WhatsApp, Instagram and Facebook. Search India Bazaar or India Co and be part of the Hamara Bazaar family every day. India Bazaar, Hamara Bazaar, Hamara Ghar.
6: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
7: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
6: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, ఇది వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ బిస్మిల్లా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, అంజలి గార్లిక్ లోటస్, అంకి పన్నీర్ టిక్కా, చమి కబాబ్ పరోటా.
7: ఏంది బ్రో గని చెప్పినావు, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
6: ఇంకా ఉంది, చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
8: అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్
6: ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2B texas.com, perfect for dine in, take away or full service catering.
9: From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.

0: which is indeed the most awaited event of the year, Radio Surabhi Jatara. And Ma Radio Surabhi team anta is getting ready for Kolatam practice. So if you're ready, ye maatram alasam cheyakunda register for free Kolatam at Radio Surabhi Jatara. Meer vinnadi correcte, free Kolatam at Jatara. Aithe ventane register cheskondi at tinyurl.com/rskolatam2026. So see you all at Radio Surabhi Jatara on June 7th.
1: Akattukuntam o pattu padtam. Radio Surabhi.
0: Radio Surabhi KDXX 107.9 FM HD3 Louisville, Texas. America lo telugu nestam.
2: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
3: Kodi rupayala kosam mee aakhari prashna. Ready?
4: Yes sir.
3: Rajaraj Kitchen in DFW is famous for what? Option A, chat only. Option B, chat and thali. Option C, thali only. And option D, chat, thali and catering.
4: Sir, ee maatram teliyakunda Dallas lo ela untam? It's chat, thali and catering.
3: You're absolutely right. Rajaraj Kitchen lo mana favorite chat items along with the thalis are all at affordable prices and unforgettable taste. Ent ante malli రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
5: విజిట్ రాజ్లాస్ కిచెన్ ఇన్ ఇర్వింగ్, ఈస్ట్ ప్లానో అండ్ ఎల్డొరాడో. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ rkusa.com.
0: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుపోయున్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి ఈస్ యూర్ కాలింగ్ ఫర్ ఫార్మింగ్. మల్లెమరి ఫార్మ్స్, విజిట్ వివిఎఫ్ యాక్టెక్ డాట్ కామ్ ఆర్ కాల్ 848-244-0213.
6: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
7: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
6: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీది వడ, ఎగ్ బిస్కెట్, యూర్ స్పెషల్ థాలి, బిస్మిల్లా బా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, హంకీ పన్నీర్ టిక్కా, చమి కబాబ్, పరాఠా.
7: ఏంది బ్రో గని చెప్పినావు, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
6: ఇంకా ఉంది, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
8: అడయార్ ఆనందవన్ ఏ టు బి ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఈస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనందవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలిషియస్ అండ్ మేడ్ విత్ కేర్. ఏ టు బి టెక్సస్ డాట్ కామ్. పర్ఫెక్ట్ ఫర్ డైన్ ఇన్, టేక్ అవే ఆర్ ఫుల్ సర్వీస్ క్యాటరింగ్.

0: கவிந்தலகி கேரிந்தலகி கேரஃப் அட்ரஸ் ரேடியோ சுரபி
1: ரேடியோ சுரபி KDXX 107.9 FM HD3 லூயிஸ்வில் டெக்சாஸ் அமெரிக்காலோ தெலுங்கு நேஸ்தம்.
2: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Vachesindi, the most awaited event of the year, Radio Surabhi Jatara. And my Radio Surabhi team anta is getting ready for Kolatam practice. So if you're ready, ye maatravala sanchayakunda, register for free Kolatam at Radio Surabhi Jatara. Meer vinnadi karakte, free Kolatam at Jatara. Aite, ventane register cheskondi at tinyurl.com/rskolatam2026. So see you all at Radio Surabhi Jatara on June 7th.
3: హాయ్, నేను మీ బ్లూబెరీ మఫిన్. నన్ను 40% ప్రిజర్వేటివ్ తో చేశారు. ఇన్ ఫ్యాక్ట్ నా ఫ్లేవర్ కూడా ఆర్టిఫిషియల్, రియల్ ఫ్రూట్ కాదు.
4: హాయ్ ద మఫిన్, నేను ఇండియా టుడే పేస్ట్రీని. నన్ను ఈ రోజు పొద్దున్నే ఇండియా టుడే బేకరీలో ఫ్రెష్ ఫ్రెష్ గా తయారు చేశారు. జీరో ఆర్టిఫిషియల్ కలర్స్, ఎంఎస్జీ ఫ్రీ. ఏం చెప్పను, ఐఎమ్ అన్ ఓవర్ అచీవర్. ఇండియా టుడే ఇస్ అన్ ఎక్స్పీరియన్స్. థాలీ, ఫుడ్, డెజర్ట్స్, నేనైతే ఒక సెలబ్రిటీ అక్కడ. స్టాప్ ఈటింగ్ సాడ్ ఫ్యాక్టరీ మేడ్ ఫుడ్. ఎక్స్పీరియన్స్ ద వన్ ఆఫ్ అ కైండ్ డిఫరెన్స్ విత్ ఇండియా టుడే బేకరీ. Now open in South Lake, 151 North Nolan Drive, South Lake, or call 817-819-8888.
5: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
6: Yes sir.
5: రాజురాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ థాలి, ఆప్షన్ సి థాలి ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ థాలి అండ్ క్యాటరింగ్.
6: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్, థాలి అండ్ క్యాటరింగ్.
5: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజురాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ థాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంతంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దే ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
7: విజిట్ రాజురాజ్ Kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
1: Radio Surabhi Revisit.
8: Ma ammai ki SAT, ACT preparation start cheyalani chusinappudu maaku dorikindi Ravi's Academy.
9: Avevo blind stitch kunnam kani endalu paapoi champestunnai.
10: Check out the neat and glow form.
11: Excel water systems, you understand the vital role water plays in your life.
1: Thank you for being in our journey.

0: listening to Radio Surabhi 107.9 FM HD3. Radio Surabhi Civic Signal. No one should go hungry. Let's support our neighbors together. Annam Parabrahma Swarupam. US lo food banks and pantries lanti places lo meals, fresh produce and baby supplies lantivi. Avasaramaina vallaki uchitanga istaru. Call 211 or check your city website for locations. Asking for help is a strength. Everyone deserves access to food.
1: ఆయుర్వేదంలో ఫుడ్ ఎంత ముఖ్యమో సరౌండింగ్స్ కూడా అంతే ఇంపార్టెంట్. ద కామర్ ద స్పేస్ ద బెటర్ యువర్ బాడీ సేవర్స్ ఎవ్రీ ఫ్లేవర్ అట్ శ్రీకృష్ణ విలాస్. ప్రతి డీటెయిల్ ప్రతి డెలికసీ ఇస్ క్రాఫ్టెడ్ టు గివ్ యూ ద పర్ఫెక్ట్ ఎక్స్పీరియన్స్.

హలో అండి, నేను మీ శ్రీనివాస అవసరాల. ఈ రోజు మన రేడియో సురభి 4 యానివర్సరీ అండ్ ఈ సందర్భంగా రేడియో సురభికి అండ్ రేడియో సురభి శ్రోతలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. అండ్ నాకు కూడా ఈ సందర్భంగా ఒక పాట రిక్వెస్ట్ చేయాలనుంది. ప్రతి రాత్రి వసంత రాత్రి ప్రతి గాలి పైరగాలి అనే పాట నాకు ఒకసారి వినాలనుంది. అది అవకాశం నాకు రేడియో సురభి కల్పిస్తే ఎంతో ఆనందంగా ఉంటుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ వెరీ హ్యాపీ 4th బర్త్డే.

అందరికి నమస్కారం. నేను మీ విఎన్ ఆదిత్య. రేడియో సురభి అమెరికాలో తెలుగు నేస్తం 4వ సంవత్సరం వార్షికోత్సవ సంబరాలకి రేడియో సురభి రాజేశ్వరి గారికి, అలాగే టీం అందరికి, ఆర్జేడు గా ఉన్న వాళ్ళు, టెక్నికల్ గా ఉన్న వాళ్ళు అందరికి హృదయపూర్వక శుభాభినందనలు. ఈ రోజుల్లో అంటే విజువల్ మీడియా ఎంత పాపులర్ అయిపోయి ప్రపంచానికి అలవాటు అయిపోయి ప్రపంచాన్ని ఏలేస్తున్నట్టు టెక్నాలజీతో విజువల్ మీడియా ఇంత డెవలప్ అయిన రోజుల్లో మనందరికి ఆపాతమధురమైన మన రేడియో జ్ఞాపకాలని, పరిమళాలని అందిస్తూ మనకి మన బాల్యాన్ని, మన యవ్వనాన్ని గుర్తు చేస్తూ సక్సెస్ఫుల్ గా 4 సంవత్సరాలు ఈ రోజుల్లో రేడియో 24/7 365 రోజుల పాటు నిరంతరాయంగా నిర్వహించడం అనేది నిజంగా కర్తమ్యస్వామి. రేడియో సర్వీస్ శ్రోతలకి 4 సంవత్సరాలుగా రేడియో సర్వీని ఆదరిస్తున్న వారందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతార్థ వందనాలు. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ రేడియో సర్వీ 24/7. మీరు నిజంగానే అమెరికాలో తిరుగునేస్తాం. థ్యాంక్ యూ.

నమస్తే రాజేశ్వరి గారు, వాచింగ్ రేడియో సెరబీ గ్లోరియస్ ఫస్ట్ యానివర్సరీ అండ్ మే సక్సెస్ కంటిన్యూ, గాడ్ బ్లెస్ యూ. మై ఫేవరెట్ సాంగ్ వుడ్ బి స్వగస్టి ఉడతర్మ ఫ్రమ్ మిస్టర్ పెల్లాం. ఇట్ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్లీ రిటన్ కంపోజ్డ్ అండ్ రొమాంటిక్ పిక్చరైజ్ బై బాపు గారు. నానా మామా, ది వర్క్ వెరీ హార్డ్ ఆన్ ద సాంగ్. సో ఇఫ్ యూ క్యాన్ ప్లే ఫర్ మీ, థ్యాంక్ యూ.

0: Sunday, the most awaited event of the year, Radio Surabhi Jatara. And my Radio Surabhi team anta is getting ready for Kolatam practice. So if you're ready, ye maatravala sanchekunda, register for free Kolatam at Radio Surabhi Jatara. Meer vinnadi correcte, free Kolatam at Jatara. Aite, ventane register cheskondi at tinyurl.com/RSKolatam2026. So, see you all at Radio Surabhi Jatara on June 7th.
1: Mana Telugu Dentist at your service. Dallas Smiles Dental and Orthodontics to appointment book chesi life ni easy cheyandi. Kids ki, adults ki regular ga checkups to paatu deep cleaning, crowns, bridges, extractions, Invisalign implants and many more dental care facilities for you and your family. Accepting most dental insurances. Insurance lekapoyina parvaledu. They have affordable prices and flexible payment plans. Me family ki meeku poorthi dental care all at one place. Dallas Smiles Dental and Orthodontics. Call them at 972-484-5400 or visit 8234 Forest Lane, Dallas.
2: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
3: ఇప్పటిదాకా నువ్వు చేసినావు, నీకు ఎన్ని వచ్చినాయి ఆఫర్ లెటర్లు?
2: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com. రాధిక, నెక్స్ట్ వీక్ మన ఆఫీస్ ఈవెంట్ కి ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ ది కేటరింగ్, ఓకే? షూర్. హౌ మెనీ పీపుల్ ఆర్ వి ఎక్స్పెక్టింగ్? 5K అనుకుంటున్నా, బట్ కొంచెం మూడ్ బాగుంటే ఇంకా ఎక్కువ అవ్వచ్చు. ఇది ఆఫీస్ పార్టీయా లేక జాతర? టెన్షన్ పడకండి, స్వదేశీ కేటరింగ్ ఉన్నారు కదా. ఫ్రమ్ స్మాల్ గ్యాదరింగ్ అప్ టు 10K, దే హావ్ అ ఫుల్ బ్లోన్ కిచెన్ ఆన్ వీల్స్ ఫర్ ఆన్ సైట్ అండ్ ఇండస్ట్రియల్ కేటరింగ్. సో ఏ టెన్షన్ పడకుండా జస్ట్ ట్రస్ట్ స్వదేశీ.

హాయ్ ఎవరివన్, దిస్ ఇస్ కోటి, మ్యూజిక్ డైరెక్టర్, సురభి రేడియో 4th anniversary జరుపుకున్న సందర్భంగా మై బెస్ట్ విషెస్ టు సురభి రేడియో అండ్ ఎంటైర్ క్రూ. నాకును సురభికి ఉన్న సంబంధం ఏంటంటే, మెనీ టైమ్స్ నా నైట్ సాంగ్స్ ఎప్పుడు ప్లే చేస్తూ ఆడియన్స్ ని ఉరుతులుగిస్తూ ఎప్పుడు ఆనందపరుస్తున్న సురభి రేడియో నాకు చాలా చాలా సంతోషం. ఈ రోజు 4th year anniversary చేసుకుంటే చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియ రాగానే గుండెలోన పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్ మై లవ్లీ సురభి రేడియో. లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

హాయ్, దిస్ ఇస్ ఆర్ పి పట్నాయక్. రేడియో సురభి 4th యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ముఖ్యంగా మన తెలుగు శ్రోతలందరికీ కూడా. టెక్సాస్ లో ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ సురభి, రేడియో సురభి. ఎందుకంటే దీని ద్వారా మీరు మ్యూజిక్ కి దగ్గర అవుతున్నారు, తెలుగుకి దగ్గర అవుతున్నారు, అన్నిటికీ ఎంతో చేరువలో ఉంటూ అందరినీ కనెక్ట్ చేస్తూ ఈ రేడియో సురభి చేస్తున్న ప్రయత్నానికి ముందుగా ద హెడ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ రాయసర్ గారికి ప్రత్యేకంగా అభినందిస్తూ, దిస్ ఈస్ జస్ట్ ది బిగినింగ్, సెలబ్రేట్ మెనీ మోర్ ఇయర్స్. ఇంకా 4th యానివర్సరీ కాదు, ఇంకా చాలా యానివర్సరీ రాబోయే జనరేషన్స్ కి తెలుగుని, తెలుగు పాటని, అలాగే తెలుగు మాటని అలాగే అలరిస్తూ ఇలాగే మీరు కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. పబ్లిక్ ప్లేసెస్ అంటే పబ్లిక్ ప్లేసెస్ ఫర్ ఎ రీజన్. పక్క వాళ్ల చెట్ల నుంచి పూలు కోయడం, పబ్లిక్ ప్లేసెస్ లో మనం వేసిన చెత్త అలాగే వదిలేసి వెళ్లడం, ల్యాండ్స్కేపింగ్ లోకి అన్సొలిసిటెడ్ గా వెళ్లిపోవడం, దీస్ ఆర్ ఎ బిగ్ నో. మనం కొంచెం జాగ్రత్తగా, మోస్ట్ ఇంపార్టెంట్లీ మైండ్ఫుల్ గా ఉందామా? పబ్లిక్ పార్క్స్, స్ట్రీట్స్, కమ్యూనిటీ ప్లే గ్రౌండ్, స్కూల్స్ లాంటి ప్లేసెస్ ని మనం వెళ్లే ముందు ఎలా ఉందో వెళ్లిపోయేటప్పుడు అలాగే ఉంచుదాం. స్మాల్ యాక్షన్స్ కెన్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్ అండ్ హెల్ప్ క్రియేట్ ఎ క్లీనర్ సేఫర్ కమ్యూనిటీ ఫర్ ఎవ్రీవన్.
2: అన్ని పెట్టుకున్నానరా, ఇదిగో మీ నాన్న షుగర్ గురించే టెన్షన్. మళ్ళీ పెరిగితే ఏ డాక్టర్ దగ్గరకు వెళ్తాం, ఖర్చు ఒకటి.
3: విక్రమ్, జియాన్ కి మళ్ళీ బాగాలేదు ఒంట్లో, ఈసారి ఎంత ఖర్చు అవుతుందో ఏంటో.
4: డిఫరెంట్ జర్నీస్, ఒకటే క్వశ్చన్. మీ పేరెంట్స్ అయినా పిల్లలైనా మీరైనా, వెన్ యూ ఫేస్ ఎన్ ఎమర్జెన్సీ, స్టే ప్రొటెక్టెడ్ ద రైట్ వే విత్ ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్. ఎన్రోల్ ఆన్ ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్ .com ఆర్ కాల్ ఆర్ వాట్సాప్ 4694649864 ఫర్ ఇంటర్నేషనల్ ట్రావెల్, మెడికల్, student insurance. SNR insurance. They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. ఇంటికి పిలిచిన అతిథులకు వండినట్టు ఇండియా టుడేలో మా షెఫ్స్ శ్రద్ధగా మీ రుచికి అభిరుచికి నచ్చే విధంగా వండి పెడతారు. ఎప్పటికప్పుడు తాజాగా ప్యాన్ టు ప్లేట్ ఈస్ ఆర్ కాన్సెప్ట్. నోరూరించే వెజిటేరియన్ డిషెస్ నుంచి డిలీషియస్ నాన్ వెజిటేరియన్ క్లాసిక్స్ దాకా ఇండియా టుడే హ్యాస్ ఇట్ ఆల్. ఇండియా టుడే, వేర్ ఎవ్రీ బైట్ బ్రింగ్స్ యూ క్లోజర్ టు హ్యాపీనెస్. కమ్ టేస్ట్ ది ఫ్రెష్నెస్, ది ట్రెడిషన్ అండ్ ది జాయ్ ఆఫ్ రియల్ ఇండియన్ ఫుడ్. ఇండియా టుడే, 151 North Nolan Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com.

అమ్మ ఆవకాయ రేడియో సురభి. ఇది ఒక ఎమోషన్. నేను మీ భార్గవి ఆల్ ది వే ఫ్రమ్ హైదరాబాద్ అండ్ చాలా చాలా హ్యాపీగా ఉంది. అందరికి నమస్కారం అండ్ రేడియో సురభి యానివర్సరీ సందర్భంగా నా శుభాకాంక్షలు అందిస్తున్నాను. తెలుగు వాళ్ళు, తెలుగు భాష ప్రేమికులు, ఆర్ట్ అండ్ కల్చర్ వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని మన తెలుగు భాషని ఇంకా ఇంకా పెంపొందిస్తూ అందరిని ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి రోజు బ్యూటిఫుల్ కంటెంట్, అద్భుతమైన మ్యూజిక్ అండ్ మంచి ఇంటర్వ్యూస్ ని అన్నిటినీ బ్రాడ్కాస్ట్ చేస్తున్న రేడియో సురభి, ఐ రియలీ రియలీ విష్ యూ మెనీ మోర్ ఇయర్స్ అండ్ మెనీ మోర్ యానివర్సరీస్. ఇంకా బోల్డ్ మంది శ్రోతల్ని, లిజనర్స్ మనసుల్ని ఆకట్టుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ యానివర్సరీ గైస్. ఐ జస్ట్ లవ్ యూ. రేడియో సురభి రాక్స్. నేను మీ ఆర్జే భార్గవి. టాటా బాయ్. థ్యాంక్ యూ.

నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ. ముందుగా రేడియో సెరభి 4th యానివర్సరీ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, డాలస్ లో అలా అడుగు పెడితే చక్కగా నా రేడియో సెరభిలో చక్కగా మంచి మంచి తెలుగు పాటలన్నీ వినిపిస్తూ, రేడియో సెరభి నాకు చాలా స్పెషల్ బికాస్ ఐఎమ్ సో మచ్ అసోసియేటెడ్ విత్ రేడియో సెరభి రాజేశ్వరి గారు అలాగే వారి టీమ్ తో. సో రేడియో అనగానే మంచి మంచి పాటలు మనం వింటూ ఉంటాం. అలాగే నాకు రేడియోలో ఎప్పుడు నేను చాలా ఇష్టంగా వినే పాటలు చాలా ఉంటాయి. బట్ అందులోంచి అంటే నాకు ఎస్పీబీ గారు, ఇళయరాజా గారు, వీళ్ళ కాంబినేషన్ లో వచ్చే ఏ పాటైనా బాగుంటుంది. ఓ పాపా లాలి జన్.

మీ శ్రీనివాస అవసరాల. ఈ రోజు మన రేడియో సురభి 4 యానివర్సరీ అండ్ ఈ సందర్భంగా రేడియో సురభికి అండ్ రేడియో సురభి శ్రోతలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. అండ్ నాకు కూడా ఈ సందర్భంగా ఒక పాట రిక్వెస్ట్ చేయాలనుంది. ప్రతి రాత్రి వసంత రాత్రి ప్రతి గాలి బైరగాలి అనే పాట నాకు ఒకసారి వినాలనుంది. అది అవకాశం నాకు రేడియో సురభి కల్పిస్తే ఎంతో ఆనందంగా ఉంటుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐ విష్ యూ వెరీ హ్యాపీ 4th బర్త్డే.

0: most awaited event of the year, Radio Surabhi Jatara. And my Radio Surabhi team anta is getting ready for Kolatam practice. So if you're ready, ye matram alasam cheyakunda register for free Kolatam at Radio Surabhi Jatara. Meer vinnadi correct day, free Kolatam at Jatara. Aite ventane register cheskondi at tinyurl.com/rskolatam2026. So see you all at Radio Surabhi Jatara on June 7th.
1: Oh, hello, dinner plans and group lo varam support chesalaru.
2: What a day, I'm completely exhausted. Dinner plans enti?
3: Neem undaledi roju dinner ki. Dinner plans enti?
0: Every time, okate question. Dinner plans enti? Answer matram chala simple. Madeira and masala. Simple charts to mithai. Corporate lunch buffets nunchi. Interesting weekend buffets data. Step into Dallas's best Indian grill with succulent kebabs and slow-cooked Mughlai curries beyond comparison. Madeira and masala. Royal feast in every meal. 1900 Marketplace Boulevard, Suite 110, Irving, Texas. Visit madeiraandmasala.com.
4: మేము నలుగురం ఎప్పుడు రెస్టారెంట్ వెళ్ళాలనుకున్నా పెద్ద ఛాలెంజ్, ఎందుకంటే ఒకళ్ళకి వెజిటేరియన్ కావాలి, ఒకళ్ళకి నాన్ వెజ్ కావాలి, ఒకళ్ళకి స్పైసీ కావాలి, ఒకళ్ళకి చైనీస్ కావాలి. ఎలా? వన్ సొల్యూషన్, ఆల్ వెరైటీస్ ఇన్ వన్ ప్లేస్. స్వదేశీ రెస్టారెంట్, టేస్ట్ లో ఓజీ, క్వాలిటీలో ఓజీ, క్వాంటిటీలో కూడా ఫుల్ మస్ట్ ఓజీ. ఇయర్స్ నుంచి ఒకటే ప్రామిస్, మన స్వదేశీ రుచి, మన స్వదేశీ స్టైల్. ఓజీ ఎక్స్పీరియన్స్ ని టేస్ట్ చేయండి. స్వదేశీ రెస్టారెంట్, ఇర్వింగ్, క్యాసిల్ హిల్, ఫ్రిస్కో, ఫ్లవర్ మౌత్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్. స్వదేశీ, బికాస్ ఒరిజినల్స్ నెవర్ ఫేల్.
5: Radio Surabhi Revisit.
6: పళ్ళు చుబ్బు అంటున్నారు. We have Shine Star Dental Care, our very own Telugu dentist.
7: చాలా పగడబందీ అప్లై చేశారండి ఇవన్నీ.
6: స్పైస్ రేక్ ఉంది కదండి, వాళ్లే అంత చూసుకుంటారు. హలీం, రుమాలి రోటి, నాటుకోడి కర్రీస్ అండ్ మచ్ మోర్. PMR Indian Cafe.
5: Thank you for being in our journey.
8: అందరికీ నమస్కారం, నేను మీ విఎన్ ఆదిత్య. రేడియో సురభి అమెరికాలో తెలుగు నేస్తం 4వ సంవత్సరం వార్షికోత్సవ సంబరాలకి రేడియో సురభి రాజేశ్వరి గారికి, అలాగే టీం అందరికి, ఆర్జేడుగా ఉన్న వాళ్ళు, టెక్నికల్ గా ఉన్న వాళ్ళు అందరికి హృదయపూర్వక శుభాభినందనలు. ఈ రోజుల్లో అంటే విజువల్ మీడియా ఎంత పాపులర్ అయిపోయి ప్రపంచానికి అలవాటు అయిపోయి ప్రపంచాన్ని ఏలేస్తున్నట్టు టెక్నాలజీతో విజువల్ మీడియా ఇంత డెవలప్ అయిన రోజుల్లో మనందరికీ ఆపాతమగ్రహమైన మన రేడియో జ్ఞాపకాలని, పరిమళాలని అందిస్తూ మనకి మన బాల్యాన్ని, మన యవ్వనాన్ని గుర్తు చేస్తూ సక్సెస్ఫుల్ గా 4 సంవత్సరాలు ఈ రోజుల్లో రేడియో 24/7 365 రోజుల పాటు నిరంతరాయంగా నిర్వహించడం అనేది నిజంగా కర్తవ్యం. రేడియో సర్వీస్ శ్రోతలకి 4 సంవత్సరాలుగా రేడియో సర్వీని ఆదరిస్తున్న వారందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతార్థ వందనాలు. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్ రేడియో సర్వీ 24/7. మీరు నిజంగానే అమెరికాలో తిరుగునేస్తాం. థ్యాంక్ యూ.

నమస్తే రాజేశ్వరి గారు, యూఆర్ విషింగ్ రేడియో సెరబీ గ్లోరియస్ ఫిఫ్త్ యానివర్సరీ అండ్ మే సక్సెస్ కంటిన్యూ, గాడ్ బ్లెస్ యూ. మై ఫేవరెట్ సాంగ్ వుడ్ బి స్వగస్టి ఉడతర్మ ఫ్రమ్ మిస్టర్ పెల్లాం. ఇట్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్లీ రిటన్ కంపోజ్డ్ అండ్ రొమాంటిక్ పిక్చరైజ్ బై బాపు గారు. నానా మామ ది వర్క్ వెరీ హార్డ్ ఆన్ దిస్ సాంగ్, సో ఇఫ్ యూ క్యాన్ ప్లే ఫర్ మీ. థ్యాంక్ యూ.

హాయ్ ఎవరివన్, దిస్ ఇస్ కోటి, మ్యూజిక్ డైరెక్టర్, సురభి రేడియో. 4th యానివర్సరీ జరుపుకున్న సందర్భంగా మై బెస్ట్ విషెస్ టు సురభి రేడియో అండ్ ఎంటైర్ క్రూ. నాకు సురభికి ఉన్న సంబంధం ఏంటంటే, మెనీ టైమ్స్ నా నైట్ సాంగ్స్ ఎప్పుడు ప్లే చేస్తూ ఆడియన్స్ ని ఉర్రూతులూగిస్తూ ఎప్పుడు ఆనందపరుస్తున్నా సురభి రేడియో, నాకు చాలా చాలా సంతోషం. ఈ రోజు 4th ఇయర్ యానివర్సరీ చేసుకుని చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియ రాగాలే గుండెలున పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్, మై లవ్లీ సురభి రేడియో, లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

0: ఎల ఎల సుక్కలొచ్చే సకనమ కళ్ళల్లో ఎల ఎల సుక్కలొచ్చే.
1: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్. రేడియో సురభి 4th యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ముఖ్యంగా మన తెలుగు శ్రోతలందరికి కూడా టెక్సాస్ లో ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ సురభి, రేడియో సురభి. ఎందుకంటే దీని ద్వారా మీరు మ్యూజిక్ కి దగ్గర అవుతున్నారు, తెలుగుకి దగ్గర అవుతున్నారు, అన్నిటికీ ఎంతో చేరువలో ఉంటూ అందరినీ కనెక్ట్ చేస్తూ ఈ రేడియో సురభి చేస్తున్న ప్రయత్నానికి ముందుగా ద హెడ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ రాజేశ్వర్ గారికి ప్రత్యేకంగా అభినందిస్తూ, దిస్ ఈస్ జస్ట్ ది బిగినింగ్, సెలబ్రేట్ మెనీ మోర్ ఇయర్స్. ఇంకా 4th యానివర్సరీ కాదు, ఇంకా చాలా యానివర్సరీ రాబోయే జనరేషన్స్ కి తెలుగుని, తెలుగు పాటని, అలాగే తెలుగు మాటని అలాగే అలరిస్తూ ఇలాగే మీరు కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
2: Radio Surabhi Civic Signal. Celebrate proudly. Celebrate responsibly. As a community, manaki pandagalu chala important. They bring us together. With the right planning, safety and respect, let's make our festivals more meaningful. Check for city permits, approvals and timelines. If you have large crowds, food or stages, permissions are a must. Follow noise limits, manage parking and avoid blocking public spaces. Keep clear entry and exit points. Ensure emergency access, basic security and crowd control. Make your event comfortable for everyone. When we respect the community supports us.
3: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏమైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యు నేమ్ ఇట్, వీ గాట్ ఇట్. అండ్ దట్ టూ జస్ట్ వన్ స్టాప్ షాప్, ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీ డే పూజా ఎసెన్షియల్స్. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you.
4: Manashanti, mental peace. Masala dosa.
1: See Krishna with chaos to clarity. Your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
5: Hello and Namaskaram. Zoho and Radio Surabhi team up by ఈ స్పెషల్ కొలాబరేషన్ తో మీ ముందుకు వచ్చేసాయి. సో గెట్ రెడీ DFW అండ్ బియాండ్. ఈ కొలాబరేషన్ ఇట్ ఇస్ ఎవ్రీథింగ్ వి డ్రీమ్డ్ ఆఫ్. ఎనర్జెటిక్, ఎంపవరింగ్, పర్పస్ఫుల్ అండ్ బిల్ట్ ఆన్ అ షేర్డ్ విజన్ ఆఫ్ వాట్ అ మోడర్న్ మైండ్ఫుల్ కమ్యూనిటీ క్యాన్ బికమ్. జోహో అనేది ఒక గ్లోబల్ పవర్ హౌస్ ఇన్ టెక్నాలజీ, మనందరికి తెలిసిన విషయమే. అ హ్యూమన్ సెంటర్డ్ ఇన్నోవేషన్. అండ్ రేడియో సిరభి తెలుగు డయాస్పరాకి ఒక వాయిస్, ది ఓజీ ప్లాట్ఫామ్ ఫార్ తెలుగు పీపుల్. మన తెలుగు సంస్కృతికి, తెలుగు భాషకి, తెలుగు కళలకి అన్నిటికీ. And we are stepping into a partnership which celebrates progress with heart and growth with integrity. What makes this collaboration powerful? Both brands believe that real transformation happens when people live with awareness, intention and joy. Zoho అనేది కేవలం సాఫ్ట్వేర్ కంపెనీ కాదు. It's a philosophy. It's a belief that businesses grow when people grow. ఏ బిజినెస్ అయినా ఆ బిజినెస్ లో పనిచేస్తున్న మనుషులతో పాటు గ్రో అవ్వాల్సిందే. ఆ బిలీఫ్, ఆ ఎథిక్స్ మీద వాడుకున్న నమ్మకం, లాంగ్ టర్మ్ థింకింగ్, సస్టైనబిలిటీ, ఇవన్నీ ఆ కంపెనీని ఒక స్పెషల్ ప్లేస్ లో నిలబెట్టాయి. A belief that talent is not defined by degree, but by mindset, values, curiosity and grit. At Zoho, skills matter, not the degree. Evaraina hire cheskodaniki aa manishilo unna values enti, aa manishi mindset enti, vaalla personality enti, curiosity enti, vaallaki important, not their qualification. Zoho encourages every employee to stretch, experiment and even pitch their own business ideas. With its flat structure, there's no hierarchy for them, and people first culture. Zoho fuels creativity, ownership and purpose driven innovation. The perfect foundation for a community centric partnership. Ee collaboration lo Radio Surabhi chala chala exciting ga launch chestunna powering possibilities segment main chala aanandistunnam idi mito share cheskodaniki. A dynamic 30 minute talk show. Idi rakarakala businesses lo success sadinchina entrepreneurs ni teeskochi vaalla meeda spotlight vestundi. Thought leaders ni, creators ni, people who are building their business
3: business ethically, consciously, and with a vision for impact. Stories that spark ambition, journeys that inspire action, ideas that connect continents. And yes, they don't need to live only here in Dallas. Ekkaduna valanne munduku iskoche prayatnam ee powering possibilities powered by Zoho. So powering possibilities lo what can you expect? You should expect conversations that move you. Through this partnership, you will hear real stories of people building with intention, businesses thriving with ethics and sustainability, mindful practices for everyday living, thought-provoking perspectives that shift how we think, work, and grow. This is more than a show. ఇది కేవలం టాక్ షో మాత్రమే కాదు, ఒక ఇంటర్వ్యూ మాత్రమే కాదు, ఇది కేవలం బ్రాండింగ్ మాత్రమే కాదు, ఇది కేవలం ఒక కాంటెంట్ మాత్రమే కాదు. It's more like a movement, a shared mission where technology meets culture, where community meets consciousness, where every listener is invited to rise higher, think deeper, and live fuller. Welcome to a partnership built for the future and for you. Powering possibilities powered by Zoho. Only on Radio Surabhi 107.9 FM HD3, America lo Telugu nistam. And of course, we are also very happy to share with you that chala chala popular demand meeda conscious living segment ni mee munduku malli teeskostunnam. Refreshed, re-energized and ready to inspire listeners to make intentional, mindful choices prati roju kuda.
6: Taurus was established in 2016. The original idea was that it would be a litigation fund. The business has evolved and moved away from the litigation funding and looked at other opportunities where we can unlock value and capital in an environment where that capital isn't freely available.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. యుఎస్ లో జనరల్లీ పబ్లిక్ అండ్ షేర్డ్ స్పేసెస్ అంటే పార్క్స్, స్ట్రీట్స్, అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్, కమ్యూనిటీ ఎటికెట్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ మనం ఇల్లు కొన్నాం కదా అని పక్క వాళ్ల పీస్ కొనలేము. మన ఇంట్లోనే బ్యాక్ యార్డ్ లో ఒక పార్టీ ఉంటే పక్క వాళ్లకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం చాలా అవసరం. కీపింగ్ మ్యూజిక్ అండ్ సౌండ్స్ ఎట్ ఎ రీజనబుల్ లెవెల్, క్లీనింగ్ అప్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్ అండ్ రెస్పెక్టింగ్ కామన్ ఏరియాస్, ఇలాంటివి ఆ కమ్యూనిటీకి, తద్వారా అక్కడున్న వాళ్లకి మనం చూపించే మర్యాదా. అండ్ బెస్ట్ ఆఫ్ ఆల్, ఇట్ అవాయిడ్స్ కంప్లైంట్స్.
2: ఈ వీకెండ్ గ్రోసరీస్ నువ్వు తీసుకొస్తావా?
3: రైస్, దాల్, స్నాక్స్, వెజ్జీస్, స్పైసెస్, ఇంకా జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్ కూడానా?
2: రిలాక్స్, స్వదేశీ ఉంది కదా. ఫ్రెష్ వెజీస్ అండ్ స్పైసెస్ ఏ కాదు, మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్ ఫర్ గ్రోసరీస్, మీట్, పెరుగు, పిండి, కేక్స్. జస్ట్ స్మూత్ షాపింగ్, బికాస్ గ్రోసరీ లో కూడా టెన్షన్ కాదు, ట్రస్ట్ కావాలి.
4: డైలీ నీడ్స్, ఫెస్టివల్ షాపింగ్, అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్, హ్యాండిల్ ఇట్ ది స్వదేశీ వే.
2: స్వదేశీ గ్రోసరీస్, ఇర్వింగ్, కాసల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవ్ మౌంట్, సౌత్ లేక్ అండ్ మెనీ.
5: They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vandinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nacche vidhamga vandi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Nooroorinche vegetarian dishes nunchi delicious non-vegetarian classics daaka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Nolan Drive, South Lake, Texas.

రేడియో సురభి శ్రోతలందరికీ శుభోదయం. ఈనాటి కార్యక్రమానికి ఆత్మీయ స్వాగతం.

రేడియో సెలవు శ్రోతలందరికీ శుభోదయం. ఈనాటి కార్యక్రమానికి ఆత్మీయ స్వాగతం. ప్రతి శనివారం ఆదివారం ఉదయం 10 నుంచి 1 గంట వరకు ప్రసారమయ్యే సిగ్నేచర్ షో ఇవాళ ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా నేను భాస్కర్ రాయవరం. మీరు మొదటగా విన్న పాట రాములోడు వచ్చినాడు రోయ్, తస్సదీయ శివధనస్సు నెత్తినాడు రోయ్. రాములోరు వస్తున్నారు, రాములోరు వచ్చినాడు రోయ్ అని మనం రేపు మళ్ళా పాడుకునే అవకాశం కోసం ఈ పాటతో మొదలు పెట్టాను ఈ రోజు కార్యక్రమాన్ని. సూర్యవంశ తేజమున్న సుందరాంగుడు పుండరీకాక్షుడు, అలా సుందరాంగుడు అని చెప్పి సూర్యవంశ తేజమున్నవాడని ఇంకో కారణం కూడా ఉంది. ఏంటంటే ఒక సూర్యవంశీ అన్న పేరుతో ఉన్న పిల్లవాడికి ఒక గొప్ప గుర్తింపు వచ్చింది. అదేంటో మీరు నాకు ఫోన్ చేసి చెప్పాలి. సూర్యవంశ తేజం ఉన్నవాడే ఆ పిల్లాడు కూడా, ఎవరు ఏమిటి అనేది మీరు నాకు స్టూడియో ఫోన్ చేసి చెప్పండి. రాములవారు వచ్చినారు, రాములవారు రేపు వస్తున్నారు. రేడియో సురభి జాతర సీతారాములొచ్చరా అన్నది మా నినాదం. అందరం ఎదురు చూస్తున్న తేదీ ఇలా ఇలా ఉరకలు వేస్తూ పరుగులు వేస్తూ మన కోసం వచ్చేసింది. ఏమిటా తేదీ అంటే జూన్ 7. ఏమిటా జూన్ 7వ తారీఖు ప్రత్యేకత అంటే రేడియో సురభి జాతర సీతారాములు వచ్చారా. డివైన్ రివ్యాంప్ ఉండబోతోందని ఎప్పటి నుంచో చెప్తూ ఉన్నాము. ఆ ఎక్సైట్మెంట్ మీ అందరికీ కూడా, మాలో అందరికీ ఉన్నది. సీతారాములు భద్రాచల నుంచి వచ్చిన సీతారాములు, తెప్పించిన వారు ఎవరు మాట అన్న సంఘం, గొప్ప పనులు చేస్తున్న అసోసియేషన్ మాట, వారి సహకారంతో రేడియో సర్వీ మీకు సీతారాములు తీసుకువచ్చి అక్కడి నుంచి వచ్చిన అర్చక స్వాముల ఆశీర్వాదంతో సీతారామ కళ్యాణం ఉండబోతోంది. మనం అందరం కలిసి ఒక మెగా కోలాటం చేయబోతున్నాం. ఆ మెగా కోలాటానికి కూడా ఒక ప్రత్యేకమైన పాట రాములు వారి కృపతోటి నాకు రాసే అవకాశం. అండ్ ఇందాక పాట రాసిన అతను శ్రీ రామజోగయ్య శాస్త్రి, అది శ్రీమంతుడు సినిమా నుంచి. ఆ శ్రీమంతుడు ఎవరంటే రాములు వారే శ్రీమంతుడు. రేపు మనకు రాములు వారు వస్తున్నారు. రేపు పొద్దున బ్రహ్మాండమైన బూత్స్, ఫుడ్ బూత్స్ కానీ వెండర్ స్టాల్స్ కానీ అన్ని ఉంటున్నాయి. మీకు తిండికి కొద ఉండదు, షాపింగ్కి హంగామా ఉంటుంది. మీ ఫేవరెట్ ఆర్జీలందరికీ కూడా సితార అవార్డ్స్ అని ఇస్తున్నాం. కమ్యూనిటీ రికగ్నిషన్ ఉంటుంది, ఫ్యాషన్ షో ఉండబోతుంది, మంచి మంచి స్టార్టప్స్ తోటి ఒక హంగామా ఉండబోతుంది. ఇవి కాక దట్ ఇస్ ద బిగ్గెస్ట్ సర్ప్రైజ్ ఫినాలే. అది ఏంటి ఏంటి అనేది ఉత్కంఠ ఇప్పటికే బాగా రేకెత్తించారు. వాటన్నిటికీ కూడా దర్ ఓన్లీ వన్ రూఫ్. రేపు ఫ్రిస్కో ఫ్లయర్స్ లో దానికి, ఇంకా ఎవరైనా సరే వ్యాపారస్తులు మీ దుకాణాన్ని అక్కడ పెట్టాలి అనుకుంటే ఐ థింక్ దర్ ఓన్లీ ఫ్యూ స్పాట్స్ లెఫ్ట్. యూ వాంట్ టు లుక్ అట్ ఇట్ ఆర్ ఐ డోంట్ నో, అంత నేను అది అప్ టు డేట్ లేదు నాకు ఆ ఇన్ఫర్మేషన్. పర్హాప్స్ అన్ని అయిపోయిండొచ్చు, బట్ స్టిల్ రీచ్ అవుట్ టు రాజేశ్వరి గారు. ఇవాళ కార్యక్రమం ఏమిటి, ఆ కథా కమామిషి ఏమిటి, అవన్నీ మాట్లాడే ముందు ఈ పాటతోటి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్దాం. సూర్యవంశీ అన్న పేరుతోటి ఒక సూర్యవంశ తేజమున్న సుందరాంగుడు లాంటి పిల్లవాడికి ఒక పేరు వచ్చింది, ఒక గుర్తింపు వచ్చింది. అదేమిటో నాకు స్టూడియోకి ఫోన్ చేసేయండి. 9726361966. మీరు వింటున్నది రేడియో సురభి 107.9 FM HD3 అమెరికాలో. తెలుగు నేస్తం ఇవాళ ఈ కార్యక్రమానికి మీ నేస్తం నేను భాస్కర్ రాయవరం.

రాగం తానం పల్లవి ఆ పాట ఎందుకు వినిపించానంటే, జూన్ నెల వచ్చేసిందండి. జూన్ అంది నా కాలం అని పెట్టాను నా ఫేస్బుక్ లో. జూన్ అంది కాలం అంటే జుమ్మంది నాదంలాగా జుమ్మన్ అంది కాలం. సంవత్సరంలో మధ్యకి వచ్చేసాం. జూన్ నెల రాగానే చాలా చాలా ఒక రకమైన ఉత్సాహం నిండుతుంటుంది. ఎందుకంటే మిడిల్ ఆఫ్ ది ఇయర్ లో ఉన్నాం. ప్రారంభంలో అనుకున్నావు కాస్త కొలిక్కి వచ్చిండొచ్చు, ఇక్కడి నుంచి ఉత్తుంగ తరంగంలాగా జీవితం ముందుకెళ్లొచ్చు, చాలా ఒరవడి ఉండిండొచ్చు మనం చేసే పనుల వెనక, నూతన ఉత్సాహం ఉండిండొచ్చు. ఇంకా మిగిలిన అర్ధభాగం కోసం సంవత్సరం కాలంలో అంటే అలా కాలంలో మనం తీసుకున్న గీతలే, కాలానికి ఏం గీతలు లేవు. కానీ అలా అదొక ఆనందం మనకు అలా చేసుకోవడం వల్ల. అలా నడుస్తున్న జూన్ నెలలో మొట్టమొదటి వారంలోనే కొంతమంది గొప్పవాళ్ల జననం జరిగిపోయింది. ఈ మధ్యలో ఒరవడి అన్నట్టుగా ఒకరు ఎవరెవరు, ఈ జూన్ 2 ఒకరు, జూన్ 3 ఒకరు, జూన్ 4 ఒకరు, ఇలా వరుస పెట్టి మనకు మహానుభావుల కలయిక, అదే పుట్టుక జరిగింది ఈ నెలలో. ఎవరు వాళ్ళు ఏంటనేది మీకు చెప్పేస్తానులేండి. పెద్దగా క్విజ్ చేద్దాం. జూన్ మొదటి వారంలో అదర్ దాన్ జాతర, బై ది వే జూన్ 7 ఇస్ జాతర, అండ్ జూన్ 5 అది చెప్పేస్తాను మీకు. జూన్ 5 కూడా ఇంకొక ప్రత్యేకత ఉంది. సో జూన్ నెలంతా కూడా ఒక ప్రత్యేకత ఉంది. ఇలా ఇన్ని రకాలైన ప్రత్యేకతలు సంచరించుకున్న నెల జూన్. ఆ జూన్ నెలలో మనము చక్కగా ఎన్ని రకాలు సంతరించుకుందాన్ని ఏమి చెప్పకుండా ఎన్ని రకాలు సంతరించుకుంది అంటున్నాను. ఎందుకంటే మీరు చెప్పాలి అది. బై ది వే సూర్యవంశ తేజం ఉన్న సుందరాంగడు గురించి అడిగాను, ఏమిటా వైభవం అని ఫోన్ చేశారు చెప్పమన్నాను. చెప్పేసేయండి మరి అది కూడా ఏమిటనేది. ఇది ఒక ఆటకు సంబంధించిన ప్రశ్న. సరే, ఒక మంచి పాట విందా, శంకరాభరణం మీద వినిపించాను అనేది. ఒక మహానుభావుడు పుట్టిన రోజు ఈ వారంలో వచ్చింది, అందువల్ల అలా చేశామన్నమాట. సరే, ఇంకొక పాట వినిపిస్తాను. ఈ పాట ప్రకారంగా ఇంకొక మహానుభావుడు పుట్టింది, మీకు అర్థమైపోతుంది ఆయన ఎవరు అనేది కూడా కలిపేసుకుని చెప్పేసేయండి. బోల్డ్ ప్రశ్నలు అడిగేస్తున్నారు, ఎందుకంటే మీరు వార్మప్ అయిపోయి టక్క టక్క టక్క టక్క టక్క అలా ఫోన్ కాల్స్ చేసేస్తే మంచి మంచి పాటలతోటి చక్కచక్క మాటలతోటి కార్యక్రమం నడిపిద్దాం. చాలా చాలా అరుదైన పాట, చాలా రోజుల తర్వాత వినిపిస్తున్నాను. ఇద్దరు మహానుభావులు కలిశారు ఇందులో. ఆ ఇద్దరు కూడా జూన్ మొదటి వారంలో పుట్టారు.

పువ్వై పుట్టి పూజే చేసి పోని రాలిపోని అన్న చాలా అరుదైన సాహిత్యం ఉన్న ఒక ఇది రాగమాలిక అన్న సినిమా నుంచి 1983 వచ్చింది. ఇందులో వేటూరు సుందరరామూర్తి గారు, ఇళ్లరాజా గారు, బాలసుబ్రహ్మణ్యం గారి మేలైన కలయిక. మొదల్లో మీకు వినిపించిన పాట శంకరాభరణ నుంచి, బాలసుబ్రహ్మణ్యం గారికి జాతీయ పురస్కారం వచ్చిన పాట అది. సినిమాలో ఆయనకి ఉత్తమ గాయకుడు కింద వచ్చింది. నేను ఇంకొక పాట వినిపిస్తా. నాకు బై ద వే ఆన్సర్ వచ్చేసింది, సూర్యవంశ తేజమున్న సుందరాంగుడు ఎవరు అంటే ఒక 15 ఏళ్ల బాలుడు. 15 ఏళ్లకి రాములవారు వెళ్లి అక్కడ తాటకని వధించడానికి తీసుకెళ్తాను అని విశ్వామిత్రుడు అడిగితే, దశరథుడు అంటాడబ్బా, ఈ 15 ఏళ్ల పిల్లవాడు, 14-15 ఏళ్ల పిల్లవాడయ్యా మా రాముడు, ఆయనకేం ఆయుధాలు పట్టడం వచ్చు, ఆయనేం కొట్టగలడు అని చెప్పి అప్పట్లో అది చాలా హీరో ఎలివేషన్ అనుకున్నాం రామాయణంలో. అలాంటిది 14 ఏళ్ల పిల్లవాడు, 15 ఏళ్ల పిల్లవాడు కొడుతుంటే రాములవారు గుర్తొచ్చారు. నిజంగానే మామూలు కాదు, బుమ్రాని, హేజల్వుడ్ ని, స్టార్క్ ని, రబాడా, తర్వాత జఫర్ ఆర్చర్, జఫర్ ఆర్చర్ ఇతను వీళ్ళ టీమే, ఇలా ఎంత మందిని ఫస్ట్ బాల్ కాదు, రెండో బాల్ కాదు, వాళ్ళు కష్టంగా వేస్తుంటే ఆగి మరి కొట్టి, ఆ టైప్ ఆఫ్ టాలెంట్ చూస్తుంటే నాకు నిజంగానే ఒక తాటకను వధించడానికి రాములు గారిని తీసుకువెళ్తానని విశ్వామిత్రుడు చెప్పిన సంఘటన గుర్తొచ్చింది. ఒక ఆత్మీయులు ఫోన్ చేశారు, వారితో మాట్లాడుతూ, నమస్కారం అండి, రేడియో సిరిపి ఫోన్ చేశారు, మీరు ఆన్ ఎయిర్ ఉన్నారు, శుభోదయం. శుభోదయం అండి, మీ పేరు ఏమన్నారు? మీ మాట పట్టి పట్టి వస్తుందండి. సనత్ చెప్పండి సార్, ఎలా ఉన్నారు?

0: బాగానండి. నేను
1: మీ మాట సరిగా రావట్లే, గరగరా పట్టి పట్టి వస్తుంది, కటకటాలు రుదరయ్యేలా వస్తున్నారు. మీరు మళ్ళీ ఫోన్ చేయండి నాకు వెనక్కి, మళ్ళీ మళ్ళీ ఒకసారి ఒకసారి లైన్ సరిగా లేదు, మళ్ళీ చేయండి. మీ మాట స్పష్టంగా వినిపిస్తుంది, దయచేసి ఏమని కాల్ మీ బ్యాక్. యా, సో అది సంగతి. ఇందాక బాలు గారు అన్నాను, తర్వాత ఇలరాజా బాలు అన్నాను, వైభవ్ సూర్యవంశీ గురించి చెప్తున్నాను కదా. సో వైభవ్ సూర్యవంశీ గాట్ సెలెక్టెడ్ ఫార్ ద ఇండియన్ క్రికెట్ టీమ్. ఒక సూర్యుడి మీద అస్తమించి ఇంకొక సూర్యుడి మీద ఉదయించింది అనమాట. అంటే సూర్యకుమార్ యాదవ్ ఈరా ఎండ్స్ ఇన్ వే ఇన్ ద T20 క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్ గెలవడం ప్రాబబ్లీ వాజ్ అ హూరా, లాస్ట్ హూరా అంటారు కదా, చివరి పతాక సన్నివేశం ఫర్ సూర్యకుమార్ యాదవ్. ఫెంటాస్టిక్ అమేజింగ్ క్రికెటర్, T20 క్రికెట్ ని రీడిఫైన్ చేశారు బ్యాటింగ్ ని ఎస్పెషలీ. ఇన్ఫాక్ట్ చాలా మంది కొత్త సూర్యులందరూ కూడాను అతనితోటి నేర్చుకోవాల్సిన వ్యవహారమే. అంత బాగా అటాకింగ్ బ్యాటింగ్ ని మొత్తం పరిభాషని మార్చేసిన ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్.
2: వచ్చేసింది ది మోస్ట్ అవైటెడ్ ఈవెంట్ ఆఫ్ ది ఇయర్, రేడియో సుర్భి జాతర. అండ్ మా రేడియో సుర్భి టీమ్ అంతా ఇస్ గెటింగ్ రెడీ ఫర్ కోలాటం ప్రాక్టీస్. సో ఇఫ్ యూఆర్ రెడీ, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రిజిస్టర్ ఫర్ ఫ్రీ కోలాటం అట్ రేడియో సుర్భి జాతర. మీరు విన్నది కరెక్టే, ఫ్రీ కోలాటం అట్ జాతర. అయితే వెంటనే రిజిస్టర్ చేసుకోండి అట్ tinyurl.com/rskolatam2026. సో సీ యూ ఆల్ అట్ రేడియో సుర్భి జాతర ఆన్ June 7th.
3: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్? భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర? యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీరు కూడా ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, మిస్ బెళ్ళవా, చీజ్ దోశ, పనీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, ఆంకి పనీర్ టిక్కా, చమి కబాబ్ పరాటా. ఎందుకు బ్రో గని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా. ఇంకా ఉన్నాయి చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్ జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2B texas.com, perfect for dine in, take away or full service catering.
4: Radhika, next week mana office event ki please take care of the catering, okay?
5: Sure.
4: How many people are we expecting? 5k anukuntunna, but koncham mood baagunte inka ekku avachchu.
5: Idi office party a leka jatra?
4: Tension padakandi, swadeshi catering unnaru kada. From small gathering up to 10k, they have a full blown kitchen on wheels for on site and industrial catering. So ee tension padakunda, just trust swadeshi.
6: ఓయ్, లంచ్ కి ఎక్కడికైనా వెళ్దామా?
7: సారీ, ఈ రోజు గ్రోసరీ డే. ఫస్ట్ వెజీస్ కొనాలి, తర్వాత మీ ఇంటి వైపు వెళ్లి పూజ సామాన్లు కొనాలి, దెన్ ఐ హావ్ టు గెట్ సమ్ ఫ్రెష్ మీట్. ఐ థింక్ వెజీస్ తీసుకున్న చోటే స్నాక్స్ తీసుకుంటా, మళ్ళీ స్పైసెస్ కి వేరే గ్రోసరీ స్టోర్ వెళ్ళాలి.
6: నువ్వు గ్రోసరీస్ కొనడానికి ఇన్ని ప్లేసెస్ కి వెళ్తున్నావా? సిల్లీ ఉమెన్. ఇప్పుడు నీకు అన్ని రీజనబుల్ ప్రైసెస్ లో ఇండియా క్యాష్ అండ్ క్యారీ లో దొరుకుతాయి కదా. ఫార్మ్ ఫ్రెష్ వెజీస్ టు ఫ్రెష్ హలాల్ మీట్, స్పైసెస్ టు స్నాక్స్, ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్.
2: స్టాప్ వేస్టింగ్ టైమ్, మనీ అండ్ గ్యాస్ ఎట్ మల్టిపుల్ స్టోర్స్. ఇండియా క్యాష్ and carry, Irving's number one destination for Indian groceries. 1900 Marketplace Boulevard, Suite 110, Irving.
1: వెల్కమ్ బ్యాక్ సిగ్నేచర్ షోకి పునఃస్వాగతం. ప్రతి శనివారం ఆదివారం ఉదయం 10 నుంచి 1 గంట వరకు ప్రసారమయ్యే ఈ కార్యక్రమం ఈ రోజున మీ వ్యాఖ్యాత నేను భాస్కర్ రాయవరం. రేపు ఇవాళ ఏంటంటే కలిపి కొట్టడా కావేటి రంగ. ఏమేం కలిపి కొడుతున్నాను అనేది ఇప్పటిదాకా మీకు కొన్ని క్లూస్ ఇచ్చుకుంటూ వెళ్లాను. ఈ పాట వినిపిస్తే ఇందులో ఈ వారంలో వచ్చిన ముగ్గురు మహానుభావులు కనిపించిపోతారు. ఇంకొక June 5th కున్న ప్రత్యేకత కూడా ఈ పాటలోనే కలుస్తుంది. అంటే ఒక 4 డిఫరెంట్ డైమెన్షన్స్ వస్తాయి. June 5th ఏమిటి మీకు క్లూస్ ఇచ్చేస్తాను. June 2, 3, 4, 5 ఈ తేదీలకు సంబంధించిన వ్యవహారం మొత్తం ఈ పాటలో ఉంటుంది. దాన్నే కలిపి కొట్టరా కావేటరంగా అంటారు. ఎందుకంటే రేపు మన జాతర కాబట్టి రేడియో సురభిలో సిగ్నేచర్ షో వింటున్నారు. ఫోన్ చేసేయండి మరి 2345 జూన్ ఏమిటి?

0: మీరు ఏమన్నారు? మీరు ఆనేరు వచ్చేసారు ఇప్పుడు బై ది వే. ఏమన్నారు మీరు ప్రవీణ్ గారు? దుర్గా గారు
1: ఏమన్నారు?
0: ఎర్త్ డే వేరు, ఎన్వైరన్మెంట్ డే వేరు. రెండు వేరే వేరే రోజులు జరుపుకుంటారు. ఎర్త్ డే స్పెసిఫిక్లీ మెంట్ ఫర్ ఒక వేరే అవేర్నెస్ కోసం. ఎన్వైరన్మెంట్ డే అంటే ఎర్త్ కాకుండా ఇంకా చుట్టుపక్కల ఎలిమెంట్స్ అన్ని కూడా కలుస్తాయి కదా. సో ఇట్స్ మచ్ బ్రాడర్ ఎన్వైరన్మెంట్ డే రోజున మనము ఎస్పెషలీ ప్యారిస్ అగ్రిమెంట్ లో చేశారు కదా అప్పుడు ఎన్వైరన్మెంట్ కి మన కార్బన్స్ తగ్గించుకోవాలి, ఇంకా ఇలాంటి ఎక్కువ దాని మీద డిస్కషన్స్ నడిచేది. ఈసారి హోస్టింగ్ కంట్రీ ఏమిటి, ఇలాంటివన్నీ మనం తెలుసుకోవాలి, మనం అందరికి తెలియజేయాలి కూడాను. వరల్డ్ ఎన్వైరన్మెంట్ డే ఈజ్ జూన్ 5th. సో ఆన్ ఎయిర్ వచ్చేసారు మీరిద్దరు, మీరుండగా అందరికి శ్రోతలందరికీ సమాధానం చెప్తాను. సో ఈ పాటలు ఎన్ని కలిసాయి అంటే జూన్ 1st తెలంగాణ ఫార్మేషన్ డే, అందులో సింగారాలు, పైరులు, పూలు ఇవన్నీ అంటే తెలంగాణ సిగ్నిఫికేషన్ అండి కదా. సో అదొకటి. రెండవది జూన్ 2nd ఈ సినిమా దళపతి, డైరెక్టర్ ఎవరు?
1: మణిరత్నం.
0: జూన్ 2nd పుట్టారు. ఇందులో పాడిన ఇద్దరు మహానుభావులు ఉన్నారు, ఒకరు బాలు గారు, ఇంకొకరు జయదాస్. సో మ్యూజిక్ ఇచ్చిన వారు ఇళరాజా గారు. సో ఇళరాజా బర్త్డే ఎప్పుడు? జూన్ 3rd. జూన్ 4th బాలు గారు. జూన్ 5th ఈ పాటంతా కూడా ప్రకృతికి పర్యావరణానికి సంబంధించింది కాబట్టి వరల్డ్ ఎన్వైరన్మెంట్ డే. జూన్ 6th మీరు నాకు ఫోన్ చేశారు. జూన్ 7th ఏంటి? యా నచ్చారు సార్ నాకు, అదిరిపోయింది పండగ. అదే రేపు కలుద్దాం అయితే, ఓకేనా?
1: ఓకే.
0: 2, 3, 4, 5 ఏ పాట కావాలని అడగచ్చు సార్ మీరు. ఓకే, థింక్ అబౌట్ ఇట్, కాల్ మీ బ్యాక్. ఓకే, నమస్కారం అండి. రేడియో సర్వీస్ ఫోన్ చేశారు, మీరు ఆన్ ఎయిర్ ఉన్నారు, మీ పేరు చెప్పండి. సరే మీ ఫోన్ కాల్ నాకు కలవలేదు ఒక నిమిషం. అలాగే మళ్ళీ ఫోన్ చేయండి. మీ ఇందాక చివరిలో ఫోన్ చేసిన కాలర్ది నేను సరిగ్గా తీసుకోలేకపోయాను. డెఫినెట్లీ కాల్ మీ బ్యాక్, ఒకసారి మళ్ళీ చేయండి. రేడియో సురభి జాతర వైబ్స్ సెట్ అయిపోతున్నాయి ఇక్కడ. అండ్ మీరు అప్పుడు ఒక్కసారి అలా రేడియో సురభి జాతర వెబ్సైట్ కి వెళ్ళండి, radiosurabhi.com/RSJ అనుకుంటే మీకు రేడియో సురభి జాతరకి వెళ్ళిపోతుంది. అక్కడ వెళ్ళగానే మెగా పవర్ అన్న వెబ్సైట్ మీద కొట్టి చూడండి. ఆ లింక్ మీద ఎవరు ఫైనలిస్ట్ అనేది మీకు ఇట్లా తెలిసిపోతుంది. మెగా పవర్ లీడర్ బోర్డ్ అనే ఆటని బ్రహ్మాండంగా ఆడించేసి చాలా మందిని గెలిపించేసి అవన్నీ చేస్తాం. బట్ ఎనీవే, ఇందాకటి పాట అలా కలిపి కొట్టర కావేట్రంగ అన్నట్టుగా కార్యక్రమం ఇవాళ. చాలా హృదయ పాటలు వీళ్ళందరి మధ్యలో 2, 3, 4, 5 ఈ కాంబినేషన్ లో ఏ పాటను అడగచ్చు మీరు నాకు స్టూడియోకి ఫోన్ చేసి. ఇవాళ కార్యక్రమం అదన్నమాట, మీతోటి పాట మాట. రేడియో సర్వీస్ సిగ్నేచర్ షో. ఇవాళ వ్యాఖ్యాతగా నేను భాస్కర్ రాయవరం. చాలా చాలా శ్రావ్యమైన బాలు ఇలరాజ కాంబినేషన్ ఇప్పుడు చాలా మంది విని ఉండరు. విని ఉంటే కనుక నేను ఆశ్చర్యపోతాను. ఆశ్చర్యపోయి మీరు నాకు సినిమా పేరు కూడా చెప్పేశారు. 972-636-1966. చాలా చాలా చాలా అందంగా పడతారు బాలు.

0: సెకండ్ నమస్కారం అండి. రేడియో సర్బిక్ ఫోన్ చేశారు, మీరు ఆన్ ఎయిర్ ఉన్నారు. శుభోదయం సుగాత్రి గారు.
1: శుభోదయం అండి మీకు, మన శ్రోతలందరికీ కూడా.
0: హ్యాపీ జాతర వీక్. జూన్ 1, 2, 3, 4, 5, 6 and 7 వర్ష పెట్టి సెలబ్రేషన్స్. జూన్ 1st తెలంగాణ ఫార్మేషన్ డే, జూన్ 2nd మండరత్నం, జూన్ 3rd ఇళరాజా, జూన్ 4th బాలు, జూన్ 5th వరల్డ్ ఎన్వైరన్మెంట్ డే, జూన్ 6th మీరు నాకు ఫోన్ చేశారు, జూన్ 7th మనం యాత్ర చేసేద్దాం. అది లెక్క. మీకు ఏ పాట కావాలనుకోవచ్చు, ఇవన్నీ కలుపుకొట్టరు కావేటి రంగ. ఈ రోజు
1: ఈ పాట చాలా మంచి పాట. ఇందులో రేవతి గారి యాక్షన్ మాత్రం సూపర్ సూపర్.
0: చాలా బాగుంటుంది కూడా, మంచి స్టోరీ లైన్. తూర్పు సింధూరం సినిమా నేను మాటల్లో చెప్పడం మర్చిపోయా. కార్తీక్ అనే నటుడు. ఇది ఇళరాజా గారి మ్యూజిక్ లో బాలు గారు పాడిన అత్యంత అరుదైన పాటల్లో ఇదొకటి డెఫినెట్లీ.
1: మరి రేవతి గారి సినిమాలు నిజంగా అవి కొన్ని చెప్పుకోవచ్చు, అంతా మనకి ఏం చెప్పుకోం, కానీ భలే సినిమాలు ఉన్నాయా?
0: అవును డెఫినెట్లీ. అంటే ఒకటేంటంటే మంచి నటులు ఒక క్రైటీరియా ఏంటంటే వాళ్ళు ఎటువంటి కథలు ఎంచుకుంటారు, ఎటువంటి సినిమాలను నటించడానికి ఒప్పుకుంటారు, దాన్ని బట్టి వాళ్ళ లెవెల్ చెప్పేయచ్చు. మన చాలా సార్లు అనిపిస్తుంటుంది కదా సినిమా చూడంగానే, ఎలా ఒప్పుకున్నారు ఇంత పెద్ద హీరో ఈ కథని అని చెప్పి అనిపిస్తుంది కదా.
1: అలా గుర్తుండిపోతాయి కదా.
0: సెలక్షన్ ఇస్ ఇంపార్టెంట్. తూర్పు సింధూరం అలాంటి సినిమా. ధన్యవాదాలు సుగాత్రి గారు. రేపు జాతరలో మీరు ఇంటిల్లిపాది వస్తారు మాకు తెలుసు, అందరం కలుదాం.
1: రేవతి గారు పాట గుర్తొచ్చింది.
0: నేను ఎంత కలుపుకొట్టు కావేట రంగా అన్నా రేవతి కలవదు ఇందులో. 1, 2, 3, 4, 5 నేను ఇచ్చా మీకు. చైత్రం కుసుమాంజలి డన్. చైత్రం కాకపోయినా మీకోసం చైత్రం సృష్టిద్దాం.
1: దానిలో
0: కుసుమాలు ఉంటాయి కదా. సుగాత్రి గారు రేపు కలుద్దాం. రైట్ ఇవాళ జాతర వైఫ్స్ ఇక్కడ నాకైతే స్టూడియోలో కనిపిస్తున్నాయి. పొద్దున్న మాకు శ్రీనివాస్ జయంతి గారు బోణి కాల్ కొట్టారు, రాజా గారు ఫోన్ చేశారు, సుమిత్ర గారు, తర్వాత సనత్ గారు, దుర్గా గారు, ప్రవీణ్ నీలంగి గారు, సుమిత్ర గారు, వీళ్ళందరూ మల్టిపుల్ టైమ్స్ ఫోన్ చేశారు. మాకైతే ఒకటే సుగాత్రి గారు. ఒకటేంటంటే ఒక్కసారి ఇలా ఫోన్ కాల్ స్వీట్ డయల్ లో పెట్టుకున్నారంటే అలా చేస్తూనే ఉండాలి అనిపిస్తుంది మీకు, ఎందుకంటే అలా ఉంటుంది మాతో. ఈ పాట కోరారు సుమిత్ర గారు. కొంచెం విషాద టింజ్ ఉంటుంది కానీ అటు ఆయనకు చాలా ఇష్టమైన పాట. మీకు ఇష్టమైన పాట, నాకు ఇష్టమైన పాట, అంతే సింపుల్ రూల్. రేపు జాతరలో కలుద్దాం.

మీరు విన్న పాట పూజ సినిమా నుంచి. సుమిత్ర గారు కోరారు చక్కటి అంటే విషాద భరితమైన పాట అయినా సరే సాహిత్యం బాగుంటుంది, అందులో రామకృష్ణ గారు చాలా బాగా పాడారు, చాలా మంచి చక్కటి పాట కోరినందుకు సుమిత్ర గారు మీకు ధన్యవాదాలండి. మనం కొంచెం హ్యాపీ మూడ్ లోకి వెళ్దాం, కొంచెం అట్లా పెప్పి పెప్పిగా పాటలు విందాం, లేదా ఏదైనా కొంచెం బీట్ బాగుండేట్టుగా అడగండి, చక్కగా విందాం అన్ని కూడా. రేపు 1 2 3 4 5 6 7 అంటున్నారు కదా, సో జూన్ నెల అనగానే అసలు జూన్ నెలలో కూడా జూన్ నెలకు కూడా ఇంకొక సిగ్నిఫికెన్స్ ఉంది అమెరికన్ చరిత్రలో. అమెరికా ఇక్కడ ఉన్న పరిస్థితుల్లో జూన్ నెలకంతా కూడా ఇంకొక సిగ్నిఫికెన్స్ ఉంది. అదేంటో కూడా తెలిస్తే నాకు స్టూడియో ఫోన్ చేసి చెప్పండి. బై ది వే, డిడ్ యూ చెక్ అవుట్ ద మెగా పవర్ లీడర్ బోర్డ్ ఆన్ ద వెబ్సైట్? డిడ్ యూ? మా ఫైనలిస్ట్ ఎవరు మీకు తెలిసిపోతుంది. మెగా పవర్ లీడర్ బోర్డ్ గ్రాండ్ ఫైనల్స్ బ్రాట్ యూ బై ఇండియా క్యాష్ అండ్ క్యారీ అండ్ మధుర అండ్ మసాలా. అసలు ఆ రోజున గేమ్ ఫైనల్ గేమ్ ఎలా ఉండబోతుంది ఏంటి అనేది చూసి తీరాల్సిందే. యు కమ్ అండ్ విట్నెస్ దట్ స్పెక్టకల్. అసలు ఇంతకు ముందు కని విని ఎరుగని రీతిలో ఒక అద్భుతమైన జిగల్ జిగల్ అనిపించేట్టుగా ఉంటుంది గేమ్ మీకు ఆ రోజున. ఆ ఫైనలిస్ట్లు ఎవరు ఏంటి అనేది మీరు స్టూడియో వెబ్సైట్ లోకి వెళ్ళి చూసేసేయండి. అండ్ నలుగురు ఫైనలిస్ట్ తోటి ఆ రోజు ఆడి విల్ డిక్లేర్ ద విన్నర్స్ ఎవరు ఏంటనేది. నేను మీరు అటు ఇటు ప్రయాణాలు చేస్తూ ఉంటే సమ్మర్లో, లేదా భారతదేశం నుంచి పేరెంట్స్ వస్తున్న తల్లిదండ్రులు పెద్దవాళ్ళు వాళ్ళంతా వస్తుంటే వాళ్ళందరికీ మెడికల్ కవరేజ్ చాలా ఇంపార్టెంట్. ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్ విల్ కవర్ యూ ఫర్ ఆల్ మెడికల్ ఎమర్జెన్సీస్, ట్రిప్ క్యాన్సిలేషన్ ఇలాంటివన్నిటికీ కూడా ట్రావెల్ అండ్ పీస్ ఆఫ్ మైండ్ తో ప్రయాణాలు సాగాలి అంటే ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్ ఈజ్ వన్ డెస్టినేషన్. అలాగే లైఫ్ కెన్ చేంజ్ ఇన్ ఇన్స్టెంట్. ఫ్యూర్ హెల్త్ కవరేజ్ రిటైర్ అయిపోయినా లేకపోతే ఉద్యోగాలు మారుతున్నా ఇన్సూరెన్స్ చేంజెస్ వచ్చినా ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్ వాళ్ళు మీకు చాలా అఫోర్డబుల్ ప్రైజెస్ తోటి మీకు మీ ఫ్యామిలీ అందరికీ కూడా చాలా తొందరగా స్ట్రెస్ ఏమి లేకుండా మీకు ఆ కవరేజ్ అంతా వచ్చేలా చూస్తారు. ట్రావెల్, డెంటల్, విజన్, లైఫ్ ఇన్సూరెన్స్, నే గాట్ యూ కవర్డ్. ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్ .com. అలాగే మైత్రి రెస్టారెంట్ వారు మీకోసం అథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్స్ తీసుకొస్తున్నారు. హిల్ టాప్ లొకేషన్ ఇస్ అమేజింగ్, వ్యూస్ ఉంటాయి అక్కడ, స్పేషియస్ ప్యాచియో సీటింగ్ ఉంటుంది, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూర్చొని చక్కగా విందారగించవచ్చు. అండ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్, బఫే, ఈవినింగ్ స్నాక్స్ వరకు ప్రతి బైట్ లో అథెంటిక్ ఇండియన్ టేస్ట్ మీకు తప్పనిసరిగా లభిస్తుంది అక్కడ. మైత్రి ఇండియన్ క్యూజైన్ ఇర్వింగ్ లో ఉంది, సౌత్ లేక్ లో ఉంది, ఫ్రిస్కోలో ఉంది, డెఫినెట్లీ విజిట్. అండ్ రాధాకృష్ణ ఆలయం వారు మీకోసం ఇక్కడ జూలై 5th న, ఫస్ట్ అండ్ ఫిఫ్త్ లాంగ్ వీకెండ్ లో దే ఆర్ బ్రింగింగ్ వెంకటేశ్వర స్వామి ప్రాణప్రతిష్ఠ చేస్తున్నారు ఇక్కడ. నాకు తెలిసి భద్ర అక్కడ అయోధ్య రాముడి విగ్రహం చెక్కిన అతనే ఈ విగ్రహం కూడా చెక్కారు అనేది. ఆల్ డివోటెడ్ అండ్ ఫ్యామిలీస్ ఆర్ వెల్కమ్. రాధాకృష్ణ టెంపుల్ .net కి వెళ్ళండి. రాధాకృష్ణ టెంపుల్ ఇస్ ఇన్ ఆలన్. జూలై 1st to 5th ఈ ప్రాణప్రతిష్ఠకి సంబంధించిన వ్యవహారం నడుస్తుంది. ఇందాక నాకు ప్రవీణ్ గారు ఈ పాట కోరారు, కొంచెం పెద్ద పాట ఇది, వినేస్తే మనకు అలా 11 గంటలు అయిపోతుందండి, మామూలు లేదు, అలా కాలం పరిగెడుతుంది అనడానికి ఇది ఉదాహరణ. అయ్యా మీకోసం ఈ పాట, ఇది 9 నిమిషాల పాట, మనకి ఎలాగో సగమే వినే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రవీణ్ గారు మీకోసం. బాలు గారు పడిన ఒక గొప్ప

వర్ణన పైకి కనబడుతున్న కథనం నిత్య జీవన సత్యమని భాగవత లీలల అంతరార్థం. జరుగుతున్నది జగన్నాటకం, జరుగుతున్నది జగన్నాటకం.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Radio Surabhi Civic Signal. Help is here in Texas. Okkosari manam life lo tough situations face chestam. And it can be daunting. Domestic violence, immigration questions, threat to safety. Ilantappudu reach out. Support is closer than you think. For legal guidance, reach out to organizations like RAISES and American Gateways. Your local police department is there for safety. Don't hesitate to call 911 in emergencies. For discrimination or workplace concerns, connect with the Texas Workforce Commission. And for city level support, your local city offices and community centers are always available to guide you. Stay informed, stay connected, because help is always within reach.
2: అన్ని పెట్టుకున్నానరా, ఇదిగో మీ నాన్న షుగర్ గురించే టెన్షన్. మళ్ళీ పెరిగితే ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తాం, ఖర్చు ఒకటి.
3: విక్రమ్, జియాన్ కి మళ్ళీ బాగాలేదు ఒంట్లో, ఈసారి ఎంత ఖర్చు అవుతుందో ఏంటో.
4: డిఫరెంట్ జర్నీస్, ఒకటే క్వశ్చన్. మీ పేరెంట్స్ అయినా పిల్లలైనా మీరైనా, వెన్ యూ ఫేస్ అన్ ఎమర్జెన్సీ, స్టే ప్రొటెక్టెడ్ ద రైట్ వే విత్ ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్. ఎన్రోల్ ఆన్ snrinsurance.com ఆర్ కాల్ ఆర్ వాట్సాప్ 4694649864 ఫర్ ఇంటర్నేషనల్ ట్రావెల్, మెడికల్, స్టూడెంట్ ఇన్సూరెన్స్. ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్.
5: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే, ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి ఇలాంటివి, ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యూ నేమ్ ఇట్, వీ గాట్ ఇట్. అండ్ దట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్, ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీ డే పూజ essentials. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you.
6: Welcome back. Signature show ki mi andariki puna swagatam. Prati shanivaram adivaram ఉదయం 10 నుంచి 1 గంట వరకు ఈ కార్యక్రమం సాగుతుంది. ఈ రోజున మీ వ్యాఖ్యాతగా నేను భాస్కర్ రాయవరం. నాకు మీ దగ్గర నుంచి ఒక వెల్లువలాగా అలా అలా ఫోన్ కాల్స్ వచ్చేస్తూ ఉన్నాయి. నేను మిమ్మల్ని అడిగిందల్లా 1 2 3 4 5 లో కలిపి కొట్టరా కావేటి రంగా పాటలు అడుగుతున్నా అంటే, ఏదైనా సరే ఈ 1 2 3 4 5 కాంబినేషన్ లో, జూన్ 1 2 3 4 5 కాంబినేషన్ లో అడగచ్చు అని మీకు చెప్పాను. సరే, నాకు అనురాధ గారు ఫోన్ చేసి, ఇందాక బ్రేక్ కంటే ముందు మీరు విన్నది జరుగుతున్నది జగన్నాటకం అనే పాట, ఓ కృష్ణం వందే జగద్గురు సినిమా నుంచి, క్రిష్ సినిమా అది, బాలుగారు మనిషిమ మ్యూజిక్ కి సిరిమల్ల సీతారామ శాస్త్రి గారి అద్భుత సాహిత్యం అది. ఇటువంటి పాటకు నేషనల్ అవార్డు రాకపోవడం ఆ నేషనల్ అవార్డుకి చిన్న చూపే తప్ప ఇంకేమీ కాదు. దాని గురించి విస్తృతంగా గతంలో చాలాసార్లు మాట్లాడాం. ఇవాళ ఏంటంటే, మీరు ఏ పాటనో కోరొచ్చు, నా దగ్గర అటువంటి పాటలే ఉన్నాయి. ఈ జూన్ 1 2 3 4 5 థీమ్ అనమాట. ఏంటి జూన్ 1 2 3 4 5 థీమ్ అంటే, జూన్ 1st తెలంగాణ ఫార్మేషన్ డే, జూన్ 2nd మణిరత్నం, జూన్ 3rd బాలు, జూన్ 4th బాలు, జూన్ 3rd ఇళ్ళరాజా, జూన్ 4th బాలు, జూన్ 5th వరల్డ్ ఎన్వైరన్మెంట్ డే, అండ్ ఇవన్నీ కలిపి రేపు జాతర. జాతరలో రాములారు వస్తున్నారు కాబట్టి రాములారు పాట కూడా అడగచ్చు, కానీ మళ్ళీ అట్లా భక్తి వెళ్ళిపోతున్నాము అని చెప్పి. బట్ ఎనీథింగ్ యూ వాంట్ మీరు ఈ థీమ్స్ లో ఫోన్ చేసేయండి. 9726361966 అనురాధ గారు కావడం పాట, ఈ పాట సినిమాలో తెలిస్తే స్టూడియో ఫోన్ చేసేయండి. 9726361966 కలిపి కొట్టరా కావేటి రంగా. ఏఆర్ రహమాన్ సంగీతానికి బాలుగారు పాటేశారు ఎంతో అందంగా.

అలా బాలు గారు ఏఆర్ రెహమాన్ కి పాడిన ఎంతో అందమైన పాట అందాల రాక్షసువే అనురాధ గారు ఈ పాట కోరినందుకు ధన్యవాదాలు. ఇందులో కూడా అందమైన ప్రకృతి ఎలిమెంట్స్ అన్ని చాలా చాలా చక్కగా మేళవించి మరీ రాశారు. అది నాకు కొంచెం అనుమానమే, ఏఆర్ రెహమాన్ శివగణేష్ అనే అతను రాశారట. ఇంత మంచి సాహిత్యం ఎలా పడుతుంది? పైన పూసెడి లోన కాసెడి అట, వేరుశెనగకి ఎంత బాగా రాశారు చూడండి. పైన అంతా ఆకులుంటాయి, లోపల భూమి లోపల కాస్తుంది ఆ వేరుశెనగ ఈమెట. అంత మంచి పోలికలు, అంత మంచి సాహిత్యం ఎలా పడుతుంది వీళ్ళకే నాకు కొంచెం డౌటేహం. బట్ ఇట్స్ పాసిబుల్, ఎవరు సహాయం తీసుకుంటే అలా రాసేయచ్చు. ఈ పాటలో కూడా మొత్తం అలా పొలాలు, అక్కడ మంచెలు, దిష్టి బొమ్మలు, కొండలు, భలే పల్లె వాతావరణం ఉంటుంది. వాట్ వే టు సెలబ్రేట్ కదా వరల్డ్ ఎన్వైరన్మెంట్ డే సందర్భంగా మనం మన చుట్టూ ఉన్న పంచభూతాల పట్ల మన ప్రత్యేకమైన బాధ్యతను గుర్తు చేసుకోవాలి. మనం చేయాల్సిన పనులు ఏమిటి, మన సాయిల్ ఎలా కాపాడుకోవాలి, ఏం లేదండి. చాలా చాలా తేలికైన ఒకటే ఒక్క ఏకమూలిక సూత్రం అంటారు సరే, వీటన్నిటికీ కూడా అంత ఎన్వైరన్మెంట్ మొత్తాన్ని పరిరక్షించుకోవాలి లేదా మంచిగా తర్వాత తరాలు వాళ్ళకి ఇవ్వాలి అని అనుకుంటే ఏం చేయాలంటే ఒకటే ఒక పని, చెట్లు నాటడం. అశోకుడు చెట్లు నాటించినట్టుగా మీరు నాటించాలి. చెట్లు నాటక రోడ్డు కట్టారా, రోడ్డు గడ్డకి చెట్లు వేసారా, ఏదైతే చెట్లు కట్టారు ముఖ్యంగా చెట్లు నాటాలి. మీరు చెట్టు నాటితే మిగతావన్నీ సాయిల్ దగ్గర నుంచి అటు ఆకాశం వరకు చుట్టుపక్కల ఉన్న పర్యావరణంలో ఉన్న ప్రతి జీవరాశికి ఇంక్లూడింగ్ అస్ సహాయపడుతుంది. ఎందుకంటే కల్పవృక్షం లాంటిది చెట్టు అనేది ఒకసారి నాటడమే. సురభి లాంటిది చెట్టు అంటే, సారీ సురభి అనేది దేనికి సంబంధించిన పదం మీకు తెలుసు. వరల్డ్ ఎన్వైరన్మెంట్ సందర్భంగా అందరం ఆ బాధ్యతను గుర్తు చేసుకుందాం. నేను తెచ్చుకున్న పాటల్లో చాలా అరుదైన పాటలు మీకు వినిపిస్తాను. మీరు కోరిన పాటలు ఏమైనా కోరొచ్చు, కానీ ఈ 2345 లో ఉంటే చూడండి. మీరు వింటున్నది రేడియో సర్వీలో సిగ్నేచర్ షో. చాలా నేను ఈ పాట విని ఏ సినిమాలు తెలిస్తే స్టూడియో ఫోన్ చేశాను.

సింపుల్ బ్రిలియన్స్ అంటారు చూసారా, చిన్న అద్భుతం, చాలా సాధారణంగా అనిపించే అద్భుతం ఈ పాట. దేవి నీవే, దేవి నీవే, దేవి నీవే. ఈ పాట మాంగళ్య బంధం అనే సినిమా నుంచి. చాలా చాలా అరుదైన పాట అంటే, అరుదైన పాట అంటే ఎక్కువ వినం. బాలు ఇళరాజ కాంబినేషన్ లో వచ్చిన టాప్ సాంగ్స్ అంటే ఇది పెట్టాలి, కానీ ఎందుకు మురుగున పడిపోతుంటుంది అనమాట. అలాంటి మణిముత్యాన్ని మీకు వినిపించే ప్రయత్నమే ఆ పాట వినిపించడం. అసలు ఎంత సింపుల్ బీట్ ఉంటుంది, టచ్ టచ్ టచ్ టచ్, చిన్న మృదంగం ఇస్తూ ఉంటారు బాలుగారు అలా పాడుతూ ఉంటే. ఈ పాట సాహిత్యం ఎంత అందంగా ఉండడం, అంతే అందంగా ఉంటారు సుహాసిని గారు ఈ పాటలో. సుమన్ కూడా అంతే బాగా అంతే బాగా డిపిక్ చేస్తారు. చాలా శ్రావ్యమైన పాట, మీకు నచ్చిందని ఆశిస్తూ ఉన్నాను. ఈ రోజున ఏంటి కార్యక్రమం అంటే, కల్పికొట్ర కావ్యతరంగ. అసలు కల్పికొట్ర కావ్యతరంగ ఏమిటి, ఈ నుడికారముగా ఎక్కడి నుంచి వచ్చింది ఇది, వాట్ డస్ ఇట్ మీన్? కల్పికొట్ర కావ్యతరంగ అంటే అర్థం తెలుసు, ఈ కావ్యతరంగడు ఎవడు, ఏంటి కల్పికొట్టడం, కావేటి రంగడికి కల్పికొట్టడానికి ఏమిటి సంబంధం, తెలిస్తే చెప్పండి. రేపు మాత్రం అందరం కలిపి కొట్టేద్దాం. అక్కడ జాతర మామూలుగా ఉండదు, రాములవారు వస్తున్నారు, తర్వాత మహా బ్రహ్మాండమైన దుకాణాలు ఉంటాయి, మీరు ఏ తిండి కావాలంటే ఆ తిండి తినడానికి రకరకాల ఫుడ్ వెండర్స్ అందరు ఉంటారు, ఫ్యాషన్ వాక్ ఉంటుంది, అండ్ స్టార్ట్అప్ స్ట్రీట్ అనుకుంటూ చేస్తున్నాం, ఆర్జే అవార్డ్స్ ఇస్తాం, ఒక గొప్ప రివ్యూల్ ఉండబోతుంది సాయంత్రంగా, అట్ ది ఎండ్ ఫినాలే, మెగా పవర్ లీడర్ బోర్డ్ గ్రాండ్ ఫైనల్స్ ఉండబోతున్నాయి. ఆ ఫైనలిస్ట్ ఎవరు ఏంటనేది మా రేడియో సిబీ జాతర వెబ్సైట్కి వెళ్ళండి, అక్కడ మెగా పవర్ మీద కొట్టారంటే, లేదా radiosurbhi.com/MPL మెగా పవర్ లీడర్ బోర్డుకి వెళ్తే ఎవరు ఫోర్ ఫైనలిస్ట్లు మీకు అక్కడ చాలా అందంగా ఆర్గనైజ్ చేసి పెట్టాం వాళ్ళని. ఇఫ్ యు ఆర్ ద విన్నర్, మీరు ఆడి గెలిచి ఉంటే కనుక, ఫైనలిస్ట్లు ఎవరో మీకు తెలిసి ఉంటే కనుక, డెఫినెట్లీ గో విజిట్ యువర్ సెల్ఫ్. ఆ సైట్ లో ఉన్న బొమ్మను ఫోటో తీసి హ్యాష్ట్యాగ్ రేడియో సూర్భి అని అన్ని చోట్ల పంచేసుకోండి. రేపు నేను ఆడుతున్నాను గర్వంగా చెప్పండి ప్రపంచానికి అంతా, రేపు బ్రహ్మాండంగా ఆడిస్తాం మీ అందరి చేత. ఈ పాట విందాం ఇప్పుడు. ఏ సినిమాలో తెలిస్తే స్టూడియో ఫోన్ చేయండి 9726361966. రేడియో సూర్భిలో జూన్ 1, 2, 3, 4, 5, ఇవాళ జూన్ 6, కల్పికొట్ర కావ్యతరంగ చేస్తున్నాం. మీకు ఏ పాట సరే కావాలంటే కొరేసేయండి 9726361966. ఇన్ని థీమ్స్ ఇచ్చా కదా, వాటిలో ఫిట్ అయ్యేది.

ఆల్ రైట్. ఓహో లైలో ఓ చారుసీల కోపమేలా, ఎందులో ఈ పాట? 9726361966 ఫోన్ చేసి మీరు చెప్పాలి. ఎందుకంటే అది పాడింది బాలు గారు, మ్యూజిక్ ఇచ్చింది ఇళరాజా గారు. మంచి మంచి పాటలు. సరే ఇప్పుడు ఒక ప్రత్యేకమైన పాట ఏమిటంటే, ఇవాళ మా మామయ్య అత్తయ్య శ్రీకాంత్

ప్రాంతాల పక్కల అందరికి చెప్పారా లేదా యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎందుకంటే రేడియో సురభి ఎక్కడ వినిపిస్తాము, ఎలా వినిపిస్తాము అనడానికి ఎల్లలు లేవు, పరిధులు లేవు అన్నట్టుగా ఎక్కడి నుంచి అని వినొచ్చు. మా అత్తయ్య మా మాయ కోసం పాడిన పాట విషింగ్ దేమ్ హ్యాపీ 54th మ్యారేజ్ యానివర్సరీ.

0: 美。
1: అలాగే మీరు విన్న అందమైన బాబా పాట. నాగేశ్వరరావు గారు చాలా రేర్ గా అంజలిదేవి గారితో కలిసి అంజలిదేవి గారితో ఉంటారు. ఈ పాటలో గిరిజి ఉంటారు పక్కన బావతోటి. చిన్న సరసయాత్మకమైన పాట. మా అత్తయ్య మాయ వాళ్ళ మ్యారేజ్ యానివర్సరీ 54th అంట. చూడండి ఒక్కసారి ఆలోచించండి, అన్ని ఏళ్లలా కలిసి ఉండడం అనేది అసలు అమేజింగ్ అమేజింగ్ అమేజింగ్ అమేజింగ్. వాళ్ళిద్దరికి బెస్ట్ విషెస్ చెప్తూ మీ అందరితోటి రేడియో సురభి జాతర కోసం సిద్ధం చేసేస్తాం రంగం. మీరందరూ సిద్ధంగా ఉన్నారా? రేపు ఫ్రిస్కో ఫ్లయర్స్ లో అంగరంగ వైభవం అనే మాట వాడేస్తుంటారు, కానీ దానికి నిజమైన తార్కాణం రేపు మీరు చూస్తారు. రండి. అంగరంగ వైభవం అంటే వైభవం అనేది ఆయనే చేస్తున్నారు. రాముల వారు సీతారామ కళ్యాణం చేస్తున్నాం. భద్రాచలం నుంచి విగ్రహాలు సిద్ధంగా ఉన్నాయి. దాన్ని మాటవర సహకారంతో గొప్పగా కళ్యాణం చేస్తున్నాం. అండ్ ఫన్, సూపర్ ఆల్ ఫన్ ఉంటుంది. మంచి మంచి గేమ్స్ ఉంటాయి. ఫ్యాషన్ షో ఉంటుంది, స్టార్ట్అప్ స్ట్రీట్ ఉంటుంది, మంగళ్ళు సందళ్ళు, కోలాటం, మెగా కోలాటంకి ఒక జబర్దస్త్ పాట ఉంటుంది. ఆ పాట ఏమిటి? ఆ పాట కోసం ఎదురు చూడాలి. ఎందుకు ఆ పాట గురించి చెప్తున్నాను, ఎందుకని చెప్తున్నాను మీకేమైనా తెలుసా? స్టూడియో ఫోన్ చేసేయండి, మీకు తెలిస్తే. మెగా పవర్ లీడర్ బోర్డు గ్రాండ్ ఫైనల్స్ ఉండబోతుంది. ఇవన్నీతో కలిసి జాతర మామూలుగా ఉండదని టాక్ నాకు తెలిసి ఇంకొక లెవెల్లో ఉంటుంది. ఫోర్త్ సీజన్ ఆఫ్ జాతర. ఈ పాట వినండి. ఈ పాట వేసిన వాళ్ళు తెలుసు, స్టూడియో ఫోన్ చేయండి 9726361966. మీరు వింటున్నది రేడియో సురభిలో సిగ్నేచర్ షో 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తం. ఇవాళ ఈ కార్యక్రమంలో మీ నేస్తం నేను భాస్కర్ రాయవరం.

0: Vachesindi, the most awaited event of the year, Radio Surabhi Jatara. And my Radio Surabhi team anta is getting ready for Kolatam practice. So if you're ready, ye maatram alasam cheyakunda, register for free Kolatam at Radio Surabhi Jatara. Meer vinnadi correcte, free Kolatam at Jatara. Aithe, ventane register cheskondi at tinyurl.com/RSKolatam2026. So, see you all at Radio Surabhi Jatara on June 7th.
1: హాయ్, నేను మీ ఆర్తి పట్నాయక్. అమెరికాలో మొట్టమొదటి 24/7 రేడియో రేడియో సురభి అని ఒక కొత్త ఫ్రీక్వెన్సీతో వస్తున్నారు. అదే 107.9 FM HD3. మీ అందరూ ఈ ఫ్రీక్వెన్సీ ట్యూన్ చేసుకుని రేడియోను వినొచ్చు. గుడ్ లక్ రేడియో సురభి.
2: యు ఆర్ లిసనింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
3: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ANC is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
4: Hey, Bindu. ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలంది.
5: చందు, మరి వండనా?
4: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల?
5: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిల్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
4: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
6: Radio Surabhi Revisit.
7: పళ్ళు చిప్పు అంటున్నా. We have Shine Star Dental Care, our very own Telugu dentist.
8: చాలా పగటిబంది ప్లాన్ చేశారండి ఇవన్నీ.
7: స్పైస్ వేక్ ఉంది కదండి, వాళ్లే అంత చూసుకుంటారు.
9: నాటుకోడి కర్రీస్ అండ్ మచ్ మోర్.
10: Feel more Indian cafe.
11: Thank you for being in our journey.
12: వెల్కమ్ బ్యాక్. ఆ పాట కొనసాగిద్దాం. ఏ సినిమాలు తెలిస్తే స్టూడియో ఫోన్ చేసేయండి 9726361 96.

మీరు విన్న ఆ పాట సూర్య ఐపీఎస్ సినిమా నుంచి బాలు గారు ఇళ్లరాజా గారు కాంబినేషన్ లో వచ్చిన ఇంకొక హుషారైన పాట. మనందరం కూడా జూన్ 1, 2, 3, 4, 5 ఇవాళ 6 రేపు 7 కోసం బిల్డప్ చేస్తూ ఉన్నాం. జూన్ 1, 2, 3, 4, 5 ఏంటంటే తెలంగాణ ఫార్మేషన్ డే, తర్వాత మణిరత్నం డే, తర్వాత ఇళ్లరాజా డే, తర్వాత బాలు డే, తర్వాత ఓల్డ్ ఎన్వైరన్మెంట్ డే. ఇవాళ జూన్ 6th డే, రేపు జూన్ 7th డే. ఏంటి రేపు 7th ఏమిటి? జూన్ 7th నా జాతర జాతర జాతర జాతరకి సిద్ధమైపోవాలి. నేను మా మామయ్య అత్తయ్య వాళ్ళ పెళ్లిరోజు సందర్భంగా పాట వినిపిస్తే ఒక వైబ్ అలా క్రియేట్ అవుతుంది కదా, ఒకసారి అలా ఆ మూడ్కి వెళ్తారు. లక్ష్మి గారు ఫోన్ చేసి వాళ్ళ అమ్మా నాన్న గారి వాళ్ళ మ్యారేజ్ డే జూన్ 1st నట, 52nd అయ్యేది. వాళ్ళ అమ్మగారు లేరు కానీ నాన్నగారు ఎప్పుడు ఉంటే, ఒకటేంటంటే కొన్ని సంవత్సరాల తర్వాత ఒకరున్నా ఇద్దరున్నట్టే, ఇద్దరున్నా ఒకరున్నట్టే, వాళ్ళిద్దరిలో ఎవరున్నా ఇద్దరున్నట్టే. కాబట్టి శ్రీ రాయప్రోలు వెంకటరత్న అయ్యర్ గారికి, వారి సతీమణి శ్యామల గారికి 52nd యానివర్సరీ సందర్భంగా వారి అమ్మాయి లక్ష్మి గారు కోరిన ఈ పాట మీకు వినిపిస్తున్నాను. ఏ సినిమా తెలిసిన స్టూడియో ఫోన్ చేసేయండి 9726361966 1 2 3 4 5 6 7 లో ఏదైనా చల్తా.

మాంగళ్యబల్లం సినిమా నుంచి హాయిగా ఆలు మగలై కాలం గడపాలి అన్న పాట, ఎలా గడపాలి పెళ్లి చేసుకున్న తర్వాత అనడానికి చక్కటి నీతి సూత్రాలని వల్లించే చక్కటి పాట. సరే, ఇవాళ థీమ్ అది కాదు, ఇది ప్రత్యేకంగా లక్ష్మీ గారి కోసం, వారి అమ్మానాన్నల కోసం వినిపించిన పాట. మనం ఇవాళ బాలు డే తోటి అన్ని కల్పిస్తుంటూ చేస్తూ ఉన్నాం. చక్కటి పాట విన్నాం. ఇది బాలుగారు పాడిన చాలా అరుదైన పాటల్లో ఒకటి. ఆయన ఎన్ని కోరికలు కోరతారు చూడండి ఈ పాటలో. ఆయనంటే ఆయన ద్వారా రచయిత కోరిన ఇవన్నీ, రచయితను దర్శకుడు అందరి అభిరుచులు కలిసి, కానీ బాలుగారు కోరితే నిజమైపోతాయేమో అనిపిస్తుంది. ఈ పాట వేసిన వాళ్ళు తెలిస్తే స్టూడియో ఫోన్ చేయండి 9726361966.

ఎవరు పాడగలరు అటువంటి పాట, ఎవరు పాడగలరు అలాంటి ఉత్తేజంతో, ఎవరు పాడగలరు అటువంటి శక్తితోటి, ఎవరు పాటకి అలాంటి ప్రాణం ఇవ్వగలరు, ఎవరు సాహిత్యానికి అంత గొప్ప వరవని ఇవ్వగలరు, ఎవరు తెలుగు అక్షరానికి అంత గొప్ప ఊపిరిని ఇవ్వగలరు? బాలసుబ్రహ్మణ్యం అసలు ఏమన్నా పాటన, ఏమన్నా పాటన. రమణీ భరద్వాజ గారి సంగీతానికి అద్భుతం అనే సినిమాలో నిజంగానే అద్భుతమైన పాట వేటూరు గారు బాలు గారు కలిశారు. నిత్యం ఏకాంత క్షణమే అడిగా, యుద్ధం లేనంటే లోకం అడిగా, రక్తతరంగ ప్రవాహం అడిగా, ఉదయం లాంటి హృదయం అడిగా, అనుబంధాలకు ఆయుస్సడిగా, ఆనందాసుడు ఆశీస్సడిగా, మదనొప్పించని మాటను అడిగా, ఎదమెప్పించే యవ్వనం అడిగా, పిడుగులు రాల్చిన మేఘం అడిగా, జ్వలించు నురేళ్ల పర్వం అడిగా, వరించు తరించు వలపే అడిగా, ప్రాణతుల్యమో బంధం అడిగా, పచ్చిక మంచుల ముత్యాలడిగా, పువ్వుల ఒడిలో వడకే అడిగా, తను ఓదార్చే ఓ కన్నుగ అడిగా, తలలే నిమిరే వేళ్లను అడిగా, నెమలి ఆటకు పదమే అడిగా, కోయిల పాటకు పల్లవి అడిగా, నదిలో గొక్కెడు నీళ్లే అడిగా, మదిలో జానడు చోటే అడిగా, మచ్చంటులేని జాబిలిని అడిగా, నక్షత్ర కాంతి నట్టింటడిగా, దుఃఖం వధించు అస్త్రం అడిగా, అస్త్రం ఫలించి యోగం అడిగా, చీకటి ఊడ్చే చీపురుని అడిగా, పూలకు నూరేళ్లిమ్మని అడిగా, మానవ జాతికి ఓ నీటడిగా, వెతల రాత్రికే వేకువని అడిగా, ఒకటే వర్ణం సబబని అడిగా, ఒక అనురాగం ఒడిలో అడిగా, వాళ్ళని పొద్దున నెలవంకడిగా, ఓ ప్రాణముండగా స్వర్గం అడిగా, న్యాయం ధర్మం ఇలలో అడిగా, ఎదరగిలించే కవితే అడిగా, కన్నీరెరుగని కన్నే అడిగా, క్షామం నశించు కాలం అడిగా, చుక్కలు దాటే స్వతంత్రం అడిగా, దిక్కులు దాటే వయంగం అడిగా, తొలకరి మెరుపుల నేకలను అడిగా, ఎండ మావిలో ఏరుని అడిగా, మూగ పాటకొక చరణం అడిగా, మౌన భాష వ్యాకరణం అడిగా, నమ్మి చెడని ఓ స్నేహం అడిగా, శాంతిని పెంచే సంపదని అడిగా, వస్తే వెళ్లని వసంతం అడిగా, ఏడేడు జన్మలకు ఒక తోడడిగా, ఏనాడు వాడని చిరు సవ్వడిగా, ముసిరే మంచుల ముత్యాలు అడిగా, ముసిముసి నవ్వుల ముగ్గులు అడిగా, ఆశల మెరుపుల జగమే అడిగా, అంధకార పొమ్మని అడిగా, అందరి ఎదలో హరివిల్లడిగా, మరుగై పోని మమతను అడిగా, కరువై పోని సమతను అడిగా, రాయలంటి కవిరాజుని అడిగా, బొమ్మెర పోతని భక్తిని అడిగా, భారత మెచ్చిన తెలుగే అడిగా, పాశుపతాస్త్రం నరుడే అడిగా, మోహన కృష్ణుని మురళే అడిగా, మధుర మీనాక్షి చిలకే అడిగా, ఉన్నది చెప్పే ధైర్యం అడిగా, ఒడ్డెక్కించే పందెం అడిగా, మల్లెలు పూసే వలపై అడిగా, మంచిని పెంచే మనసే అడిగా, పంజా విసిరే దమ్మే అడిగా, పిడుగుపట్టని ఒడిపే అడిగా, ద్రోహం అణిచే సత్తా అడిగా, చస్తే మిగిలే చరిత్రనడిగా, విధి జయించే ఓరిమినడిగా, ఓరిమిలో ఒక కూరిమినడిగా, సహనానికి హద్దేదని అడిగా, దహనానికి అంతేదని అడిగా, కాలం వేగం కాళ్లకు అడిగా, చిన్న చితక జగడాలడిగా, తీయక ఉండే గాయం అడిగా, గాయానికి ఒక గేయం అడిగా, పొద్దే వాళ్ళని ప్రాయం అడిగా, ఒడిలో శిశువై చనుబాలడిగా, కంటికి రెప్పగ తల్లిని అడిగా, ఐదో ఏట బడినే అడిగా, ఆరో వేలుగా పెన్నే అడిగా, ఖరీదు కట్టని కరుణే అడిగా, ఎన్నని అడగను దొరకనివి, ఎంతని అడగను జరగనివి, ఎవరిని అడగను నా గతిని, కళ్లకు లక్ష్యం కలలంటూ, కాళ్లకు కమ్యం కాడంటూ, భగవద్గీత వాక్యం వింటూ, మరణం చరణం అడిగా అంటూ ఒక గొప్ప సాహిత్య తత్వాన్ని అంత అద్భుతమైన వరవడిలో అమర్చిన వేటూరు సందర్ రామ్మూర్తి గారికి, అంతే అద్భుతంగా అద్భుతమనే సినిమాలో వెలువరించిన బాలుగారికి సాహో.

మీరు విన్న ఆ పాట ఏ స్వప్న లోకాల స్వస్వాగతం సినిమా నుంచి పవన్ కళ్యాణ్ గారి పాటది. బాలుగారు పాడిన కొన్ని అంటే ఎప్పుడు రన్నుద్దమీలు పాటలే కాకుండా కొంచెం అలా అరుదైనవి, అప్పుడప్పుడు చాలా రోజులైంది విని అనిపించే పాటలు వినిపిస్తూ ఉన్నా. ఏం చేద్దాం అంటే వరల్డ్ ఎన్వైరన్మెంట్ డే సందర్భంగా కూడా కొన్ని పాటలు అలా కలిపేసుకుంటూ చేద్దాం అనేది ఆలోచన. సరే ఈ పాట వినిపిస్తాను మీకు. ఇది మణిరత్నం గారి ఫ్యాన్స్ అందరి కోసం ఈ పాట. ఈ పాటలో మణిరత్నం గారి ఫ్యాన్స్ అందరి కోసం ఎందుకు వినిపించాను మీరు తెలిస్తే స్టూడియో ఫోన్ చేయండి 9726361966. మీరు వింటున్నది రేడియో సిగ్నేచర్ షో. ఇవాళ కనక వ్యాఖ్యాతగా భాస్కర్ రాయవరం.

పాట ఎందుకు వినిపించా మణిరత్నం కోసం అంటే, ఈ పాటలో అన్ని సాహిత్యం నిండా మణిరత్నం సినిమా పేర్లు వస్తాయి. ఎందుకు అంటే శివ నిర్వాణ అనే డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్, సాహిత్యం మ్యూజిక్ డైరెక్టర్ కాదు, సాహిత్యము కొరియోగ్రఫీ చేసిన శివ నిర్వాణ అనే అతను మణిరత్నం గారికి పిచ్చ ఫ్యాన్ మనలాగే. సరే, నాకు రాజా గారు కోరి ఆ సమాధానం చెప్పడమే కాకుండా ఖతర్నాక్ చిరంజీవి పాట బాలుగారి పాట అడిగారు. ఈ పాట వేసిన వాళ్ళు తెలుసు స్టూడియో ఫోన్ చేయండి 9726361966. రేపు జాతరకి రెడీయా.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina adithulaku vandinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nache vidhanga vandi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Noorurinchi vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Norland Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com. From chaos to clarity. Your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard. One clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho. Powering possibilities with Radio Surabhi. కనగ కనగ కమనీయం అనగ అనగ రమణీయం సీతారామ కళ్యాణ వైభోగం జూన్ 7వ తారీఖు ఫ్రిస్కో ఫ్లయర్స్ లో జరగబోయే మీ రేడియో సురభి జాతరకి ఈసారి సాక్షాత్తు సీతారాములే స్వయంగా విచ్చేస్తున్నారు. మాటావారి సౌజన్యంతో రేడియో సురభి అందిస్తున్న ఈ కార్యక్రమం స్వయంగా భద్రాచల సీతారాముల ఉత్సవ విగ్రహాలు తీసుకొచ్చి అక్కడి అర్చకుల చేతుల మీదుగా జరిపే ఈ కళ్యాణానికి మీ అందరికీ ఇదే మా ఆహ్వానం. టు రిజిస్టర్ యాజ్ అ కపుల్ గో టు jatara.radiosurabhi.com. కాల్ అస్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ 516-851-6919 or email at admin@radiosurabhi.com. Ayurvedam lo food enta mukhyamo, surroundings kuda ante important. The calmer the space, the better your body savors every flavor. At Sri Krishna Vilas, prati detail, prati delicacy is crafted to give you the perfect experience. Me weekday tiffins nunchi, Sunday family feast daka. Sri Krishna Vilas gives you a space where conversations flow, hearts relax, and every bite feels like home. Sri Krishna Vilas, now serving in Frisco, 13215 Main Street, Frisco, Texas, or call 469-269-6476.
2: పదహారేళ్ల వయసు టటటాన్, పడి పడి లేచి మనసు టటటాన్.

ఈ పాటకి డాన్సింగ్ కానీ ఈ పాటకి మ్యూజిక్ కానీ అన్ని ఒక లెవెల్. లంకేశ్వరుడు సినిమా నుంచి బాలు గారు ఫుల్ ఆల్ ఎనర్జీతో పాడిన రాజ్కోటి ట్యూన్ అది. అది పడి లేట్ చెప్పేసి హార్డ్ ఏం చేస్తానంటే, నేను 1, 2, 3, 4, 5 అన్నాను కదా, 5 సంబంధించి కొన్ని పాటలు వేస్తాను. 5లో 5 ఎలిమెంట్స్ ఉంటాయి కదా, ఆ 5 ఎలిమెంట్స్ సంబంధించి చేస్తూ అలా అలా మంచి మంచి పాటలు వినిపిస్తూ అందులో సంబంధించి ముందు కొండా కొండలతో మొదలు పెడదాం. బాలుగారి పాటలు కూడా వేస్తూ ఉంటాను, మధ్య మధ్యలో మండత్యం పాటలు వేస్తూ ఉంటాను, రాజా పాటలు వస్తుంటాయి. ఇలాగా నెంబర్ 5 కొండా కోనలు అన్ని సుభిక్షంగా ఉండాలి.

స్వాతి గ్రంథం సినిమా నుంచి కొండాకోనలు లోయల్లో వాణిజ్యరం గారు పాడారు ఇది. ఆ కొండాకోనలు లోయలు ఇవన్నీ కూడా సుభిక్షంగా ఉంటే మనం మన ప్రకృతిని దాని పట్ల బాధ్యతని గుర్తించడం కోసం చుట్టుపక్కల అలా చూస్తూ ఏమిటి ఏమేం చేయాలి అనేది ఆలోచిస్తే కనుక వాటన్నిటినీ ప్రొటెక్ట్ చేయాలి, వాటన్నిటినీ మనం మన వైపు మనకే కాకుండా మన భావితరాల వాళ్లకు కూడా సుభిక్షంగా ఇవ్వాలి అంటే వరల్డ్ ఎన్వైరన్మెంట్ డే సందర్భంగా మనం గుర్తుంచుకోవాల్సిన బాధ్యత ఏమిటంటే చెట్లు నాటడం. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ మీన్స్ ఆఫ్ డూయింగ్ ఇట్ కైండ్లీ డూ ఇట్ రైట్ నౌ యాస్ వెల్. సరే, బాలు గారు పాడిన కొంచెం చక్కటి అరుదైన పాటల్లో అసలు ఈ పాటలో ఆయన చెప్పేటప్పుడు ఒక సాహిత్యంలో ఒక పదం పలికే రీతి ఉంటుంది. అసలు ఇది కదా పాడేటప్పుడు ఆ పాట కావలసిన ఎలిమెంట్స్ ఇవ్వగలిగితే ఎంత బాగుంటుందని. ఒకసారి ఆవిరి అనే పదాన్ని ఆయన ఎలా పలుకుతాడు ఒకసారి వినండి. పాటలో ఈ పాట ఏసమారా తెలుసు, స్టూడియో ఫోన్ చేయండి 9726361966. మీరు వింటున్నది రేడియో సురభిలో సిగ్నేచర్ షో. ఇవాళ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా నేను భాస్కర్ రాయవరం మీ అందరితో ఇలా 1 2 3 4 5 6 దాకా వచ్చేసి 7 జూన్ 7 న జాతర కోసం సిద్దమైపోతున్నాం. డెఫినెట్లీ లుక్ ఫార్వర్డ్ టు ఇట్. అలాగే ఈ రోజున రేపు జాతర జరుగుతున్నాం కదా, ఈ రోజు ఏం చేద్దాం అనుకుంటుంటే అడిగి ఆనంద భవన్కి వెళ్ళి చక్కగా భోజనం చేసేసేయండి. రకరకాల టేస్ట్లు పికిల్స్ వన్ పౌడర్స్ అన్ని కూడా కొనుక్కొని ఇంటికి తీసుకెళ్లిపోండి. అండ్ యాజ్ యువర్ పేరెంట్స్ ఆర్ ట్రావెలింగ్ ఇండియా నుంచి ఇటు నుంచి వస్తుంటే కనుక ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్ వారి సర్వీసెస్ తీసుకోండి. మెడికల్ ఎమర్జెన్సీస్ ఎనీ ట్రావెల్ రిలేటెడ్ ఇన్సూరెన్సెస్ వాళ్ళు మీకు అప్పగిస్తే ఇస్తారు సరసమైన ధరలకి. మీకు ఎటువంటి చింత తీకు చింత లేకుండా మీ ప్రయాణాలు సాగడం కోసం. సరే, ఇందాక చెప్పిన బాలు గారి శ్రావ్యమైన పాట అన్నాను కదా, ఇది వినండి. అసలు 16 ఏళ్ల వయసు పాడింది ఇతనేనా అనిపిస్తుంది కదా. సరే, ఏ సినిమాలది? 9 7 2 6 3 6 1 9 6 6.

అలివేణి ఆణిముత్యమేమో కానీ ఈ పాట మాత్రం ఆణిముత్యం. వేటు సుందర రమతి గారి సాహిత్యానికి, బాలుగారి జానకి గారు ఎంతో శ్రావ్యంగా పాడిన రమేష్ నాయుడు గారి సంగీతం అది. సరే, నేను కొన్ని ఎలిమెంట్స్ పాటలు కూడా మీకు వినిపిస్తూ ఉన్నాను. జూన్5 పర్యావరణ దినోత్సవం సందర్భంగా అందులో కొండా కోణలు వినిపించాను కదా, ఇది విందాం చిన్నపాటి బిట్.

చాలా నిప్పు వచ్చేస్తుంది కదా మీకు. ఇంకొక అబ్బాయి గారి పాట వినిపిస్తాను. మీరు సరే పాటలన్నీ వింటున్నారు, రేపు జాతకం సిద్దమైపోతున్నారు, హంగామా నడుస్తుంది స్టూడియోలో అంతా. మేము ఇక్కడ టీం అందరూ అసెంబ్లీ, రేపటి ప్రోగ్రామ్ కి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మీ అందరి దాక కోసం డాలస్ అంతా అక్కడ ఉండబోతుంది ఫ్రిస్కో ఫ్లైర్స్ లో. అండ్ సీతారామ కళ్యాణం తోటి మొదలయ్యి రోజంతా కూడా ఎంతో ఎంతో హంగామాతోటి జాతరకి మేము సిద్దమైపోతున్నాం. మీరు కూడా సిద్దమవుతుంటే కనుక స్టూడియో ఫోన్ చేసి చెప్పేసేయండి నాకు. 9726361966 ఈజ్ ద నంబర్ టు కాల్. సరే ఒక మంచి పాట విందాం. ఇది బాలు గారు, ఇందాక ఎలిమెంట్స్ గురించి రెండు పాటలు ఇచ్చిన కదా, ఇది బాలు గారు ఎంతో శ్రావ్యంగా పాడిన పాట. ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్ లో మణి వస్తారు ఇందులో.

మీరు విన్న ఆ పాట పద్మవ్యూహం సినిమా నుంచి. వేటికి ఏమి అందాలో అన్ని చాలా అందంగా వర్ణించిన రాజశ్రీ గారికి రెహమాన్ గారు స్వరం ఇస్తే బాలు గారు అంతే అందంగా పాడారు. బాలు పాటకి రెహమాన్ సంగీతం అందం, రెహమాన్ సంగీతానికి బాలు పాట అందం, వారిద్దరికి రాజశ్రీ గారి సాహిత్యం అందం. మీరు అందరు కలిసి రేపు రేడియో సురభి జాతరకు వస్తే ఎంతో అందం ఆనందం. సరి ఎలిమెంట్స్ కవర్ చేసేస్తున్నా నేను. మీరేం చేస్తారంటే చక్కగా ఎక్కడికి భోజనాలు వెళ్ళాలి అని ఆలోచిస్తుంటే మైత్రి రెస్టారెంట్ వెళ్ళిపోండి. అథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్స్ కోసం హిల్ టాప్ క్యూజిన్ ఉంది ఇక్కడ. హిల్ టాప్ లో అక్కడ వాళ్ళ లొకేషన్ ఉన్నది ఇర్వింగ్ లో. అండ్ దే ఆల్సో హ్యావ్ ఇట్ ఇన్ సౌత్ లేక్ అండ్ ఫ్రిస్కో. అథెంటిక్ ఇండియన్ టేస్ట్లు ఉంటాయి. బ్రేక్ఫాస్ట్ అయినా లంచ్ అయినా డిన్నర్ అయినా స్నాక్స్ అయినా ఎప్పుడైనా సరే అండ్ ఎనీ ఫంక్షన్స్ ఆర్ పార్టీస్ కి కార్పొరేట్ ఈవెంట్స్ అన్నింటికి కూడా బెస్ట్ కేటరింగ్ సర్వీసెస్ బ్యాంకెట్ సర్వీసెస్ అవైలబుల్ దే ఆర్ బెస్ట్ ఇన్ టౌన్ ఫ్రమ్ దట్ ఫర్ దట్ మ్యాటర్ మైత్రి ఇండియన్ క్యూజీన్. అలాగే రాధాకృష్ణ ఇండియన్ టెంపుల్ వారు జూలై 1st and 5th లోపు వారు మీకోసం వెంకటేశ్వర స్వామి ప్రాణప్రతిష్ఠ చేస్తున్నారు ఇక్కడ ఆలయంలో. అండ్ ఆ రోజున 5 రోజుల పాటు ఉత్సవాలు ఉంటాయి. డెఫినెట్లీ ఫర్ ఆల్ డివోటీస్ అండ్ ఫ్యామిలీస్ దర్ ఆల్ వెల్కమ్. డొనేషన్స్ కోసం అన్నిటి కోసం వివరాల కోసం రాధాకృష్ణ టెంపుల్ .net కు వెళ్ళండి. అండ్ ఈ పాట విందాం. ఇందులో గాలి వస్తుందండి. గాలి గాలి గాలి గాలి మెగాస్టార్ వచ్చేస్తారు. గాలి వచ్చి కాదు ఇందాకే అలివేణి అనిముచ్చం అయిపోయింది. ఇప్పుడు నేను మీకు వినిపించాలనుకున్న పాట ఏ సినిమాలో తెలిస్తే స్టూడియో ఫోన్ చేయండి 9726361966. మీరు వింటుంది రేడియో సర్వీ. అందులో సిగ్నేచర్ షో. ఇవాళ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా నేను భాస్కర్ రాయవరం.

మీరు విన్న ఆ పాట గాలివాలుగా గులాబీ వాలి అన్నది అంతగా వాలని సినిమా అజ్ఞాతవాసి అన్న సినిమా నుంచి. పాటలు మాత్రం బాగుంటాయి ఆ సినిమాలో. సినిమా అంతగా అలా గాల్లో ఎగిరిపోయింది. మీరందరూ అలా గాల్లో తేలుకుంటూ చక్కగా రేపు ఎక్కడికి రావాలి, జూన్ 7 ఫ్రిస్కో ఫ్లయర్స్ అని పేర్లో కూడా ఒక ఫ్లై ఉంది, ఆ ఫ్లయర్స్ కు వచ్చేసేయండి. అక్కడ పొద్దున్నే సీతారామ కళ్యాణంతో మొదలు పెడుతున్నాం. భద్రాచలం నుంచి వచ్చిన విగ్రహాలు మాటవారి సహకారంతో రేపు అందరం కలిసి సీతారామ కళ్యాణం చేసుకుందాం. మెగా కోలాటం ఉండబోతుందండి. కోలాటంలో

0: బ్రో ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
1: ఇప్పటిదాకా నువ్వు చేసిన నీకు ఎన్నొచ్చిన ఆఫర్ లెటర్లు
0: అవుతుంది బ్రో. ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
2: ఓయ్ లంచ్ కి ఎక్కడికైనా వెళ్దామా?
3: సారీ ఈ రోజు గ్రోసరీ డే. ఫస్ట్ వెజీస్ కొనాలి, తర్వాత మీ ఇంటి వైపు వెళ్లి పూజ సామాన్లు కొనాలి, దెన్ ఐ హావ్ టు గెట్ సమ్ ఫ్రెష్ మీట్. ఐ థింక్ వెజీస్ తీసుకున్న చోటే స్నాక్స్ తీసుకుంటా, మళ్ళీ స్పైసెస్ కి వేరే గ్రోసరీ స్టోర్ వెళ్ళాలి.
2: నువ్వు గ్రోసరీస్ కొనడానికి ఇన్ని ప్లేసెస్ కి వెళ్తున్నావా? సిల్లీ ఉమెన్. ఇప్పుడు నీకు అన్ని రీజనబుల్ ప్రైసెస్ లో ఇండియా క్యాష్ అండ్ క్యారీ లో దొరుకుతాయి కదా. ఫార్మ్ ఫ్రెష్ వెజీస్ టు ఫ్రెష్ హలాల్ మీట్, స్పైసెస్ టు స్నాక్స్, ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్.
4: స్టాప్ వేస్టింగ్ టైమ్, మనీ అండ్ క్యాష్ ఎట్ మల్టిపుల్ స్టోర్స్. ఇండియా క్యాష్ అండ్ క్యారీ, ఇర్వింగ్స్ నంబర్ వన్ డెస్టినేషన్ ఫర్ ఇండియన్ గ్రోసరీస్. 1900 మార్కెట్ ప్లేస్ బులేవార్డ్, స్వీట్ 110, ఇర్వింగ్.
1: హలో, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? గ్రూప్ లో ఎవరైనా సపోర్ట్ చేస్తారు?
5: What a day, I'm completely exhausted. Dinner plans enti?
6: Neem undaledi roju dinner ki. Dinner plans enti?
7: Every time okate question. Dinner plans enti? Answer matram chala simple. Madeira and masala. Simple charts to mithai, corporate lunch buffets nunchi, interesting weekend buffets daka. Step into Dallas's best Indian grill with succulent kebabs and slow cooked Mughlai curries beyond comparison. Madeira and masala, royal feast in every meal. 1900 Marketplace Boulevard, Suite 110, Irving, Texas. Visit madeiraandmasala.com.
8: రాధిక, నెక్స్ట్ వీక్ మన ఆఫీస్ ఈవెంట్ కి ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ ది కేటరింగ్, ఓకే?
9: షూర్. హౌ మెనీ పీపుల్ ఆర్ వి ఎక్స్పెక్టింగ్?
8: 5K అనుకుంటున్నా, బట్ కొంచెం మూడ్ బాగుంటే ఇంకా ఎక్కువ అవ్వచ్చు.
9: ఇది ఆఫీస్ పార్టీయా లేక జాతర?
8: టెన్షన్ పడకండి, స్వదేశీ కేటరింగ్ ఉన్నారు కదా. ఫ్రమ్ స్మాల్ గ్యాదరింగ్ అప్ టు 10K, దే హావ్ అ ఫుల్ బ్లోన్ కిచెన్ ఆన్ వీల్స్ ఫర్ ఆన్ సైట్ అండ్ ఇండస్ట్రియల్ కేటరింగ్. సో ఏ టెన్షన్ పడకుండా జస్ట్ ట్రస్ట్ స్వదేశీ.
10: రేడియో సురభిలో మీరందరూ సిగ్నేచర్ షో వింటున్నారు. మనకి ఇంకా చివరి అరగంటకు వచ్చేసాము. శ్రోతలు ఫోన్ చేసి, ఆత్మీయులు ఫోన్ చేసిన వారితో మాట్లాడుతూ, నమస్కారం అండి. చైతన్య గారు, మిమ్మల్ని ఆన్ ఎయిర్ తీసుకున్నాను. మీతో మాట్లాడుతూ ఉండగా అలా పాట అయిపోయింది, బ్రేక్ యాడ్ బ్రేక్ అయిపోయింది. అండ్ డెఫినెట్లీ సీ యూ సార్. జాతర కోసం ఎదురు చూస్తున్నారా? వెరీ వెరీ గుడ్, వెరీ వెరీ గుడ్. సో వీఆర్ ఆల్ ఆర్ ఇన్వైటెడ్ ఫర్ ష్యూర్. రేపు 8 మొదలవుతుందండి మీరు కళ్యాణం ఎప్పుడు మొదలవుతుంది ఆ డీటెయిల్ అడిగారు కదా. సో అంత పర్టికులర్ గా ఎక్కడ పబ్లిష్ చేయలేదు. నా లెక్కలో ఏంటంటే మీకు ఉదయమే ఇట్ విల్ స్టార్ట్ ఆఫ్ కళ్యాణం అవీను. సో కోలా మెగా కాలటంతో స్టార్ట్ అవుతుంది, అండ్ మార్నింగ్ టైమ్స్ లోనే కళ్యాణం స్టార్ట్ అవుతుంది, అండ్ తర్వాత మిగతా ఫెస్టివిటీస్ అన్ని ఉంటాయి. దట్ ఇస్ ద సీక్వెన్స్ జనరల్లీ. సో అంత ప్రిసెస్ గా అంటే ఈ టైం నుంచి ఈ టైం కళ్యాణం ఉంటుంది అలా చెప్పట్లేదు. సో ఉదయం 8:00 వీఆర్ గ్యాదరింగ్, 8:30 అరౌండ్ విల్ స్టార్ట్. సో దట్ ఈస్ రాత్రి 8 మీకు పండగ కదా, అంత జాతర కదా మరి.
11: సో
10: సీక్వెన్స్ లో మీకు మొదట కళ్యాణం కోలాడం, కళ్యాణం అలా ఉంటుందండి సీక్వెన్స్. ఓకే, మధ్యాహ్నంగా మీకు మెగా పవర్ లీడర్ బోర్డ్ గేమ్ ఉంటుంది, ఫ్యాషన్ షోలు ఇవన్నీ కూడా దర్ ఆల్ సీక్వెన్స్ ఇన్ ద సేమ్ ఇన్ దట్ ఆర్డర్. రైట్, థ్యాంక్ యూ సార్. కలుద్దాం రేపు. సరే, గాలి వాలిగా అన్ని పాటలు వింటూ వెళ్తూ ఉన్నాం. ఇంకా చివరి అరగంటకు వచ్చేసామండి మీతో కలిసి. 1, 2, 3, 4, 5 స్పెషల్ చేస్తున్నాను ఇవాళ, అంటే కలుపుకోట కవిట్రంగ టైప్ లో. సరే, ఈ పాట విందాం. ఇది ఏ సినిమాలో తెలిస్తే ఫోన్ చేయండి 9726361966. వరల్డ్ ఎన్వైరన్మెంట్ డే సందర్భంగా అలా ఎలిమెంట్స్ కలిసిన పాటలు కొన్ని కొత్తవి వెరైటీల కోసం వస్తాయండి.

మన రేడియో సురభి జాతర కోసం బాలు గారు, తర్వాత ఇళయరాజా కాంబినేషన్ లో పాటలు, మా పాటలు ఇలా అన్ని కలిపేసుకుంటూ కలుపుకుంటారు కవిటరంగా షో మాస్తు వైబ్స్. రేపు పొద్దున్న జాతర కోసం మిమ్మల్ని అందరినీ అక్కడ కలవడం కోసం మేమందరం సిద్ధంగా ఉన్నాం. మీరందరూ కూడా రెడీ అయిపోయి వచ్చేసేయండి, అంటే ఇంటిని నిప్పాది రండి. ఎందుకంటే అక్కడ ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి ఉంటుంది, అందరం కలిసి చేసుకోవడానికి సీతారామ కళ్యాణం. అక్కడ నుంచి వరుస పెట్టి ఆల్ కైండ్స్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఫర్ ఎవ్రీబడి. ఎందుకంటే రేపు పొద్దున మేము అక్కడ సృష్టించబోయేది ఇటువంటి అందాలలో అహో అనిపించే ఒక మహోదయం. రేపు పొద్దున ఉదయం మొదలైపోయి అందమైన సృష్టి మీకోసం. రేపు

భూలోకమే నవోదయం. ఎందుకంటే మీరందరూ రేడియో సురభి శ్రోతలై రేపు మా అందరితోటి జాతరలో కలిసి వేడుక జరుపుకోబోతున్నారు కాబట్టి ఆనందకరమైన సందర్భం. మీ అందరితోటి ఇవాళ బాలు గారి కోసం 1 2 3 4 5 కాంబినేషన్ లో ప్రత్యేకమైన కార్యక్రమం చేసి తీసుకొస్తూ ఉన్నాను. ఆయన పాడిన అరుదైన పాటల్లో చాలా అందమైన పాట ఇది. డబ్బింగ్ పాట అయినా సరే చాలా బాగుంటుంది. బాలుగారి గొంతులో ఎంతో ఫ్రెష్ గా ఉంటుంది, వినండి.

ఆ మధ్యలో కమ్సూన్ డియర్, మేక్ ఇట్ ఫాస్ట్, ఆ ఇంగ్లీష్ పలకడం కూడా ఎంత బాగుంటుందో బాలుగారిది. సాయం సంధ్య వేళ అయ్యింది, ప్రేమ పావురాలు అన్న సినిమా ఇది, మైనే ప్యార్ కియా కి డబ్బింగ్ సినిమా అయినా సరే అక్కడ సల్మాన్ ఖాన్ కి హిందీలో ఎలాగైతే ఆయన గొంతిచ్చేశారో అలాగే ఇక్కడ కూడా ఆయన స్థిరపడిపోయింది. తెలుగులో కూడా సల్మాన్ ఖాన్ సినిమా డబ్బింగ్ అయిన అన్నిటికీ కూడా బాలుగారే పాడారు. ఆబ్వియస్లీ అక్కడ తెలుగు అక్కడ పడితే ఇక్కడ ఇంగ్లీష్ లో సరే హిందీలో పాడిన వారు తెలుగులో కూడా పాడాలి కదా మరి అట్లా. సో అలా అలా చూసుకుంటూ మిగతా 1, 2, 3, 4, 5 అన్న కాన్సెప్ట్ తో షో చేస్తే ఇలా అయిపోతుందండి. మొత్తం పంచభూతాలను కూడా కలిపేసి మొత్తం కార్యక్రమం చేశాను మీతో. సరే ఇంకొక మనకి మేఘాలు కలిగి వాన పడితే ఆ సైకిల్ పూర్తవుతుంది కదా, ఆ మేఘం కరిగేనా అని చెప్పి ఒక పాటలో చెప్పున్నారు. ఈ పాట ఏ సినిమాలో తెలుసు స్టూడియో ఫోన్ చేయండి 9726361966.

ఆల్ రైట్, మనకింకా షో పూర్తి చేసే సమయం వచ్చేసింది. మీ అందరితో రేపు నేను జాతరలో ప్రత్యక్షంగా కలుస్తాను. ఉదయం 8:30 మీకు కళ్యాణం స్టార్ట్ అయిపోతుంది. అక్కడి నుంచి యూ విల్ జస్ట్ కీప్ గోయింగ్ గోయింగ్ గోయింగ్. సరే, మీ అందరికీ ఒక ప్రత్యేకమైన పాటని తెలంగాణ ఫార్మేషన్ డే సందర్భంగా వినిపిస్తూ ఉన్నాను. దీన్ని మొత్తం ఏఐ కంపోజిషన్ చేసింది. నేను ఏఐతో చాలా చాలా కష్టపడి తంటాలు పడి ప్రొనౌన్సియేషన్ సరిగ్గా వచ్చేలా చేశాను. శ్రీ దాశరథి కృష్ణమాచార్య గారు రచించిన పాట. దీంతో సైనింగ్ ఆఫ్. మీరు మళ్ళీ నేను చోళ మీద కలుసుకునే వరకు ఉత్సాహంగా ఉండండి, ఉల్లాసంగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి. ఆనందాన్ని జీవితంలో అందరికీ పంచుకుంటూ వెళ్ళండి. పంచుకోవడమే పెంచుకోవడం. సైనింగ్ ఆఫ్, భాస్కర్ రాయవరం.

1 to 4 అలా అలా ఎదురు చూడండి. కార్యక్రమం కోసం ఫుల్ ఆన్ ఎంటర్టైన్మెంట్ ఉండబోతుంది. మా అనూహ్య మీ కోసం సిద్ధంగా ఉంది. డోంట్ గో ఎనీవేర్.

0: listening to Radio Surabhi 107.9 FM HD3. Radio Surabhi Civic Signal. No one should go hungry. Let's support our neighbors together. Annam Parabrahma Swarupam. US lo food banks and pantries lanti places lo meals, fresh produce and baby supplies lanti vi. Avasaramaina vallaki uchitanga istaru. Call 211 or check your city website for locations. Asking for help is a strength. Everyone deserves access to food.
1: Chappan sir, what you'd like to order?
2: Baya, in the specials me lagara?
1: Actually, there are many. Hot idli, ghee dosa, medu vada, A to B extruded special thali, mixed bread lava, cheese dosa, paneer dosa, honey chili, garlic lotus, and amki paneer tikka, which amikava parata. Huh?
2: Kendi bro, gani yeppi no, and specials matram ayari na.
1: Inka onnai, Chappan dara, meere padena authentic vegetarian, Jain or vegan food crave chest narante. Adayar Anand Bhavan, A to B, your vegetarian restaurant is your go-to place, freshly made and completely free of Ajinomoto. Here it's all about keeping it natural and wholesome. Treat yourself to A to B Adayar Anand Bhavan's weekend breakfast buffet. Fresh, delicious and made with care. A2B, Texas.com. Perfect for dine-in, takeaway or full-service catering.
3: These weekend groceries no teeskostava?
4: Rice, dal, snacks, veggies, spices, inka just-in-case items gura na.
3: Relax. Swadeshi undi kada fresh veggies and spices e kadu. Mana all-in-one-stop shop for groceries, meat, perugu, pindi, cakes. Just smooth shopping. Because grocery lo kuda tension kadu. Trust kawali.
5: Daily needs, festival shopping, unexpected guests. Handle it Swadeshi way.
3: Swadeshi Groceries, Irving, Castle Hills, Frisco, Flower Mound, South Lake and many more.
6: Kanaga Kanaga Kamaniyam, Anaga Anaga Ramaniyam, Sita Rama Kalyana Vaibhogam. June 7th Tariku Frisco Flyers lo jaragaboye mee Radio Surabhi Jatraki. Ee sari sakshattu Sita Ramule swayanga vichestunaru. Matavari saujanyamto Radio Surabhi andistunna ee karyakramam swayanga Bhadrachala Sita Ramula utsava vigrahalu teeskochi akkadi archakula chetula meeduga jerpe ee kalyananiki mee andarki ide aahvanam.
7: To register as a couple, go to jatara.radiosurabhi.com. Call us for more information. 516-851-6919 or email at admin@radiosurabhi.com.
8: Hello, hello, hi, namaste. Me andar ki e anuhya namaste salam petestondi. Enti e time ki mamulga Shiva gar guntin padale. Mevaithe game addan ki chala ready ay kurchunnave anukunna vallandar ki kuda don't you worry. Avunu Shiva gar ivallakaithe koncham break lo unnaru, but he is preparing for tomorrow's mana grand event kabatti. Ila nenu ee next 3 hours fill in chesestunnan anamata. So me andar ki మేము నాన్ స్టాప్ ఫన్ తీసుకొస్తూనే ఉంటాము. సో అది ఇవాళ కూడా ప్రామిస్ మేమైతే తీసుకొచ్చేస్తున్నాం. కాబట్టి హియర్ వి గో. ఒక మంచి ఊపిన పాటతో స్టార్ట్ చేసేస్తాము. తర్వాత ఏంటేంటి ప్లాన్ చేశాను అనేది మనం స్లోగా తెలుసుకుంటాం. కానీ డోంట్ గో ఎనీవేర్ ఎల్స్, బట్ యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 ఎఫ్ఎం HD3 అమెరికాలో తెలుగు నేస్తాం. ఇవాళ నేను మీ తెలుగు నేస్తాన్ని ఆర్జే అనూహ్య ఫిల్లింగ్ ఇన్ ఫర్ శివ గారు, హూ డస్ మామూలుగా ఈ టైంకి ఆట కావాలా పాట కావాలా. బట్ మనం ఏమాత్రం తగ్గకుండా శివ గారికి, ఐ నో హీ పుట్స్ ఇన్ అ లాట్ ఆఫ్ ఎఫర్ట్ అండ్ మీ ముందుకి మంచి మంచి క్వశ్చన్స్ తో తెలుగు తనం ఉట్టిపడేటట్టుగా ఒక ఆటతో ఒక పాటతో అలా అలరిస్తూ ఉంటారు. బట్ ఇవాళ మనం ఏమాత్రం తగ్గకుండా ఫిల్ఇన్ చేయడానికి ప్రయత్నం చేసేస్తున్నాం అనమాట. సో హియర్ వి గో. మంచి ఊపిన పాట నేనైతే సెట్ చేశాను.

సో నేనైతే ఈ పాట ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాననేది మీ అందరికీ కూడా ఆల్మోస్ట్ అర్థమైపోయి ఉంటుందనేది నేను ఆశిస్తున్నాను. బికాస్ వీ హ్యావ్ అవర్ మెగా మెగా మెగా ఈవెంట్ దట్ ఈస్ హ్యాపెనింగ్ టుమారో. సో మనం రేడియో సురభి తరపున ప్రతి సంవత్సరం జాతర అనే ఒక ఉత్సవాన్ని జరుపుకుంటూ వస్తున్నాం, కాబట్టి అది ఈ ఇయర్ రేపు క్యాలెండర్స్ అన్ని బ్లాక్ చేసేసుకునేసి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి చెప్పేసి ఉంటారు అని ఆల్రెడీ ఆశిస్తూ బట్ రిమైండ్ కూడా చేసేస్తూ ఉన్నానన్నమాట. ఇదే ఊపున్న పాట ఇంకా 10 times ఇన్ పర్సన్ మీరు ఎంజాయ్ చేయాలి, ఎక్స్పీరియన్స్ చేయాలి అని అంటే మాత్రం మీరు రావాల్సిన చోటు ఎక్కడ అనంటే ఫ్రిస్కో ఫ్లయర్స్ దగ్గరికి రేపు మార్నింగ్ వచ్చేసేయండి. మార్నింగ్ నుంచి రాత్రి వరకు అసలు ఫుల్ ఆన్ ఎంటర్టైన్మెంట్ ఎలా ఉంటుంది అనేది మనం రీలివ్ చేసేసుకుంటాము. మనం 4 years నుంచి చేసుకుంటూ వస్తున్నటువంటి ఈ వేడుక ఈసారి జాతర ఇస్ కమింగ్ బ్యాక్ విత్ అ డివైన్ రీవ్యాంప్ అండ్ ఇన్ఫినిట్ ఎక్సైట్మెంట్ నేను ఇందాక చెప్తున్నట్టు. సో పొద్దు పొద్దున ఎందుకు రమ్మంటున్నాము, ఎందుకు ఇన్వైట్ చేసేస్తున్నాము అంటే మన శ్రీ సీతారామ కళ్యాణం ఇన్ అసోసియేషన్ విత్ మాట జరుపుకుంటున్నాము. ఇట్స్ అ సెలబ్రేషన్ ఆబ్వియస్లీ యూ డెఫినెట్లీ డూ నాట్ వాంట్ టు మిస్ అండ్ దట్ ఈస్ నాట్ ఆల్ కదా. మనం మామూలుగా మెగా కోలాటం కూడా జరుపుకుంటూ ఉంటాము అండ్ దిస్ టైమ్ ఇట్స్ బీన్ అన్ అబ్సల్యూట్లీ ఫ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ దిస్ ఈవెంట్. కాబట్టి మీరు రేపు యాజ్ ఇట్ ఈజ్ మీరు కల్చరల్ వైబ్ ఉన్నట్టు బట్టలు వేసేసుకునేసి హై ఎనర్జీ తీసుకుని వచ్చేస్తే మాత్రం మన సీతారామ కళ్యాణంతో పాటు మెగా కోలాటంలో పార్టిసిపేట్ చేసేసేయండి. ఎంత చక్కగా డెలిషియస్ ఫుడ్ బూత్స్ ఉంటాయి, హ్యాపీగా మధ్యాహ్నం మనం లంచ్ అక్కడే చేసేసుకోవచ్చు అండ్ దెన్ వెండర్ స్టాల్స్ లో షాపింగ్ చేసుకోవచ్చు. అలా అలా అలా ఆర్జే అవార్డ్స్ కమ్యూనిటీ రికగ్నిషన్ అవార్డ్స్ కూడా జరుగుతాయి. కాబట్టి కొంచెం సెలబ్రేషన్ తో పాటు కమ్యూనిటీలో మనము మనతో పాటు ఇంకెవరెవరు ఉన్నారు కొంచెం ముచ్చట్లు కొంచెం ఆనందం ఇవన్నీ జరుపుకోవడానికి వచ్చేయాల్సినటువంటి ఓన్లీ వన్ ప్లేస్. ఆల్ ఆఫ్ దిస్ ఇస్ హ్యాపెనింగ్ అండర్ వన్ రూఫ్ విచ్ ఇస్ రేడియో సురభి జాతర ఆన్ June 7th విచ్ ఇస్ టుమారో అట్ ఫ్రిస్కో ఫ్లయర్స్. ఇంకా ఇంకా మాట్లాడుకుందాము ఆఫ్టర్ దిస్ బ్యూటిఫుల్ పాట.

ఇలా ఇలా మనం హై ఎనర్జీ సాంగ్స్ ని యాజ్ మచ్ అస్ పాసిబుల్ లైన్అప్ చేసేసుకున్నాము అండ్ వినేసి ఎంజాయ్ చేసేద్దాము. బికాస్ మనకి విత్ ఇన్ లెస్ దాన్ అ డే అసలు కౌంట్ డౌన్ ఎప్పుడో మొదలు పెట్టేశాము మన ఈ వారం అంతా కూడా, బట్ విత్ ఇన్ ఫ్యూ అవర్స్ రేపు రాబోతుంది కాబట్టి ఈ జాతర మన వేడుకలాగా జరుపుకోవడానికి మీ అందరూ కూడా సిద్దమైపోతున్నారనేసి మేము ఆశిస్తున్నాము. అండ్ మిమ్మల్ని ఆ ఊపులోకి తీసుకెళ్లడం కోసమే ఈ ప్రయత్నం అనమాట. ఈ రోజంతా ఇంకా కూడా నా ఈ నెక్స్ట్ 3 అవర్స్ అయితే ఈ హై ఎనర్జీని మెయింటైన్ చేయడమే నా ప్రామిస్ మీ వైపుగా. అండ్ మీ ప్రామిస్ నా వైపుగా ఏంటంటే ఇలానే వింటూ ఉండండి, కాల్స్ చేస్తూ ఉండండి. బికాస్ మన శివ గారి షో అంటే అసలు ఆట ఉండాలి, పాట ఉండాలి. నేను ఆల్రెడీ పాటలు వేసేస్తున్నాను కాబట్టి ఆట ఏది అని వెయిట్ చేస్తున్నాను. మీ అందరికీ కూడా తెలుగు పొడుపు కథల్లాగా తీసుకుని వచ్చేసానండి ఇవాళకైతే. సో మీరు మీ ఫోన్స్ అన్ని కూడా రెడీ పెట్టేసుకోండి, 972-636-1966 ని డయల్ చేసి పెట్టుకోండి. నేను అడుగుతున్నటువంటి ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అనంటే, అసలు మీరు ఈజీగా స్టార్ట్ చేద్దాము అని ఒక మూడ్ లో ఉంటారేమో అని ఐఎమ్ థింకింగ్. కాబట్టి లెట్స్ స్టార్ట్ విత్ దిస్. అంగట్లో కొంటారు, ముందర పెట్టుకుని ఏడుస్తారు, ఏంటి ఆ వస్తువు అని అడుగుతున్నాను క్వశ్చన్. అంగట్లో కొంటారు, ముందర పెట్టుకుని ఏడుస్తారు, ఏమై ఉంటుంది? కాల్ చేయాల్సిన నంబర్ 972-636-1966 ఇన్ కేస్ యూ నో ది ఆన్సర్ ఆర్ యూ జస్ట్ వాంట్ టు టాక్ అబౌట్ జాతర. సో కాల్ చేసేసేయండి. అండ్ ఈ బ్యూటిఫుల్ పాట, అనదర్ హై ఎనర్జీ సాంగ్, రేపు జాతరకు వస్తే ఇదే జరుగుద్దండి మీకు, విచ్ ఇస్ వాట్ ద టైటిల్ ఆఫ్ ద సాంగ్ ఇస్.

ఆహాహాహాహా, అసలు ఏమన్నా పాటలు వేస్తున్నావా అని అంటున్నారు కదా, వినేశాను, నేను ఆ మాట వినేశాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. బట్ యా, రేపైతే పైసా వసూలు ఉండబోతోంది ద హోల్ ఎక్స్పీరియన్స్. కాకపోతే విదౌట్ యూ గైస్ పుటింగ్ ఎనీ పైసా మీరు ఈ ఫ్రీ ఈవెంట్ కి అయితే వచ్చేసేయచ్చు. అండ్ నన్ అదర్ దెన్ రేడియో సురభి ఇంకెవరు కూడా ఈ జాతర లాంటి ఒక ఎక్స్పీరియన్స్ ని మీ ముందుకు తీసుకురాలేరు అని మేము 3 ఇయర్స్ నుంచి మీకు ఎస్టాబ్లిష్ చేస్తూ వచ్చేసాము. కాబట్టి హియర్ వి గో, అనదర్ 4th సక్సెస్ఫుల్ టైం. టుమారో జాతరకి మీరు రావాల్సిందే. ఇది ప్రతి పాట తర్వాత ఏంటి చెప్తున్నావు అని అంటే, ఆఫ్ కోర్స్ ఆ హైప్, ఆ ఎనర్జీ ఆ లెవెల్లో ఉంది కాబట్టి. ఇక్కడ స్టూడియోలో అయితే మాకు హంగామా చాలా చాలా చాలా బాగా జరుగుతోంది కాబట్టి దాన్నే నేను మీకు ఎయిర్ వేవ్స్ ద్వారా మీ వరకు షేర్ చేస్తున్నానమాట. సో ఎస్, శివ గారి షోలో నేను ఇవాళ నేను మీకు ఫిల్ ఇన్ చేస్తున్నాను. అండ్ యూఆర్ లిస్నింగ్ టు అనూహ్య హియర్ ఆన్ రేడియో సురభి 107.9 FM HD3. నేను ఇందాక ఆట కావాలా ఆస్పెక్ట్ ఆఫ్ శివగారి షోలో ఒక ఆటను తీసుకొచ్చాను, పొడుపు కథ అడిగాను. అంగట్లో కొంటారు, ముందర పెట్టుకుని ఏడుస్తారు, ఏంటిదది అని అడిగాను. మన కళ్యాణి గారు కాల్ చేసి చెప్పేశారు, ఉల్లిపాయ అని అనుకుంటున్నాను, ఆనియన్ అనుకుంటున్నాను అన్నారు. ఆఫ్ కోర్స్ దట్ ఈస్ ద రైట్ ఆన్సర్, బికాస్ ఆబ్వియస్లీ కొనుక్కొని వస్తాము, మనకి రుచిగా ఉంటుంది అందుకని కొనుక్కొని వస్తాము. కానీ కట్ చేసేటప్పుడు ఉంటుందండి ఏడుపు, ఏడుపు వచ్చేస్తుంటుంది కదా. నేనైతే చిన్నప్పుడు మా అమ్మకి నేను హెల్ప్ చేసిందల్లా కట్టింగ్ బిజినెస్ లోనే అనమాట. వెజిటబుల్స్ నాకు ఇచ్చేస్తారు, కట్ చేసేసి ఇచ్చేసేయాలన్నమాట. దట్ ఈస్ ద ఓన్లీ డ్యూటీ ఐ యూస్ టు హ్యావ్. అండ్ నేను ఆనియన్ దగ్గరకు మాత్రం అసలు ఎట్లా ఒకట్లా కష్టపడి, ఇంత చిన్న పనిలో కూడా మళ్ళీ ఇది కట్ చేయను అది కట్ చేయను అని అంటే బాగోదు కదా. ఇంకా సో యాజ్ ప్రిసైజ్ అస్ పాసిబుల్ చాలా చిన్న చిన్న ముక్కలుగా కూడా కట్ చేసి ఇచ్చేసేదాన్ని అనమాట. సో ఎస్, ఉల్లిపాయతో నా అనుబంధాన్ని నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. బట్ ఎస్, అది దట్ ఈస్ ద రైట్ ఆన్సర్. అండ్ మన కళ్యాణి గారు టుమారో షీఈస్ గోయింగ్ టు బీ దేర్ ఎట్ ద జాతర విత్ హర్ స్టాల్, వెండర్ స్టాల్ తో, విచ్ ఇస్ నథింగ్ బట్ సారీ ఎడిట్. సారీ ఎడిట్ అంటేనే మనకి అందమైన చీరలు అక్కడ ఉంటుందని అర్థమైపోతుంది. కాబట్టి డెఫినెట్లీ చెక్అవుట్ హర్ స్టాల్ టుమారో ఎట్ జాతర. అండ్ మంచి మంచి సారీస్ అన్ని కూడా మీరు హ్యాపీగా నెక్స్ట్ ఈవెంట్స్ అన్నిటికీ కట్టుకోవడానికి సరిపడా కొనేసుకుంటారు అనే ప్రామిస్ అయితే వీ విల్ గివ్. సో యా, ఇంకా కీప్ కమింగ్ అండి విత్ యువర్ కాల్స్, బికాస్ సెకండ్ క్వశ్చన్ ఇంకేం అడగొచ్చు అని ఆలోచిస్తుంటే, సో ఉద్యోగం లేదు సద్యోగం లేదు ఊరంతా వ్యాపకమే, ఉద్యోగం లేదు సద్యోగం లేదు ఊరంతా వ్యాపకమే, దీన్ని ఈ పొడుపు కథని ఎవరు డీకోడ్ చేస్తారా అనేదైతే నేను చాలా వెయిట్ చేస్తున్నాను. కాబట్టి కాల్ చేయండి 972-636-1966 కి.

0: అది ఇట్టడా అనుకుంటూ మన జూనియర్ ఎన్టీఆర్ గారి పాట కూడా వేసేసాను కాబట్టి ఇప్పుడు తృప్తిగా ఉందండి. ఇంకా తృప్తి పరచడానికి మనకి పాటలు అయితే లైనప్ లో ఉన్నాయి. లైక్ ఐ సెడ్, హై ఎనర్జీ సాంగ్స్ ఇంకెవరైనా మీకు తడుతోంది, ఇది వేస్తే బాగుంటుంది కదా ఈ టైంకి, బాగా డాన్స్ చేయొచ్చు కదా అని అనుకున్న వాళ్ళకి ఫోన్ నంబర్ ఓపెన్ లైన్ లోనే ఉందండి, అక్కడ 9726361966 కి కాల్ చేసి నాకు చెప్పేసేయండి. అండ్ నేను ఇందాక అడిగినటువంటి క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటంటే కుక్క అండి. ఉద్యోగం లేదు, సద్యోగం లేదు, కానీ ఊరంతా వ్యాపకమే ఉండేది మన మన వెరీ ఓన్ డాగ్ కి, కాబట్టి దాట్ ఈస్ ద ఆన్సర్ అన్నమాట. మీకైతే చెప్పేశాను. అండ్ ఇప్పుడు ఇంకా ఒక పాట వేసుకొని వచ్చేద్దాము అని అనిపిస్తోంది. ఏ పాట అనేది నేను చెప్పట్లేదు, బట్ మీరు చూడబోతున్నారు ఆర్ వినబోతున్నారు, కాబట్టి హియర్ వి గో.
1: బ్రదర్ రాపమ్మా, ఈ డిక్చిక్ డిక్చిక్ కాకుండా మన మ్యూజిక్ ఏమైనా అబ్బా కడుపు నిండిపోయింది అందర. ఎవరి నుంచి మాట్లాడదాం? ఆ రెడ్డి గారు ఇన్ లైఫ్ స్పైస్ ఉండదు. శేఖర్ సార్, అబ్బో ఇది బాగా ఏ సర్టిఫికెట్ వద్దే. ఏ ఆడు ఇది వద్దమ్మా, మనం వచ్చాటే చెప్పుకున్నాం.

0: వచ్చేసింది ద మోస్ట్ అవైటెడ్ ఈవెంట్ ఆఫ్ ది ఇయర్ రేడియో సురభి జాతర అండ్ మా రేడియో సురభి టీమ్ అంతా ఇస్ గెటింగ్ రెడీ ఫర్ కోలాటం ప్రాక్టీస్ సో ఇఫ్ యూఆర్ రెడీ ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రిజిస్టర్ ఫర్ ఫ్రీ కోలాటం అట్ రేడియో సురభి జాతర మీరు విన్నది కరెక్టే ఫ్రీ కోలాటం అట్ జాతర అయితే వెంటనే రిజిస్టర్ చేసుకోండి అట్ tinyurl.com /RSKOLATAM2026 So see you all at Radio Surbhi Jatra on June 7th.
1: Akattukuntam, o pattu padtam. Radio Surbhi.

0: XX 107.9 FM HD3, Louisville, Texas. అమెరికాలో తెలుగు నేస్తం.
1: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
2: Radio Surabhi Revisit.
3: పళ్ళు చుబ్బు అంటున్నా. We have Shine Star Dental Care, our very own Telugu dentist.
4: చాలా పడబంది అప్లై చేశారండి ఇవన్నీ.
3: స్పైస్ వేక్ ఉంది కదండి, వాళ్లే అంత చూసుకుంటారు. పాయా, హలీమ్, రుమాలి రోటీ, నాటుకోడి కర్రీస్ అండ్ మచ్ మోర్. PMR Indian Cafe.
2: Thank you for being in our journey.
0: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Palimbari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
3: Main nalguru eppudu restaurant kellal anukunna pedda challenge, endukante okalki vegetarian kavali, okalki non veg kavali, okalki spicy kavali, okalki chinese kavali. Ela
2: one solution, all varieties in one place. Swadeshi restaurant, taste lo OG, quality lo OG, quantity lo kuda full mass OG. Years nunchi okate promise, mana swadeshi ruchi, mana swadeshi style. OG experience. స్వదేశి రెస్టారెంట్, ఇర్వింగ్, క్యాసిల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవర్ మౌంట్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్. స్వదేశి, బికాజ్ ఒరిజినల్స్ నెవర్ ఫేల్.
5: వెల్కమ్ వెల్కమ్, మీరు వింటున్నారు ఆట కావాలా పాట కావాలా అనే షో సెగ్మెంట్ లో శివ గారి తరపున నేను ఇవాళ సబ్స్టిట్యూట్ గా వచ్చేసాను, ఆర్జే అనూహ్యాని. యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తాం. అదే నేను చెప్పాను కదా, ఇవాళకి నెక్స్ట్ 1.5 hour, 2 hours, 3 hours, ఎన్ని అవర్స్ ఉంటే అన్ని అవర్స్ నా ముందుకి తీసుకొచ్చేసేయండి అన్నట్టుగా కూర్చోనున్నాను. బికాస్ వీఆర్ ప్రెపింగ్ ఫర్ టుమారోస్ జాతర అనమాట. రేడియో సురభి ప్రజెంట్స్, ప్రౌడ్లీ ప్రజెంట్స్ in association with Mata Sri Sita Rama Kalyanam tomorrow. You definitely do not want to miss kabatti. Nen adi malli malli meeku cheppestunanu. It's happening at Frisco Flyers tomorrow, ante June 7th na. సో తప్పకుండా మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారో డాలస్ కి దగ్గర దగ్గరలో ఉంటే అసలు తీసుకొచ్చేసేయాల్సిన బాధ్యత మీ మీదే ఉందన్నమాట. బికాస్ ఇట్స్ గోయింగ్ టు బి అ ఫన్ ఈవెంట్, ద హోల్ డే యూ కెన్ ఎక్స్పీరియన్స్. కాబట్టి ఆ సామిని వెల్కమ్ చెప్పేస్తూ ఈ పాట అయితే నేను వేసేస్తాను.

ఎస్ ఎస్ ఎస్ సీతారాముల కళ్యాణంతో మొదలు పెట్టుకుని మనం రోజంతా అసలు డాజిలింగ్ ఫ్యాషన్ షో ఉండబోతోంది, స్టార్ట్అప్ స్ట్రీట్ ఉండబోతోంది, ఎక్సైటింగ్ వెండర్ స్టాల్స్, ఫుడ్ బూత్స్ అండ్ ఆఫ్ కోర్స్ అ బిగ్ సర్ప్రైజ్ ఫినాలే జస్ట్ వెయిటింగ్ ఫర్ అస్ అన్నమాట. ఆ ఫినాలే ఏంటో మాకు కూడా అసలు ఏమీ చెప్పట్లేదు కాబట్టి మేమందరం కూడా మీతో పాటు మనందరం కలిసి కూడా అసలు ఆ రివీల్ ఏంటో కూడా చూసేదానికి రోజంతా అయితే మనం లాక్ చేసుకుని పెట్టుకున్నాము. బికాస్ ఇట్స్ గోయింగ్ టు బి అ ఫన్ ఎక్స్పీరియన్స్ కాబట్టి రేపు అట్ ఫ్రిస్కో ఫ్లయర్స్ అండ్ మన షోలో మనం పొడుపు కథల్లాగా అడుగుతూ వస్తున్నాను కాబట్టి నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ రెడీ ఫ్రమ్ మై సైడ్ మీ అందరికి. మీ అందరూ మీ ఫోన్స్ అన్ని పట్టేసుకునేసి 9726361966 డయల్ చేసి పెట్టుకుని రెడీగా ఉండండి. ద క్వశ్చన్ ఆన్ యువర్ వే ఇదైతే అసలు నేను అనుకోవడం చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర వరకు అందరు ఈజీగా చెప్పేస్తారు అని అనుకుంటూ ఆశిస్తూ మీ అందరికి ఈ క్వశ్చన్ వేసేస్తున్నాను. దేనికి నాలుగు కాళ్ళు ఉంటుంది కానీ నడవలేదండి? నాలుగు కాలు ఉన్నా కూడా నడవలేనిది, నడవనిది ఏమై ఉంటుంది అనేది మన ప్రశ్న. బికాస్ దిస్ ఈజ్ శివ గారు షో అండ్ ఇట్ ఈస్ ఆట కావాలా పాట కావాలా. 9726361966 కి కాల్ చేసి ఆన్సర్ చెప్పేసేయండి.

ఎస్, సో స్వీట్ కావాలి, హాట్ కావాలి, ఆట కావాలి, పాట కావాలి, ఏది కావాలన్నా గానీ రేపు మీరు రావాల్సిందల్లా జాతరకు మాత్రమే. బికాజ్ అసలు మన చైల్డ్హుడ్ మెమరీస్ లో కూడా చూసుకుంటే జాతర ఆర్ కార్నివల్ ఇట్లా అటెండ్ అవుతున్నాము అని అనగానే మనకి చాలా ఎక్సైట్మెంట్, నర్వస్నెస్, అన్ని మిక్స్డ్ ఫీలింగ్ ఉంటుంది. బికాజ్ ఆబ్వియస్లీ జైంట్ హిల్ లాంటి రైడ్స్ కూడా ఉంటాయి కాబట్టి దాంట్లో ఎక్కాలా వద్దా, ఎక్కితే మజా వస్తుంది కానీ కొంచెం టెన్షన్ కూడా ఉంటుంది, అలా ఆ భయాలతో. బట్ స్టిల్ వీ విల్ స్టిల్ అపియర్ దేర్, అటెండెన్స్ తీసుకున్నట్టు ఆ కార్నివల్ అటెండ్ అయ్యి, జాతర అటెండ్ అయ్యి ఫుల్ ఎంజాయ్ చేసి అప్పుడు ఇంటికి వెళ్తాం కాబట్టి. సో ఆ మెమరీస్ అన్ని కూడా మీరు రీలివ్ చేసుకోవడానికి ఇది ఒక సువర్ణ అవకాశం అన్నమాట. మనం మన వేడుకలాగా జరుపుకుంటున్నాం కాబట్టి. అండ్ ఇంకా నాకైతే గుర్తు, ఆ చిన్న చిన్న గేమ్స్ లాగా పెడతారు కదా, ఇట్లా రింగ్ వేస్తే ఏదన్నా కొన్ని ఐటమ్స్ మీద, ఏ ఐటమ్ మీద రింగ్ పడితే ఆ ఐటమ్ మీకు ఇచ్చేస్తారు. సో అలాంటి గేమ్స్ అన్ని ఉంటాయి మామూలుగా మన యాక్చువల్ ఇండియాలో అయితే జాతరలో జరుపుకునేటప్పుడు. బ్యాంగిల్ షాపింగ్, అసలు అమ్మాయిలందరికీ అయితే ఆడ గాజులు ఉంటాయి కొనుక్కోవచ్చు అని చెప్పేసి, కాటన్ క్యాండీ, ఇలా అసలు ఇవన్నీ ఒక ఎత్తు అయితే అసలు మనం మన వాళ్ళతో వచ్చినప్పుడు ఆ హంగా మాలో ఆ హడావిడిలో ఒకరినొకరు వి లూజ్ ఈచ్ అదర్ అండ్ దెన్ మళ్ళీ ఎత్తుక్కొని ఏ ఎక్కడున్నావు ఎక్కడున్నావు అని ఫోన్ చేసుకుని, లేదంటే మనమే మళ్ళీ ఎత్తుక్కొని గ్యాంగ్ అంతా చేరుకుంటాం కదా. ఒకసారి పేరెంట్స్ తప్పిపోతారు లేదా మనం తప్పిపోతాము, అలా ఒక హడావిడి ఉంటుంది ఆబ్వియస్లీ. సో ఇదంతా మిక్స్డ్ గోల ఏదైతే ఉంటుందో అది మ్యూజిక్ రూపంలో వెనకాల బ్లాస్ట్ బ్లాస్ట్ కొడుతుంటారు కదా, అసలు తీన్ మార్ అన్ని బీట్స్ వెనకాల పడుతుంటాయి కాబట్టి ఆ హంగామానే నేను మీ అందరికీ కోసం కూడా ప్రిపరేషన్ మోడ్ లో పెడుతున్నాను అనమాట. ఈ పాటలన్నీ వేసుకుంటూ వచ్చేస్తున్నాను. సో ఎస్, మీకు గనక రిక్వెస్ట్ సాంగ్ ఉంటే కూడా కాల్ చేయాల్సిన నంబర్ 9726361966. ఇంతకీ నాలుగు కాళ్ళు ఉన్నా గానీ నడవలేంది, నడవనిది ఏంటి అని అంటే టేబుల్ అండి, టేబుల్. సో మన టేబుల్ కి నాలుగు కాళ్ళు ఉంటాయి బట్ అది ఒకే పొజిషన్ లో పెట్టేస్తాం కాబట్టి యూజ్ చేసుకోవడం కోసం. సో దాట్ ఈస్ ద ఆన్సర్. ఇంకా క్వశ్చన్స్ అయితే నేను ప్రిపేర్ చేసి పెట్టుకొని ఉన్నాను. మీరు ఆల్ యూ హ్యావ్ టు డూ ఇస్ జస్ట్ డయల్ ద నంబర్ 9726361966 అండ్ ఎంగేజ్ విత్ మీ.

ఎస్ ఎస్ ఎస్. సో ఇలాంటి ఇలాంటి పాటలు ఇంకా ఇంకా మీ వైపు వచ్చేస్తున్నాయి, నేనైతే రెడీగా ఉన్నానని చెప్పేస్తూ వచ్చేసాను. కాబట్టి ఆర్ యూ గైస్ రెడీ ఫర్ ద నెక్స్ట్ క్వశ్చన్? నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, వర్షం పడినప్పుడు మనది ఒక వస్తువు విచ్ గోస్ అప్, ఏంటది వస్తువు అనేది నేను అడుగుతున్నాను. వాట్ గోస్ అప్ వెన్ రెయిన్ కమ్స్ డౌన్? వర్షం పడుతోంది అని అంటే ఏది పైకి వెళ్తుంది అనేది మీ ప్రశ్న. దాట్స్ ద పొడుపు కథ ఫర్ యూ, ఓపెన్ క్వశ్చన్. కాల్ చేసిన నంబర్ 9726361966 కి. మీరు గనక ఈ ఆఫ్టర్నూన్ లంచ్ కి ఏదైనా రికమెండేషన్స్ కావాలి ఆలోచిస్తున్నారు అని అంటే, ఆథెంటిక్ సౌత్ ఇండియన్ ఫ్లేవర్స్ నౌ దే హావ్ బీన్ మేడ్ ఈజీ విత్ ఏ టు బీస్ న్యూ రేంజ్ ఆఫ్ ఇన్స్టెంట్ మిక్సెస్, పౌడర్స్, మసాలాస్, పేస్ట్ అండ్ పికిల్స్ ఫ్రమ్ ఫ్లఫీ రాగి ఇడ్లీస్ టు ట్యాంగీ గోంగూర రైస్. ఎంజాయ్ ట్రెడిషనల్ taste in minutes only at A to B Frisco and Little Elm. Visit their website or call them at 214-872-2345. And a beautiful pada your way.

0: ఎస్ ఎస్ ఎస్ ఆన్సర్స్ వచ్చేసాయి కాబట్టి నేను అయితే ఆన్ ఎయిర్ కూడా రివీల్ చేసేస్తాను. వాట్ గోస్ అప్ వెన్ రెయిన్ కమ్స్ డౌన్? అరే జుజుబి ప్రశ్న అనేసి కూడా అనేసారు కాబట్టి అయితే మనం కొంచెం కాంప్లికేషన్ లెవెల్ అయితే పెంచేస్తాము ఆఫ్టర్ దిస్ క్వశ్చన్. సో వాట్ కమ్స్ వాట్ గోస్ అప్ వెన్ రెయిన్ కమ్స్ డౌన్ అని అంటే ఆన్సర్ వచ్చేసి అంబ్రెల్లా అండి, అంబ్రెల్లా. అండ్ కరెక్ట్ గా చెప్పేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఆనంద్ గారు. అండ్ కీప్ ద కాల్స్ కమింగ్. నేనైతే ఆఫ్ ఎయిర్ లో తీసుకుంటున్నాను బికాస్ మనకి మంచి మంచి ఊపిన పాటలన్నీ కూడా నేను ఆన్ ఎయిర్ ప్లే చేస్తున్నాను కాబట్టి. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే కోట గాని కోట ఏంటి అనేది నాది నెక్స్ట్ క్వశ్చన్. కోట గాని కోట ఏమై ఉంటుంది? అండ్ మీన్ వైల్ ఈ బ్యూటిఫుల్ పాట మన ఆనంద్ గారి కోసం, హెలో బ్రదర్ మూవీ నుంచి మన బీట్ కి సెట్ అయ్యే పాట తీసుకొచ్చేసానండి ఆనంద్ గారు. ఐ హోప్ యూ ఎంజాయ్ దిస్.
1: మొహాలు వేసుకొని చూస్తారంటారా.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Radio Surabhi Civic Signal. Public places ante public places for a reason. Pakavala chetla nunchi pulu koyadam, public places lo manam vesina chetta alage vadilesi veldadam, landscaping loki unsolicited ga vellipovadam. These are a big no. Manam koncham jagrataga, most importantly mindful ga undama. Public parks, streets, community playgrounds, pools lanti places ni manam velle mundu ela undo vellipoyetappudu alage unchudam. Small actions can make a big difference and help create a cleaner, safer community for everyone.
2: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా యూ నేమ్ ఇట్ వీ గాట్ ఇట్ ఇన్ దాట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్ ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీ డే పూజ ఎసెన్షియల్స్. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you.
3: అన్ని పెట్టుకున్నానరా, ఇదిగో మీ నాన్న షుగర్ గురించే టెన్షన్. మళ్ళీ పెరిగితే ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తాం, ఖర్చు ఒకటి.
4: విక్రమ్, జియాన్ కి మళ్ళీ బాగాలేదు ఒంట్లో, ఈసారి ఎంత ఖర్చు అవుతుందో ఏంటో.
5: డిఫరెంట్ జర్నీస్, ఒకటే క్వశ్చన్. మీ పేరెంట్స్ అయినా పిల్లలైనా మీరైనా, వెన్ యూ ఫేస్ ఎన్ ఎమర్జెన్సీ స్టే ప్రొటెక్టెడ్ ద రైట్ వే విత్ ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్. ఎన్రోల్ ఆన్ SNRinsurance.com ఆర్ కాల్ ఆర్ వాట్సాప్ 4694649864 ఫర్ ఇంటర్నేషనల్ ట్రావెల్, స్టూడెంట్ ఇన్సూరెన్స్. ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్.
6: మనశ్శాంతి, మెంటల్ పీస్, మసాలా దోశ.
5: శ్రీకృష్ణ విలాస్ కి రండి, 70+ దోశ వెరైటీస్ తో మీకు స్వాగతం పలుకుతోంది. వృందావన్ రిఫ్రెషర్స్ అయినా, గోకుల్స్ ఫ్రైడ్ ఊతప్పమైనా, గోపాలస్ డివైన్ కర్రీస్ అయినా, మీ రుచికి తగ్గట్టు కస్టమైజబుల్ నో ఆనియన్ నో గార్లిక్ మెన్యూ అయినా, చిన్ని కృష్ణుడి స్వీట్ టూత్ సాటిస్ఫై చేయడానికైనా మా మెన్యూ సంసిద్ధం. శ్రీకృష్ణ విలాస్, ఎక్స్పీరియన్స్ రిచ్ ట్రెడిషన్స్ అండ్ ఇర్రెసిస్టిబుల్ ఫ్లేవర్స్. 13215 మెయిన్ స్ట్రీట్, ఫ్రిస్కో. కాలర్స్ 4692696476. From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
7: వెల్కమ్ వెల్కమ్. మీరు వింటున్నారు ఆట కావాలా పాట కావాలా అనే షో టైమ్ లో. నేను మీ ఆర్జే అనూహ్యని ఇవాళకి శివ గారికి నేను సబ్స్టిట్యూట్ గా వచ్చేస్తున్నాను. ఇంకొక 2 అవర్స్ ఉండబోతున్నాను, నాన్ స్టాప్ మాటలు అండ్ ఆటతో కూడా వచ్చేసాను కాబట్టి. ఇప్పుడు దాకైతే పొడుపు కథలు అడుగుతూ వచ్చాను, అదే కొంచెం కంటిన్యూ చేసి ఆ తర్వాత ఇంకో గేమ్ కి మారదాం, ఒక గియర్ అలా మార్చేద్దాం అనేది ప్లాన్ అనమాట. సో యా, మీకు గనక ఈ హై ఎనర్జీ వైబ్, ఇంకా కంటిన్యూ చేసే పాటలు గుర్తొస్తున్నాయి అని అంటే కాల్ చేస్తున్న నంబర్ 9726361966. అండ్ ఆఫ్ కోర్స్ ఇదంతా కూడా మీరు వింటోంది రేడియో సురభి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తం. సో యా, నేనైతే జాతర గురించి మీకు చెప్పుకుంటూ వస్తున్నాను, విచ్ ఇస్ హ్యాపెనింగ్ టుమారో అట్ ఫ్రిస్కో ఫ్లయర్స్. డెఫినెట్లీ బీ దేర్. అండ్ ఆ వైబ్ ని కొంచెం సెట్ చేయడం కోసం మనం వచ్చేసాం అనమాట ఇవాళ. అండ్ మనకి నాన్ స్టాప్ షోస్ అయితే ఇవాళ ప్లాన్ లో ఉన్నాయి కాబట్టి మీరు వింటూనే ఉండండి, మేము అలా అలా మీకు ప్రెజెంట్ చేస్తాం ఉంటాము మన ఎంటర్టైన్మెంట్. ఇందాక అడిగిన ఓపెన్ క్వశ్చన్ ఇస్ కోట గాని కోట ఏం కోట అది, దట్ ఈస్ ద పొడుపు కథ ఓపెన్ క్వశ్చన్ ఫర్ యూ గైస్. కాల్ చేయాల్సిన నంబర్ 9726361966 ఇఫ్ యూ నో ది ఆన్సర్.

ఆల్ రైట్. సో కోట గాని కోట, మన తులసి కోట అండి, మన తులసి కోట. సో ఎస్, అలాంటి అలాంటి ప్రశ్నలు అడుగుతూ వస్తున్నానన్నమాట. మీరు ఆల్ యూ హావ్ టు డూ ఇస్ యూ హావ్ టు కాల్ 9726261966 అండ్ గివ్ మీ ది ఆన్సర్స్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అని అంటే, ఊరందరికీ ఒకే ఒక దీపం, ఏంటా దీపం? ఊరందరికీ ఒకే ఒక దీపం, ఏంటా దీపం? సో యా, నేనైతే జాతర గురించి మీకు చెప్పుకుంటూ వస్తున్నాను అని అయితే ఆల్రెడీ అది కూడా చెప్పేశాను. కాబట్టి ఏంటి మీ ఎక్స్పీరియన్స్ అసలు జాతర చిన్నప్పుడు అటెండ్ అయినప్పుడు? నావైతే నేను చెప్పుకుంటూ వచ్చాను, అసలు రైడ్స్ తో కొంచెం ఎక్సైట్మెంట్, నర్వస్నెస్ అది ఒకటి నాకు ఉంటుండేది. షాపింగ్ చేయాలంటే నాకు చాలా మస్త్ ఇష్టం ఉంటుండే అక్కడ, బికాజ్ వెరీ వెరీ వెరీ అఫోర్డబుల్, అసలు 10 రూపీస్కి 100 రూపీస్కి ఇట్లా దొరికేసేటివి అప్పటికైతే. సో చాలా బాగా అనిపించేది, గాజులు ఇట్లా చిన్న చిన్నవి, హెయిర్ క్లిప్లు టిక్కి టిక్కి అని కొట్టుకుంటుంటది అవి, ఆర్ లైక్ కాటన్ క్యాండీ, లేదా అక్కడ అప్పటికప్పుడే వేసిస్తున్నటువంటి పకోడీ గాని, లేదంటే మన సమోసా, ఆనియన్ సమోసా, ఇట్లా అన్ని ఎప్పుడూ తినేటివే. కాకపోతే అదేంటో ఆ జాతరకెళ్ళి అక్కడ ఆ వైబ్ లోకి వెళ్ళి తింటే, ఆ జనాల హడావిడి మధ్యలో వెళ్ళి తింటే అది ఇంకో వేరే వేరే లెవెల్లో ఉంటుంది. కాబట్టి ఆ ఎక్స్పీరియన్సే వేరే ఉంటుంది. సో అవన్నీ కూడా ఆల్మోస్ట్ రీక్రియేట్ చేసేస్తాం, బికాజ్ ఇండియన్ ఎగ్జాక్ట్ గా అసలు మనం వీ కెనాట్ రీక్రియేట్. కాబట్టి 99% సిద్ధం చేయడానికి అయితే మన టీం అంతా రెడీ అయిపోయింది పోయి ఉన్నారు. అండ్ ఇక్కడ ఇంకా హడావిడి హడావిడి చాలా చాలా బాగా జరుగుతుంది. కాబట్టి అదే ఎక్సైట్మెంట్ మీ అందరికీ కూడా తీసుకొచ్చేస్తున్నాం అన్నమాట మన ఎయిర్ వేవ్స్ ద్వారా. సో వింటూ ఉండండి 107.9 FM HD3 throughout today for all the excitement and hangama in the back end. And of course manam adugutunna 20 questions adugutu ala ala answer cheptu manchi manchi paatlu vinukuntu ala ala gadipeddam ivalla. In case meeku different plans unnai anante maatho paatu teeskelpondi, because all you have to do is download our very own free app. మీతో పాటు పెట్టేసుకుంటే ఎక్కడికి వెళ్ళినా గానీ మీ నేస్తం లాగా మీ తోడుగా వచ్చేస్తూ ఉంటాం అన్నమాట. సో ఎస్, బ్యూటిఫుల్ పాట కమింగ్ యువర్ వే ఫ్రమ్ నాని గారు ప్లేలిస్ట్.

అలా సరిపోదా శనివారం మూవీ చాలా రోజులైందండి ఆ పాట విని, అందుకని పెట్టేశాను అనమాట ఆ పాట. ఆ పాటలో అంటే యాక్చువల్లీ ఆ మూవీలో మొత్తంలో ఆయన హీరో క్యారెక్టర్ ఏదైతే ఉందో హీల్ సేవ్ హిజ్ యాంగర్, ఒక వీక్ లో మొత్తానికి అసలు యాంగర్ కోపం చాలా వచ్చింది అని అంటే ఒకే ఒక రోజు బ్లాస్ట్ అవ్వడానికి పెట్టుకుంటాడు, అండ్ దట్ ఈస్ నన్ అదర్ దాన్ మన శనివారం కాబట్టి ఆ రోజు వరకు వెయిట్ చేసి అలా అలా అలా యాంగర్ ని తీర్చేసుకుంటారు. సో అలానే మనం ఇయర్ అంతా ఒక సంవత్సరం పాటు వెయిట్ చేస్తూ ఒక్క రోజు కోసం ఆ ఒక్క ఆదివారం కోసం వెయిట్ చేస్తూ వచ్చేస్తున్నటువంటి ఆదివారం రానే వచ్చేసింది, విచ్ ఇస్ నథింగ్ బట్ టుమారో 7th June జాతర. సో జే జే కాబట్టి జయ సీతారాం అనుకుంటూ స్టార్ట్ చేసేస్తున్నాము. అండ్ మన ఈ వైబ్ ని అసలు సెట్ చేయడం కోసం మన టీం అంతా రెడీ అయిపోయింది, అది నేను మళ్ళీ మళ్ళీ చెప్పుకుంటూ వస్తున్నాను బికాస్ మీ అందరికీ అది గుర్తుండిపోవాలి, అసలు ఇంక ఏ ఆలోచన రాకూడదు రేపు కోసం ఎక్కడికి పోవాలి ఏం చేయాలి అని చెప్పేసి. సో యా, నేను అడిగినటువంటి క్వశ్చన్ సంగతి ఏంటి అని అంటే ఊరందరికీ ఒకే ఒక దీపం ఏజ్ మన చంద్రుడు. సో ఆ క్వశ్చన్ చాలా సింపుల్ గానే ఉందనేసి ఇంకా మీరు అనుకుంటున్నారు అని అంటే ఓకే నెక్స్ట్ క్వశ్చన్ అండి, నెక్స్ట్ క్వశ్చన్ అడిగేస్తున్నాను నేనైతే. ఎందరు ఎక్కినా విరగని మంచం, అందరినీ మోసే మంచం, ఏంటా మంచం ఇస్ ద క్వశ్చన్. ఎందరు ఎక్కినా విరగని మంచం, అందరినీ మోసే మంచం ఏంటిది అనేది నా ప్రశ్న. సో లేటెస్ట్ అండ్ గ్రేటెస్ట్ హిట్ పాట వచ్చేస్తోంది మీ వైపు అయితే, ఎంజాయ్ చేయండి. ఈ మూవీ కూడా ఇప్పుడిప్పుడే రిలీజ్ అయ్యి హాట్ హాట్ టాక్ లో ఉంది కాబట్టి ఈ వారం హియర్ వీ గో, లెట్స్ ఎంజాయ్ దిస్ బ్యూటిఫుల్ పాట. అండ్ నేను మీ ఆన్సర్స్ కోసం వెయిట్ చేస్తున్నాను ఆన్ ద లైన్ 9726361966. ఎందరు ఎక్కినా విరగని మంచం, అందరినీ మోసే మంచం.

ఈ పాట ఫస్ట్ విన్నప్పుడు ఆబ్వియస్లీ అంతగా నచ్చలేదు నాకు, కాకపోతే వినగా వినగా బానే ఎక్కేసిందండి ఈ పాట. ఈ పాట కూడా ఎక్కేసింది, ఎన్నో పాటల్లాగా ఈ పాట కూడా ఎక్కేసింది. కాకపోతే ఈ మూవీకి చాలా మిక్స్డ్ రివ్యూస్ లాగా అనిపిస్తోంది నాకైతే ఆన్లైన్ లో చూస్తుంటే. మీరు గనక ఒకసారి చూస్తున్నారు అని అంటే గనక కాల్ చేసి చెప్పేసేయండి, హౌ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్ విత్ పెద్ది. పెద్దికైతే కొంచెం నెగటివ్ టాక్ ఆన్ ద హీరోయిన్స్ ఆస్పెక్ట్ అయితే ఎక్కువ నేను ప్రచారంలో విన్నాను కాబట్టి కొంచెం మిక్స్డ్ అని అంటున్నాను. బట్ అదర్వైజ్ రామ్ చరణ్ గారి పర్ఫార్మెన్స్ ఆబ్వియస్లీ చాలా బాగుంది బాగుంది అని అంటూ వచ్చేస్తున్నారు. సో యా, పెద్ది మూవీ రిలీజ్ అయిపోయింది అండ్ ఈ పాట కూడా హిట్ కొట్టేసింది లైక్ అదర్ సాంగ్స్. సో ఏఆర్ రెహమాన్ గారి ప్లేలిస్ట్ లోంచి అనదర్ బ్లాక్ బస్టర్ ప్లేలిస్ట్ అన్నమాట. ఓకే, సో నేను ఇందాక అడిగిన ప్రశ్నకి ఆన్సర్ ఈజ్ భూమి. ఎందరు ఎక్కినా విరగని మంచం, అందరినీ మోసే మంచం మన భూమి అండి. భూమాతకు ఉన్నంత పేషెన్స్ ఇంకెవ్వరికి ఉండదు అని చెప్పి మనము మన కల్చర్ లో యూజువల్ గా చెప్పుకుంటూ ఉంటాం. కాబట్టి అలాంటి పేషెన్స్ మీ దగ్గర ఉంది అని అంటే ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్ కోసం మీరు డెఫినెట్లీ గుర్తుపెట్టుకోవాల్సింది. బికాజ్ మనకి పేషెన్స్ అంటే, నేను ఇంగ్లీష్ లో రెండు పదాలు ఉన్నాయి కదా, పేషెంట్స్ గా మారకుండా ఉండడాని కోసం మీరు ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్ దగ్గరికి వెళ్ళాలి అని చెప్పబోయాను అనమాట. సో యా, ఇఫ్ యూఆర్ ప్లానింగ్ యువర్ సమ్మర్ ట్రావెల్ ఆర్ విజిటింగ్ ద యుఎస్, make sure you're covered with SNR insurance for medical emergencies, trip cancellations and more, so you can travel with peace of mind. Anmata, life can change in an instant but your health coverage does not have to. Lost your job or insurance, SNR insurance is there to help you find affordable coverage for you and for your family quickly and stress free. Eppudanna manaki situation lo unnam, incident lo unnam anante takku man gurtrarandi perlanni, kabatti mundugane manam contact chesi petteskunte insurance coverage petteskunte హెల్త్ అయినా ట్రావెల్ అయినా డెంటల్ కి సంబంధించింది లేదంటే విజన్ కి సంబంధించింది ఆర్ లైఫ్ ఇన్సూరెన్స్, ఆల్ కేటగిరీస్ కి మీకు వన్ స్టాప్ సొల్యూషన్ ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్. సో దేవ్ గాట్ యు కవర్డ్ జస్ట్ లైక్ వీవ్ గాట్ యు కవర్డ్ ఫార్ ఆల్ ది ఎంటర్టైన్మెంట్ ఆన్ ది ఎయిర్ వేవ్స్. సో యా, అనదర్ బ్యూటిఫుల్ పాట కమింగ్ యువర్ వే.

0: లంచ్ టైం కి ఇలాంటి పాటలు వినుకుంటూ అలా డ్రైవ్ చేసుకుంటూ బయట తినాలనిపిస్తోంది కదా వీకెండ్ అయితే. సో రికమెండేషన్ రెడీగా మా దగ్గర అయితే ఉంది కాబట్టి చెప్పేస్తున్నాను, విచ్ ఇస్ నథింగ్ బట్ మన మైత్రీస్ రెస్టారెంట్ అన్నమాట. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్స్ కోసం హెడ్ టు మైత్రీస్ ఇండియన్ క్విజీన్. ఎందుకంటే వాళ్ళది లొకేషన్ కూడా చాలా బాగుంటుంది, బికాస్ యూ కెన్ గెట్ టు సీ అమేజింగ్ వ్యూస్. అక్కడ కూర్చుంటూ తింటూ హాయిగా వ్యూ ఎంజాయ్ చేసుకుంటూ స్పేషియస్ ప్యాటియో సీటింగ్, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ తో చిల్ అవ్వడానికి పర్ఫెక్ట్ డెస్టినేషన్స్ మన మైత్రి రెస్టారెంట్ అన్నమాట. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్ బుఫే, ఈవినింగ్ స్నాక్స్ వరకు ప్రతి బైట్ లో ఆథెంటిక్ ఇండియన్ టేస్ట్ గ్యారంటీ వాళ్ల తరపున. సో ఇంతే కాదు, మీ ఫంక్షన్స్, పార్టీస్, కార్పొరేట్ ఈవెంట్స్ కోసం వన్ ఆఫ్ ద బెస్ట్ కేటరింగ్ అండ్ బ్యాంకెట్ సర్వీసెస్ ఇన్ టౌన్ ఉంది కాబట్టి ఇంకా దేనికి మీరు వేరే దగ్గరకి ఆలోచించాల్సిన పని లేకుండా మన మైత్రీస్ ఇండియన్ క్విజీన్ ఇస్ సర్వింగ్ యూ అట్ multiple locations. Meek already tells untundi the famous, the very famous Irving, but South Lake and Frisco lo kuda unnaru Maitri's restaurant. So three locations cover cheskuntu mottam Dallas vasulandarki kuda happy ga manchiga food pettestunnaru kabatti keep them in mind. And of course ippudu lunch already chesam annu yan anukunte sayanthram adaka sardaga vellesi randi, sardaga akkadiki vellesi vachin tarvata manchiga nidra poyi re poddu poddana mana jatraku vachese daniki ready ayipondi. So yes, we'll talk after the short break.
1: హే బిందు, ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలండి.
2: చందు, మరి వండనా?
1: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల?
2: పిచ్చి చందు, స్వదేశం మీద ఉంది కదా, వాళ్ళు మటన్ 3 విజిల్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
1: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
3: హ్యాపీ 4th బర్త్డే రేడియో సురభి అండ్ టీమ్ అందరికి కూడా బర్త్డే విషెస్ అండ్ సెలబ్రేటింగ్ 4 మ్యాజికల్ మ్యూజికల్ ఇయర్స్ విత్ రేడియో సురభి. అండ్ రేడియో సురభి వింటున్న ప్రతి ఒక్క లిసనర్ కి కూడా విషింగ్ యూ ఆల్ అ వెరీ మ్యాజికల్ మ్యూజికల్ డే. ఇలానే ఎన్నో ఎన్నో వండర్ఫుల్ బర్త్డే సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటూ మీ ఇండియా ఆర్జే మధుశ్రవంతి.
4: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
5: బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద
4: అక్క. లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది అక్క. అక్క
5: ఇంకా వెయిట్ చేస్తారంటే ప్లేట్ తీసుకో.
6: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు. రాజులాస్ కిచెన్ కేటరింగ్, పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్.

0: టెక్నాలజీ అండ్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్ మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్ ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999
1: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్ వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్ అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా
2: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్ మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్ ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్ మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్ ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ ఎన్ఆర్ఐ పేజ్ .com ఆర్ కాంటాక్ట్ గోపాల్ పొన్నంగి అట్ 214-868-7538
1: వెల్కమ్ మీరు వింటున్నారు ఆట కావాలా పాట కావాలా టుడే ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తాం ఇవాళ మీ తెలుగు నేస్తాన్ని ఫార్ టుడే ఓన్లీ ఇన్ దిస్ 1-4 సెగ్మెంట్ ఇస్ నన్ అదర్ దాన్ మీ అనూహ్య దేవల్ల సో నేను ఇవాళ శివ గారికి సబ్స్టిట్యూట్ గా వచ్చేస్తున్నాను బికాస్ హీఈస్ బిజీ ప్రెపింగ్ ఫర్ ఆర్ వెరీ ఓన్ ఫ్లాగ్షిప్ ఈవెంట్ టుమారో విచ్ ఇస్ జాతర అనమాట మన తెలుగు వాళ్ళందరికీ కూడా చాలా చాలా మనసుకి దగ్గరైనటువంటి ఈవెంట్ ఈజ్ మన జాతర ఏంటంటే అక్కడ నేను చెప్పుకుంటూ వస్తున్నట్టు మన ఇండియాలో ఎలాగైతే రీక్రియేట్ చేసి మనం తీసుకుని వస్తున్నామో అక్కడ ఎలాగైతే మంచి మంచి హ్యాపెనింగ్ స్టఫ్ జరుగుతూ ఉంటుందో అది ఎగ్జాక్ట్ గా తీసుకుని వచ్చేదానికి ప్రయత్నం చేసేస్తున్నాము అండ్ ఇఫ్ యూ గైజ్ ఆర్ వాంటింగ్ టు నో ఏమే ఉన్నాయి అని అంటే పొద్దున మనం శ్రీ సీతారామ కళ్యాణంతో మొదలు పెడుతున్నాము ఇన్ అసోసియేషన్ విత్ మాట అండ్ దెన్ మెగా కోలాటం జరగబోతోంది ఇది అయితే మనం 2-3 వీక్స్ నుంచి సుధీష్ గారు అండ్ రోషిణి గారు మనకి కొరియోగ్రాఫర్స్ గా సపోర్ట్ చేస్తున్నారు కొలాబరేట్ చేస్తున్నారు ఫ్రమ్ నాచ్ 5 అండ్ దే హ్యావ్ కొరియోగ్రాఫ్డ్ బ్యూటిఫుల్లీ ఫర్ ఆర్ మెగా కోలాటం ప్రాక్టీస్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా చాలా చాలా అర్థమైపోయి ఉంటుంది బికాస్ వీక్స్ నుంచి డేస్ నుంచి మంచి మంచి ఫన్ తో మనం ప్రాక్టీస్ ని తీసుకుని వచ్చేసుకున్నాము అండ్ రేపు ఆ పర్ఫార్మెన్స్ మనం అందరం కూడా ఎంజాయ్ చేయబోతున్నాం అనమాట నో వరీస్ మీరు ప్రాక్టీస్ మిస్ అయితే ఆర్ ఇఫ్ యూ కుడ్ నాట్ సైన్ అప్ బిఫోర్ హ్యాండ్ మీరు ఆ రేపే అక్కడికే వచ్చేస్తే కూడా యూ గైజ్ విల్ బి ఏబుల్ to join the mega kolatam so ala ala manchi food tinukuntu vendor stalls lo shopping cheskuntu ikkada stage meeda jarugutunnatundi aa hangama aa entertainment ni aaswadistu fashion show lo ala ala enjoy chesesi startup street lo asala పిల్లలు పిడుగులు పెద్దవాళ్ళు ఏమేం చేస్తున్నారు అసలు స్టార్టప్స్ లో బిజినెసెస్ లో అని తెలుసుకుంటూ అలా ఒక ఫినాలే వరకు వెయిట్ చేశారనుకో పెద్ద సర్ప్రైజ్ ఉందంట ఆ పెద్ద సర్ప్రైజ్ ఏంటో కూడా మనందరికి మన టీం వాళ్ళకి కూడా తెలీదు ఓన్లీ రాజేశ్వరి గారు నో సో వీఆర్ గోయింగ్ టు వెయిట్ ఆల్ ఆఫ్ అస్ టుగెదర్ అండ్ యా దట్ ఈస్ ద రన్ డౌన్ ఆఫ్ టుమారోస్ జాతర ఈవెంట్ సో జూన్ 7th ఫ్రిస్కో ఫ్లయర్స్ దగ్గరికి వచ్చేసేయండి ఆల్ దిస్ ఇస్ హ్యాపెనింగ్ అండర్ వన్ రూఫ్ సో ఆ వైబ్ ని సెట్ చేయడం కోసం ఈ పాటలు రెడీ చేసుకున్నాను సో హియర్ వి గో

0: సో ఈ వైబ్ అంతా కూడా సెట్ చేయడానికి మాత్రమే ఈ పాటలన్నీ వేసేస్తున్నాను. ఐ హోప్ యూ గైజ్ ఆర్ ఎంజాయింగ్, బికాస్ రేపు జాతరకైతే మన టీం అంతా రెడీ అవుతోంది అని చెప్పేశాను కదా. మామూలుగా రెడీ అవ్వట్లేదండి, అందరూ కూడా హై ఎనర్జీతో యాజ్ మచ్ అస్ పాసిబుల్ మీ దగ్గరికి బెస్ట్ బెస్ట్ ఎక్స్పీరియన్స్ తీసుకురావడానికి అసలు చాలా ఎఫర్ట్స్ పెడుతున్నారు. కాబట్టి వీ ఆల్ హోప్ యూ గైజ్ ఆల్ కమ్ దేర్, మనందరం సరదాగా అక్కడ గడిపేయడానికి. ఏంటంటే డాన్స్ పర్ఫార్మెన్సెస్ కూడా ఉన్నాయి, అది నేను స్పెసిఫిక్ గా ఇందాక చెప్పలేదు, బట్ దట్ ఈస్ లైక్ డీఫాల్ట్ కదండి. అక్కడ మనం స్టేజ్ మీదకైతే కొన్ని డాన్స్ పర్ఫార్మెన్సెస్ ఉంటేనే మన ఈవెంట్ కి ఫుల్ కలగా ఉంటుంది. ఆ డాన్స్ పర్ఫార్మెన్స్ చేస్తోంది కూడా మన డాలస్ లో టాలెంట్ ని మనం ఎతికి పెట్టుకుని ఫిల్టర్ చేసి అండ్ రిఫైన్ చేసుకుని అలా తీసుకొచ్చిన పర్ఫార్మెన్సెస్ అన్నమాట. సో యా, నాన్ స్టాప్ అయితే జరగబోతోంది. అండ్ షాపింగ్ అంటారా, షాపింగ్ అంటే ఇప్పుడు మనకి వెండర్ స్టాల్స్ ఇవన్నీ ఉంటూనే ఉంటున్నాయి, బట్ స్పెషల్ గా జాతర కోసం మనం యునో వెరీ వెరీ ఫైన్ క్వాలిటీ ఉన్నటువంటి బిజినెసెస్ ని మనం ఇంకా ప్రమోట్ చేస్తున్నాం, కాబట్టి మీరు అక్కడికి వచ్చేసేయండి. సో ఇండియాలో మనకి చిన్నప్పుడు జాతర వైబ్స్ అని అంటే అప్పట్లో మనకి వెబ్సైట్ లేదు, ఆన్లైన్ షాపింగ్ లేదు, ఎక్కడ పాపప్ షోస్ పెడుతున్నారు, బొటీక్ స్టోర్స్ అంటే అసలు అర్థమే తెలియదు మనకి. సో అలాంటి టైంలో జాతరలకి వెళ్ళాలి, అక్కడ దొరికే సారీస్ చుడిదార్స్ బట్టలు ఏవైతే ఉంటాయో అవే మనకి షాపింగ్ కి ఒక ప్లాట్ఫామ్ కాబట్టి ఆ జాతర వైబ్ అయ్యే వైబ్ అండి. సో అలాంటి ఎక్స్పీరియన్సెస్ మీరు గనక గుర్తు తెచ్చుకుంటున్నారు అని అంటే షేర్ చేసుకోవాల్సినందుకు కాల్ చేయాల్సిన నంబర్ 9726361966. సో అదేంటి, అక్కడ టాయ్ షాప్ కి ఆబ్వియస్లీ పిల్లలకైతే ఇంకా బాగా హడావిడంతా బాగా కనిపిస్తుంది కాబట్టి అక్కడికి వెళ్ళి బొమ్మలు కొనడాలు, పెద్దవాళ్ళైతే ఇట్లా బట్టలు కొనడానికి జాతరకి మాత్రమే గుర్తుండేది. అలాంటి సిచ్యువేషన్ లో మనం ఇప్పుడు లేము, బట్ స్టిల్ ఆ ఒక చిన్ని చిన్ని మెమరీస్ తీసుకురావడం కోసం ప్రయత్నిస్తున్నాము మనం. రేపైతే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అందరినీ తీసుకొచ్చేసేయండి. అండ్ అనదర్ బ్యూటిఫుల్ పాట కమింగ్ ఆర్ వే, ఎంజాయ్ ద సాంగ్.
1: అట్లా నవ్విసి స్పార్పు మాకే బాబు. మీరేంట్రా మనం చూస్తున్నారు, ఎవడి డప్పుడు కొట్టండా.

ఎస్ ఎస్ ఎస్. సో మనకు రేపు అక్కడ అక్కడ అంటే ఎక్కడ ఫ్రిస్కో ఫ్లయర్స్ లో మంచి ఫుడ్ స్టాల్స్ ఉన్నాయన్నాను కదా. ఫుడ్ స్టాల్స్ ఎందుకున్నాయి అని అంటే ఆబ్వియస్లీ మన జాతరలో మెయిన్ అట్రాక్షన్ అదే ఉంటుంది కదా. అసలు హ్యాపీగా పునుగులు ఏది ఏది ఏది లేదో చెప్పండి. అసలు మనకు కావాల్సినటువంటి మెయిన్ కోర్స్ ఐటమ్స్ దగ్గర నుంచి అసలు అపటైజర్స్ దగ్గర నుంచి సో ఆ వైబ్ ని సెట్ చేయడం కోసం అయితే మన ఫుడ్ స్టాల్స్ బూత్స్ వాళ్ళందరూ కూడా రెడీ అయిపోతున్నారు. ఇన్ఫాక్ట్ వెండర్ బూత్ వాళ్ళందరూ కూడా రెడీ అయిపోతున్నారు టు గివ్ యూ గైస్ ద బెస్ట్ బెస్ట్ పర్ఫార్మెన్స్. సో ఫుడ్ అవర్స్ అని అంటే జరగాల్సిందే కదా. అసలు ఎవరు ఎంత తినగలుగుతారు అని కాంపిటీషన్స్ పెట్టుకుని మరి 2 ఇయర్స్ కిందట నేను అప్పుడప్పుడే ఫస్ట్ జాతర అనమాట 2 ఇయర్స్ కిందట. సో అది అటెండ్ అవుతున్నప్పుడు మనకి పానీపూరి కాంపిటీషన్ పెట్టారనమాట. ఎన్ని పానీపూరీస్ 1 మినిట్ లో అనుకుంటా తినగలుగుతారు అని చెప్పేసి ఐ థింక్ 2 పీపుల్ వర్ ఏబుల్ టు ఈట్ అట్లీస్ట్ 30 to 40 పానీపూరీస్. అసలు చాలా మైండ్ బ్లోయింగ్ పేస్ లో తిన్నారు. అది తింటున్నారో అసలు డైరెక్ట్ గా మింగిస్తున్నారో అర్థం కాలేదన్నమాట. పానీపూరి కాబట్టి అలా లిక్విడ్ తో ఉంటుంది కాబట్టి వెళ్ళిపోయింది కానీ. బట్ అసలు మీకు గనక ఆ కాంపిటీషన్ పెడితే మీరు ఎన్ని పానీపూరీస్ తింటారు అనేది ఎప్పుడన్నా ఆలోచించారా? సో ఆలోచించక్కర్లేదు. రేపైతే అక్కడికి వచ్చేస్తే మీకు డైరెక్ట్ గా ఫుడ్ అక్కడే ఉంటుంది కాబట్టి యూ కెన్ డెఫినెట్లీ ఎంజాయ్ ఆల్ ద ఫుడ్ డెలిషియస్ ఫుడ్ బూత్స్ తయారు చేసినటువంటి ఫ్రెష్ ఫ్రెష్ ఫుడ్ ఐటమ్స్. మనకి ఆబ్వియస్లీ జాతర అంటే ఐస్ గోలా గుర్తొస్తుంది ఎందుకంటే సమ్మర్ లో సెట్ చేస్తాం కాబట్టి సీన్ ని. షుగర్ కేన్ జ్యూస్ దగ్గర నుంచి ఐస్ గోలా దగ్గర నుంచి పునుగులు మిర్చి బజ్జీ కాటన్ క్యాండీ ఇవన్నీ కూడా ఒక ఎక్స్పీరియన్స్ అబ్బా. ఆ మెమరీస్ అన్ని కూడా మీరు రీలివ్ చేయడాని కోసం మళ్ళీ మళ్ళీ నువ్వు ఇన్నిసార్లు చెప్పక్కర్లేదమ్మా మేము ఆల్రెడీ పెట్టేసుకున్నాం అని అనుకుంటే బెస్ట్ పని అన్నమాట. సో యా అలా మనమైతే రిలీవ్ చేసుకుంటూ వస్తున్నాము. నేను ఇంతకీ అసలు మిమ్మల్ని ఆట కావాలా సెగ్మెంట్ లో ఒక ప్రశ్నే వేయలేదు కదా ఈ 2-3 మినిట్స్ లో. సో యా నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఒక్క గుద్దుకు 2 పిల్లలు బయటపడ్డారు. ఎక్కడి నుంచి బయటపడ్డారు, అసలు ఏ కాయని కొడితే ఇలా జరుగుద్ది అనేది ప్రశ్న అన్నమాట. ఒక్క గుద్దుకు 2 పిల్లలు బయటపడ్డారు ఇస్ ద క్వశ్చన్. అండ్ మీ దగ్గర ఆన్సర్స్ ఉన్నాయని నేను భావిస్తున్నాను. సో 9726361966 కి కాల్ చేసేసి చెప్పేసేయండి. అండ్ చిరంజీవి గారు ఇస్ ఆన్ హిస్ వే విత్ దిస్ బ్యూటిఫుల్ పాట. సో జస్ట్ ఎంజాయ్.

0: కుమ్ముడు. లెట్స్ డూ కుమ్ముడు.
1: లెట్స్ డూ కుమ్ముడు అనే వైబ్ అయితే సెట్ అయిపోయింది. మన స్టూడియో దగ్గర టీమ్ అందరూ కూడా చాలా చాలా ఎంజాయ్ చేస్తూ మన జాతర ప్రిపరేషన్స్ అయితే హైయెస్ట్ లెవెల్ ఆఫ్ ఎనర్జీతో చేసేస్తున్నారు. సో ఐ విష్ ఐ కుడ్ షో యూ గైస్ ఆల్ ఆఫ్ దిస్ ఇన్ వన్ సీన్. కాకపోతే మీరు గనక మన రేడియో సురభి పేజెస్ ఫాలో అవుతున్నారనుకో, ఇన్స్టాగ్రామ్ లో మేము అన్ని అప్డేట్స్ అక్కడ పెట్టేస్తూ ఉంటాము. సో యూ కెన్ గెట్ టు సీ ఆల్ ద హాట్ హాట్ హాట్ అప్డేట్స్ ఫ్రమ్ జాతర అండ్ జాతర ప్రిపరేషన్ బ్యాక్ ఎండ్. నేను అడిగినటువంటి ఆ ప్రశ్న, ఒక గుద్దుకు ఇద్దరు పిల్లలు బయటపడ్డారు, అది వేరుశెనగకాయ ఆర్ పల్లి అని చెప్పేశారు రాజ్ గారు, ప్రసాద్ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. అండ్ మనకి నెక్స్ట్ క్వశ్చన్, నేను ఇదే దూకుడు మీద ఇంకో ప్రశ్న కూడా అడిగేద్దామని డిసైడ్ అయిపోయినాను అనమాట. ఏంటంటే అది ఇక్కడ ఇక్కడ హడావిడి హడావిడి అని అంటున్నాను కదా, అక్కడ జరుగుతున్న హడావిడికి మనం ప్రశ్న కూడా అటు ఇటు చేయాల్సి వస్తుంది. సో ఎస్, ఏడిస్తే ఏడుస్తుంది, నవ్వితే నవ్వుతుంది, ఏంటది మనతో పాటు అసలు ఇమోషన్స్ ని క్యారీ చేస్తోంది అని అంటే చాలా గొప్పదైనదండి. కాకపోతే మనం చాలా తేలిగ్గా తీసేసుకుంటుంటాం దాన్ని. కానీ ఇవాళ దానికి ఒక రికగ్నిషన్ ఇద్దామని, ఒక అవార్డు ఇద్దామని చెప్పి దానికి ఒక ప్రశ్న పెట్టేస్తున్నా నేను. సో మీకు గనక ఆన్సర్ తెలిస్తే దేనికి, ఏడిస్తే ఏడుస్తుంది, నవ్వితే నవ్వుతోంది, ఏంటాది అనే ప్రశ్నకి ఆన్సర్ తెలిస్తే కాల్ చేయాల్సిన నంబర్ 9726361966.

0: மற்றும் மா.
1: సో ఎస్, ఆ మాస్ బీట్ కలిపితేనే మనకి జాతర వైబ్ వచ్చేస్తుంది కాబట్టి యాజ్ మచ్ అస్ పాసిబుల్ వేసుకొని వచ్చేసానండి పాటలన్నీ, లేదా ఇప్పుడిప్పుడే ఎతికేస్తున్నాను మనందరి వైబ్ సెట్ చేయడం కోసం. సో అలానే మీరు ఆన్సర్స్ నాకు చెప్పేస్తూ వచ్చారు, థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ వన్ ఆన్సర్ మల్టిపుల్ పీపుల్, సో దట్స్ వెరీ గుడ్. అద్దంకి చాలా క్రేజే ఉందండి, బికాజ్ అద్దం లేనిదే మనం అసలుకి మనకు ఒక పూట గడవదు కదా. అసలు మనతో పాటు ఏడిస్తే ఏడుస్తుంది, నవ్వితే నవ్వుతుంది, అసలు మంచి షాడో లాగా ఉంటుంది కాబట్టి అద్దానికి ఒక 1 మినిట్ రికగ్నిషన్ ఇచ్చేసాం అనమాట మనం ఇవాళ. సో ఎస్, టాక్ టు యూ ఆఫ్టర్ దిస్ షార్ట్ బ్రేక్.
2: టిక్ టిక్ రేడియో సురభి టైం చెక్. స్టూడియోలో టైం 3 PM.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Radio Surabhi Revisit.
2: Immigration anagane prashnala bayam adokka vichitra valayam vaatiki ekeka samadhanam akula alla
3: rozu edo okati kottaga tinalanipiste head to Desi Bites.
4: I asked you to come to our place.
3: Our place, Indian cuisine.
1: Thank you for being in our journey.
3: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వాలి.

0: skills, calibration knowledge though, neko best experience on this Taru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: Radio Surabhi Civic Signal. Celebrate proudly. Celebrate responsibly. As a community, manaki pandagalu chala important. They bring us together. With the right planning, safety and respect, let's make our festivals more meaningful. Check for city permits, approvals and timelines. If you have large crowds, food or stages, permissions are a must. Follow noise limits, manage parking and avoid blocking public spaces. Keep clear entry and exit points. Ensure emergency access, basic security and crowd control. Make your event comfortable for everyone. When we respect the community supports us.
2: రమణీయం అనగా అనగా రమణీయం సీతారామ కళ్యాణ వైభోగం జూన్ 7వ తారీఖు ఫ్రిస్కో ఫ్లయర్స్ లో జరగబోయే మీ రేడియో సిరివి జాతరకి ఈసారి సాక్షాత్తు సీతారాములే స్వయంగా విచ్చేస్తున్నారు. మాటావారి సౌజన్యంతో రేడియో సిరివి అందిస్తున్న ఈ కార్యక్రమం స్వయంగా భద్రాచల సీతారాముల ఉత్సవ విగ్రహాలు తీసుకొచ్చి అక్కడి అర్చకుల చేతుల మీదుగా జరిపే ఈ కళ్యాణానికి మీ అందరికీ ఇదే మా ఆహ్వానం. టు రిజిస్టర్ యాజ్ ఎ కపుల్ గో టు jatara.radiosurabhi.com. కాల్ us ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ 516-851-6919 or email at admin@radiosurabhi.com.
3: వెల్కమ్ వెల్కమ్. మీరు వింటున్నారు ఆట కావాలా పాట కావాలా అనే ప్రోగ్రామ్. ఇవాళ రన్ చేస్తున్నాను నేను మీ అనూహ్య దేవల్లని. శివ గారికి సబ్స్టిట్యూట్ గా చేసేస్తున్నాను బికాస్ శివ గారు ఇస్ బిజీ బ్రింగింగ్ టు యూ జాతర టుమారో అనమాట. కాబట్టి ఇంకా ఒక నెక్స్ట్ 1 అవర్ కూడా ఉండబోతున్నాను. నేనైతే పొడుపు కథలు అడుగుతూ వచ్చేస్తున్నాను, మీరు చక్కచక్క ఆన్సర్ ఇచ్చేస్తూ వస్తున్నారు. ఐ లైక్ ఇట్. ఈ లాస్ట్ ఫ్యూ క్వశ్చన్స్ లో ఊపు బాగా వచ్చేసిందని అయితే అర్థమైపోయింది. సో yes, thank you so much for listening. బానే కామ్గా వింటూ ఉన్నారు అని కూడా చెప్తూ ఉన్నారు. ఈజీ ప్రశ్నలకి మేము ఫోన్ ఎత్తాం అనూయ. కష్టమైన ప్రశ్న అనిపిస్తేనే మేము దాన్ని క్రాక్ చేసామని ప్రూవ్ చేయడానికి కోసం కాల్ చేస్తున్నాం అని కూడా నాకు చెప్తున్నారు. బట్ థ్యాంక్ యూ సో మచ్. మీరు ఏ పనిలో ఉన్నా గానీ మమ్మల్ని తోడుగా తీసుకెళ్తున్నందుకు, వింటున్నందుకు, ఎంజాయ్ చేస్తున్నందుకు. సో యా, మీరు వింటున్నది రేడియో సురభి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తం. అండ్ యా, ఇవాళ అయితే నేను ఆ పొడుపు కథలతో పాటు మనం మాట్లాడుకుంటూ వస్తున్నాము జాతరలో ఏమి హంగామా జరుగుతూ ఉంటుంది అండ్ రేపు మా ప్రయత్నం ఎలా ఉండబోతుంది అని చెప్పేసి నేను ఇంకొక చిన్ని చిన్ని చిన్ని సమ్మర్ ఇలా చెప్పేస్తాను. సో పొద్దున రేపు పొద్దున శ్రీ సీతారామ కళ్యాణంతో ఇన్ అసోసియేషన్ విత్ మాట జరుపుకుంటున్నాము. అండ్ దాంతో స్టార్ట్ చేసిన తర్వాత వీ విల్ ఆబ్వియస్లీ హ్యావ్ ఆర్ మెగా కోలాటం వేర్ ప్రాక్టీస్ చేసిన ఆ కొరియోగ్రఫీ అంతా కూడా మనము అక్కడ పెర్ఫామ్ చేయబోతున్నాము. అండ్ ఇన్ కేస్ ప్రాక్టీస్ లో జాయిన్ అవ్వలేకపోయిన వాళ్ళందరికీ కూడా నో ఇష్యూస్ అట్ ఆల్. ఆబ్వియస్లీ కోలాటం అంటే అందరినీ కలుపుకొని డాన్స్ చేసే ఆ హంగామా కాబట్టి డోంట్ యూ వరీ, యూ విల్ బీ ఏబుల్ టు జాయిన్. అండ్ ఆఫ్ కోర్స్ మంచి మంచిగా తినుకుంటూ, షాపింగ్ చేసుకుంటూ, మన కమ్యూనిటీని రికగ్నైజ్ చేసుకుంటూ, కమ్యూనిటీలో ఎవరైతే మంచి పనులు చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా రికగ్నైజ్ చేసుకుంటూ ఎంటర్టైన్ అయిపోదాం అనమాట. సో టుమారో సీ యూ అట్ ఫ్రిస్కో ఫ్లయర్స్. ఇప్పుడు వెళ్ళిపోవట్లేదు నేనైతే, బట్ ఐమ్ జస్ట్ రిమైండింగ్ యూ ద లొకేషన్ అనమాట. మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ ఎవరెవరు అసలు ఆ ఫ్రెండ్స్ కి ఇంకొక ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళకి కూడా చెప్పేసేయండి అరిచి, మీ నైబర్స్ కి చెప్పేసేయండి. సో యా, సీ యూ ఆల్ ఓవర్ దేర్. అండ్ నేను అడిగిన ఇందాక ఒక ప్రశ్న ఏదైతే ఉందో, మనతో పాటు ఏడిస్తే ఏడుస్తుంది, నవ్వితే నవ్వుతుంది అని అద్దానికి మనం ఒక రికగ్నిషన్ కూడా ఇచ్చేసుకున్నాం కాబట్టి ఆ రికగ్నిషన్ ని ఇంకొక లెవెల్ కి పెంచేశారనమాట. మన రాజ్ గారు కాల్ చేసి ఒక పాట ఉంది, ఆ పాట వేసేసేయి, దానికి రికగ్నిషన్ హోల్సమ్ అయిపోతుంది అని చెప్పారు. కాబట్టి హియర్ వీ గో, లెట్స్ లిసన్ టు దిస్ బ్యూటిఫుల్ పాట.

0: ఎస్. సో అద్దం ముందు మనం నిజాలు తప్ప ఇంకేం చెప్పలేమండి. ఆ అద్దం మనకి నిజాలు చెప్తుంది. మేబీ దాట్ ఈస్ ద బెటర్ ఫ్రేజ్. సో యా, ఇప్పటికి ఒక్క నిమిషం కాస్త అసలు 10 నిమిషాల నుంచి అద్దం గురించి మాట్లాడుకుంటున్నా అనుయా అని అంటున్నారా? ఓకే ఓకే ఓకే, వీ విల్ గో ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సో ఎంత దానం చేసినా తరగనిది, అంతకు అంతకు పెరిగేది ఏంటది ఇస్ ద ప్రశ్న. మళ్ళీ ఇంకోసారి రిపీట్ చేసేస్తున్నాను, ఎంత దానం చేసినా తరగనిది, అంతకు అంతకు పెరిగేది ఏంటి? సో అదే అంటున్నానండి నేను ఈ ప్రశ్నలు అవన్నీ క్యూరేట్ చేసుకుంటున్నప్పుడు అర్థమైంది. శివ గారు ప్రతి శనివారం ప్రతి సాటర్డే 1 to 4 చేస్తున్నప్పుడు ఆట కావాలా పాట కావాలా ఏ రేంజ్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారని అంటే అసలు ఆయన స్టైల్లో తెలుగు పదాలతో అలా అలా అలా అడుగుతూ మీకు క్వశ్చన్స్ తీసుకొచ్చేస్తుంటారు. దే వెరీ వెరీ ఫన్ టు ప్లే. సో ఐ హోప్ ఈ క్వశ్చన్స్ అన్ని కూడా ఒక్క చిన్ని చిన్ని మెట్టు కన్నా రీచ్ అవుతుంది అని చెప్పేసి, అండ్ యూ గైజ్ ఆర్ ఎంజాయింగ్ అని ఐ కెన్ టెల్ ఇట్. మీరు కాల్ చేసి చెప్తున్నప్పుడు ఎంజాయ్ చేస్తున్నప్పుడు మీ డ్రైవ్ కొందరైతే డ్రైవ్ చేస్తూ నాకు బ్యాక్గ్రౌండ్ లో వినిపిస్తోంది కాబట్టి, లైక్ ఐ సెడ్ థ్యాంక్ యూ ఫర్ టేకింగ్ అస్ wherever you're going and keep continuing to listen to it. And mana prasad gar aithe indaka answer okay, let's see prasad gar ne on air iseskuntanu. Hello andi prasad garu.
1: Hello andi.
0: Nenu mimmalni on air iseskunnanu. Answer telsa meeku nenu indaka adigina question ki?
1: ఎడ్యుకేషన్
0: ఏమంటారు? బికాజ్ ఇంక ఏది దానం చేసినా గానీ పెరగదంటారా? అంతేనా? డబ్బు డబ్బు అంటే రియల్ ఎస్టేట్ అట్లా ఇవేమి చేసినా గానీ పెరిగేవి కాదంటారా? పడిపోవచ్చు అంటారా? పోతుందా? బట్ విద్య ఆర్ ఎడ్యుకేషన్ కి మాత్రం అసలు లాస్ అనే పదమే అంటకట్టలేమని ఇస్తున్నారనమాట. ఆసమ్. ఇప్పుడే అనబోతున్నాను, మీరు ఇందాక నాగార్జున గారి పాట అన్నారు కదా, నేను లైనప్ చేశాను, మీ పేరే తీసుకుంటూ ఉన్నాను అనమాట. సో కలిసి వచ్చేసింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అగైన్. ఇది మీ హ్యాట్రిక్ కదా? అరే వా, కంగ్రాచులేషన్స్, మీరు మా స్టార్ పర్ఫార్మర్, ఫస్ట్ స్టార్ పర్ఫార్మర్ ఇవాళ. సో థ్యాంక్ యూ, లుకింగ్ ఫార్వర్డ్ టు సీయింగ్ యూ అట్ జాతర అండి. రేపు అక్కడ జాతరకి రండి, కలిసేసుకుందాం. థ్యాంక్ యూ, చలో బాయ్. సో అలా ఏం మాత్రం ఆలస్యం చేయకుండా ఆయన పర్ఫార్మెన్స్ కి ఆయన రిక్వెస్ట్ చేసినటువంటి వన్ ఆఫ్ ద నాగార్జున పాట అడిగారు కాబట్టి వేసేస్తున్నాను మన ఈ వైబ్ కి సెట్ అయ్యే పాట. ఎంజాయ్.

అది గది. సో అందరూ కూడా బాగా యాక్టివేట్ మోడ్ లో ఉన్నారు, అన్ని ఆన్సర్స్ చెప్పేస్తూ వచ్చేస్తున్నారు. సుగాతి గారు కూడా కాల్ చేసి, లేదు ఆ ప్రశ్నకి ఏదైతే నేను అడిగానో మన రాజు గారు కూడా ఆన్సర్ చేసేసారు కదా, ఏది ఏది దానం చేస్తే అసలు తరగదు ఎప్పటికీ పెరుగుతూ ఉంటుంది అని. అది రెండు పార్టీస్ కి, అంటే దానం చేస్తున్న వాళ్ళకి, దానం పుచ్చుకుంటున్న వాళ్ళకి అది మంచి విషయమే అవుతుంది అని చెప్పేసి మళ్ళీ మళ్ళీ మళ్ళీ బల్లగుద్ది మరీ చెప్పేశారనమాట మనకి. సో యెస్, ఆన్సర్ ఇస్ విద్య ఆర్ ఎడ్యుకేషన్. ఇంకా ఇంకా ఇంకా అడుగు అని డిమాండ్ చేసేస్తున్నారు కాబట్టి మనం ఇంకొక ప్రశ్న అడిగేస్తున్నాము. ఈ ఇంటికి ఆ ఇంటికి మధ్యన ఒకటే దూలం, ఏంటిదది? ఈ ఇంటికి ఆ ఇంటికి మధ్యన ఒకటే దూలం ఇస్ ద నెక్స్ట్ క్వశ్చన్. కాల్ చేయాల్సిన నంబర్ 9726361966. ఇఫ్ యూ థింక్ యూ నో ది ఆన్సర్, ఓకే. సో యా, మనం ఇంకా రికమెండేషన్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి మీ డెంటల్ హెల్త్ గురించి ఆలోచిస్తున్నారా అని నేను ప్రశ్న అడిగితే మీ దగ్గర టక్కుమని ఆన్సర్ ఉందా, లేదు అంటే కూడా పర్లేదు, ఇప్పుడు ఆలోచన చేసేయండి. ఎందుకంటే ఇప్పుడు మన కంప్లీట్ డెంటల్ ఎగ్జామ్ అండ్ ఎక్స్రే ఓన్లీ అట్ $49 ఇచ్చేస్తున్నారు నన్ అదర్ దాన్ డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్. మీ స్మైల్ ని హెల్తీగా ఉంచుకోవడానికి ఈ స్పెషల్ ఆఫర్ మిస్ అవ్వకూడదు అనే ఉద్దేశంతోనే చెప్పేస్తున్నాం అనమాట. కంప్లీట్ డెంటల్ ఎగ్జామ్ అండ్ ఎక్స్రే ఇస్ ఓన్లీ అట్ $49. కాల్ టుడే అట్ 972-484-5400 ఆర్ విజిట్ దెమ్ అట్ 3234 Forest Lane, Dallas, Texas. So, మళ్ళీ చెప్పేస్తున్నాను, డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ వాళ్ళు ఆఫర్ చేస్తున్నారనమాట. నేను అదే మళ్ళీ పొడుపు కథలో ప్రశ్నని రిపీట్ చేసేస్తాను. అడిగానబ్బా. సో ఈ ఇంటికి ఆ ఇంటికి మధ్యన ఒకటే దూలం ఇస్ ద క్వశ్చన్. ఆన్సర్ చెప్పేసేయండి, వెయిట్ చేస్తూ ఉన్నాను. అండ్ మనం జాతర గురించి మాట్లాడుకుంటూ ఈ పాట వేయకపోతే అసలు సెట్ అవ్వదబ్బా అందుకనేసి రీమిక్స్ అయినా ఆర్ రీఫిక్స్ చేసినటువంటి ఈ పాట, లేటెస్ట్ పాట, లేటెస్ట్ వర్షన్ ఇస్ హియర్. వి గో.

సో ఎస్ ఆ రాను రాను అంటూనే అని చెప్పేసి ఆ పాటని నేను లేటెస్ట్ వర్జన్ లో మీకు వినిపించేస్తాను. ఆ పాట అసలు క్లాసిక్ కదండి, అది వచ్చినప్పుడు డెఫినెట్లీ మెగా మెగా హిట్ అయింది. అండ్ మీరందరూ కూడా రాను రాను అంటూనే మీరు అక్కడ రేపు వచ్చేస్తారని అయితే జాతరకి మేమైతే ఆశిస్తున్నాము. డెఫినెట్లీ డే వన్ నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నాము, ఇట్స్ గోయింగ్ టు బి అ ఫన్ ఫన్ ఈవెంట్ స్టార్టింగ్ అవుట్ విత్ డివైన్ బ్లెస్సింగ్ రీవ్యాంప్ అని చెప్పొచ్చు. సో యా, నేను అడిగిన ప్రశ్నకి ఇంకా ఆన్సర్లు ఏమయ్యాబ్బా అని ఆలోచిస్తున్నాను, బికాజ్ ఏకధాటిగా ఇంతకు ముందు అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ చేసేస్తూ వచ్చేసారు. బట్ ఇక్కడ ఒక బ్రేక్ పడింది అని అంటే మేబీ హింట్ కావాలేమో అని చెప్పేసి అనుకుంటున్నాను. బట్ ప్రశ్న అయితే, ఈ ఇంటికి ఆ ఇంటికి మధ్యన ఒక్కటే దూలం, ఇది ఒక హింట్. హింట్ పరంగా అయితే ఇది ఒక ఫేస్ లో ఒక ఫీచర్ అన్నమాట, అది ఆన్సర్. సో చెప్పాల్సిన నంబర్, కాల్ చేయాల్సిన నంబర్ 9726361966.

0: ఒక చిన్న బ్రేక్ తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం.
1: రాధిక, నెక్స్ట్ వీక్ మన ఆఫీస్ ఈవెంట్ కి ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ ది కేటరింగ్, ఓకే?
0: షూర్. హౌ మెనీ పీపుల్ ఆర్ వి ఎక్స్పెక్టింగ్?
1: 5K అనుకుంటున్నా, బట్ కొంచెం మూడ్ బాగుంటే ఇంకా ఎక్కువ అవ్వచ్చు.
0: ఇది ఆఫీస్ పార్టీయా లేక జాతర?
1: టెన్షన్ పడకండి, స్వదేశీ కేటరింగ్ ఉన్నారు కదా. ఫ్రమ్ స్మాల్ గ్యాదరింగ్ అప్ టు 10K, దే హావ్ అ ఫుల్ బ్లోన్ కిచెన్ ఆన్ వీల్స్ ఫర్ ఆన్ సైట్ అండ్ ఇండస్ట్రియల్ కేటరింగ్. సో ఏ టెన్షన్ పడకుండా జస్ట్ ట్రస్ట్ స్వదేశీ.
2: నమస్తే రాజేశ్వరి గారు, హియర్స్ విషింగ్ రేడియో సెరబీ ఎ గ్లోరియస్ ఆఫ్ ఫుడ్ ఇండస్ట్రీ అండ్ మే యువర్ సక్సెస్ కంటిన్యూ. గాడ్ బ్లెస్ యూ. మై ఫేవరెట్ సాంగ్ వుడ్ బి స్వగశివుడు తర్మ ఫ్రమ్ మిస్టర్ పెళ్ళాం. ఇట్ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్లీ రిటన్ కంపోజ్డ్ అండ్ రొమాంటిక్ పిక్చరైజ్డ్ బై బాపు గారు. నానా మామ ది వర్క్ వెరీ హార్డ్ ఆన్ దిస్ సాంగ్, సో ఇఫ్ యూ క్యాన్ ప్లే ఫర్ మీ. థ్యాంక్ యూ.

షైన్ స్టార్ డెంటల్ కేర్, ఆర్ వెరీ ఓన్ తెలుగు డెంటిస్ట్. స్పైస్ లేకుంది కదండి, వాళ్లే అంత చూసుకుంటారు. హలీం, రుమాలి రోటి, నాటు కోడి కర్రీస్ అండ్ మచ్ మోర్. థీమ్ మార్ ఇండియన్ కెఫే. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఇన్ అవర్ జర్నీ. బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట. అవుతుంది బ్రో, యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com. వెల్కమ్ వెల్కమ్. మీరు వింటున్నారు ఆట కావాలా పాట కావాలా, ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తాం. ఇవాళ తెలుగు నేస్తాన్ని అనూహ్య ఇస్ హియర్ ఇన్స్టెడ్ ఆఫ్ మన శివ గారు. శివ గారు ఇస్ బిజీ బ్రింగింగ్ టు యూ ద జాతర వైబ్స్ టుమారో. కాబట్టి ఇవాళ నేను ఎలా అలా ఫిల్ చేసేసాను, బట్ ఐ హోప్ నేను జస్టిస్ చేస్తున్నాను ఆయన షోకి అని. మన ఈ ఆటతో ఏంటి ఈ చిన్ని చిన్ని బుడ్డి బుడ్డి ప్రశ్నలతో అడిగేస్తున్నాను, మీరైతే తగడగా ఆన్సర్లు కూడా చేసేస్తున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్. ఇందాక నేను అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ హింట్ తర్వాత వచ్చేసింది. అదేమంటే సుగాత్రి గారు అన్నారు, అరే ఇది ఈ ఆన్సర్ కి ఆల్రెడీ నీకు చాలా మంది కాల్స్ వచ్చేసి ఉంటుంది కదా, ప్రశాంతంగా కూర్చొని విన్నావు అని అనుకున్నాను అన్నారు. బట్ ఎస్, ఆన్సర్ ఏంటంటే ముక్కు. దేనికి ఆన్సరు? ఈ ఇంటికి ఆ ఇంటికి మధ్యన ఒకటే దూలం అనే దానికి ఆన్సర్ ముక్కు అన్నమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ అడిగేసి తర్వాత మనం మాట్లాడుకుందాము. ఏంటంటే ఇప్పుడే అనుకున్నానండి ఒకటి, ఏంటది అని చెప్పేసి. ఇక్కడ నేను అంటున్నాను కదా, హడావిడి హడావిడి చేస్తున్నారు కదా అనేసి అలా కొంచెం మనం గేర్ కూడా 2 నుంచి 1కి రావాల్సి వస్తుంది అనమాట అప్పుడప్పుడు. సో ఎస్, ఆ క్వశ్చన్ ఈజ్, కొప్పుంది కానీ జుట్టు లేదు, కళ్ళున్నాయి కానీ చూపు లేదు. ఎవరు నేను అని అడుగుతోంది అనమాట అది. కొప్పుంది కానీ జుట్టు లేదు, కళ్ళున్నాయి కానీ చూపు లేదు. సో ఆన్సర్ తెలిస్తే ఏంటి నంబర్ 9726361966 అనమాట. సో యా, జాతర వైబ్స్ గురించి అయితే నేను చెప్తూ వస్తున్నాను, మీరు వింటూ ఉన్నారు, రిజిస్టర్ చేసుకుంటున్నారు, మొత్తం ఇమాజిన్ కూడా చేసుకుంటున్నారు. అండ్ రేపైతే కళ్ళ కట్టినట్టు అలానే ఉండబోతుంది కాబట్టి వీ విల్ సీ యూ దేర్. అండ్ బ్యూటిఫుల్ పాట కమింగ్ ఆర్ వే.

ఎస్, ఈ పాటలో నేను రెండు సెంటెన్సెస్ పట్టుకున్నానండి. ఒకటి రాను రాను అని అంటోంది, అదైతే మీరు చెప్పరనేసే నేను అనుకుంటున్నాను. రేపు జాతర కోసం ఇన్విటేషన్ మేము ఎప్పటి నుంచో ఓపెన్ ఓపెన్ ఇన్విటేషన్ ఇచ్చేస్తున్నాం కాబట్టి దానికి రాను రాను అనట్లేదు మీరు అనైతే నేను డెఫినెట్లీ నమ్ముతున్నాను. ఇంకొక సెంటెన్స్ ఏం పట్టుకున్నాను అని అంటే, లాస్ట్ లో చెప్పింది కదా సామి సామి నేను ఇచ్చిన హామీని తప్పబోను అని చెప్పేసి. సో అలానే మేము ఇచ్చిన హామీ ఇస్ 100% ఎంటర్టైన్మెంట్ ఫర్ టుమారో అండ్ అ హోల్సమ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ జాతర అట్ ఫ్రిస్కో ఫ్లయర్స్. ఆ హామీని మేము డెఫినెట్లీ డెఫినెట్లీ నిర్వర్తిస్తాము ఆర్ ప్రూవ్ చేసుకుంటున్నాము. యెట్ అగైన్ ఫోర్త్ కన్సిక్యూటివ్ ఇయర్ మన రేడియో సురభి ఈస్ ప్రెజెంటింగ్ అండ్ ఎలా ప్రెజెంటింగ్, అసలు డివైన్ రీవ్యాంప్ అండ్ ఇన్ఫినిట్ ఎక్సైట్మెంట్ తో వచ్చేస్తున్నాం అన్నమాట. శ్రీ సీతారామ కళ్యాణం ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ అసోసియేషన్ విత్ మాటా ఇన్ ద మార్నింగ్ అండ్ తర్వాత సెలబ్రేషన్స్ అన్ని కూడా విల్ ఫాలో. సో అలా మనము లైఫ్ ని చాలా చాలా మంచిగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం కాబట్టి ఇంకొక రెండు మూడు బ్యూటిఫుల్ పాటలు అయితే నేను రెడీ చేసి పెట్టుకున్నాను. ఈ వైబ్ ఈ హై ఎనర్జీ అంతే లెవెల్లో సెట్ చేసేసి రేపు కూడా డెలివర్ చేసేస్తున్నాం అనమాట. అండ్ నేను ఉంటున్నాను ఇంకొక ఫ్యూ మినిట్స్, 20 మినిట్స్ తర్వాత నా యాక్చువల్ షో టైం బిగిన్ అవుతుంది. నేను శిరీష కలిసి ఎవ్రీ సాటర్డే 4 to 7 చేస్తూ ఉంటాము షో. అండ్ టుడే లైక్ ఐ సెడ్ శివా గారి స్లాట్ లో వచ్చేసి నేను మీ అందరికి కూడా మంచి మంచి ముచ్చట్లు అయితే చెప్పేస్తూ ఉన్నానని నేను ఐఎమ్ హోపింగ్ ఐఎమ్ సేయింగ్ మంచి ముచ్చట్లు. బట్ ఎస్, సో 4 to 7 మన శిరీషతో ఎంచక్కగా మన షోని ఎంజాయ్ చేసేద్దాము. అండ్ సో అలాగా మనం ఇవాళ సాటర్డే అండ్ సండే మీ ముందుకి నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ తీసుకొచ్చేస్తున్నాము. ఇందాక నేను అడిగిన క్వశ్చన్ నా పొడుపు కథల క్వశ్చన్స్ లో ఏంటంటే, కొప్పుంది కానీ జుట్టు లేదు, కళ్ళున్నాయి కానీ చూపు లేదు అన్నాను. దానికి ఆన్సర్ చెప్పేశారు శోభ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇట్ ఇస్ టెంకాయ ఆర్ కొబ్బరికాయ అనమాట. అలా అలా ప్రశ్నలు నేను సంధిస్తుంటే మీరు వాటిని క్రాక్ చేసుకుంటూ వచ్చేస్తున్నారు. సో ఇంకా ఎలాంటి ప్రశ్న అడిగితే మీ దగ్గర నుంచి కొంచెం కొంచెం అన్నా నేను అలా ఒక 2 seconds ఆపగలుగుతానా అనేసి ఆలోచిస్తున్నాను. సో ఎస్, నెక్స్ట్ క్వశ్చన్ రెడీగా ఉంది నా దగ్గర. కంచం నిండా పరమాన్నం, నువ్వు తినలేవు నేను తినలేను, ఇది ప్రశ్న. ఏమై ఉంటుంది అది, ఆ కంచంలో ఏమై ఉంటుంది? కంచం నిండా పరమాన్నం, నువ్వు తినలేవు నేను తినలేను ఇస్ ద ప్రశ్న ఫర్ ఆల్ ఆఫ్ యూ. ఆన్సర్ తెలిస్తే 9726361966 కి కాల్ చేసేసేయండి. అండ్ మనం రేపు అట్ ద ఈవెంట్ ఎంత ఎంజాయ్ చేస్తున్నాము అంటే, ఇలా ఈ లైఫ్ ని ఇలా ఎంజాయ్ చేయాలండి.

అలా విసిల్స్ ఈలలు అన్ని క్లాప్స్ అసలు అవే సౌండ్లు నాకైతే మారుమ్రోగిపోతున్నాయి అన్నమాట నా చెవిలో. రేపటి గురించి ఆలోచిస్తేనే అలా సెట్ అయిపోతుంది అనమాట మనకి ఇమాజినేషన్. సో ఎస్, అలా ఈ మినిమం లైఫ్ అంటే ఇలా ఉండాలి అని చెప్పేసి అసలు ఎక్సైట్మెంట్ తో రేపైతే మనం చక్కగా ఎంజాయ్ చేసేద్దాము. అండ్ నేను ఇంకొక అనౌన్స్మెంట్ చెప్పేసే టైం వచ్చేసింది. ద రాధాకృష్ణ టెంపుల్ ఇన్ ఆలన్ వాళ్ళ తరపు నుంచి చెప్పేస్తున్నాను, దే ఆర్ ప్రౌడ్లీ ఇన్వైటింగ్ యూ టు ది గ్రాండ్ శ్రీ వెంకటేశ్వర ప్రాణ ప్రతిష్ట మహోత్సవం. ఇది ద సేక్రెడ్ ఇన్స్టిలేషన్ ఆఫ్ తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి బాలాజీ మూల విరాట్ విగ్రహం అండ్ గర్భగృహం. జులై 1 నుంచి జులై 5 వరకు అంటే ఇంకొక 1 మంత్ లో జరగబోతోంది, కాబట్టి చాలా మంచి హెడ్స్ అప్ అయితే టైం ఉంది మీకు ప్రిపేర్ చేసి క్యాలెండర్స్ అన్ని బ్లాక్ చేసుకోవడానికి. జులై 1 నుంచి జులై 5 వరకు ఈ ఎక్స్పీరియన్స్ 5 స్పిరిచువల్ అప్లిఫ్టింగ్ డేస్ ఉండబోతోంది, బికాస్ ఇట్స్ ఫిల్డ్ విత్ వేదిక్ రిచువల్స్, హోమమ్స్, devotional programs and blessings. All devotees and family are welcome. Donations and sponsorships are welcome. Visit their website radhakrishnatemple.net for donations and other information. మళ్ళీ చెప్పేస్తున్నాను, ఎవరు కండక్ట్ చేస్తున్నారని అంటే రాధాకృష్ణ టెంపుల్ అట్ ఆలన్, జులై 1 నుంచి జులై 5 వరకు. ఎస్, సో నేను ఇందాక అడిగిన క్వశ్చన్ ఇంకా కొంచెం ఓపెన్ లోనే పెడతాను, బికాస్ బ్రేక్ పడినట్టే ఉందండి. నేను అన్నాను కంచెం నిండా పరమాన్నం ఉంటుంది, ఆ పరమాన్నం ఏంటిది అనేది ప్రశ్న అనమాట, విచ్ ఇస్ ఆ కంచెంలో పెట్టినంత మాత్రాన మీరు తినలేరు నేను తినలేనమాట. సో అది ఏంటి అనేది మన ఓపెన్ క్వశ్చన్ అండ్ అనదర్ బ్యూటిఫుల్ టైం ఫర్ దిస్ పడా.

0: ఎస్, ఈ హాట్ హాట్ సమ్మర్ లో కూల్ కూల్ గా మనం జాతర ఇండోర్స్ లో జరుపుకోబోతున్నాం కాబట్టి రేపు ఫ్రిస్కో ఫ్లయర్స్ జూన్ 7th మళ్ళీ మళ్ళీ మళ్ళీ మళ్ళీ రిపీట్ చేసేస్తున్నాను. జస్ట్ కమ్ విత్ యువర్ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్, అలా వచ్చేసి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఏం చక్కగా మనం అందరం కూడా మన వేడుకలాగా జరుపుకునేద్దాం మన జాతరని. సో ఈ జాతరకి ప్రిపరేషన్ లో ఏంటంటే మనం ఇండియా క్యాష్ అండ్ క్యారీ అండ్ మదిరా అండ్ మసాలా ఇద్దరు కొలాబరేట్ చేసుకుంటూ మనము జాతర మెగా పవర్ లీడర్ బోర్డ్ ని కండక్ట్ చేసేసాము. ఇట్స్ వన్ ఆఫ్ ద ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ లీడర్ బోర్డ్ షోస్ ఆన్ రేడియో సురభి. జాయిన్ చేసేసారనుకోండి మీరు ఆ ఎక్సైట్మెంట్ ని అన్ని వీక్స్ ఫ్యూ పాస్ట్ వీక్స్ నుంచి అది స్టేజెస్ వారీగా జరుపుకుంటూ సెమీఫైనల్స్ కూడా మనం ఇన్ పర్సన్ మదిరా అండ్ మసాలా అండ్ క్యాష్ అండ్ క్యారీ దగ్గర జరుపుకునేసాము. సో రేపు మాత్రం ఫైనల్స్ జరగబోతోంది ఆన్ ద స్టేజ్. సో డెఫినెట్లీ బీ ఆన్ ద లుక్అవుట్ ఫర్ ఇట్ బికాస్ ఎక్సైటింగ్ గేమ్ కాబట్టి మన టీం అంతా కూడా ఇంకా ఎక్కువ ఎఫర్ట్ పెట్టుకుని చాలా మంచిగా డిజైన్ చేసేసారు ఫినాలేని రాక్ చేయడం కోసం. మెగా పవర్ లీడర్ బోర్డ్ ఇస్ బ్రాట్ టు యూ ఆల్ బై ఇండియా క్యాష్ అండ్ క్యారీ అండ్ మదిరా అండ్ మసాలా ఓన్లీ ఆన్ రేడియో సురభి. సో అలా అలా అలా మనం షోని కాస్త కంక్లూజన్ నోట్ వైపుకు తీసుకుని వచ్చేసాము. ఏ షోకి అని అంటే ఆట కావాలా పాట కావాలా షోకి. ఎందుకంటే నేను ఇందాక అన్నట్టు శిరీష అయితే రెడీ అయిపోయింది మన యాక్చువల్ 4-7 షో చేయడాని కోసం. ఏమంటావు శిరీష, వచ్చేస్తున్నావు కదా, మాట్లాడేస్తున్నావు కదా, ఎంటర్టైన్మెంట్ ఇచ్చేస్తున్నావు కదా అని మీ ఫ్యాన్స్ కూడా వెయిట్ చేసేస్తున్నారు అనమాట 4:00 కోసం.
1: నా ఫ్యాన్స్ అందరూ ఇంకా బాధపడకండి, నేను ఇక్కడే ఉన్నాను, నేను వచ్చేసాను, అట్లా 4 అవ్వగానే మీరు నా గొంతు వింటారు.
0: ఎస్ అనమాట, నేను ఇందాక అడిగిన క్వశ్చన్ కంచెం నిండా పరమాన్నం నువ్వు తినలేవు నేను తినలేను ఏంటది అని అంటే సున్నం అండి. సున్నం పెట్టుకుంటే మాత్రం కంచెం నిండిపోతుంది కానీ మన పొట్టలు కాదు అనేసి నేను ఒక మెసేజ్ ఇద్దామని చెప్పి మీకు ఆ క్వశ్చన్ అడిగాను. బట్ ఆల్ రైట్, సో ఏది లాస్ట్ పాట ఈ షోకి వేద్దాము? శివ గారు నా నా షూస్ లో ఇరాలే ఉండుంటే ఏ పాట వేస్తారో అని ఆలోచిస్తూ ఉన్నానన్నమాట. సో లెట్స్ గో, హియర్ ఇస్ దిస్ బ్యూటిఫుల్ పాట ఫర్ ఆల్ ఆఫ్ యూ ఆర్ వెరీ ఓన్ డార్లింగ్స్.

0: Yes, so that was for all of you, our very own darlings. Thank you so much for listening to this beautiful, beautiful show. And memu repu mimalni jatarlo kalsukodaniki chala chala sansiddhaga unnamu. And నేను అన్నట్టుగా ఇందాక 4 to 7 అయితే ఇంకా ఇంకా ఈ ఎంటర్టైన్మెంట్ ని కంటిన్యూ చేయడానికి మేమిద్దరం కూడా రెడీగా ఉన్నాము. సో ఎస్, మీరు మమ్మల్ని వింటున్నారు ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 FM HD3. డ్రైవ్ చేసుకుంటూ వెళ్తుంటే కనుక ఇలా వింటున్నారు, లేదు మేము వేరే వేరే ఊర్లలో ఉన్నాము అని అని ఎలా తీసుకెళ్లాలి మీ ఎంటర్టైన్మెంట్ ని మాతో పాటు అని అంటే, డెఫినెట్లీ యూ హ్యావ్ టు చెక్ అవుట్ అవర్ యాప్. అది కూడా ఫ్రీయే కాబట్టి మీకు మేము ఎంచక్కగా పాకెట్ నేస్తన్ లాగా ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి మేము మా ఎంటర్టైన్మెంట్ ని మీకు అందించేస్తాము. సో యా, సమ్మర్ వచ్చేసింది కాబట్టి హైడ్రేట్ యువర్ సెల్ఫ్ వెరీ వెల్. అండ్ రేపు ఆ జాతరకి మీరు ఎంచక్కగా ఎలా అయితే ఇండియాలో జాతర పెడితే గనక మీరు రెడీ అయ్యి వస్తారో అలానే రెడీ అయ్యి వచ్చేసేయండి. అండ్ వీ విల్ టేక్ కేర్ ఆఫ్ ద రెస్ట్ టు హోస్ట్ ఆల్ ఆఫ్ యూ. అండ్ యా, ఒక షార్ట్ కమర్షియల్ బ్రేక్ తర్వాత మన షోని బిగిన్ చేసేద్దాం.
1: టిక్ టిక్ రేడియో సురభి టైం చెక్ స్టూడియోలో టైం 4 PM.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. యుఎస్ లో జనరల్లీ పబ్లిక్ అండ్ షేర్డ్ స్పేసెస్ అంటే పార్క్స్, స్ట్రీట్స్, అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్, కమ్యూనిటీ ఎటికెట్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ మనం ఇల్లు కొన్నాం కదా అని పక్క వాళ్ల పీస్ కొనలేము. మన ఇంట్లోనే బ్యాక్ యార్డ్ లో ఒక పార్టీ ఉంటే పక్క వాళ్లకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం చాలా అవసరం. కీపింగ్ మ్యూజిక్ అండ్ సౌండ్స్ ఎట్ ఎ రీజనబుల్ లెవెల్, క్లీనింగ్ అప్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్ అండ్ రెస్పెక్టింగ్ కామన్ ఏరియాస్, ఇలాంటివి ఆ కమ్యూనిటీకి, తద్వారా అక్కడున్న వాళ్లకి మనం చూపించే Mariyada, and best of all, it avoids complaints.
2: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. They say a way to a person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vandinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nache vidhamga vandi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Nooroorinchi vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Nolan Drive, South Lake, Texas. 817-819-8888. IndiaToday.com. 20 years ago, మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా యూ name it, we got it. In that too, just one stop shop, from fresh produce, rotis to everyday puja essentials, one name to go, Hareli. Hareli, bringing the taste of home closer to you.

0: హలో, రేడియో సురభి కాల్ చేశారు మీ పేరు. అండ్ షో జస్ట్ ఇప్పుడే స్టార్ట్ చేశానండి, మీరు ఆన్ ఎయిర్ వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. మీ పేరు చెప్పండి.
1: సివి అండి. బట్ ఐ కాల్డ్ బికాస్ ఆఫ్ టుమారో జాతరకి టికెట్స్ తీసుకోవాలా, వాకింగ్స్ ఉన్నాయా కనుక్కుందాం చేసింది.
0: రేపు జాతర ఫ్రీ ఈవెంట్ అండి, మీరు హ్యాపీగా ఫ్రీ పార్కింగ్ దొరుకుతుంది, టికెట్స్ ఏమీ లేవు, మీరు హ్యాపీగా వాకింగ్ చేయొచ్చు. పొద్దున్నే మీకు టైం ఉంటుంది అని అంటే మంచిగా సీతారామ కళ్యాణం ఉంటుంది, వచ్చేసేయండి. ఓ హ్యాపీగా, మీకు ఎంత బాగా డ్రెస్ అప్ అవ్వాలనుకుంటే అంత బాగా డ్రెస్ అప్ అయ్యారండి, మనల్ని ఆపేవాళ్లే లేరు.
1: సరే, నేను వస్తాను, నేను మా ఫ్రెండ్స్ వస్తున్నాము.
0: ఆసమ్ ఆసమ్ అండి, ఆసమ్. విఆర్ లుకింగ్ ఫార్వర్డ్ టు సీ యూ ఆల్. సీతారామ కళ్యాణం అరౌండ్ 8:39 కి స్టార్ట్ అయిపోతుందండి. సో ఆ టైం ని ఇంకా ఆ తర్వాత నుంచి కల్చరల్ ఈవెంట్స్ ఉంటాయి, అంటే లైక్ డిఫరెంట్ డిఫరెంట్ ఈవెంట్స్ ఉంటాయి, అండ్ ఆల్సో వెండర్ బూత్స్ ఎవ్రీథింగ్ ఉంటుంది. యా, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అండి, కీప్ లిజనింగ్. ఓ తప్పకుండా అండి. ఈ రోజు మా థీమే మీకు అర్థమైపోతుంది ఇప్పుడు ఇప్పుడు మేము ఏం చేయబోతున్నాం అన్నది. మీరు ఇంకా రిక్వెస్ట్ చేస్తూనే ఉంటారు చూడండి.
1: థ్యాంక్
0: యూ. ఆల్ రైట్, ఈ రోజు ఖుషీ ఖుషీగా అంటూ శిరీష వచ్చేసింది, అండ్ అనూహ్య కూడా వస్తుంది. నాకు తెలుసు అనూహ్య లాస్ట్ 3 అవర్స్ నుంచి మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూనే ఉంది అని చెప్పి, బట్ ఈ 3 అవర్స్ కూడా అనూహ్య ఉండబోతుంది. అండ్ అనూహ్య, నేను అనూహ్య అండ్ శిరీష ఇద్దరం కలిసి చేయబోతున్నాం అన్నమాట. సో మీరందరూ వింటున్నారు చాలా రోజుల నుంచి జాతర జాతర జాతర అని అంటున్నాము. అసలు ఏంటి జాతర అని ఇప్పుడే తెలుసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే, ఇది ఒక స్కూల్ కి చిన్నప్పుడు మనం చదువుకున్న స్కూల్ కి యాన్యువల్ డే ఎలా అయితే ఉంటుందో, ఇది మా రేడియో స్టేషన్ కి మా రేడియోకి ఇది ఒక 4th annual ఈవెంట్ అనమాట. దాని పేరు జాతర అని అంటున్నాం అనమాట మేము, అంటే 4 ఇయర్స్ అయింది కదా పెట్టి, సో జాతర అనమాట దీని పేరు. ఇందులో యాజ్ యూజువల్ గా కల్చరల్ ఈవెంట్స్, వెండర్ బూత్స్, మీరు హ్యాపీగా షాపింగ్ చేయొచ్చు, తినొచ్చు. కల్చరల్ ఈవెంట్స్ గా అయితే అసలు లెక్కే లేదు, చాలా అంత మంచి హడావిడి ఉండబోతోంది. కాకపోతే కొంచెం డివైన్ టచ్ ఇచ్చి మేము సీతారామ కళ్యాణం తోటి స్టార్ట్ చేస్తున్నాం అనమాట. ఈసారి సీతారామ కళ్యాణం ప్రిపరేషన్స్ అయితే ఇట్లా ఫుల్ హడావిడిలో ఉన్నాయి. నాకైతే ఇంట్లో నిజంగా ఒక పెళ్లి జరుగుతుంటే ఎలాంటి హడావిడి ఉంటుంది, ఏ ఈ సామాన్లు తీసుకురండి, ఆ సామాన్లు తీసుకురండి, తలంబ్రాలు కలపాలి, ఎంత హడావిడి ఉంటుంది. సో అంత హడావిడి నేను పొద్దున్నే చూస్తున్నానమాట. సో నాకేమనిపించిందనంటే, ఈ రోజు మన సాంగ్స్ థీమే ఒక సెలబ్రేషన్ సాంగ్స్ చేస్తే ఎలా ఉంటుంది అని. లైక్ సినిమాల్లో పెళ్లి జరుగుతున్నప్పుడు ప్లే అయ్యే సాంగ్స్ గానీ, లేకపోతే సమ్ పార్టీ జరిగేటప్పుడు ప్లే అయ్యే సాంగ్స్ గానీ, ఇట్లా ఫుల్ ఆఫ్ సెలబ్రేషన్ సాంగ్స్ అని ఉంటాయి కదా, ఆ సెలబ్రేషన్ సాంగ్స్ థీమ్ అనమాట ఈ రోజు మనకి. మీకు ఇంకా ఎలాంటి, మీకు ఏదైనా ఒక సెలబ్రేషన్ సాంగ్ ఇది గుర్తొస్తుంది నాకు, నా ఫేవరెట్ హీరోది ఈ పాట ఒకటి ఉంది అని ఉంటే మాత్రం డెఫినెట్ గా 9726361966 కి కాల్ చేసి మీరు మీ సాంగ్ ని రిక్వెస్ట్ చేయొచ్చు. అండ్ దాంతో పాటు ఇంకొక క్రేజీ గేమ్ కూడా ఉంది. ఈ 3 అవర్స్ ఫుల్ ఇంటరాక్టివ్ గా మనం గేమ్ ఆడుకుంటున్నాము, అండ్ సెలబ్రేషన్ సాంగ్స్ కూడా వింటున్నాం అనమాట. ఈ రోజు మనల్ని ఎవడాపుతాడో నేను చూస్తాను, ఇచ్చి వడైపోతున్నాం ఈ రోజు. సో ఒక ఫస్ట్ మాత్రం ఒక బ్యాంగ్ సాంగ్ తోటి స్టార్ట్ చేస్తున్నాం.
2: ఏ బ్రదర్ రాపమ్మా, ఈ డిక్చిక్ డిక్చిక్ కాకుండా మన మ్యూజిక్ ఏమైనా ఉందా? అబ్బా కడుపు నిండిపోయింది అందరం. ఎవరి నుంచి మాట్లాడదాం? ఆ రెడ్డి గారు, ఇన్ లైఫ్ స్పైస్ ఉండవు. శేఖర్ సార్, అబ్బో ఇది బాగా ఏ సర్టిఫికెట్ ఉంది. ఏ ఆడు వద్దమ్మా, మనం వచ్చాడే చెప్పుకున్నాం బంటు.

0: ఆల్ రైట్. ఇందాకే జస్ట్ లైక్ దట్ అలా ఒక కాలర్ కి కాల్ చేసి మేము ఇట్లా ఫుల్ సర్ప్రైజ్ చేసామన్నమాట. ఓ ఏంటి మీరు ఈ మధ్య కాల్ బ్యాక్ కూడా చేస్తున్నారు అన్నారు. అలా జస్ట్ అప్పుడప్పుడు సర్ప్రైజ్ చేస్తుంటాం, కంగారు పడకండి, ఇలాంటివన్నీ ప్రతిసారి జరగవు. బట్ ఏదో అట్లా అనుకోకుండా కాల్ మిస్ అయిపోయింది కాబట్టి చేసామన్నమాట. సో అండ్ ఆల్సో అబౌట్ జాతర గురించి చాలా క్వశ్చన్స్ కూడా ఉంటాయి కదా, సో వీ డోంట్ వాంట్ టు మిస్ ఎనీ కాల్స్ అన్నమాట.
1: అలా మేము అప్పుడప్పుడు చేసేస్తూ ఉంటాము, అలా హ్యాపీనెస్ ని పంచేస్తూ ఉంటాం అన్నమాట. సో ఎస్, ఇంకా చెప్పు శిరీష, హౌ ఎక్సైటెడ్ యువర్ ఫీలింగ్? పొద్దున్న నుంచి అసలు ఇక్కడ స్టూడియోలో మనకి బ్యాక్ ఎండ్ ప్రిపరేషన్ వర్క్ లో చాలా చాలా ఎనర్జీ అండ్ హంగామా ఉన్నింది, అది ఆస్వాదిస్తూ మనం ఇప్పుడు షో కూడా చేసేస్తున్నాము.
0: అవును, చాలా బ్యాక్ ఎండ్ వర్క్ జరుగుతూ ఉంది అండ్ మోస్ట్లీ రిలేటెడ్ టు కళ్యాణం కదా, ఎందుకంటే కళ్యాణం ఎనీవే చాలా పెద్ద పని అని చెప్పేసి. ఆఫ్టర్ కళ్యాణం మనకి ఎలాంటి కల్చరల్ ఈవెంట్స్ అయితే ఉంటాయో అవన్నిటినీ మనం మెల్లగా ముందే చేసేసుకుంటూ వచ్చేసాం కదా, ముందే అంతా సెట్ చేసేసుకున్నాం, ప్రిపరేషన్
1: ప్లానింగ్ అంతా జరిగిపోయింది. ఇప్పుడు ఆన్ ద గ్రౌండ్ జరిగిపోతున్నాయి అన్నమాట సెటప్ అంతా కూడా. సో ఎస్, వి ఆర్ వెరీ ఎక్సైటెడ్ అండ్ ఆ ఎక్సైట్మెంట్ ని మీతో పంచేసుకుంటున్నాము. సో ఇన్ కేస్ ఆ ఎక్సైట్మెంట్ మీ పర్సనల్ లైఫ్ లో ఇంకేదైనా ఒకేజన్ ద్వారా యూనో హ్యాపీ బర్త్డేలు, హ్యాపీ యానివర్సరీలు జరుపుకుంటున్నారు, డెడికేషన్స్ చేసుకోవాలనుకుంటే కూడా ఈ నెంబర్ కి కాల్ చేసేయండి, అందరం సరదాగా సెలబ్రేట్ చేసేసుకున్నాము. 972-636-1966
0: అండ్ ఈ రోజు థీమ్ కూడా చెప్పాను కదా, ఫుల్ ఆఫ్ సెలబ్రేషన్ పాటలు వింటున్నాం అన్నమాట మనం. సో ఆ సెలబ్రేషన్ పాటలు మీకు కూడా ఏదన్నా ఒక సాంగ్ గుర్తొచ్చి అరే ఈ సాంగ్ కూడా ఫుల్ ఆఫ్ సెలబ్రేషన్ పాట, ఇది కూడా ప్లే చేయి అని మీకేమన్నా పాటలు గుర్తొస్తే డెఫినెట్ గా నాతో షేర్ చేసుకోండి. అండ్ ఆల్సో పెళ్లి పాటలు ఇస్ వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే రేపు మన జాతర స్టార్టే సీతారాముల కళ్యాణం పెళ్లితో కాబట్టి. సో పెళ్లి పాటలు అండ్ సెలబ్రేషన్ పాటలు ఇస్ ద థీమ్ అన్నమాట ఈ 3 అవర్స్ కి. సో ఎవరన్నా మీ ఫేవరెట్ పెళ్లి పాటలు ఏమన్నా ఉన్నాయి అని అంటే కూడా చెప్పండి మాతో, అవన్నీ డెఫినెట్ గా మనం లైన్అప్ చేద్దాము, ప్లే చేద్దాము. బట్ ఐఎమ్ కమింగ్ అప్ విత్ 1 మంచి పార్టీ సాంగ్ తోటి.

0: ఆల్ రైట్, ఇన్ని సెలబ్రేషన్ పాటలో మనతో పాటు ఇంకొక సెలబ్రిటీ జాయిన్
1: అయ్యారు. సపోర్టివ్ ద మోస్ట్ హ్యాపెనింగ్, అసలు ఆయన వచ్చారు అని అంటే ఆ గ్యాదరింగ్ కి ఓ ఎలివేషన్, ఓ హంగామా, ఓ పాజిటివిటీ, ఆ ఆరానే వేరబ్బా. ఆనర్స్ చేసేది
0: మీరు ఏంటి ఇట్లా బ్యాక్గ్రౌండ్ లో ఆమెకి ఏమన్నా ఎక్కువ పైసలు ఇచ్చారా? అమ్మ చాలా ఎక్కువ చెప్తుంది.
2: ఎవరు చెప్పలేదు. హై శిరీష, ఫస్ట్ టైం డూయింగ్ ద షో విత్ యు బోత్. ఫుల్ ఆన్ ఎనర్జీ ఉంది స్టూడియోలో. ఐ కెన్ గెస్ వై, ఎందుకంటే అది మామూలు ఎప్పుడు ఉంటుంది కానీ. బట్ ఎస్, టుమారో వీ హ్యావ్ అవర్ జాతర. ద కౌంట్ డౌన్ హ్యాస్ బిగన్ అండ్ మా సోషల్ మీడియా అంతా రచరచ చేస్తున్నారు పిల్లలు. అసలు నేను కూడా దానిలో కొంచెం పాలు పెరుగు ఇలాంటివన్నీ పంచుకున్నాను. రైట్, సో యా, రేపు లైన్అప్ ఏంటి? సో మార్నింగ్ 8:00 నుంచి ఈవినింగ్ 8:00 వరకు.
0: ఈవినింగ్ 8:00 వరకు ఫుల్. ఫస్ట్ అయితే మనం పెళ్లితో స్టార్ట్ చేస్తున్నాము.
2: నువ్వు చేసుకుంటున్నావా?
0: అంటే నేను రెండో పెళ్లి చేసుకోవాలంటే ఫస్ట్ మా ఆయన ఒప్పుకోవాలి. కాదు కాదు, మనం సీతారాములకు చేస్తున్నాం అనమాట. వాళ్ళకైతే సంవత్సరంలో ఎన్ని సార్లు అన్నా చెయ్యొచ్చు పెళ్లి. సో ఫస్ట్ సీతారాములకు కళ్యాణం చేస్తున్నాము అండ్ దాని తర్వాత మనం మన కల్చరల్ ఈవెంట్స్ అన్ని స్టార్ట్ అయిపోతాయి. కపుల్ ఆఫ్ పర్ఫార్మెన్సెస్ ఉన్నాయి.
2: కోలాటం ఉంది, మెగా పవర్ లీడర్ బోర్డ్ గేమ్ ఉంటుంది. సో టుమారో ఇస్ ద ఫినాలే.
1: Yes, మీరు టూ డేస్ ఆర్ ఫ్యూ డేస్ బ్యాక్ అసలు సెమీఫినాలే కూడా హోస్ట్ చేశారు. హౌ వాస్ దాట్ ఎక్స్పీరియన్స్? అసలు
2: ఇట్ వాస్ అమేజింగ్. అసలు ఆ పార్టిసిపేషన్ సూపర్ అండ్ మన వాళ్ళకి మూవీస్ అంటే చాలు కదా, అదొక అట్రాక్షన్.
1: అవును
2: సార్, ఒక కాలర్ వస్తున్నారు.
0: మీ ఫ్యాన్స్ అయి ఉంటారు లేండి, ఆన్ ఎయిర్ తీసుకుందాం. హలో, రేడియో శ్రుభిక్ కాల్ చేశారు, మీ పేరు?
3: నా పేరు సందీప్ అండి. మా బ్రో వాయిస్ ఇన్పడి కాల్ చేశారు.
2: హే సందీప్, వాట్సాప్ మ్యాన్. అలా స్టూడియోకి వచ్చాను, ఇదిగో కొన్ని ప్రిపరేషన్స్ అవన్నీ చేస్తున్నాం అనమాట. సో అలా వచ్చాను. సో ఈ పిల్లలు నన్ను లాక్కొచ్చేసారు స్టూడియోలోకి. రేపు ఐఎల్ బి ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ టు సీ యూ టుమారో సందీప్.
3: ఇప్పుడు గిరి ఆయన పంపించారు రూల్స్ అవన్నీ అరౌండ్ 3 కి అని, బట్ విల్ బి దేర్ లిటిల్ ఎర్లీ. కొన్ని ఫ్యామిలీ కమిట్మెంట్స్ ఉన్నాయి ముందు ఎర్లియర్ ఇన్ ద డే, బట్ విల్ బి దేర్.
2: ఆసమ్, ఐ విల్ సీ యూ అండ్ ఐ విల్ ఫైండ్ యూ. ఇఫ్ నాట్, యూ కమ్ ఫైండ్ మీ. వాన్ సే హై.
0: సందీప్ గారు, మీరు ఎన్ని రోజులు
3: సెంటర్ చేసి ఎలాగో రౌండ్ అప్ చేస్తారు కదా?
2: లేదా, వి విల్ ఆల్ ఆఫ్ అవర్ టీమ్ విల్ బి దేర్ అండ్ ఇదిగో ఇట్లా మీతో ఫోన్ లో మాట్లాడి అలా ఇన్ పర్సన్ కలిస్తే అసలు ఆ థ్రిల్లే వేరు ఉంటుంది. అండ్ ఐ మెట్ యూ దేర్ వన్స్ చిత్ర కాన్సర్ట్ లో, చిత్రమ్మ గారి కాన్సర్ట్ లో.
3: Yes.
2: Cool. I'll see you tomorrow. Thank you for calling.
0: Yes. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ సందీప్ గారు. గుర్తు పెట్టుకుంటాం, మీరు ఇంతకాలం మా ఫ్యాన్స్ అనుకున్నాం. మీరు వేణు గారికి కూడా ఫ్యాన్స్ అనమాట.
1: హలో, వేణు గారి ఫ్యాన్స్ అయ్యాక మనకి ఫసల. ఓకే ఓకే, ఇవన్నీ మేము తర్వాత మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ సందీప్ గారు.
0: ఆల్రైట్, మనకు ఒక రిక్వెస్ట్ సాంగ్ కూడా ఉంది నిరంజన్ గారి దగ్గర నుంచి, ఫ్రమ్ ద మూవీ సీతారామం. ఎవ్రీబడీస్ ఫేవరెట్ మూవీ అది. సో ఫస్ట్ ఆ పాట ప్లే చేసేస్తాను నేను, తర్వాత మాట్లాడుకుందాం.

0: in the room. Welcome back. నాకు అనూహ్యకి మేమిద్దరం ఆఫ్ ఎయిర్ యాజ్ యూజువల్ గా కొట్టుకుంటున్నాం, ఆన్ ఎయిర్ కొట్టుకున్నట్టే ఏం పాటలు వినిపిద్దామని. నెక్స్ట్ అనూహ్య కోసం ఒక మంచి ఫాస్ట్ బీట్ సాంగ్ తోటి నేను రెడీగా ఉన్నా. అండ్ ఇది కూడా ఒక సెలబ్రేషన్ సాంగ్ అండ్ ఫుల్ పెళ్లి పాట అనమాట.
1: సో ఇందాకే మేము అర్థం చేసుకుంటున్నాం వేణు గారిలో టాలెంట్, మాకు ఇప్పుడు దాకా తెలియని టాలెంట్. అసలు సింగింగ్ కూడా వచ్చు, డాన్స్ చేసేస్తారు, యాక్టింగ్ చేసేస్తారు, ఏం
0: రీల్స్ కూడా స్టార్ట్ చేశారు. మీరు చెయ్యండి, ఏమన్నా ఉంటే మాకు చెప్తారా?
2: ఈసారి మాత్రము ఇదే ఇందాక మనం అనుకున్నాం కదా, జామింగ్ సెషన్ ఇంకొకటి పెడదాము తర్వాత. అండ్ యా, మనం కొలాబరేట్ చేసి మంచిగా చేద్దాము. దేర్ ఇస్ లాట్ ఆఫ్ టాలెంట్ ఇన్ డాలస్ అనూహ్య అండ్ శిరీష. ఓ, వన్ అదర్ థింగ్ ఐ వాంట్ టెల్, రేపు ఈవినింగ్ మన జాతరలో బిగ్ రివీల్ అని
1: దాని గురించి హింట్లు ఏమన్నా తెలుసా? మన కాలర్ ని తీసుకున్న తర్వాత మాట్లాడుకుందామా?
0: హలో, రేడియో సురభికి కాల్ చేశారు. మీ పేరు అండ్ బై ద వే మీరు ఆన్ ఎయిర్ కూడా ఉన్నారండి.
1: అరే వా గిరి గారు, చెప్పండి ఎలా ఉన్నారు, ఏంటి సంగతి, హౌ ఎక్సైటెడ్?
2: అరే గిరి,
1: వి హావ్ వేణు గారు. రైట్, ఓకే.
3: And that's going to be very, very exciting. The most exciting part is the four contestants in one AI random generating software that is going to be seeding to someone. But every AI seeding software is going to be able to do this. They may do this.
0: ఫుల్ హైటెక్ టెక్నాలజీ వాడుతున్నామంటారు మనం.

0: ఫ్యాన్స్ తో పాటు అందరికి అప్డేట్ అయిపోయాయి. సో వి ఆర్ ఆల్ లుకింగ్ ఫర్
1: యెస్ అమేజింగ్. థ్యాంక్
2: యూ గిరి గారు. సీ యూ టుమారో.
1: మీట్ టుమారో. బై బై. సో ఆ గ్రాండ్ రివీల్ ఏమంటారు?
3: నేను చాలా ట్రై చేశాను రా.
2: నాకు తెలుసు మీరు చాలా ట్రై చేశారు. మీరు ఎన్నో సార్లు ఆఫ్ ద కెమెరాని మీరు రాజేశ్వరి గారిని చాలా సార్లు అడిగారు, ఆన్ కెమెరా చాలా సార్లు అడిగారు. అసలు మీకేమైనా ఒక గెస్ట్ ఏమైనా ఉందా?
3: నో ఐడియా.
1: ఇది హాలోగ్రామ్ అని రీల్ చేశారు కదా మన రేడియో సురభి పేజ్ లో, అసలు అది ఉందా? మరి నేను ఇంకా హాలోగ్రామే అనుకున్నా.
3: నేను అలాగే అనుకున్నా. నాకు ఒక్కళ్ళకి ఎక్స్క్లూజివ్ గా చెప్పారు అనుకున్నాను, ఫీల్ అయ్యాను. బట్ హాలోగ్రామ్ ఇస్ జస్ట్ పార్ట్ ఆఫ్ ద గ్రాండ్ రివీల్. అసలు విషయం అయితే నాకు తెలియదు. బట్ ఈ హాలోగ్రామ్ లో కూడా ఏం రివీల్ చేస్తున్నాము, ఏ ఇమేజ్ రివీల్ చేస్తున్నాము, అది కూడా సీక్రెట్.
2: ఓ, ఇది కూడా ఉందా? నేను హాలోగ్రామ్ అంటే ఏదో జస్ట్ క్యాజువల్ గా ఏదో ఉంటుందని అనుకున్నాను, కానీ ఇప్పుడు ఇందులో సీక్రెట్ లో సీక్రెట్ ఉందా?
3: చాలా ఉంది. యా, ఒక రకంగా ఉండదు జాతర అంటే. సో మరొకసారి శ్రోతలందరికీ మా రేడియో సురభి జట్టు తరఫున అందరినీ ఆహ్వానిస్తున్నాము. దేర్ ఇస్ సంథింగ్ ఫర్ ఎవ్రీబడి, పిల్లలకి పెద్దలకి అందరికీ. మీ పేరెంట్స్ ఉంటే వాళ్ళని తీసుకొచ్చేసేయండి, చక్కగా కళ్యాణంలో కూర్చోబెట్టండి, అందరం కలిసి సీతారాముల పెళ్లి చేసేద్దాం మనము. అండ్ యా, ఐ విల్ సీ యూ ఆల్ టుమారో.
1: ఇందాక మనం డాలస్ లో చాలా టాలెంట్ ఉందని మాట్లాడుకున్నాము. సో అది ఆ టాలెంట్ అంతా డాన్స్ రూపంలో రాబోతోంది, బికాస్ వీ హ్యావ్ క్యూరేటెడ్ ఫ్యూ డాన్స్ పర్ఫార్మెన్సెస్ కూడా. సో అది మొత్తం కల్పన గారు అండ్ రెస్ట్ ఆఫ్ ద టీమ్
3: నాకు తెలియదు ఇప్పటి వరకు డాన్స్ పర్ఫార్మెన్స్
2: ఉంటాయని. అసలు
1: ఎవ్రీ ఇయర్ ఉండే తంతు కాబట్టి దాన్ని మనం కంటిన్యూ చేస్తున్నాము ఆ రిచువల్ ని. సో టాలెంట్ అంతా వెతికి పట్టుకుని మనం వేణు గారితో పాటు మిగతా డాలస్ ప్రజలు అందరికి కూడా సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాం అనమాట రేపు. సో మెగా కోలాటం,
3: కోలాటం సరే, బట్ డాన్సెస్.
1: డాన్సెస్ మనం అంతా బాత్రూమ్ డాన్సెస్. మరి
2: మీ అందరి క్షేమం గురించి ఆలోచించే మేము అలాంటి డెసిషన్ తీసుకోలేదు.
1: బట్ ఎస్, వీఆర్ గోయింగ్ టు హ్యావ్ సో మచ్ ఫన్ టుమారో. ఇలానే వేణు గారు అండ్ రెస్ట్ ఆఫ్ ద టీమ్ అందరినీ చూసే ఆ భాగ్యం ఒకే దగ్గర మనకి దక్కబోతోంది.
3: ర్యాగింగ్ చేస్తూ నన్ను ఊరికే
1: షార్ట్.
2: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
4: ఇప్పటిదాకా నువ్వు చేసినావా? నీకు ఎన్ని వచ్చిన ఆఫర్ లెటర్లు?
2: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
4: హలో, డిన్నర్ ప్లాన్ చేయండి. గ్రూప్ లో ఎవరైనా సపోర్ట్ చేస్తారు?
5: వాట్ అ డే, కంప్లీట్లీ ఎగ్జాస్టెడ్. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
6: నేను ఏం వండలేదు ఈరోజు డిన్నర్ కి. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
7: ఎవ్రీ టైమ్ ఒకటే క్వశ్చన్, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? ఆన్సర్ మాత్రం చాలా సింపుల్, మదీరా అండ్ మసాలా. సింపుల్ చాట్స్ టు మిఠాయి, కార్పొరేట్ లంచ్ బుఫేస్ నుంచి ఇంట్రెస్టింగ్ వీకెండ్ బుఫేస్ దాకా, స్టెప్ ఇన్ టు డాలస్ బెస్ట్ ఇండియన్ గ్రిల్ విత్ సక్యులెంట్ కబాబ్స్ అండ్ స్లో కుక్ ముగ్లై కర్రీస్ బియాండ్ కంపారిజన్. మదీరా అండ్ మసాలా, రాయల్ ఫీస్ట్ ఇన్ ఎవ్రీ మీల్. 1900 మార్కెట్ ప్లేస్ బులవార్డ్, స్వీట్ 110, ఇర్వింగ్, టెక్సస్. విజిట్ మదీరా అండ్ మసాలా.com.
8: ఓయ్, లంచ్ కి ఎక్కడికైనా వెళ్దామా?
9: సారీ, ఈ రోజు గ్రోసరీ డే. ఫస్ట్ వెజీస్ కొనాలి, తర్వాత మీ ఇంటి వైపు వెళ్లి పూజ సామాన్లు కొనాలి, దెన్ ఐ హావ్ టు గెట్ సమ్ ఫ్రెష్ మీట్. ఐ థింక్ వెజీస్ తీసుకున్న చోటే స్నాక్స్ తీసుకుంటా, మళ్ళీ స్పైసెస్ కి వేరే గ్రోసరీ స్టోర్ వెళ్ళాలి.
8: నువ్వు గ్రోసరీస్ కొనడానికి ఇన్ని ప్లేసెస్ కి వెళ్తున్నావా? సిల్లీ ఉమెన్. ఇప్పుడు నీకు అన్ని రీజనబుల్ ప్రైసెస్ లో ఇండియా క్యాష్ అండ్ క్యారీలో దొరుకుతాయి కదా. ఫార్మ్ ఫ్రెష్ వెజీస్ టు ఫ్రెష్ హలాల్ మీట్, స్పైసెస్ టు స్నాక్స్, ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్.
7: స్టాప్ వేస్టింగ్ టైమ్, మనీ అండ్ గ్యాస్ ఎట్ మల్టిపుల్ స్టోర్స్. ఇండియా క్యాష్ and carry, Irving's number one destination for Indian groceries. 1900 Marketplace Boulevard, Suite 110, Irving.
10: Mana Telugu Dentist at your service. Dallas Smiles Dental and Orthodontics to appointment book chesi life ni easy cheyandi. Kids ki, adults ki regular ga checkups to paatu deep cleaning, crowns, bridges, extractions, Invisalign implants and many more dental care facilities for you and your family. Accepting most dental insurances. Insurance lekapoyina parvaledu. They have affordable prices and flexible పేమెంట్ ప్లాన్స్. మీ ఫ్యామిలీకి మీకు పూర్తి డెంటల్ కేర్ ఆల్ అట్ వన్ ప్లేస్. డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్. కాల్ దెమ్ అట్ 972-484-5400 ఆర్ విజిట్ 3234 ఫారెస్ట్ లేన్, డాలస్.

0: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఖుషీ ఖుషీగా విత్ ఆస్ అనూహ్యా అండ్ శిరీష, ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తాం.
1: ఎస్, మేం మీ నేస్తాలం అండ్ నెక్స్ట్ 3 అవర్స్ వరకు ఉండబోతున్నాం కాబట్టి సర్లే సర్లే రౌండ్ అప్పులు చేసేసుకుంటూ ఉంటాము. అసలే జాతర హడావిడి, అసలు అదో మాదిరిగా లేదు. అసలు ఇక్కడ మనకి స్టూడియోలో ఫుల్ హంగామా, ప్రిపరేషన్, సెటప్ అంతా కూడా రెడీ చేస్తున్నాము జస్ట్ టు బ్రింగ్ యూ గైస్ ద బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్సెస్ టుమారో అట్ ఫ్రిస్కో ఫ్లయర్స్. సో మన ఇండియాలో ఎలాగైతే జాతర ఎంత అంగరంగ వైభవంగా జరుగుతుందో అంతే రీతిలో వీఆర్ గోయింగ్ టు రీక్రియేట్ ద ఎక్స్పీరియన్స్ ఎట్ అనదర్ టైమ్, అంటే 4th time కన్సెక్యూటివ్ గా సక్సెస్ఫుల్ గా. సో జస్ట్ బీ దేర్ విత్ యువర్ loved ones and enjoy the whole day with all of us.
0: Yes, inta celebration mood lo mem unnam kabatti celebration paatale veyali ani anukuntunnamu. So Sita Ramula kalyanam undi kabatti pelli gurinchina paatalu ledante full of celebration tote unde paatalu pick cheskunnam ee roju maa playlist lo. So meeke emanna paatalu gurtosthe kuda cheppandi and I know na daggara koncham request songs kuda unnai, mellaga line up chestunnanu, tension padakandi mee paatalanni meeku vachestayi. సో వన్ నాట్ నోట్ ఒక పెళ్లి పాట వినేసేద్దాము. మళ్ళీ అగైన్ ఇది పరభాష పాట అయినా మన పెళ్లి పాట
1: ఊపేసింది లే అసలు ఫ్యూ ఇయర్స్ బ్యాక్. సో లెట్స్ లిసన్ టు ఇట్.

0: రైట్. అసలు ఎన్ని పాటలు ఇప్పుడు చూస్తుంటే ఇప్పుడు ఒక్కొక్క పాట ఏమేమి ఉన్నాయా అని గుర్తు తెచ్చుకుంటున్నా, వెతుకుతున్నా ఎన్ని పాటలు వస్తున్నాయో, ఎన్ని సెలబ్రేషన్ సాంగ్స్ ఉన్నాయా మనకి, అసలు ఇన్ని ఎలా మిస్ అయిపోయాము అని అనిపిస్తుంది ఒక్కొక్కసారి. ఇలా మన షోకి
1: అలా మాట్లాడుతుండగానే వేణు గారు అలా బయటకు వెళ్లారు, మనకి ఇంకొక సెలబ్రిటీ ఆర్జే వచ్చేసారు ఎంట్రీ ఇచ్చేసి ఇలా కూర్చుంటున్నారు. ఎవరో కాదు మన వెరీ ఓన్ గ్యాప్ లో వేసేసింది మన వెరీ ఓన్
0: అనూహ్యా. కొట్టుకోకండి, కొంచెం మెచ్యూర్డ్ గా బిహేవ్ చేయండి. వచ్చింది ఎవరు అని అంటే శ్రీ విద్యా మిలీనియల్
1: ముచ్చట్లు చెప్తూ మనందరిని ఒక పాప్ కల్చర్ వరల్డ్ లోకైనా ఆస్కర్ వరల్డ్ లోకైనా ఎలా అలా తీసుకెళ్లిపోతూ ఉంటుంది.
0: ఎప్పుడు తెలుగు సినిమా గాసిప్స్ అయినా ఇంగ్లీష్ సినిమాల్లో కూడా చాలా గాసిప్స్ ఉంటాయి, వినండ్రా అని చెప్పి మిమ్మల్ని అందరినీ ఎడ్యుకేట్ చేస్తున్న శ్రీ విద్య కూడా ఈరోజు కొంచెం సేపు మనతో టైం స్పెండ్ చేయడానికి వచ్చింది. చెప్పు శ్రీ విద్య, నువ్వు మా అందరికంటే ఎక్కువ పార్ట్ తీసుకున్నావు జాతరలో, నీ భుజాల మీద వేసి నడిపిస్తున్నావు దీన్ని ప్రస్తుతం. సో చెప్పు నీకెలా ఉంది, స్ట్రెస్ లెవెల్స్ ఎట్లా ఉన్నాయి ఫస్ట్ చెప్పు.
2: స్ట్రెస్ కాదు, ప్రస్తుతానికి అయితే ఎక్సైట్మెంట్ ఉంది రేపటికి హౌ ఇట్ ఇస్ గోయింగ్ టు అన్ఫోల్డ్ అండ్ ఎవ్రీథింగ్ అని, అండ్ బిగ్ సర్ప్రైజెస్ ఫర్ పీపుల్. సో అవి గెస్ట్ చేయడంలోనే నాకు అయిపోతుంది ఫర్ మీ ఆల్సో.
1: అసలు మెయిన్ పాయింట్ లాగా ఇందాక వేణు గారిని కూడా మేము,
0: ఆయన కూడా బుర్రగోక్కుంటూనే ఉన్నారంట, ఆయనకు తెలియలేదంట అదేంటో, నీకన్నా తెలుసా?
2: లేదు, మీరు చూస్తున్నారు కదా ఎంత గోక్కుంటున్నాను నేను కూడా నా బుర్ర.
1: సరే ఓకే. సో అలా మనకి చాలా ఎక్సైట్మెంట్ ఉంది బికాస్ ప్లానింగ్ దగ్గర నుంచి శ్రీవిద్య హాస్ బిన్ పార్ట్ యాజ్ యూజువల్ బికాస్ తను ఫస్ట్ రేడియో సురభి ఇయర్ నుంచి కూడా షీస్ బిన్ పార్ట్ ఆఫ్ ద టీమ్ కాబట్టి తన దగ్గర ఇంకా ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి ఇంకా ఎక్స్పీరియన్స్డ్ గెసెస్ చేస్తుందేమో అనేసి వీ విల్ టాక్ ఇన్ ఫ్యూ మోర్ మినిట్స్. అండ్ ఈ బ్యూటిఫుల్ మూమెంట్స్ ని ఇంకొక బ్యూటిఫుల్ పాటతో నింపేయడానికి వచ్చేస్తోంది మన శిరీష.
0: ఎగ్జాక్ట్లీ. అండ్ ఇది కూడా ఒక రిక్వెస్ట్ సాంగ్, అండ్ ద సాంగ్ ఇస్ రిక్వెస్టెడ్ బై నిరంజన్ గారు బికాస్ వీ ఆర్ లిసనింగ్ టు పెళ్లి పాటలు అండ్ సెలబ్రేషన్ సాంగ్స్ కాబట్టి ఈ ఆర్ లో.

0: ఎప్పుడు విన్నా ఈ పాట చాలా ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుంది కదా, నాకు కూడా అలాగే అనిపిస్తుంటుంది, చాలా ప్రశాంతంగా ఉంటుంది పాట అని. అయితే నాకేమనిపిస్తుందంటే ఈ రౌండ్ అంటే లైక్ ఈ అవర్ మనం షో చేస్తున్నాము, సెలబ్రేషన్ అంటున్నాం, బానే ఉంది. ఈ సెలబ్రేషన్ లో మిమ్మల్ని ఎలా పార్ట్ చేయొచ్చు ఇప్పటి నుంచే అని నేను కూడా ఆలోచిస్తూ నాకేమనిపించిందంటే మనం సరదాగా ఒక ఫన్నీ గేమ్ తోనే స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుంది అని అనిపించింది. సో నేనేం చేస్తాను అనంటే ఒక మూవీ స్టోరీని కొంచెం తింగర్ తింగర్గా చెప్తాను, దాన్ని బట్టి అది ఏ మూవీ అయి ఉంటుంది అన్నది మీరు గెస్ చేయాలన్నమాట. అది అంతే, అర్థమైందా? సో అలా నా ఫస్ట్ మూవీ స్టోరీ ఏంటంటే, అండ్ అఫ్ కోర్స్ నేను తింగర్ తింగర్ గానే చెప్తాను, మీకు రెండు మూడు సినిమాలు కూడా గుర్తురావచ్చు, బట్ చాలా జాగ్రత్తగా ఆలోచిస్తూ ఉండండి. సో ఏంటి అంటే ఒక ఒక అబ్బాయి ఎప్పటికప్పుడు వాళ్ళ నాన్నని ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తూనే ఉంటాడు. వాళ్ళ నాన్నని ఎలాగైనా నేను ఇంప్రెస్ చేయాలి, మా నాన్నకి తగ్గట్టుగా ఉండాలి అని ఇంప్రెస్ చేయాలి అని ట్రై చేస్తూనే ఉంటాడు. కానీ ఎవ్రీ టైం వాళ్ళ నాన్న ఇంప్రెస్ అవ్వకపోగా వీడు చేసిన పనిని తిట్టి, రే ఇలా కాదురా, నేను చెప్పింది విను, నేను చెప్పింది కరెక్ట్ అని అంటా ఉంటాడు అన్నమాట. అది కదా, ఇంత తింగర్ తింగర్గా చెప్పాను కాబట్టి నేను దీన్ని బట్టి మీరు సినిమా నేమ్ ఏమై ఉంటుంది, మూవీ నేమ్ ఏమై ఉంటుంది అన్నది గెస్ చేయాలన్నమాట.
1: ఓకే,
0: అనుగా విన్నావు కదా నువ్వు, నీకు అర్థమైంది కదా?
1: ఎస్, అర్థమైపోయింది. అసలు మా వాళ్ళు ఆన్సర్స్ తో కూడా వచ్చేస్తారు నువ్వు.
0: ఓకే, నేను ఇంకొక రిక్వెస్ట్ సాంగ్ వేసుకుంటాను ప్రసాద్ గారు మీరు అడిగిన ఈ రిక్వెస్ట్ సాంగ్. అండ్ ఇంకా మీకేమన్నా రిక్వెస్ట్ సాంగ్స్ ఉన్నాయి లైక్ సెలబ్రేషన్ మూడ్ కి రిలేటెడ్ గా ఆర్ పెళ్లి మూడ్ కి రిలేటెడ్ గా మీ దగ్గర ఏమన్నా సాంగ్స్ ఉన్నాయి, ఆర్ మీ ఫేవరెట్ పెళ్లి పాటలు ఏంటి అన్నది కూడా మీరు షేర్ చేసుకోవచ్చు 9726361966 కి కాల్ చేసి. ఆల్రైట్, ఇంత ఫాస్ట్ ఉన్నారేంటి, ఆన్ ఎయిర్ తీసుకుందామాగండి. హలో, మీరు రేడియో సురభికి కాల్ చేశారు, ఆన్ ఎయిర్ కూడా ఉన్నారు, మీ పేరు? శ్రీనివాస్ గారు, చెప్పండి, ఆన్సర్ తెలుసా మీకు? ఏంటండి, నేను అట్లా స్టోరీ అంతా ఆల్మోస్ట్ మార్చేసి అడిగిన భలే భలే కరెక్ట్ గా గెస్ చేశారే.
1: మా వాళ్ళు అంటే శ్రీనివాస్ గారు అసలు ఎంత ఎంత టిఎఫ్ఐ కి ఫ్యాన్ అవ్ తెలుసు కదా, ఎప్పుడు ఏ క్వశ్చన్ వేసినా ఆన్సర్ చెప్పేస్తారు.
0: థ్యాంక్ యూ అండి. శ్రీనివాస్ గారు రేపు జాతరకు వస్తున్నారు కదా మీరు? ఆల్ రైట్ అండి, సీ యూ దేర్, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అండ్ కీప్ లిజనింగ్.

0: pleasure. సో మనకి మన శ్రీవిద్య టైం ఇంకొంచెం తక్కువనే ఉంది కాబట్టి చక్కగా మాట్లాడేద్దాము మన శ్రీవిద్యతో. నీ గెస్టిమేటెడ్ గెస్సెస్ నాకు తెలియాల్సిందే ఇప్పుడు, బికాస్ నువ్వు 4 ఇయర్స్ నుంచి కోర్ పార్ట్ ఆఫ్ ద టీమ్, ప్లానింగ్ లో కూడా ఉన్నావు, అయినా నీకు ఆ బిగ్ రివీల్ గ్రాండ్ రివీల్ ఏంటో తెలియదు అంటే నన్ను నమ్మంటావా? శిరీష నమ్మంటావా?
1: అందరికి ఐ థింక్ ఒక్కొక్క ఆర్జీకి కొంచెం ప్రాపర్టీ కొనిస్తున్నారేమో మేబీ.
0: ఆ ఊహ ఎంత బాగుందో, ఆ ఊహ.
1: ఎన్ని ప్రాపర్టీస్ కావాలను నీకు?
0: మినిమం ఒక 20 నీ దగ్గర నుంచి, 20 వస్తే నా దగ్గర నుంచి 50.
2: ఎక్కడ కావాలమ్మా నీకు ప్రాపర్టీ? నీకు హైదరాబాద్ లో కావాలా, అమరావతి లో కావాలా, డాలస్ లో ఇప్పించమంటావా?
0: నో, నాకు షారుఖ్ ఖాన్ వాళ్ళ ఇంటి పక్కన, ముఖేష్ అంబానీ వాళ్ళ ఇంటి పక్కన, దీపికా పడుకోని వాళ్ళ ఇంటి పక్కన.
2: అవన్నీ అదే బిగ్రీ వీల్, వాళ్ళే కొనుక్కోపోయా ఇంటి పక్కన,
1: అదే బిగ్రీ వీల్. అక్కడ అనుహేకి రాసిస్తున్నారు అవన్నీ వాళ్ళు వచ్చి.
0: బానే జోకులు వేస్తున్నావే నువ్వు. సరే చెప్పు, అసలు హౌ డిఫరెంట్ ఇస్ దిస్ ఎక్స్పీరియన్స్ బీన్ ఈ ఇయర్, నీ పాత 2-3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ లో కన్నా ఈసారి జాతరలో హౌ డిఫరెంట్ వాజ్ ఇట్? ఇస్ ఇట్ బికాస్ ఎక్సైట్మెంట్ డబుల్ ట్రిపుల్ అయిపోయింది ఫర్ ద సీతారాముల కళ్యాణం?
1: నో, డు యు వాంట్ బి ఆనెస్ట్? లైక్ ఆనెస్ట్
0: షూర్.
1: లాస్ట్ ఇయర్ అనుహీనతో 2 లైన్స్ మాట్లాడింది, ఇద్దరు 6 లైన్స్ మాట్లాడుతుంది.
2: లాస్ట్ ఇయర్ బిగ్ చేంజ్. అసలు నీకు ఇదే ఇయర్ సార్థకం?
1: ఇంకేం లేదు ఇక్కడ.
0: శ్రోతల్లారా, మీరు ఈ అమ్మాయి మాటలు అస్సలు నమ్మకండి. ఈ అమ్మాయి అనవసరంగా ఇటు అటు అటు ఇటు తిప్పి మాట్లాడుతోంది.
1: ఇట్ ఇస్ గ్రేట్ ఎక్స్పీరియన్స్. ఎవ్రీ ఇయర్ ఒక డిఫరెంట్ ఇది ఉంటుంది కదా, వైబ్ ఉంటుంది. అండ్ it's different this year, but also it's a little like exciting అని కూడా చెప్పొచ్చు.
0: బికాస్ ఇదేంటి, ఎవ్రీ ఇయర్ మనల్ని మనమే దాటుకుంటూ ప్రతిసారి ప్లానింగ్ లోను ఎగ్జిక్యూషన్ లోను వెళ్ళిపోతూ ఉంటాం కాబట్టి, సో ఆ స్టెప్ అప్ గేమ్ ఎప్పటికప్పుడు మీ రికార్డ్స్ ని మీరే బీట్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటే ఆ ఫీలింగ్ ఎలా ఉంటుంది? కోర్ టీమ్ మెంబర్ చెప్పండి.
1: కళ్ళలు నీళ్ళు చేతుర్చుకుంటూ
2: బ్యాక్గ్రౌండ్ లో పాట రై రై రారా.
0: Awesome. So ala inka maatladdamu after this beautiful song,
1: and this is Srividya's request song.

0: కొట్టుకోకండ్రా శిరీష అనూహ్య, శ్రోతలందరికీ వీళ్ళిద్దరూ బాగా కొట్టుకుంటున్నారు పాట అయినంతసేపు.
1: ఇవాళ ఆఫ్టర్ అ లాంగ్ టైమ్ శ్రీవిద్య మా బ్యాక్ ఎండ్ ర్యాపో చూస్తోంది డ్యూరింగ్ ద షో, సో హడల్ అయిపోతుంది అందుకని అలా చెప్తాను.
2: మీరు ఎలా ఉన్నారు, ఇలా కూడా ఉంటారా అని అనుకుంటుంది శ్రీవిద్య.
1: ఇంకా చెప్పమ్మా శ్రీవిద్య.
0: చెప్పనుహ్య, అడుగనుహ్య,
1: ఇంకేం అడగాలి నిన్ను?
0: చెప్పు ఫస్ట్, నీకెలా
1: కదా ఎప్పటికప్పుడు మన రికార్డ్స్ ని, మన ఎగ్జిక్యూషన్ ని మనమే ఒక లెవెల్ కి, ఇంకో లెవెల్ కి తీసుకెళ్తున్నాము అని అనిపిస్తోంది అని చెప్పా.
0: ఇప్పుడు అనుహ్యకి ఎలా ఉందో చెప్పు.
1: అది యాక్చువల్లీ స్పీకింగ్ ఇండోర్ కాబట్టి ఇంకా చాలా ఎక్సైటెడ్ ఉన్నాను. ఫస్ట్ టైం అది, బికాస్ లాస్ట్ నేను అటెండ్ అయిన 2 జాతరస్ వర్ అవుట్ సైడ్. అది వేరే ఫీలింగ్, ఆఫ్ కోర్స్ నాస్టాల్జిక్ లా వెళ్ళిపోతుంది. ఈసారి ఇండోర్స్ కాబట్టి ఇంకా కామ్ వేలో, అలా ఇందాక చెప్పినట్టు బయట హాట్ హాట్ గా జరుగుతుంటే లోపల మనం కూల్ కూల్ గా మన జాతరని మనం ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పేసి ఐఎమ్ రియలీ లుకింగ్ ఫార్వర్డ్. అండ్ డెఫినెట్లీ అందరూ ఆడియన్స్ వస్తారు, ఇంకా ఇంకా కమ్యూనిటీ ఫీలింగ్ చాలా బాగుంటుంది కాబట్టి ఐఎమ్ రియలీ రియలీ లుకింగ్ ఫార్వర్డ్ టు ఇట్
0: అన్నమాట. ఐ హోప్ మన లిసనర్స్ కూడా దే ఆర్ లుకింగ్ ఫార్వర్డ్ టు ఇట్. బికాస్ ఇక్కడ ఇందాక శిరీష అనూహ్య చెప్తున్నట్టు మళ్ళీ చెప్పిందే, అందరూ చెప్పబోయేదే దట్ ఫుల్ తామ్ జామ్ నడుస్తోంది అండ్ ఆల్ ఆఫ్ అస్ ఆర్ గెరింగ్ అప్ ఫార్ టుమారో. సో ఐ థింక్ ఆల్ ఆఫ్ యూ ఆల్సో షుడ్ గెర్ అప్ ఫార్ టుమారో.
1: Yes.
0: And పిల్లలకి స్కూల్స్ కూడా లేవు కాబట్టి మండే ఇట్స్ ఎ లిటిల్ బిట్ ఆఫ్ ఎ లాంగర్ మార్నింగ్ దొరుకుతుంది అందరికి.
1: అవును. సో అలా మనము ప్రతి మూవీ రిలీజ్ డేట్ ఎలాగైతే గుర్తు పెట్టుకుంటాము, అసలు ఆ రోజు వస్తుంది, ఆ రోజు వస్తుంది, పండుగ వస్తుంది, పండుగ వస్తుంది అని చెప్పేసి, సో జాతరలో ఆల్రెడీ 90% ఆఫ్ ద కాలర్స్ దట్ ఐ టాక్ టుడే ఆల్రెడీ దేర్ లైక్ వచ్చేస్తున్నాం, మేము ఆల్రెడీ చెప్పేసుకున్నాం, అందరికి చెప్పేసుకున్నాం అంటున్నారు. సో ఇట్ వాస్ వెరీ గుడ్ టు హియర్. అలానే ఆ సెలబ్రేషన్ ని కంటిన్యూ చేస్తూ మన శిరీష ఇంకో పాట.
2: ఈ అవకాశం మళ్ళీ రాదు.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Radio Surabhi Revisit.
2: Windstorm-related property claims, replace residential and commercial roofs, hail to their contracting.
3: Indian Cardinal, unique desi burger joint with spicy Indian fast food.
1: Thank you for being in our journey.
4: Manashanti, mental peace. Masala dosa.
5: Sri Krishna Vilas Kirandi, 70 plus dosa varieties to meeku swagatham palukutondi. Vrindavan refreshers aina, Gokul's Pride Utapamaina, Gopala's Divine Curries aina. Mee ruchiki taggattu customizable no onion, no garlic menu aina. Chinni Krishnudi sweet tooth satisfy cheyadankaina maa menu samsiddham. Sri Krishna Vilas, experience rich traditions and irresistible flavors. 13215 Main Street, Frisco. Call us 469-269-6476.
6: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదు.

0: calibration knowledge, though, make a best experience on this Daru. From basic to premium, they cover all the models. Visit G3Electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: Anni pettukunnanra, idigo mee nanna sugar gurinche tension. Malli perigite ee doctor daggariki veltam kharchu okati.
2: Vikram, Jiyan ki malli baaledu ontlo. Ee saari enta kharchu avutundo ento?
0: Different journeys, okate question. Mee parents aina, pillalaina, meeraina. When you face an emergency, stay protected the right way with SNR Insurance. Enroll on snrinsurance.com or call or WhatsApp 469-464-9864 for international travel, medical, student insurance. SNR Insurance.
3: Welcome, welcome. Meeru vintunnaru Kushi Kushiga with us, Anuhya and Sirisha, only on Radio Surabhi 107.9 FM HD3 America lo Telugu Nestam. ఈ రోజు జాతర సందర్భంగా ఈ 3 అవర్స్ అంటే ఇంకా మిగిలింది 2 అవర్స్ అనుకోండి, ఈ 2 అవర్స్ ఫుల్ ఆఫ్ సెలబ్రేషన్ పాటలు అండ్ మనకి మెయిన్ హైలైట్ ఆఫ్ ద ఈవెంట్ సీతారామ కళ్యాణంతో స్టార్ట్ అవ్వబోతోంది కాబట్టి పెళ్లి పాటలు కూడా వింటున్నాం అన్నమాట. సో మనకి ఫుల్ థీమ్ అంతా ఇలా సెలబ్రేషన్ పాటలు అండ్ పెళ్లి పాటలతో నడుస్తోంది. చాలా వరకు పెళ్లి పాటలు రిక్వెస్ట్ సాంగ్స్ గా ఉన్నాయి, అవన్నీ లైన్అప్ చేస్తున్నాను నేను మెల్లమెల్లగా అలాంగ్ విత్ ద పార్టీ సాంగ్స్ కూడా అన్నమాట.
4: నీకు ఈ పాటలన్నిట్లో ఇప్పుడు నెమరేసుకుంటుంటే ఇస్ దేర్ అ ఫేవరెట్ మూవీ ఆఫ్ యువర్స్ దట్ యువర్ థింకింగ్ అబ్బా ఆ మూవీ చూస్తే ప్రతిసారి చూసినప్పుడు అలా సెలబ్రేషన్ మూమెంట్ లే గుర్తొస్తాయి అబ్బా అని అనుకుంటూ?
3: ఓ యా, ఇందాక గోదావరి నుంచి ఒక సాంగ్ ప్లే చేశాను. గోదావరి చాలా పీస్ఫుల్ ఉంటుంది చూడడానికి,
4: సెలబ్రేటరీ లాగా. శ్రీవిద్య, నీకు ఏదన్నా సెలబ్రేషన్ పెళ్లి ఆహా హ్యాపీ మూమెంట్స్ ఇట్లా అంటే ఎవరన్నా ఫిల్మ్ స్టార్ గానీ ఏదైనా మూవీ గానీ గుర్తొస్తుందా? ఆర్ నీ హ్యాపీ మూమెంట్స్ రిలీవ్ చేయాలంటే ఈ మూవీ పెట్టేసుకుందాం అబ్బా అని అనిపిస్తుందా? ఏదన్నా
3: సెలబ్రేషన్ టైప్ లో అంటావా? ఐ థింక్ ఇట్ సీతమ్మ వాకిట్ల
4: సినిమా. నేను అదే అనుకుంటున్నాను, అసలు మాక్సిమం ఆ పాజిటివ్ వైబ్ వచ్చిండేది. లుక్స్ లైక్ మనకి మహేష్ బాబు గారి దగ్గర నుంచి ఇట్లాంటి ఫిల్మ్స్ వచ్చాయి. శర్వా ఇస్ వన్ మోర్.
3: నాకు కానీ సీతమ్మ వాకిట్ల సినిమా, ఐ హావెంట్ వాచ్డ్ శతమానం భవతి యాక్చువల్లీ, టు బి ఆనెస్ట్ నేను ఆ సినిమా చూడలేదు. సీతమ్మ వాకిట్ల సినిమా చెట్టు వన్ ఆఫ్ ద మోస్ట్ సిగ్నిఫికెంట్ scenes that hits that nostalgia ఏంటి తెలుసా, వాళ్ళందరూ ఇవి వేసుకొని పడుకుంటారు కదా మండపం మీద, స్టార్ట్స్ హిట్టింగ్ విత్ ద స్టీల్ ప్లేట్ అండ్ గ్లాస్ అండ్
5: పాటలో.
3: యా, అండ్ మేకప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్, మనకి ఆ ద పండగ డేస్ లో జనరలీ ఆ టైం సోయే ఉండదు, ఎప్పుడు ఎవరు వెళ్తున్నారు ఎక్కడికి ఎవరు వెళ్తున్నారు అన్న సోయే ఉండదు. సో ఐ థింక్ దట్ ఈస్ మై నాస్టాల్జియా, ఇది హౌ ఇట్ ఫీల్స్ రైట్ నౌ.
4: ఆ హడావిడి, ఇక్కడ పనులు అక్కడ పనులు అన్ని కోఆర్డినేట్ చేసుకోవటము, అలా ఒక వాతావరణం క్రియేట్ అయిపోతుంది అసలు పండగ అంటేనే. అది మన సీతారాముల కళ్యాణం అని అనగానే వేరే లెవెల్ ఎనర్జీ వచ్చేస్తుంది కాబట్టి. సో అలా లివ్ చేస్తూ ఉన్నాం అన్నమాట మన ఈ టుడేని.
3: ఇంతలాగా మనం సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు సినిమా గురించి మాట్లాడుకున్నాం కాబట్టి డెఫినెట్ గా ఆ పాటను కూడా లైన్అప్ చేసేసి ఉంచుతాను నేను. అయితే ఇందాక మనం ఒక గేమ్ కూడా స్టార్ట్ చేశాము, ఇందాక ఒక క్వశ్చన్ అడిగాను
4: సినిమా
3: ఆన్సర్ బొమ్మరిల్లు ఆన్లైన్ రివీల్ అయిపోయింది. సో నా ఆన్సర్ బొమ్మరిల్లు. సో ఇప్పుడు ట్యూనిన్ అయిన వాళ్ళకి ఏంటంటే మనం ఒక గేమ్ ఆడుతున్నాము. గేమ్ ఏంటంటే నేను ఒక మూవీ లైన్ స్టోరీ లైన్ ని కొంచెం తింగర్ తింగర్గా చెప్తాను, మీరు దాన్ని బట్టి మూవీ నేమ్ ఏంటి అన్నది గెస్ చేయాలి.
5: ఓకే,
3: ఓకేనా? సో నా దగ్గర ఉన్న నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అని అంటే, అప్పట్లో వాట్సాప్ గ్రూపులు వాట్సాప్ లేక ఇలా ఫ్యామిలీ మొత్తాన్ని ఒక గ్రూప్ చేసి వాళ్ళందరినీ ఒక యూనిటీగా ఉంచడానికి వీలు లేకపోయింది. బట్ అందుకని అప్పట్లో వాట్సాప్ లేక ఒక అతను ఏం చేశాడంటే, వాళ్ళ ఫ్యామిలీలో ఒక ఇంపార్టెంట్ పర్సన్ ని వెతుక్కుంటూ వెళ్లి, మళ్ళీ అంటే ఎప్పుడో గొడవల వల్ల విడిపోయిన ఒక ఇంపార్టెంట్ పర్సన్ ని వెతుక్కుంటూ వెళ్లి కలిసి కన్విన్స్ చేసి ఒక ఫ్యామిలీని కలిపాడనమాట.
4: తెలుసులే తెలుసులే, ఆ దారేంటో మాకు తెలుసు. ఓకే ఓకే, 972-636-1966 కి కాల్ చేసేసేయండి.
3: అండ్ మీ ఫేవరెట్ సాంగ్ కూడా ఏమన్నా ఉంటే చెప్పండి, వెంటనే లైన్అప్ చేస్తాను.

0: అదమ్మా. సో ఈ హింట్ ఇచ్చిన తర్వాత ఇంకొంచెం మంది తగ్గిపోయినట్టున్నారు కాల్ చేయడానికి. ఎలాగో హింట్ ఇచ్చేసింది, ఆల్రెడీ చెప్పేసి ఉంటారు కాలర్స్ కాల్ చేసి అని. ఏం పర్వాలేదు, మీరు కాల్ చేసి మళ్ళీ చెప్పండి ఆన్సర్ ఏంటో. ఇందాక శిరీష అడిగినటువంటి ఆ క్వశ్చన్ ఏంటంటే, నువ్వే నువ్వే ఉన్నావు కదా, నువ్వే చెప్పేశారా, ఏంటి ఒక ఒక హీరో ఉంటారు
1: అప్పట్లో వాట్సాప్ గ్రూప్లు అవి క్రియేట్ చేసి ఫ్యామిలీ మొత్తాన్ని ఒక గ్రూప్ లో చేర్చే ఆప్షన్ లేక చాలా కిలోమీటర్స్ అంతా ట్రావెల్ చేసి వాళ్ళ ఫ్యామిలీని మొత్తాన్ని కలపడానికి ఒకతను చాలా కష్టపడి ప్రయాణం చేసి వచ్చి కలిపాడు అన్నమాట.
0: ఆన్సర్ ఇది
1: నో.
0: అట ఫ్యామిలీ మెంబర్స్ ని అందరినీ ఒక దగ్గర ఉంచలేక ఒకరిని కష్టపడి అతి కష్టం మీద వెళ్లి కన్విన్స్ చేసి మళ్ళీ ఫ్యామిలీలో జాయిన్ చేశారన్నమాట.
2: సినిమాలో నాకు ఒక ప్రాబ్లం కనిపించింది ఏంటి తెలుసా, ఇలా వాట్సాప్ గ్రూప్ లేక చుట్టాలందరినీ కలపడానికి వెళ్తారు కదా, అలా కలిపి చుట్టాలందరినీ ఇంటికి తెచ్చినప్పుడు ఒక బస్సు నిండా చుట్టాలు వస్తారు కదా, వీళ్ళందరికీ బాత్రూమ్లలో మేనేజ్ చేస్తారు.
0: అది అది మా శ్రీవిద్య. ఇట్లాంటి ప్రాక్టికల్ క్వశ్చన్స్ అన్ని రేస్ చేసే మా శ్రీవిద్య మన జాతరని ప్లాన్ చేసిందంటే ఇంకా ఎంత జాగ్రత్తలు తీసుకుంటుందో మీరే ఆలోచించండి. సో అలా మీరైతే ఆన్సర్ చెప్పడానికి
1: శ్రీవిద్య ప్లాన్ చేయలేదు కానీ చెప్పిన పని చేసింది
2: అంతే.
0: కాల్ చేయాల్సిన నంబర్ ఆన్సర్ తెలిస్తే 9726619 66.
1: అండ్ ఇప్పటిదాకా ఇంత సెలబ్రేషన్ గురించి మాట్లాడుకున్నాం అండ్ శ్రీవిద్యస్ ఫేవరెట్ ఒక కాలర్ వచ్చారు, ఆన్ ఎయిర్ తీసుకుందాం. హలో, రేడియో సురభి కాల్ చేశారు, ఆన్ ఎయిర్ ఉన్నారు, మీ పేరు? హలో, రేడియో సురభి కాల్ చేశారు, ఆన్ ఎయిర్ ఉన్నారు, మీ పేరు? ఏ, నేను బి అండి, బట్ యా మీకు ఆన్సర్ తెలుసా ఏ గారు?
3: అంటే ఒక రెండు
1: మూడు మూవీస్ అర్జున్
0: రెండు మూడు తట్టాయన్నారు, మూడోది కూడా ఉంటది చూడండి కాస్త. దారేది అని ఉంటుందండి ఒక మూవీలో,
1: నువ్వు చెప్పు ఇంకా వాళ్ళకి.
0: నేను ఇందాక చెప్పా అదే మూడోది లాక్ చేసుకుంటాం. థ్యాంక్ యూ,
1: ఆన్సర్ చెప్పినాం పేరు సి అండి, బట్ థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అత్తారింటికి దారేది అండి. మీరు అలా ఎలా మిస్ చేశారండి, అర్జున్ అంటారు, బ్రహ్మోత్సవం అంటారు.
0: బ్రహ్మోత్సవం ఇస్ అ వెరీ వెరీ పాసిబుల్ ఆన్సర్ మీకు, నువ్వు చెప్పిన
1: అదే వెళ్ళి తీసుకొచ్చి కలిపాడు ఫ్యామిలీలో అని చెప్పాను.
0: కాదు
1: నువ్వు చెప్పింది బ్రహ్మోత్సవంలోనే.
0: ఏ గారు, నేను మీతోనే ఉన్నానండి, మనం ప్రొటెస్ట్ కి దిగుదాం. అసలు మీరు రేపు జాతరకు రండి, మనం ఈ శిరీష అక్కడే నిలదీస్తాం,
1: నిలదీసిపై చేద్దాం.
0: డి ఇక్కడ సపోర్ట్ కూడా వచ్చిందండి. ఆసమ్. ఏ గారు, మీ పేరు అజయ్ అని అనుకుంటున్నాను నేను.
1: ఓ
0: కదా,
1: అనుగ్రహము.
0: ఊరుకోండి, అందరు గ్యాంగ్ అప్ అయిపోతున్నారు. సరే సరే, ఓకే, ఆల్ రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఏ గారు, కీప్ లిస్నింగ్.
1: సీ యూ టుమారో అట్ జాతర.
0: సీ యూ టుమారో, బాయ్ బాయ్. ఆహాహాహా, బ్రహ్మోత్సవం దగ్గర నుంచి మమ్మల్ని అత్తారింటికి తీసుకెళ్లావన్నమాట శిరీష. వీ విల్ ఎంజాయ్ దిస్ పార్ట్ అండ్ కమ్.

0: ఆసమ్. ఇంత హడావిడి ఈ పాటలో చూస్తుంటేనే నాకు అసలు ఇవాళ యాక్చువల్లీ చెప్పాలంటే వాళ్ళ మార్నింగ్ మేము సీతారాముల కోసం అని చెప్పి తలంబ్రాలు కలుపుతున్నాం అన్నమాట. టీమ్ అందరూ ఉన్నారు, రేడియో సురభి స్టూడియోలోనే జరుగుతోంది అది. అయితే నాకు అసలు ఆ వైబ్ అంతా ఎట్లా అనిపించింది అనంటే, లెట్స్ పుట్ మేఘాల్లో సాంగ్ ఫ్రమ్ సీతమ్మ వాకిట్లో అన్నట్టు అనిపించింది అనమాట. మేము చాలా సేపు ఆ పాటనే పెట్టుకుని వైబ్ అయ్యాము. ఆ కలుపుతున్నంత సేపు శ్రీరామ శ్రీరామ అని అనుకుంటూ నాకు ఆ వైబ్ అంతా, బ్యాక్గ్రౌండ్ అంతా ఈ మేఘాల్లో సన్నా ఈ పాటలాగే వినిపించింది. లైక్ ఒక రియల్ పెళ్లి ఇంట్లో జరుగుతుంటే ఎలా ఉంటుంది అన్నది అలాగే అనిపించింది అనమాట. సో అదనమాట సంగతి అలా నడుస్తూ ఉంది. అండ్ ఇందాక నేను అడిగిన క్వశ్చన్ కి కూడా ఆన్సర్ రివీల్ అయిపోయినట్టుంది, అత్తారింటికి దారేది అని చెప్పి అదన్నమాట సంగతి.
1: కానీ మేము బ్రహ్మోత్సవం కూడా వేసుకుంటున్నాం పర్యాయ పదాల్లో, ఆన్సర్స్ పర్యాయ పదాల్లో. సో అలా నెక్స్ట్ క్వశ్చన్ కి మన పంతులమ్మ ఇస్ గెటింగ్ రెడీ. ఈ లోపల మనం వెయిట్ చేస్తూ ఉండాలన్నమాట అలా అలా అలా. బట్ యాక్చువల్లీ మీరు గనక రికమెండేషన్స్ కోరుకుంటున్నారు ఫుడ్ కోసం అని అంటే ఎలాగో ఇంకో 1 అవర్ లో ఆకలిస్తుంది మనకి, టైంకి ఆకలి అయితే వేస్తుంది కదండి. సో ఎస్, అందుకని నేను చెప్పబోతున్నాను ఏ టు బి వాళ్ళ దగ్గర, వాళ్ళ గురించి. ఒథెంటిక్ సౌత్ ఇండియన్ ఫ్లేవర్స్ అన్ని కూడా వాళ్ళ దగ్గర రెడీగా అవైలబుల్ ఉంటుంది, ఫ్రెష్ గా చేస్తారు కూడా. పౌడర్స్, మసాలాస్, పేస్ట్స్ అన్ని కూడా పికిల్స్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ ఇస్ గోయింగ్ బి అవైలబుల్. ఇడ్లీలు, గోంగూర రైస్, సో ఏది కాదో మీరు చెప్పండి అసలు అక్కడ వాళ్ళ దగ్గర ఏవి ఉండదు అని చెప్పేసి. సో డెఫినెట్లీ definitely check out A to B Frisco and Little Elma.
0: All right, ఇంకో నెక్స్ట్ క్వశ్చన్ కి రెడీ ఉన్నావా అనుహ్య?
1: చెప్మా.
0: సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఒక బాగా రిచ్ అతను, ఫుల్ రిచ్ అతను, ఓ మై గాడ్, నా దగ్గర ఇన్ని డబ్బులు ఉన్నాయా, నేనేం చేయాలి, అర్జెంట్ గా నేను ఏదో ఒకటి చేయాలి అని భావించి ఫీల్ అయ్యి ఏం చేశాడంటే, నేను మీ ఊరిని బాగుపరుస్తా
1: వా
0: అని అన్నాడు.
1: వా, ఓకే, రిచ్ హీరో ఊరును బాగుపరిచే ఎయిమ్ లో ఉన్నారు.
0: యా, ఇన్ని డబ్బులు నాకు అవసరం లేదు, దాని బదులు నేను మీ ఊరిని బాగు చేస్తా అని అట్లా ఒక ఊరిని ఉద్ధరించాడు అనమాట. సో అదనమాట సినిమా. నేను కొంచెం తింగర్గా అడిగాను, మీకు తెలిస్తే ఆన్సర్ 9763619666. బట్ అప్పటి వరకు ఈ డీజే వర్షన్ పాటను ఎంజాయ్ చేయండి.
2: Exclusive remix by DJ Sai from Kuchipudi.

0: ఊరికే జస్ట్ అలా బాగుంటుందేమో అని రీమిక్స్ ట్రై చేసామన్నమాట.
1: నాకైతే నచ్చిందమ్మా అన్ని వర్జన్. ఈ పాటకి ఈ పాటలో హైలైట్ అదే అనుకుంటా, ఒరిజినల్ లోనూ బాగుంటుంది, రీమిక్స్ చేసినా బాగుంటుంది.
0: యా అండ్ అలాగే మనకి ఇంకొక రిక్వెస్ట్ సాంగ్ కూడా ఉంది, ఎప్పుడో వచ్చింది. వాళ్ళు వరుసగా మూడు సాంగ్స్ రిక్వెస్ట్ చేశారు, సో నేను అక్కడొకటి వేసుకుంటూ వెళ్తున్నాను అనమాట. సో ఇంకొక పాటను కూడా లైన్అప్ చేసేసి ఉంచేసాను కాబట్టి ఈ పాట సీతారాముల కళ్యాణం గుర్తుగా.
2: నా రాఘవ ఎక్కడుంటే అదే నా రాజమండ్రి.

జానకి రాఘవదే, ఎప్పటికీ జానకి రాఘవదే. నా రాఘవ ఎవరో ఆయన్నే అడిగి తెలుసుకో. నన్ను తీసుకువెళ్ళినప్పుడు

0: రెస్టారెంట్కి వెళ్ళాలనుకున్నా పెద్ద ఛాలెంజ్. ఎందుకంటే ఒకళ్ళకి వెజిటేరియన్ కావాలి, ఒకళ్ళకి నాన్ వెజ్ కావాలి, ఒకళ్ళకి స్పైసీ కావాలి, ఒకళ్ళకి చైనీస్ కావాలి. ఎలా? వన్ సొల్యూషన్, ఆల్ వెరైటీస్ ఇన్ వన్ ప్లేస్. స్వదేశీ రెస్టారెంట్, టేస్ట్ లో ఓజీ, క్వాలిటీలో ఓజీ, క్వాంటిటీలో కూడా ఫుల్ మాస్ ఓజీ. ఇయర్స్ నుంచి ఒకటే ప్రామిస్, మన స్వదేశీ రుచి, మన స్వదేశీ స్టైల్. ఓజీ ఎక్స్పీరియన్స్ ని టేస్ట్ చేయండి. స్వదేశీ రెస్టారెంట్, ఇర్వింగ్, క్యాసిల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవర్మా, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్. స్వదేశీ, బికాస్ ఒరిజినల్స్ నెవర్ ఫెయిల్. రేడియో సురభి రీవిజిట్.
1: బిల్డింగ్ ఈ స్కూల్ అనుకొని ఏం లాభం?
0: అందుకే వాల్యూ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఉంది కదా,
1: స్పెషలైజింగ్ ఇన్ కోర్ జావా అండ్ డిఎస్ ఇంక్.
2: ఫ్రెష్ క్వాలిటీ కూరలు, గ్రాసరీస్ విత్ సింపుల్ ఆన్లైన్ ఆర్డర్, మై హోమ్ గ్రాసెస్ డాట్ కామ్.
3: థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఇన్ అవర్ జర్నీ.
4: రాజేశ్వరి, రేడియో సురభి 4 సంవత్సరాలు దిగ్గ పూర్తి చేసిన సందర్భంగా నీకు మీ టీం అందరికి శుభాకాంక్షలు. ఇలాగే నీకు వీలుంటే నాకు చాలా అందరికీ చాలా ఇష్టమైన రామదాస్ గారి పాట అంతా రామమయం ఒకసారి ప్లే చేస్తే అందరికీ శుభం జరుగుతుంది.

0: electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: Welcome, welcome. Meer Vintunaru Kushi Kushiga with us, Sirisha and Anu here, only on Radio Surabhi 107.9 FM HD3, America la Telugu Nestam. And manam jarupukuntunnamu jatra preparation vibe ane oka ivalti theme anamata. Poddun nunchi mem indaka cheptunnattu ikkadaithe mem full samsiddhanga unnamu. Ade vibrations anni kuda repatiki mem translate cheseskuntu mee andarito celebrate cheseskuntamu mana jatarani.
2: అండ్ అదే ఊపును కంటిన్యూ చేస్తూ ఈ రోజు మనం సెలెక్ట్ చేసుకున్న పాటలు కూడా అన్ని ఫుల్ ఆఫ్ ఇట్లా ఫ్యామిలీ పార్టీ సాంగ్స్, లేకపోతే సమ్ పార్టీ సాంగ్స్, లేకపోతే పెళ్లి పాటలు, ఇవన్నీ ఉన్నాయన్నమాట ఈ రోజు మన ప్లేలిస్ట్ లో. సో మీకు కూడా మీ ఫేవరెట్ సాంగ్స్ ఏమన్నా ఉన్నాయి అని అంటే చెప్పండి, ప్లే చేసేద్దాం. అది

0: ఇలాంటి సెలబ్రేషన్ ఇంత సెలబ్రేషన్ తో ఉండబోతోంది అనమాట మన జాతర కూడా. అండ్ జాతర గురించి మాట్లాడుకుంటున్నాం కరెక్టే. అండ్ అంతకంటే ఇంపార్టెంట్ అయినది ఇంకొక థింగ్ ఉంది, అదేంటి అని అంటే ఇన్సూరెన్స్. ఐ నో ఇది సమ్మర్, చాలా మంది బయటకు వెళ్తూ ఉంటారు అంటే అవుట్ ఆఫ్ ద కంట్రీ ట్రిప్స్ వెళ్తూ ఉంటారు. అండ్ లేకపోతే లైఫ్ చేంజెస్ ఒక్కొక్కసారి జరుగుతూ ఉంటాయి. జాబ్ లేకపోయినా మనకి ఏదన్నా హెల్త్ కవరేజ్ లేకపోయినా సరే లైఫ్ లో లైఫ్ డిస్టర్బ్ అవ్వకూడదు కాబట్టి ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్ వాళ్ళు ఉన్నారు మనకి హెల్ప్ చేయడానికి. అఫోర్డబుల్ కవరేజ్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ, క్విక్లీ అండ్ స్ట్రెస్ ఫ్రీగా ఉంటుంది. అండ్ హెల్త్, ట్రావెల్, డెంటల్, విజన్, లైఫ్ ఇన్సూరెన్స్ అన్నిట్లోనూ కవర్ చేస్తారు మనల్ని. సో అస్సలు కొంచెం కూడా టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. సో అదనమాట సంగతి. అండ్ ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం కదా ఇన్సూరెన్స్ గురించి. అయితే యూజువల్లీ ఇన్సూరెన్స్ తీసుకుంటారు కానీ ఏదన్నా కేసెస్ లో డెంటల్ హెల్త్ గురించి ఇప్పుడు మనకు అంత అవసరమా అన్నట్టులాగా కొంతమంది ఆలోచించి తీసుకోరు. అండ్ లేకపోతే వాళ్ళకి ఏదైనా ఒక డెంటల్ ప్రాబ్లం ఉంది అని అంటే వాళ్ళు దాన్ని అలాగే ఉంచుకొని ఎప్పుడో ఇండియా వెళ్ళినప్పుడు ఒకేసారి చూపించుకుందాం అని అనుకుంటారు. కానీ అప్పుడు కుదురుతుంది, కుదరదు, ఎన్నో జరుగుతూ ఉంటాయి కదా. సో అలాంటి ప్రాబ్లమ్స్ నుంచి మీరు ఇంకా ఆలోచించకుండా కంప్లీట్ డెంటల్ ఎగ్జామ్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వీ నెవర్ నో డెంటల్ ప్రాబ్లమ్స్ ఎక్కడి వరకు వెళ్తాయి అని. సో అలాంటప్పుడే కంప్లీట్ డెంటల్ ఎగ్జామ్ అండ్ ఎక్స్రే ఓన్లీ $49 కి చేస్తున్నారు డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్. మీ స్మైల్ ని హెల్దీగా ఉంచుకోవడానికి ఈ స్పెషల్ ఆఫర్ ను అస్సలు మిస్ అవ్వకండి. యూ కెన్ కాల్ దెమ్ టుడే 9724845400 ఆర్ యూ కెన్ విజిట్ దెమ్ అట్ 3234 ఫారెస్ట్ లేన్ డాలస్ టెక్సస్. అండ్ ఈ రోజు మనం అనుకున్నట్టుగానే ప్లేలిస్ట్ అంతా ఫుల్ ఆఫ్ పార్టీ వైబ్, పెళ్లి పాటలతోటి నడుస్తోంది. సో ఇది కూడా వన్ ఆఫ్ మై ఫేవరెట్ పెళ్లి పాటలు, హడావిడి సెలబ్రేషన్ పాటలు అనమాట ఇది.
1: రైట్,
0: మీకు కూడా ఇలాంటి సాంగ్స్ ఏమన్నా ఇష్టం ఉన్నాయి, ఇది కూడా బాగుంటుంది పాట నాకు ఇష్టం అని అనుకుంటే డెఫినెట్ గా నాతో షేర్ చేసుకోండి, నేను అది వెంటనే లైన్అప్ చేసేస్తాను. అండ్ మీ ఫేవరెట్ పెళ్లి పాట ఏంటి? మీ ఫేవరెట్ పెళ్లి పాట ఏంటి?

ఎస్ ఎస్ ఎస్. సో మంచి మంచి పాటలు లైన్ అప్ చేసుకుని అని చక్కగా వినుకుంటూ ప్రశాంతంగా మనం ఒక మూడ్ ని సెట్ చేసుకుంటున్నాం కదా. సో అలా ఇంకొక బ్యూటిఫుల్ పాట ఇస్ ఆన్ ఆర్ వే. నేను ఐ రియలైజ్ నేను చాలా సార్లు పాటలకి బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ అని అంటున్నాను, బట్ దాట్స్ హౌ ది సాంగ్స్ ఆర్ మేకింగ్ మీ ఫీల్ అన్నమాట. సో ఎస్, హియర్ వీ హ్యావ్ అనదర్ సాంగ్. ఎంజాయ్ చేసేద్దాం.

0: ఈ పాట విన్న తర్వాత అంటే ఇదంతా ఒక పెళ్లి పాట, పెళ్లి ఇంపార్టెన్స్, లైక్ ఈ హోల్ సినిమానే అబౌట్ పెళ్లి ఇంపార్టెన్స్, శ్రీనివాస కళ్యాణం. సో నేనేమనుకున్నానంటే ఈ సినిమా ఫస్ట్ చూసినప్పుడు ఈ ట్రైలర్ గానీ ఈ సాంగ్ రిలీజ్ అయినప్పుడు గానీ నాకు అసలు అరే భలే ఉందే ఇదంతా ఫుల్ ట్రెడిషనల్, వాట్ ఏ సినిమా, వాట్ ఏ సాంగ్, వాట్ ఏ ట్రైలర్ అని అనిపించింది. బట్ సినిమా చూసిన తర్వాత వచ్చింది చూడు తలనొప్పి, అసలు మామూలు తలనొప్పి రాలేదు నాకు. వామ్మో ఏంట్రా ఇది అని అనిపించింది. లైక్ ఓకే కొంతమందికి సెలబ్రేషన్ అంటే ఇష్టం, పెళ్లి ఇవన్నీ ఈవెంట్స్ ఇవన్నీ అంటే ఇష్టం, నాకు కూడా ఇష్టం. బట్ వాళ్ళు సినిమాలో అసలు ఒక నిమిషంలో 10 సార్లు పెళ్లి అంటుంటే నాకు ఇట్లా పిచ్చెక్కిపోయింది అనమాట. అండ్ సంహౌ కళ్యాణం వైభోగం అనే సాంగ్ మొత్తం ఎవరెవరింట్లో అయితే పెళ్లి జరుగుతుందో వాళ్ళ పెళ్లి సీడీలో గాని వాళ్ళ పెళ్లి ఇన్వైట్ గాని ఏదో ఒక దగ్గర ఒక మూల వాళ్ళ పెళ్లిలో ఈ పాటకు ఒక ప్లేస్ ఉందన్నమాట. సో అంత ఇంపార్టెంట్ సాంగ్ ఇది తెలుగు పెళ్లిళ్లలో అని నా ఫీలింగ్.
1: అంతేగా అంతేగా అంతేగా. సో ఇందాక మనకి నిరంజన్ గారు ఒక బ్యూటిఫుల్ పాట గుర్తు చేసేశారు. సో ఆర్ఆర్ఆర్ నుంచి ఈ మన సాంగ్ ఫర్ టుమారో.

0: వా, ఈ ఒక్క పాట అసలు జరుగుతున్నంత సేపు వింటున్నంత సేపు కూడా అసలు యూ జస్ట్ హ్యావ్ టు సరెండర్ అన్నట్టు అనిపిస్తుంది ఈ పాటకి. బాగా చేసిన పాట ఇదైతే. యాక్చువల్లీ అదే అనుకున్నాం కదా, ఆర్ఆర్ఆర్ కి నాటు నాటుకి పాటకి అంత హైయెస్ట్ లెవెల్ ఆఫ్ వాట్ వీ సే మోడర్న్ డే టైమ్స్ లో ఆస్కర్ లాంటి అవార్డు వచ్చింది అని అంటే అసలు దానికన్నా ఇంకా మంచి బ్యూటిఫుల్ సాంగ్స్ కిరవాణి గారు కంపోజ్ చేసినవి చాలా ఉన్నాయి. అండ్ ఐ ఫీల్ లైక్ దిస్ మూవీలో ఇదే ఉంది అని. బట్ యా, అన్ని ఆస్పెక్ట్స్ కవర్ చేసుకుని కమర్షియల్ గాను సమ్ లాజిస్టిక్స్ వర్క్డ్ అవుట్ ఫర్ నాటు నాటు పాట అయితే. ఎనీహూ, సో ఎస్, ఇంకా ఇంకా పాటలు ఏవి గుర్తొస్తున్నాయి మీకు అని మాకు చెప్పాలనుకుంటే 9763691966 కి కాల్ చేసేసేయండి. నెక్స్ట్ పెడుతున్న
1: పెళ్లి ఈవెంట్ అంటే మీకు గుర్తొచ్చే పాట ఏంటి, మీ ఫేవరెట్ పెళ్లి పాట ఏంటి? నా ఫేవరెట్ వన్ ఆఫ్ ద పెళ్లి పాటలు నేను ఇప్పుడు వేసేస్తున్నాను.
0: ఇది ఐ థింక్ ఎవ్రీ వన్స్ టాప్ లిస్ట్ లో ఉంటుంది. ఇది లేకుండా
1: ఒక తెలుగు పెళ్లి అనేది జరగదు. నాట్ ఈవెన్ ఎగ్జాజరేటింగ్, నిజంగా ఇది లేకుండా పెళ్లి అనేది జరగదు తెలుగు హౌస్ హోల్డ్స్ లో. సో సేమ్ థింగ్ హ్యాపెనింగ్ విత్ అస్ ఆల్సో పొద్దున్నీ. సో ఈ పాట మీ అందరికి కూడా వినిపించేస్తాను నేను.

0: ఆసమ్. సో ఇన్ని మంచి మంచి పెళ్లి పాటలు వింటున్నప్పుడు మీకు మంచి ఫుడ్ సజెషన్ కూడా ఇస్తే బాగుంటుంది అని అనిపిస్తుంది నాకు. అదేంటి అంటే, ఈ రోజు సాయంత్రం అయ్యింది అంటే ఛాయ్ టైం అయ్యింది, అండ్ మీరు రేపు ఇన్ కేస్ మార్నింగ్ హ్యాపీగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఎక్కడైనా ఒక మంచి ప్లేస్ లో చేసి హ్యాపీగా మన సీతారామ కళ్యాణం జాతర వీటిలన్నిటికీ రావాలి అని అనుకుంటే ది బెస్ట్ ప్లేస్ ఏంటి అంటే మైత్రీస్ రెస్టారెంట్. అండ్ మీరు చూస్తే ఇర్వింగ్ లో అయితే వాళ్ళ లొకేషన్ చాలా బాగుంటుంది, మంచి హిల్ టాప్ లొకేషన్, స్పేషియస్ ప్యాటియో ఉంటుంది, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో చిల్లవడానికి పర్ఫెక్ట్ డెస్టినేషన్ అన్నమాట. సో బ్రేక్ఫాస్ట్, లంచ్, బుఫే, స్నాక్స్ అన్ని ఉంటాయి. అండ్ వాళ్ళు బెస్ట్ క్యాటరింగ్ సర్వీసెస్ కూడా ఇస్తున్నారు, అండ్ వాళ్ళకి బ్యాంకెట్ హాల్ కూడా ఉంది. సో మీ ఈవెంట్స్ ఏదున్నా నెక్స్ట్ అక్కడ ప్లాన్ చేసుకోవచ్చు. నౌ దే ఆర్ సర్వింగ్ ఇన్ ఇర్వింగ్, సౌత్ లేక్ అండ్ ఫ్రిస్కో. అండ్ ఆల్సో చిన్న బ్రేక్ లోకి వెళ్తున్నా.
1: టిక్ టిక్ రేడియో సురభి టైం చెక్. స్టూడియోలో టైం 6 PM.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: నాకు ఇంకా గుర్తుంది 20 years ago మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు ఏదో అలా కానిచేసేవాళ్ళం అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు పువ్వులు ఏవైనా యూ నేమ్ ఇట్ వీ గాట్ ఇట్ అండ్ దట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్ ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీ డే పూజ ఎసెన్షియల్ One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you. They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vandinattu India Today lo ma chefs shraddhaga mee ruchiki abhiruchiki nache vidhamga vandi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Nooru rinchi vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Nolan Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com. From chaos to clarity. Your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard. One clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
2: Radio Surabhi Civic Signal. Help is here in Texas. Okkosari manam life lo tough situations face chestam. And it can be daunting. Domestic violence, immigration questions, threat to safety. Ilantappudu reach out. Support is closer than you think. For legal guidance, reach out to organizations like RAISES and American Gateways. Your local police department is there for safety. Don't hesitate to call 911 in emergencies. For discrimination or workplace concerns, connect with the Texas Workforce Commission. And for city level support, your local city offices and community centers are always available to guide you. Stay informed, stay connected, because help is always within reach.
3: నమస్తే, మళ్ళీ వింటున్నారు మీరు, మళ్ళీ వింటున్నారు మీరు ఖుషి ఖుషిగా ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తాం. కాసేపటికి మీరందరూ కూడా శిరీష లాగా ఇలా అవాక్ అయ్యారా, అసలు ఏంటిది, ఏం వింటున్నావు అని చెప్పేసి.
4: సడన్ గా ఇట్లా అనూహ్యకి ఏమైంది, 6 గంటలు కంటిన్యూస్ గా చేసేసరికి, ఇట్లా 5 గంటలు కంటిన్యూస్ గా చేసేసరికి 6 గంటకి లైట్ గా ఏమైనా స్క్రూ లూజ్ అయిందా అని నాకు డౌట్ వచ్చింది. బట్ లేదు లేదు, కొంచెం టైట్ అయి ఉంది, మీరేం టెన్షన్ పడకండి. అండ్ ఇందాక నేను నిరంజన్ గారి దగ్గర నుంచి ఇంకొక మంచి సాంగ్ ఒకటి రిక్వెస్ట్ వచ్చింది, అది కూడా వేసేద్దాం. అండ్ ఇది కూడా రాముల వారి గురించినే వచ్చేలాగా స్టార్ట్ అవుతుందన్నమాట. సో ఇలాగ మీకేదన్నా మంచి సెలబ్రేషన్ సాంగ్స్ ఏమన్నా మీ ఫేవరెట్ సాంగ్స్ ఉంటే డెఫినెట్ గా చెప్పండి. అండ్ పెళ్లి పాటలు, అండ్ ఎప్పుడు ఈ ఆరులో కొన్ని రాముల వారి పాటలు కూడా విందాం. మై ఫేవరెట్ మూవీ శ్రీరామదాసు నుంచి కూడా ఏదన్నా ఒక సాంగ్ వేద్దాం అనుకుంటున్నాను. మీ ఫేవరెట్ సాంగ్ ఏంటో చెప్పండి శ్రీరామదాసు మూవీ నుంచి, చూద్దాం మన ఇద్దరికి మ్యాచ్ అవుతుందో లేదో చూద్దాం. ఎంత మందికి ఆ మూవీలో సాంగ్స్ కూడా ఫేవరెట్ ఉంటాయి అని. 972-636-1966 ఇస్ ద కాలింగ్ నంబర్.

0: మంచి ఫుల్ పవర్ ప్యాక్డ్ సాంగ్ వినేసి వచ్చేసాము. అండ్ దీని తర్వాత శ్రీరామదాసులో చెప్పేశారు వాళ్ళ ఫేవరెట్ సాంగ్ ఏంటి అని. అండ్ యాక్చువల్ గా ఇది నాకు కూడా ఫేవరెట్ సాంగ్ అన్నమాట. సో ఇది నాకు కూడా ఎట్లా ఫేవరెట్ సాంగ్ అంటే, చిన్నప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు ఏదన్నా ఒక దేవుడి పాట సినిమా రిలీజ్ అయ్యింది అని అంటే ఫుల్ ఈగో క్లాష్ అవుతుంది అనమాట హై స్కూల్ క్లాసెస్ వాళ్ళందరికీ, 8th, 9th, 10th క్లాస్ వాళ్ళందరికీ. దేవుడి సినిమా ఏదైనా రిలీజ్ అయిందంటే అందులో పాటలన్నీ నేర్చుకోవాల్సిందే, బికాస్ 8th క్లాస్ వాళ్ళు బాగా పాడతారా, 9th క్లాస్ వాళ్ళు బాగా పాడతారా, 10th క్లాస్ వాళ్ళు బాగా పాడతారా అన్నది ఒక కాంపిటీషన్ నడుస్తుంది.
1: మీలో మీకే,
0: మాలో మాకే నడుస్తుంది. బికాస్ ఎవరైతే బాగా పాడతారో వాళ్ళకి ఆ స్కూల్లో జరిగే ఈవెంట్స్ అన్నిట్లో ఆ క్లాస్ వాళ్ళకి వెళ్తుంది అనమాట ఛాన్స్. లేదు 10th క్లాస్ వాళ్ళు బాగా పాడట్లేదు అని, ఎందుకంటే 10th క్లాస్ వాళ్ళని తీసేయడానికి కొంచెం ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు 10th క్లాస్ వాళ్ళకి బోర్డ్ ఎగ్జామ్స్ ఉంటాయి, వాళ్ళు చదువుకోవాలి, డిస్టర్బ్ అవ్వకూడదు అని వాళ్ళని ఎక్కువ రానియరు. అన్లెస్ వాళ్ళు ఇంకా క్రేజీ పాడుతున్నారు, ఈవెంట్ కి వీళ్లే కావాలి అనుకుంటే తప్ప. బట్ హెవీ కాంపిటీషన్ నడిచేది 8th క్లాస్, 9th క్లాస్ వాళ్ళ మధ్యలో. ఎందుకంటే మా స్కూల్లో ఏంటంటే స్పెసిఫిక్ గా బయట ఇంటర్ స్కూల్ కాంపిటీషన్స్ ఉంటాయి కదా, ఎవ్రీ కల్చరల్ యాక్టివిటీ, ఎవ్రీ స్పోర్ట్స్ యాక్టివిటీ వాటిలన్నిటికీ తీసుకెళ్లేవాళ్ళు. లిటరల్లీ మాకు ఎలాంటి కాంపిటీషన్స్ ఉంటాయని అంటే ఒక స్పెసిఫిక్ కాంపిటీషన్, వందే మాత్రం పాడడానికి కూడా ఒక కాంపిటీషన్. వందే మాత్రం ఇస్ నాట్ లైక్ మనకు తెలిసిన జస్ట్ ఫస్ట్ ఫ్యూ లైన్స్ ఆఫ్ వందే మాత్రం కాదు, ఫుల్ లైక్ 6 paragraphs ఆఫ్ వందే మాత్రం. అండ్ అది కూడా ఇట్లా ఫుల్ ఒక సంగీతం ట్యూన్స్ తోటి పాడడం, ఇంత కాంపిటీషన్ ఉండేదన్నమాట. సో మేము మా స్కూల్లోనే కొట్టుకొని చేస్తాం అనుకుంటే మళ్ళీ బయట స్కూల్లో కాంపిటీషన్, ఇంటర్ స్కూల్ కదా మళ్ళీ అది.
1: బట్ మంచి విషయాలకే కాంపిటీషన్ ఇది, మంచిది.
0: యా సో అలా మాకు మా స్కూల్లో అలా చూసుకుంటే చాలా మందికి ఆ 6 paras ఆఫ్ వందే మాత్రము తెలుసుంటుంది, ఖచ్చితంగా తెలుసుంటుంది.
1: అదే ఇట్లాంటి వాటిలో పార్టిసిపేట్ చేసి కుతూహలం ఉంటుంది కదా, అరే నేను కూడా ఎంతవరకు పార్టిసిపేట్ చేసి కాంపిటీషన్ లో ఉంటాను అని. సో అలా నీకు ఇది శ్రీరామదాసు
0: ఫుల్ కాంపిటీషన్, ఎందుకంటే ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు మేబీ నేను 7th క్లాస్ లో ఉన్నాను అనుకుంటా. అండ్ ఆ తర్వాత కొన్నాళ్ల వరకు ఇంకొక వేరే దేవుడు పాటలు, దేవుడు మీద సినిమా ఏమీ రిలీజ్ కాలేదు. సో అప్పటికి శ్రీరామదాసే నడుస్తా ఉంది. సో ఇప్పుడు నేర్చుకోకపోతే మన పరువు పోతుంది, మన 8th క్లాస్ పరువు పోతుంది అని చాలా ఈగోకి తీసుకుని ఈ పాటలన్నీ నేర్చుకున్నాము.
1: అందులో ఈ పాట,
0: అందులో స్పెసిఫిక్ గా ఈ పాట, ఎందుకంటే ఇందులో కొంచెం సరిగమలు ఎక్కువ ఉంటాయి కదా, ఈ పాట వచ్చిన వాళ్ళకి ఇంకొంచెం హవా ఎక్కువ ఉంటది అన్నట్టు.
1: కాంప్లికేటెడ్ పాట తెలుసురా వీళ్ళకి.
0: అట్లా అన్నమాట.
1: అలా రాముణ్ వారు చిన్నప్పటి నుంచి మీకు తోడుగా ఇట్లా కాంపిటీషన్ ద్వారా నేర్పించేసుకున్నారు.
0: అట్లా జరిగిందనమాట. అండ్ ఇది అంతా రామమయంలో కూడా లాస్ట్ ఫ్యూ లైన్స్ ఇస్ కాంప్లికేటెడ్ సంస్కృత పదాలు అవి కొన్ని ఉంటాయి కదా, సిరికెన్ చెప్పడు, శంక చక్రయుగం, అవి ఆ పాట వస్తే కూడా ఫుల్ హవా ఉంటది మనకి అన్నట్టు అనమాట. సో
1: నైస్. ఓకే, సో అలా ఎంకరేజ్ చేస్తూ ఉండండి, ఈ పాట వినేసి వచ్చిద్దాం.

ఆల్ రైట్. సో మెగా పవర్ లీడర్ బోర్డు గురించి మీకు తెలుసో లేదో ఏమో నాకు తెలియదు, కానీ ఇన్ కేస్ ఈ మధ్యనే మేము రేడియో సురభి వినడం స్టార్ట్ చేసాం, మాకు తెలియదే మెగా పవర్ లీడర్ బోర్డు అంటే ఏంటో అని అనుకుంటే, అదేంటి అంటే, సో ఇప్పుడు రేపు జాతర జరగబోతోంది కదా మాకు, సో అది అందులో మెగా పవర్ లీడర్ బోర్డుకి ఫైనల్స్ జరగబోతున్నాయి అన్నమాట. అయితే అసలు ఇది ఎలా ఫైనల్స్ దాకా వచ్చింది అని అంటే, ఇలా సిగ్నేచర్ షో అంటే ఎవ్రీ సాటర్డే మార్నింగ్ కొంచెం సేపు అండ్ ఎవ్రీ ట్యూస్డేస్ ఈవినింగ్స్ కొంచెం సేపు ఈ కాంపిటీషన్స్ అనేవి ఇలా రేడియోలోనే కండక్ట్ చేశారనమాట మా ఆర్జేస్. అయితే ఇలా వాళ్ళు కొన్ని క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారు, ఆ క్వశ్చన్స్ కి ఆన్సర్స్ టకా టకా చెప్పిన వాళ్ళు వాళ్ళని కొంతమంది లిస్ట్ ఆఫ్ పీపుల్ ని ఫైనలైజ్ చేశారనమాట. అలా వాళ్ళ దగ్గర నుంచి క్వార్టర్ ఫైనల్స్ సెమీ ఫైనల్స్ అవన్నీ పెట్టుకుంటూ ఐ థింక్ లాస్ట్ సాటర్డే మదిరా అండ్ మసాలా ఇండియా క్యాష్ అండ్ క్యారీ ఆ ప్లేస్ దగ్గర సెమీఫైనల్స్ జరిగాయి. అండ్ ఆ సెమీఫైనల్స్ నుంచి మనం ఫోర్ పీపుల్ ని సెలెక్ట్ చేశామన్నమాట. వాళ్లతోటి రేపు మనం జాతరలో మెగా పవర్ లీడర్ బోర్డు ఫైనల్స్ ఆడబోతున్నాం. అంటే లైక్ ఆన్ ద స్పాట్ అక్కడికక్కడ వాళ్ళని క్వశ్చన్స్ అడుగుతారు, లైక్ ఒక పెద్ద క్విజ్ ప్రోగ్రామ్ లాగా అనమాట. బట్ ఎవ్రీథింగ్ అబౌట్ యునో సినిమా, ఎందుకంటే ఇట్ ఈస్ పెద్ద సీరియస్ టాపిక్స్ అట్లా కాకుండా లైక్ ఫన్ గా ఆడుతున్నాం కాబట్టి ఈజీగా సినిమా టాపిక్ ని తీసుకొని అలా ఆడుతున్నాం అనమాట మనం. సో రేపు ఫైనల్స్ జరగబోతున్నాయి, నేనైతే ఎక్సైటెడ్ ఉన్నాను ఎందుకంటే చాలా వీక్స్ నుంచి వింటూ అన్ని క్వశ్చన్స్ పేషెంట్ గా విని ఆన్సర్ చేసి కష్టమైన క్వశ్చన్స్ ఎన్నొచ్చినా ఆన్సర్ చేసిన వాళ్లల్లో ఎవరు లీడర్ గా ఫైనల్ విన్నర్ ఎవరవుతారని తెలుసుకోవడానికి నేనైతే ఫుల్ ఎక్సైటెడ్ ఉన్నాను. బట్ చూద్దాం ఎవరు ఫైనల్ విన్నర్ అవుతారు అనేసి. ఆల్ రైట్, ఇంత పార్టీ మూడ్ లో ఉన్నాము, సెలబ్రేషన్ మూడ్ లో ఉన్నాం కాబట్టి పార్టీ ఆల్రెడీ మా దగ్గర స్టార్ట్ అయిపోయింది అండ్ దాన్ని రిప్రజెంట్ చేస్తున్నాయి ఈ పాట.

0: डांस नहीं करना, वो जाके अपनी भैंस चराए।
1: అదన్నమాట ఇంత పార్టీ మూడ్ జరుగుతోంది మన దగ్గర. అండ్ కళ్యాణం అని అనగానే, ఏ దేవుడి కళ్యాణం జరుగుతోంది అని అనగానే అయినా సరే, అసలు వెరీ ఫస్ట్ అందరికి గుర్తొచ్చే సాంగ్ అండ్ ఇన్వైట్స్ లో బ్యాక్ గ్రౌండ్ లో మస్ట్ అండ్ షుడ్ సాంగ్. ఏ పెళ్లి పెళ్లి మామూలు మన కజిన్స్ ఆర్ మన ఫ్రెండ్స్ ఎవరిదన్నా పెళ్లి అన్నా కూడా మ్యాండేటరీ బ్యాక్ గ్రౌండ్ లో ఉండే సాంగ్, ఆర్ పెళ్లి సీడీలో ఉండేది, ఆర్ ఆ వెడ్డింగ్ టీజర్ లో ఉండే సాంగ్ అన్న ఒకటి ఉంటుంది, వెరీ ఫేమస్ సాంగ్. ఆ పాట వేయకుండా ఈ రోజు నేను షో ఇప్పటిదాకా ఎలా చేశానో నాకే అర్థం కావట్లేదు. కాబట్టి ఫస్ట్ ఈ పాట వినిపించేసి తర్వాత మాట్లాడుకుందాం.

0: లంచ్ కి ఎక్కడ వెళ్దామా?
1: సారీ, ఈ రోజు గ్రోసరీ డే, ఫస్ట్ వెజీస్ కొనాలి, తర్వాత మీ ఇంటి వైపు వెళ్లి పూజ సామాన్లు కొనాలి, దెన్ ఐ హావ్ టు గెట్ సమ్ ఫ్రెష్ మీట్. ఐ థింక్ వెజీస్ తీసుకున్న చోటే స్నాక్స్ తీసుకుంటా, మళ్ళీ స్పైసెస్ కి వేరే గ్రోసరీ స్టోర్ వెళ్ళాలి.
0: నువ్వు గ్రోసరీస్ కొనడానికి ఇన్ని ప్లేసెస్ కి వెళ్తున్నావా? సిల్లీ ఉమెన్. ఇప్పుడు నీకు అన్ని రీజనబుల్ ప్రైసెస్ లో ఇండియా క్యాష్ అండ్ క్యారీ లో దొరుకుతాయి కదా. ఫార్మ్ ఫ్రెష్ వెజీస్ టు ఫ్రెష్ హలాల్ మీట్, స్పైసెస్ టు స్నాక్స్, ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్.
2: స్టాప్ వేస్టింగ్ టైమ్, మనీ అండ్ గ్యాస్ ఎట్ మల్టిపుల్ స్టోర్స్. ఇండియా క్యాష్ అండ్ క్యారీ, Irving's number one destination for Indian groceries. 1900 Marketplace Boulevard, Suite 110, Irving.
3: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
4: ఇప్పటిదాకా నువ్వు చేసినావు, నీకు ఎన్ని వచ్చినా ఆఫర్ లెటర్లు?
3: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి.
2: స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి, 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
5: హే బిందు, ఈరోజు నాకు మంచి మటన్ కూర తినాలంది.
6: చందు, మరి వండనా?
5: ఇప్పుడు వండేదాకా ఆగాల.
6: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిల్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
5: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
7: మన తెలుగు డెంటిస్ట్ ఎట్ యువర్ సర్వీస్. డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ తో అపాయింట్మెంట్ బుక్ చేసి లైఫ్ ని ఈజీ చేయండి. కిడ్స్ కి, అడల్ట్స్ కి రెగ్యులర్ గా చెకప్స్ తో పాటు డీప్ క్లీనింగ్, క్రౌన్స్, బ్రిడ్జెస్, ఎక్స్ట్రాక్షన్స్, ఇన్విజిలైన్ ఇంప్లాంట్స్ అండ్ మెనీ మోర్ డెంటల్ కేర్ ఫెసిలిటీస్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. యాక్సెప్టింగ్ మోస్ట్ డెంటల్ ఇన్సూరెన్సెస్. ఇన్సూరెన్స్ లేకపోయినా పర్వాలేదు, దే హ్యావ్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ ఫ్లెక్సిబుల్ పేమెంట్ ప్లాన్స్. మీ ఫ్యామిలీ కి మీకు పూర్తి డెంటల్ కేర్ ఆల్ అట్ వన్ ప్లేస్. డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్. Call them at 972-484-5400 or visit 3234 Forest Lane, Dallas.
8: వెల్కమ్ వెల్కమ్. మీరు వింటున్నారు ఖుషి ఖుషిగా విత్ జాను అండ్ శిరీష, ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 FM HD3 అమెరికాలో తెలుగునేస్తాం.
9: ఎస్, సో అలా మనము మాట్లాడుకుంటూ, ఆడుకుంటూ, పాడుకుంటూ లాస్ట్ 30 మినిట్స్ లోకి ఎంటర్ అయిపోయాము. అంటే లాస్ట్ అంటే ఫార్ టుడే అనమాట, బికాస్ మనం అందరం రేపు ఎలాగో కలుసుకోబోతున్నాం కాబట్టి. అండ్ ప్రతి సాటర్డే 4 to 7 ఎలాగూ మాట్లాడుకుంటూ ఉంటాం కాబట్టి ఆ జర్నీ అయితే కంటిన్యూ అవుతుంది. బట్ ఎస్, ఫర్ టుడే ఈ హ్యాపీ హ్యాపీ సెలబ్రిటరీ సాంగ్స్ మాటలు ఇవన్నీ కూడా కంటిన్యూ చేసేసుకుందాము. ఇంకా ఎందుకంటే టీఎఫ్ఐ లో ఏంటి, అసలు మనం వేరే లాంగ్వేజ్ లోంచి కూడా పాటలు తీసుకొని మనం ఎంజాయ్ చేస్తున్నాం కాబట్టి కో కొలలు అనమాట. హ్యాపీనెస్ ఎక్కడ, ఏ సినిమాల్లోనా ఏదో కొనలో ఉంటుంది కాబట్టి మనకి చాలా పాటలు అయితే ఉన్నాయి, వాటిల్లో కొన్ని ప్లే చేసుకుంటూ వచ్చేస్తున్నాము. అండ్ హియర్ ఇస్ అనదర్ బ్యూటిఫుల్ రజనీకాంత్ గారి లేటెస్ట్ పాట.

అదన్నమాట సంగతి. అండ్ రేపు సీతారామ కళ్యాణం ఉంది, మీరెవరు మిస్ అవ్వరు అని నాకు తెలుసు. కానీ జూలై 1st నుంచి కూడా ఇంకొక వెంకటేశ్వర స్వామి ప్రాణ ప్రతిష్ట మహోత్సవం జరుగుతోంది. కానీ అదెక్కడ అంటే రాధాకృష్ణ టెంపుల్ ఇన్ ఆలన్ లో జరుగుతోంది. అక్కడ చాలా గ్రాండ్ గా శ్రీ వెంకటేశ్వర ప్రాణ ప్రతిష్ట మహోత్సవం జరుగుతోంది. తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి, బాలాజీ మూల విరాట్ విగ్రహం, గర్భగృహం, ఇవన్నీ ఇన్స్టాలేషన్ జరుగుతోంది. జూలై 1st నుంచి జూలై 5th వరకు 5 డేస్ ఉండబోతున్నాయి ఈ వేదిక రిచువల్స్, హోమంలు ఇవన్నీ జరుగుతున్నాయన్నమాట. అందరూ వెల్కమ్ ఫ్యామిలీతో. డొనేషన్స్ అండ్ స్పాన్సర్షిప్స్ కూడా తీసుకుంటున్నారు. యూ కెన్ విజిట్ అట్ www.radhakrishnatemple.net ఫర్ డొనేషన్స్ అండ్ అదర్ ఇన్ఫర్మేషన్. ప్లేస్ ఇంకొకసారి రాధాకృష్ణ టెంపుల్, ఆలన్, టెక్సస్, అండ్ జూలై 1st నుంచి జూలై 5th వరకు.

0: ఇంకొక విషయం నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, నువ్వు వేసిన పాటల్లో ఎస్పెషలీ శతమానం భవతి మూవీస్ లోంచి మామూలుగా ఆలోచించావంటే ఇట్లాంటి సెలబ్రిటరీ సాంగ్స్ లలో ఒక కామన్ కపుల్ అయితే మనకి మాక్సిమం కనిపిస్తారు అని చెప్పేసి, ఎవరు వాళ్ళు? మన ప్రకాష్ రాజ్ అండ్ జయసుధా గారు కదా. వాళ్ళ కాంబినేషన్ అసలు హిట్ కాంబినేషన్ అని అనిపిస్తుంది. ఇది ఎక్కడి నుంచి అసలు బొమ్మరిల్లులో ఇంకా ఎస్విఎస్సి మళ్ళీ శతమానం భవతి
1: గోవిందుడు అందరి వాడే
0: అసలు మన హిట్ పేరు అంటే ఉన్నారు వాళ్ళు కూడా.
1: అంతే
0: ఇంట్లో పెద్దవాళ్ళు అని అనగానే వాళ్ళిద్దరే ఉండేది.
1: కొత్త బంగారు లోకం,
0: బంగారు లోకం ఇలా చెప్పుకుంటూ పోతుంటే వస్తుంటాయి. కాకపోతే అదే ఇలా పాటలు కూడా కోకొల్లలు ఇంకో సెగ్మెంట్ ఇంకో రోజు కూడా చేసుకోవచ్చు అన్నమాట.
1: పెళ్లి పాటలు అనగానే ఎన్ని పెళ్లి పాటలు వచ్చినాయో. ఇప్పుడు నెక్స్ట్ వేసే ఒక సాంగ్ మాత్రం ఇది కూడా, ఇది లేకుండా నాకు తెలిసి దాదాపు ఒక 40-45 ఇయర్స్ నుంచి ఏ పెళ్లి సీడీ ఉండదు అని నా ఫీలింగ్ అనమాట.
0: ఏంటో మనం అన్నిటికీ అలానే చెప్తావా అని అంటే, అవును కదండి, శిరీష చెప్పేది కరెక్టే. ఎందుకంటే ఒక పెళ్లి సీడీ చేయాలని అంటే అట్లీస్ట్ ఒక 2-3 అవర్స్ రన్ అవుతుంది కదా. అది లూప్ లో పెట్టుకుంటారు ఈ అన్ని పాటల్లో, లేదంటే ఒక దాని తర్వాత ఒకటి పెట్టుకుంటారు. సో yes, another beautiful పాట.
1: అండ్ ఇంకొక విషయం, ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, జాతర రేపు ఇప్పుడే ట్యూన్ ఇన్ అవుతున్న వాళ్ళకి అయినో పొద్దు నుంచి సావ కొడుతున్నారు వీళ్ళు అని అనుకోకండిలే అని, బట్ ఎనీవే ఇది చెప్పాలి మా బాధ్యత. సో ఫస్ట్ నేను జాతర గురించి చెప్పేస్తాను, దాని తర్వాత దాని చుట్టూ ఉండే ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్, మీరు ఆలోచించే ఫ్యాక్టర్స్ గురించి చెప్తాను నేను. సో జాతర ఏంటి అని అంటే, బిగ్గెస్ట్ హైలైట్ ఆఫ్ ద ఈవెంటే సీతారామ కళ్యాణం తోటి స్టార్ట్ చేయబోతున్నాము జాతరని. సో మార్నింగ్ 8:30 కల్లా జాతర స్టార్ట్ అయిపోతుంది, సీతారామ కళ్యాణం స్టార్ట్ అయిపోతుంది. ఇందాకే మార్నింగే మేము తలంబ్రాలు కూడా కలిపాము అండ్ ఉత్సవ విగ్రహాలు, కళ్యాణం చేసే ఆ విగ్రహాలు అవన్నీ వస్తున్నాయి. భద్రాచలం నుంచి పూజార్లు వచ్చి రెడీగా ఉన్నారు మనకి పూజ చేయడానికి, ప్రసాదాలు తయారవుతున్నాయి. అండ్ మనం ఈ సీతారామ కళ్యాణం ఇన్ అసోసియేషన్ విత్ మాట చేస్తున్నాం అన్నమాట. అండ్ అదైపోయిన తర్వాత ఇమీడియట్ గా మనకి మెగా కోలాటం ఉంటుంది, అబ్సల్యూట్లీ ఫ్రీ ఉంటుంది ఇది. అండ్ మీరు అక్కడికి వచ్చి కూడా మా గుంపుతో కలిసి పోయి హ్యాపీగా డాన్స్ చేయొచ్చు. అండ్ అయ్యో మాకు స్టెప్స్ తెలియవే అని అనుకోకండి, రేపు అక్కడ మీరు ఒకళ్ళని చూసి ఒకళ్ళు కూడా వేసే అంత ఈజీ స్టెప్స్ ఉంటాయి. అండ్ అవైపోయిన తర్వాత డెలీషియస్ ఫుడ్ బూత్స్ అయితే ఎలాగూ పక్కకే ఉంటాయి, వెండర్ స్టాల్స్ మీరు షాపింగ్ చేసుకోవడానికి అవి కూడా పక్కకే ఉంటాయి. అండ్ వాటితో పాటు రేడియో సురభి వింటున్న వాళ్ళకి, మా ఆర్జేస్ తో పరిచయం ఉన్న వాళ్ళకి ఎక్సైటింగ్ థింగ్ ఏంటంటే ఆర్జే అవార్డ్స్. చాలా కేటగిరీస్ లో మీ ఫేవరెట్ ఆర్జేస్ అందరినీ నామినేట్ చేసి ఉంచారు అండ్ వాళ్ళందరికీ అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ కమ్యూనిటీ రికగ్నిషన్ అవార్డ్స్ ఉన్నాయి. ఇలా ఇన్ని అవార్డ్స్ లేకపోతే ఇన్ని కల్చరల్ ఈవెంట్స్ కూడా ఏం తక్కువ లేవు. ఇన్ని ఉన్నప్పుడు మీరు రాకుండా ఎలా ఉంటారు చెప్పండి అసలు. సో ఈవెంట్ హ్యాపెనింగ్ టుమారో అట్ ఫ్రిస్కో ఫ్లయర్స్ ఈవెంట్ సెంటర్ అన్నమాట. అండ్ దాంతోపాటు ఫ్రీ ఈవెంట్ ఇది, డబ్బులు ఏం పెట్టాల్సిన అవసరం లేదు. ఫ్రీ ఈవెంట్, ఫ్రీ పార్కింగ్ ఉంటుంది. సో మీరు హ్యాపీగా రావచ్చు అండ్ సెక్యూరిటీ థింగ్స్ అన్ని టేకెన్ కేర్, అవన్నీ ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది. మీకు ఎక్కడ ఏ ఇబ్బంది కలగదు అసలు. ఎవ్రీథింగ్ మీరు ఎక్కడన్నా ఉన్నారు మీకు ఏదన్నా తెలియలేదు అంటే గైడ్ చేయడానికి పీపుల్ ఉంటారు త్రూ అవుట్, వాలంటీర్స్ ఉంటారు. సో మీరు అస్సలు టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఐఎమ్ ఎక్సైటెడ్ టు మీట్ యూ ఆల్ టుమారో. అండ్ ఆన్ దాట్ నోట్, అనూహ్య అండ్ శిరీష, బోత్ ఆఫ్ దెమ్, బోత్ ఆఫ్ అస్ ఆర్ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే.
0: For signing off today and see you tomorrow with lots of excitement and energy.

0: listening to Radio Surabhi 107.9 FM HD3. Radio Surabhi Civic Signal. No one should go hungry. Let's support our neighbors together. Annam Parabrahma Swarupam. US lo food banks and pantries lanti places lo meals, fresh produce and baby supplies lantivi. Avasaramaina vallaki uchitanga istaru. Call 211 or check your city website for locations. Asking for help is a strength. Everyone deserves access to food.
1: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
2: Anni pettukunnanra idigo mee nanna sugar gurinche tension malli perigithe ee doctor daggariki veltam kharchu okati.
3: Vikram, Jiyan ki malli baaledu ontlo ee saari enta kharchu avutundo ento?
1: Different journeys, okate question. Mee parents aina pillalaina meeraina, when you face an emergency, stay protected the right way with SNR insurance. Enroll on snrinsurance.com or call or WhatsApp 469-464-9864 for international travel, medical, student insurance. SNR Insurance.
4: Radio Surabhi Revisit.
5: Give you confessions, a chance to bloom. Sakshi Jewelers.
6: Shalini, Dallas lo jarige functions lo decoration lo abhi jarugutunnayata.
7: Ikkada Vivid Flowers lo undanta ippudu telisindi.
8: Experts ni nammukunte mana jeevitham saafiga saagipothundi. Law Offices of Janeta.